ఆకాశవాణి వరంగల్ కేంద్రం. శక సంవత్సరం 1948, ఆషాఢమాసం 11వ రోజు, క్రీస్తు శకం 2026 జూలై నెల 2వ తేదీ గురువారం. ఎఫ్ఎంఎన్ 103.5 మెగాహెడ్స్పై ఈనాటి ప్రభాత ప్రసారం ప్రారంభం. నిలయంలో సమయం 5:58 దాటి 50 సెకండ్లు. ప్రియమైన ఆకాశవాణి శ్రోతలకు నమస్కారం, శుభోదయం. మాటల కంటే మనం చేసే పనులే మన వ్యక్తిత్వాన్ని గొప్పగా పరిచయం చేస్తాయి.

దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం. సమయం 6:05 కావస్తుంది. కొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు.

శ్రోతలు, ఎఫ్ఎంఆర్ 103.5 మెగాహెడ్స్పై తరంగిణి భక్తి సంగీత కార్యక్రమంలో భక్తిగీతాలు వింటున్నారు.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం FM 103.5 MHz పై దేశభక్తి గీతం విందాం.

దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం. సమయం 6:45 కావస్తుంది. కొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ మస్తాన్బి. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లాలో నిర్వహించే బీబీజీ రామ్జీ పథక ప్రారంభోత్సవంలో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పాల్గొంటారు. తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ లక్ష్యాల సాధనకు ఆదాయ సమీకరణపై ఖచ్చితమైన కార్యాచరణ అవసరమని ముఖ్యమంత్రి ఏ రేవంత్

0: రెడ్డి పేర్కొన్నారు. సామాజిక మాధ్యమాలను బాధ్యతాయుతంగా వినియోగించాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచించారు. పోలవరం ప్రాజెక్టు ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ది చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. వార్తల వివరాలు. ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లా ఓబులవారిపల్లె మండలం ముక్కవారిపల్లెలో వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అజీవికా మిషన్ గ్రామీణ్ వీబీజీ రామ్జీ జాతీయస్థాయి ప్రారంభోత్సవం ఈరోజు జరగనుంది. ఈ కార్యక్రమంలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో కలిసి సంయుక్తంగా పథకాన్ని ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా లబ్దిదారులకు గ్రామీణ రోజ్గార్ గ్యారంటీ కార్డులను పంపిణీ చేస్తారు. అలాగే పథకం వివరాలను తెలిపే సమాచార పుస్తకాన్ని విడుదల చేయడంతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న ఉపాధి హామీ శ్రామికులు స్వయం సహాయక సంఘాల సభ్యులతో దృశ్య మాధ్యమ విధానం ద్వారా సమావేశమవుతారు. ఈ కార్యక్రమంలో పలువురు కేంద్ర మంత్రులు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పాల్గొంటారని అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ను దేశంలోనే ప్రముఖ లాజిస్టిక్స్ కేంద్రంగా తీర్చిదిద్దుతున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. తిరుపతి జిల్లా వరదయ్యపాలెం మండలం మాదన్నపాలెంలో హీరో మోటోకార్పు విడిభాగాల కేంద్రం నిర్మాణానికి ముఖ్యమంత్రి నిన్న శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, అవకాశాలను సద్వినియోగం చేసుకుని రాష్ట్రాన్ని పారిశ్రామిక కేంద్రంగా అభివృద్ది చేస్తున్నామని తెలిపారు. పేదరిక నిర్మూలనకు ప్రభుత్వం ప్రైవేటు ప్రజల భాగస్వామ్యం P4 విధానాన్ని అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి తెలియజేస్తూ,
1: Public private people's partnership. All of us are having a responsibility. Because of society, we are able to earn money. This is where I am introducing top 10% I am calling Margadarshi. Bottom 20% I am calling Bangaru families, golden families. One day I want to see all golden families to be the Margadarshis. They must be in a position to hand hold those who are all in poverty.
0: తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ లక్ష్యాల సాధనకు ఆదాయ సమీకరణపై ఖచ్చితమైన కార్యాచరణ అవసరమని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వ ఆదాయ సమీకరణపై హైదరాబాద్లో జరిగిన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశంలో నిన్న ముఖ్యమంత్రి మాట్లాడుతూ, తెలంగాణలో పన్నుల వసూళ్లలో మోసాలు, ఎగవేతలను అరికట్టి ప్రభుత్వ ఆదాయాన్ని పెంచేందుకు ప్రత్యేక నిఘా వ్యవస్థను చేజింగ్ సెల్ పేరుతో ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. హైదరాబాద్ మహానగర అభివృద్ది సంస్థ HMDA, తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ TGIIC ఆదాయ వనరులపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. సామాజిక మాధ్యమాలను బాధ్యతాయుతంగా వినియోగించాలని, దుర్వినియోగాన్ని అరికట్టేందుకు కొత్త చట్టం తీసుకురావడానికి ప్రభుత్వం సిద్దంగా ఉందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. వాక్ స్వాతంత్ర్యం, సామాజిక మాధ్యమాల దుర్వినియోగంపై ఉప ముఖ్యమంత్రి నిన్న ఒక వీడియో సందేశంలో మాట్లాడుతూ, సోషల్ మీడియా దుర్వినియోగానికి సంబంధించిన ఫిర్యాదులు స్వీకరించేందుకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. వీటి ఆధారంగా చర్యలు ఉంటాయని ఉప ముఖ్యమంత్రి తెలుపుతూ,
2: ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది పూర్తిగా అపరిమితమైన హక్కు కాదు. దానికి కొన్ని పరిమితులు ఉన్నాయి. ఒకరి హక్కులను మరొకరు ఉల్లంఘించే స్థాయికి వెళ్ళినప్పుడు చట్టపరమైన పరిణామాలు తప్పవు. నేరం చేసిన ప్రతి ఒక్కరిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోబడతాయి. ఈ వ్యవస్థని మరింత బలోపేతం చేయడానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ని ఏర్పాటు చేస్తున్నాం. సైబర్ క్రైమ్ పోలీస్ మరియు ఇతర లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్తో కలిసి పనిచేస్తూ సోషల్ మీడియాలో జరిగే నేరాలపై చాలా వేగంగా చర్యలు తీసుకుంటాం.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ అంతరాయాలు, లో వోల్టేజ్ సమస్యల నివారణకు ప్రత్యేకంగా దృష్టి సారించాలని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారులను ఆదేశించారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో మంత్రి నిన్న సమీక్షా సమావేశం నిర్వహించారు. విద్యుత్ సరఫరా, ట్రాన్స్కో ప్రాజెక్టుల పురోగతి, థర్మల్ విద్యుత్ ఉత్పత్తి, భవిష్యత్ విద్యుత్ అవసరాలపై సమావేశంలో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ట్రాన్స్కో పరిధిలో చేపడుతున్న విద్యుత్ ప్రాజెక్టులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అన్నారు. అలాగే జిల్లా కలెక్టర్లతో సమన్వయం చేసుకుని క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న విద్యుత్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని సూచించారు.

0: పోలవరం ప్రాజెక్టు ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ది చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో పోలవరం సుందరీకరణపై సంబంధిత అధికారులతో నిన్న సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, పోలవరం స్పిల్వే పరిధిలోని ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ది చేసేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలియజేస్తూ,
1: పోలవరం సంబంధించిన స్పిల్వే మన రాష్ట్ర ఔన్నత్యాన్ని చాటి చెప్పేటువంటి విధంగా, తెలుగుదనం ఉట్టుబడేటువంటి విధంగా ఉండాలని 4-5 డిజైన్స్ ను పరిశీలించడం, ఈ యొక్క పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఈ యొక్క రైట్ అండ్ లెఫ్ట్ బ్యాంకులకి కనెక్టివిటీస్ ఉండేటువంటి విధంగా ఒక బ్రిడ్జ్, ఆ బ్రిడ్జ్ కూడా ఒక ఐకానిక్ మోడల్లో ఉండాలి అని, వాటికి అనుగుణంగా కూడా మరి కొన్ని మోడల్స్ ని కొన్ని డిజైన్స్ ని కూడా మేము పరిశీలించినటువంటి పరిస్థితి అని చెప్పి తెలియజేసుకుంటూ,
0: దేశ పన్నుల వ్యవస్థలో జీఎస్టీ ఒక గొప్ప సంస్కరణగా నిలిచిందని తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ పేర్కొన్నారు. హైదరాబాద్లోని బంజారాహిల్స్లో నిర్వహించిన జీఎస్టీ దినోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన, జీఎస్టీ పన్నుల వసూళ్లను మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా పన్ను చెల్లింపుదారులకు అనుకూలంగా మార్చిందని అన్నారు. డిజిటలైజేషన్, ఏకరూపత, సహకార సమైక్య స్ఫూర్తితో దేశ పరోక్ష పన్నుల వ్యవస్థను జీఎస్టీ సరళతరం చేసిందని తెలిపారు. పటిష్టమైన జీఎస్టీ వ్యవస్థ నిర్మాణానికి పన్ను చెల్లింపుదారులు, నిపుణులు, పాలనా యంత్రాంగం సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. కృష్ణా డెల్టా రైతుల సాగునీటి అవసరాల కోసం ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ ప్రకాశం బ్యారేజ్ నుంచి తూర్పు డెల్టా ప్రధాన కాలువలోకి ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి లక్ష్మీశ నిన్న నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా కృష్ణానదికి సంప్రదాయబద్దంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పాత్రికేయులతో మాట్లాడిన కలెక్టర్, రైతుల సాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని ముందుగా 3,200 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ప్రపంచ క్రీడా పాత్రికేయుల దినోత్సవం ఈరోజు నిర్వహిస్తున్నారు. క్రీడారంగ వార్తలను ప్రజలకు అందజేయడానికి క్రీడా పాత్రికేయులు చేస్తున్న కృషిని గుర్తించి వారి పనితీరు మరింత మెరుగుపడేలా ప్రోత్సహించడం ఈ కార్యక్రమ నిర్వహణలోని ముఖ్య ఉద్దేశం. 1924 జూలై 2 ప్యారిస్లో జరిగిన ఒలింపిక్స్లో అంతర్జాతీయ స్పోర్ట్స్ ప్రెస్ అసోసియేషన్ స్థాపించిన సందర్భాన్ని పురస్కరించుకుని ఈ కార్యక్రమం జరుగుతోంది. అయితే ప్రపంచ క్రీడా పాత్రికేయుల దినోత్సవాన్ని 1994 ప్రకటించారు. వాతావరణం. ఆంధ్రప్రదేశ్ యానాం దిగువ ట్రోప్ ఆవరణలో నైరుతి, పశ్చిమ దిశ నుంచి గాలులు వీస్తున్నట్లు అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో వచ్చే 3 రోజుల పాటు పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. కోస్తా జిల్లాల్లో ఈరోజు తేలికపాటి నుంచి 1 మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. మరోవైపు తెలంగాణలో రానున్న 2 రోజులు చాలా చోట్ల తేలికపాటి నుంచి 1 మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లాలో నిర్వహించే వీబీజీ రామ్జీ పథక ప్రారంభోత్సవంలో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పాల్గొంటారు. తెలంగాణ రాష్ట బడ్జెట్ లక్ష్యాల సాధనకు ఆదాయ సమీకరణపై ఖచ్చితమైన కార్యాచరణ అవసరమని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. సామాజిక మాధ్యమాలను బాధ్యతాయుతంగా వినియోగించాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచించారు. పోలవరం ప్రాజెక్టు ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ది చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఎఫ్ఎంఎన్ 103.5 మెగాహెడ్స్పై ఈరోజు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు వింటారు. ముందుగా ప్రభాత ప్రసారంలో 7 గంటలకు జిల్లా సమాచార లేఖ, 7:05 తెలుగులో వార్తలు. ఈ రెండు కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం. 7:15 ప్రసారమయ్యే ఉదయ తరంగిణి కార్యక్రమం

హలో, భాగవత నీరాజనం ధారావాహిక వినవచ్చు. అనంతరం 7:30 కాకతీయుల కాలం నాటి సప్తమాతృక ఆలయాలు ఆరాధనా క్రమం డాక్టర్ పి పద్మావతి గారి ప్రసంగం ప్రసారమవుతుంది. 8:00 ప్రసారమయ్యే జానపద సంగీత కార్యక్రమంలో ఎర్రం రమేష్ బృందం గానం చేసే జానపద గేయాలు వినవచ్చు. 8:15 ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 8:30 ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం. 9:00 నుండి 10:00 వరకు చిత్రసీమ తెలుగు సినీ గీతాలు వినవచ్చు. 10:00 నుండి 12:30 వరకు వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం. 12:30 తెలుగులో వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వినవచ్చు. 12:40 నుండి 1:10 వరకు వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం. 1:10 ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వినవచ్చు. 12:20 నుండి 3:00 వరకు వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం. 12:00 నుండి 5:00 వరకు వివిధ భారతి వాణిజ్య ప్రసారాలు ముంబై కేంద్రం నుండి ప్రసారం.

ఇక సాయంత్రం 5 గంటల నుండి 6 గంటల వరకు చిత్రసీమ తెలుగు సినీ గీతాలు వినవచ్చు. 6 గంటలకు దేశభక్తి గీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు ప్రసారం అవుతాయి ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం. 6:10 ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం. 6:20 ప్రసార విశేషాలు. 6:25 సమాచార దర్శిని. 6:30 జానపద సంగీతం. రాత్రి 7 గంటలకు ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం. 7:05 తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం. 7:15 కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమం. 7:45 వికసిత్ భారత్ ప్రత్యేక కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 8:00 నుండి రాత్రి 9:00 వరకు మనోరంజని శ్రోతలు ఉత్తరాలు మరియు వాట్సప్ సందేశం ద్వారా కోరే సినీ గీతాల కార్యక్రమం. రాత్రి 9:00 న్యూస్ 9, 9:15 స్పాట్ లైట్. ఈ 2 కార్యక్రమాలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం. 9:30 శాస్త్రీయ సంగీతం. 10:00 మధుర గీతాలు. రాత్రి 10:30 ఐసీసీ ఉమెన్స్ T20 క్రికెట్ వరల్డ్ కప్ 2026 బాల్ బై బాల్ ప్రత్యక్ష వ్యాఖ్యానం ఉంటుంది. ఈ వ్యాఖ్యానం ఆట ముగిసే వరకు ప్రసారమవుతుంది. ఇవి ఈరోజు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం. సమయం 7:00 కావస్తుంది. కొద్ది క్షణాల్లో జిల్లా సమాచార లేఖ కార్యక్రమం ప్రసారమవుతుంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం.

0: వార్తవాణి హైదరాబాద్ కేంద్రం పెద్దపల్లి జిల్లా సమాచార లేఖ వింటారు. నివేదిక మనకు అందిస్తారు శ్రీ వై సంతోష్ కుమార్.
1: విద్యా ప్రమాణాల పెంపులో అత్యంత ప్రతిభ చాటి పెద్దపల్లి జిల్లాను రాష్ట్రంలో అగ్రగామిగా నిలిపినందుకు కలెక్టర్ కోయా శ్రీహర్ష, జిల్లా విద్యాశాఖాధికారి శారదకు విశిష్ట గౌరవం లభించింది. హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నుంచి కలెక్టర్ డీఈఓ పురస్కారం అందుకున్నారు. ఈ సందర్భంగా వారిని ముఖ్యమంత్రి సన్మానించి ప్రశంసాపత్రం అందజేశారు. జిల్లా విద్యారంగాభివృద్ధికి అందరూ సమిష్టిగా కృషి చేయడంతోనే ఈ అరుదైన గౌరవం దక్కిందని, భవిష్యత్తులో కూడా విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు ఇదే స్ఫూర్తితో ముందుకు సాగాలని కలెక్టర్ కోయా శ్రీహర్ష పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రాల్లో ఒకటైన ఓదెల శ్రీ మల్లికార్జునస్వామి ఆలయ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ను రూపొందించారు.

0: చేస్తున్నట్లు పెద్దపల్లి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ విజయ రమణారావు తెలిపారు. ఆలయ అభివృద్ధికి 15 కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నామని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో ఓదెల మల్లికార్జునస్వామి ఆలయ పునరుద్దరణకు 10 కోట్లు కేటాయించడంతో పాటు ఆలయ ప్రత్యేక నిధుల నుంచి 5 కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నామని తెలిపారు. సమాచార హక్కు చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని రాష్ట ప్రధాన కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి ఆదేశించారు. తెల్ల రేషన్ కార్డుదారులు ఆర్టీఐ దరఖాస్తుల కోసం ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని తెలిపారు. చట్ట ప్రకారం దరఖాస్తుదారు కోరిన సమాచారాన్ని 30 రోజుల్లోపు ఇవ్వాలని, గడువు దాటితే ఉచితంగా అందించాలని పేర్కొన్నారు. గడువులోగా సమాచారం ఇవ్వకపోతే సమాచార కమిషన్కు ఫిర్యాదు చేయాలని సూచించారు. రైతుల సంక్షేమం ధ్యేయంగా రాష్ట ప్రభుత్వం పనిచేస్తోందని సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు. ధర్మారంలో విత్తన మేళాను కలెక్టర్ కొయ్య శ్రీహర్షతో కలిసి మంత్రి ప్రారంభించారు. వానాకాలంలో ప్రభుత్వం సూచించిన 7 రకాల వరి విత్తనాలు మాత్రమే సాగు చేసి బోనస్ పొందాలని మంత్రి సూచించారు. ఈ వానాకాలం సీజన్లో జిల్లాకు 25 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం కాగా 21 మెట్రిక్ టన్నుల నిల్వలున్నట్లు వెల్లడించారు. బాధితులు నిర్భయంగా కమిషనరేట్కు వచ్చి తమ సమస్యలు చెప్పుకోవచ్చని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా సూచించారు. తన కార్యాలయంలో సీపీ ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఆపదలో ఉన్నవారికి పోలీస్ శాఖ అండగా ఉంటుందని సీపీ తెలిపారు. ఫిర్యాదులపై స్పందించిన సీపీ సంబంధిత స్టేషన్ హౌస్ అధికారులతో ఫోన్లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అత్యంత పారదర్శకంగా సింగరేణి బొగ్గు రవాణా సాగుతోందని, ప్రతి టన్ను బొగ్గుపై పటిష్ట పర్యవేక్షణ ఉంటుందని ఆర్జీ1 జీఎం లలిత్ కుమార్ అన్నారు. 137 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన ప్రతిష్టాత్మక సంస్థగా దేశ ఇంధన భద్రతకు వెన్నెముకగా నిలుస్తోందన్నారు. విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు పారిశ్రామిక వినియోగదారులకు నాణ్యమైన బొగ్గును సరఫరా చేస్తూ జాతీయ అభివృద్దిలో కీలక పాత్ర పోషిస్తోందన్నారు. ఇటీవల సింగరేణిలో బొగ్గు మాయమైందని, భారీ స్థాయిలో బొగ్గు చోరీలు జరిగాయని చేస్తున్న ఆరోపణలు సరికావన్నారు. మాస్టర్ ప్లాన్తో మంతని అభివృద్ది దిశగా ముందుకు సాగుతున్నట్లు మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు తెలిపారు. మంతనిలో మహిళల ఉపాధికి కుట్టు శిక్షణా కేంద్రం ఏర్పాటు చేశామని, 400 మందికి మేలు జరుగుతుందని అన్నారు. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ బడులను తీర్చిదిద్దుతున్నట్లు తెలిపారు. మంతని పట్టణం నుంచి పుట్టపాక వరకు డబల్ రోడ్డు, సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. పట్టణంలో రోడ్డు అభివృద్ది, విస్తరణ పనులు త్వరలో మొదలవుతాయని, నిర్మాణాలు కోల్పోతున్న వారు సహకరించాలని కోరారు. పెద్దపల్లి జిల్లాలో పెండింగ్ కేసుల్లో ఇరు వర్గాలు రాజీ పడడమే మేలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల అన్నారు. జిల్లా కోర్టులో నిర్వహించిన లోక్ అదాలత్ల ద్వారా 1984 కేసులు పరిష్కరించినట్లు తెలిపారు. పెద్దపల్లి, నందిమేడారం కోర్టులకు సంబంధించి 725, సుల్తానాబాద్లో 543, గోదావరిఖనిలో 519, మంతనిలో 196 కేసులు పరిష్కారమయ్యాయని వివరించారు. వానాకాలం సాగుకు అవసరమైన విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉన్నాయని, అవసరమైన సమయాల్లో ఎస్ఆర్ఎస్పీ ద్వారా సాగునీరు కూడా అందుతుందని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే విజయ రమణారావు అన్నారు. జిల్లా కేంద్రంలోని తన క్యాంపు కార్యాలయంలో వ్యవసాయ అధికారులతో వానాకాలం సాగుపై విప్ సమీక్షించారు. జిల్లాలో 20,000 మెట్రిక్ టన్నుల వరకు యూరియా నిల్వలున్నాయని, రైతులు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని తెలిపారు. పెద్దపల్లి నియోజకవర్గంలోని కొత్త పోలీస్ స్టేషన్లకు సొంత భవనాలు నిర్మిస్తామని ప్రభుత్వ విప్ విజయ రమణారావు తెలిపారు. అనువైన స్థలాలు ఎంపిక చేసేందుకు కలెక్టర్ కోయ శ్రీహర్ష, రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝాతో పెద్దపల్లి ఎలిగేడులో స్థల పరిశీలన చేశారు. కలెక్టరేట్ సమీపంలోని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కు కొత్త భవనం నిర్మించేందుకు ప్రతిపాదించారు. జిల్లా వ్యాప్తంగా యాసంగి సీజన్లో 4.35 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని కలెక్టర్ కొయ్య శ్రీహర్ష తెలిపారు. 2025-26 సీజన్లో 100% ధాన్యం సేకరణ పూర్తి చేశామన్నారు. 59,342 మంది రైతుల నుంచి వడ్లు కొనుగోలు చేసి 1,031 కోట్ల రూపాయల విలువైన ధాన్యం సేకరించామని చెప్పారు. 2024-25 యాసంగి సీజన్లో 4.01 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయగా, ఈసారి 4.35 లక్షల మెట్రిక్ టన్నులు సేకరించామన్నారు.
1: వై సంతోష్ కుమార్ గారు అందజేసిన పెద్దపల్లి జిల్లా సమాచార లేఖ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. ఆకాశవాణి సమయం 7:05. తెలుగులో జాతీయ వార్తలు వింటారు.
2: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎండ్రపాటి మాధవీలత. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలో జపాన్ ప్రధానమంత్రి సనాయ్ తకైచితో వార్షిక శిఖరాగ్ర స్థాయి చర్చలు జరుపుతారు. జనాభా మార్పులపై ఏర్పాటైన ఉన్నత స్థాయి కమిటీ తమ సిఫారసులను వీలైనంత త్వరగా సమర్పించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశించారు. వెనిజులాలో వరుస భూకంపాల వల్ల మరణించిన వారి సంఖ్య

2295కు చేరిందని, 11,000 మందికి పైగా గాయపడ్డారని ఆ దేశ జాతీయ అసెంబ్లీ అధ్యక్షులు జార్జ్ రోడ్జిగ్జ్ తెలియజేశారు. చెస్టర్లీ స్ట్రీట్లో రాత్రి భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య జరగాల్సిన మొదటి T20 మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలో జపాన్ ప్రధానమంత్రి సనాయ్ తకైచితో వార్షిక శిఖరాగ్ర స్థాయి చర్చలు జరుపుతారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సహకారానికి

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలో జపాన్ ప్రధానమంత్రి సనాయి తకైచితో వార్షిక శిఖరాగ్ర స్థాయి చర్చలు జరుపుతారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సహకారానికి సంబంధించిన అన్ని అంశాలను, పరస్పరం ఆసక్తి ఉన్న ప్రాంతీయ అంతర్జాతీయ సమస్యలపై అభిప్రాయాలు పంచుకుంటారు. మోదీ తకైచి మధ్య చర్చల అనంతరం పలు అవగాహన ఒప్పందాలు కుదిరే అవకాశం ఉందని భావిస్తున్నారు. జపాన్ ప్రధానమంత్రి 3 రోజుల పర్యటన నిమిత్తం నిన్న సాయంత్రం న్యూఢిల్లీ చేరుకున్నారు. తకైచి భారత్లో మొదటిసారి అధికారిక పర్యటన జరుపుతున్నారు. భారత్ జపాన్ మధ్య ఉన్న ప్రత్యేక వ్యూహాత్మక గ్లోబల్ భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్లడంలో ఈ పర్యటన ఒక ముఖ్యమైన ముందడుగని విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఇరు దేశాల సంబంధాల్లో ఆర్థిక భద్రత ఒక కీలకమైన అంశంగా ఉందని ఆకాశవాణి ప్రతినిధి తెలియజేస్తున్నారు. జనాభా మార్పులపై ఏర్పాటైన ఉన్నత స్థాయి కమిటీ తమ సిఫారసులను వీలైనంత త్వరగా సమర్పించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశించారు. అక్రమ వలసల వల్ల జరుగుతున్న జనాభా మార్పులను అధ్యయనం చేసే ఈ కమిటీకి రిటైర్డ్ జస్టిస్ ప్రకాష్ ప్రభాకర్ నౌలేకర్ చైర్మన్గా ఉన్నారు. క్షేత్రస్థాయి పరిశీలన కోసం వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో పర్యటించి అధికారులతో సంప్రదింపులు జరుపుతామని కమిటీ హోంమంత్రికి వివరించింది. ఇందుకోసం ముందస్తుగా ఒక ప్రత్యేక ప్రశ్నావళిని కూడా సిద్ధం చేసింది. ఈ వ్యూహాన్ని అభినందించిన అమిత్ షా కమిటీ పర్యటనలకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందించాల్సిందిగా కేంద్ర హోంశాఖ కార్యదర్శిని ఆదేశించారు. విదేశాంగ మంత్రిత్వ శాఖ న్యూఢిల్లీలో నిర్వహించిన 2 రోజుల హ్యూమన్ రిసోర్స్ మొబిలిటీ ఫోరం సదస్సు నిన్న ముగిసింది. ఈ ఫోరంను విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ప్రారంభించారు. ప్రపంచ శ్రామిక శక్తిని బలోపేతం చేయడానికి, చట్టబద్ధమైన వలసలు ప్రోత్సహించడానికి సంబంధిత మంత్రిత్వ శాఖలు, విదేశీ ప్రభుత్వాలు, విదేశీ యజమానులు, రిక్రూటింగ్ ఏజెంట్లతో చర్చల కోసం ఒక ఉమ్మడి వేదికను అందిస్తూ మంత్రిత్వ శాఖ నిర్వహించిన మొదటి ఫోరం ఇది. ఈ సదస్సు సందర్భంగా భారత్, డెన్మార్క్, జర్మనీ, ఇటలీ, జపాన్, రష్యాతో నిర్దిష్ట అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సందర్భంగా మాట్లాడుతూ డాక్టర్ జయశంకర్, చట్టబద్ధమైన వలసలను బలోపేతం చేయడానికి, దోపిడీ పద్ధతులను నిర్మూలించడానికి ప్రపంచ సమాజం ఉమ్మడి బాధ్యత కలిగి ఉండాలని అన్నారు. భారతీయ ఓడల రీసైక్లింగ్ యార్డులను ఈయు షిప్ రీసైక్లింగ్ నిబంధనల పరిధిలోకి చేర్చే ప్రక్రియను వేగవంతం చేయడానికి భారత్, యూరోపియన్ యూనియన్ కలిసి పనిచేస్తున్నాయని ఓడరేవులు, జలమార్గాల శాఖ మంత్రి సర్బానంద్ సోనోవాల్ తెలిపారు. ఎలాంటి అడ్డంకులు లేని సమన్వయం కోసం ఒక ప్రణాళికపై చర్చించామని ఆయన తెలిపారు. స్థిరమైన ప్రపంచ ప్రమాణాలు, విస్తృత భారత్ ఈయు స్వేచ్ఛ వాణిజ్య ఒప్పంద లక్ష్యాలకు తాము కట్టుబడి ఉన్నట్టు వారు పునరుద్ఘాటించారు. ఓడల నిర్మాణం, కంటైనర్ల తయారీ ద్వారా దేశంలోని సముద్రయాన రంగాన్ని మరింత బలోపేతం చేయవచ్చని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ఏపీ మోలర్ మార్క్స్ గ్రూప్ అసెట్ స్ట్రాటజీ అధిపతి అహ్మద్ హసన్, పీయూష్ గోయల్ మధ్య నిన్న జరిగిన సమావేశంలో భారతదేశ సముద్రయాన రంగాన్ని బలోపేతం చేయడంపై చర్చించారు. పరిశ్రమల మధ్య మరింత పటిష్టమైన సహకారం ద్వారా గ్లోబల్ మారిటైమ్ లాజిస్టిక్స్ హబ్గా భారత్ పోటీతత్వాన్ని పెంపొందించడంపై కూడా తాము అభిప్రాయాలు పంచుకున్నట్టు గోయల్ తెలియజేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. వెనుజులాలో వరుస భూకంపాల వల్ల మరణించిన వారి సంఖ్య 2295కు చేరిందని, 11,000 మందికి పైగా గాయపడ్డారని ఆ దేశ జాతీయ అసెంబ్లీ అధ్యక్షులు జార్జ్ తెలియజేశారు. అలాగే దాదాపు 13,000 మంది నిరాశ్రయులయ్యారని పేర్కొన్నారు. దేశంలో అత్యంత శక్తివంతమైన భూకంపాలు సంభవించి 7 రోజులు గడుస్తున్నా సహాయ చర్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. మరోవైపు భూకంపాల వల్ల జరిగిన ప్రాణనష్టానికి దేశం తీవ్ర దిగ్భ్రాంతికి లోనైందని పేర్కొంటూ వెనిజులా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ 7 రోజుల పాటు సంతాప దినాలు ప్రకటించారు. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్లలో రవాణా సౌకర్యాలను మెరుగుపరచడం కోసం 2 భారీ రోడ్డు ప్రాజెక్టులకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇందులో మొదటిది ఢిల్లీలోని
ద్వారకా

0: ఎక్స్ప్రెస్ వేను వసంతకుంజ్లోని నెల్సన్ మండేలా మార్గుతో అనుసంధానించే 6 లేన్ల రోడ్డు టెన్నల్ నిర్మాణం. 8.1 కిలోమీటర్ల పొడవుతో నిర్మించబోయే ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం 6,969 కోట్ల రూపాయలకు పైగా ఉంది. ఈ ప్రాజెక్టు వల్ల పశ్చిమ దక్షిణ ఢిల్లీ మధ్య ప్రయాణం మరింత వేగవంతం కానుంది. దీంతోపాటు ఎయిమ్స్ మహిపాల్పూర్ మధ్య ఎలివేటెడ్ కారిడార్ను కూడా ఎన్హెచ్ఏఐ ప్రతిపాదిస్తోంది. ఈ ఢిల్లీ ప్రాజెక్టు ద్వారా సుమారు 7.54 లక్షల మందికి ప్రత్యక్షంగాను, 9,80,000 మందికి పరోక్షంగాను ఉపాధి లభిస్తుంది.
1: दिल्ली के लिए एक बहुत बड़ा वरदान साबित होगी. 8 किलोमीटर की ये टनल एक तरीके से कम्प्लीट ये एक नया कॉरिडोर बन जाएगा. ये रिज है, इस रिज को बिना डिस्टर्ब किए सारा काम करना है. इस रिज को, रिज हमारे दिल्ली की एक तरीके से लंग्स ऑफ दिल्ली है, इसलिए उसको बिल्कुल भी डिस्टर्ब किए बिना इसके नीचे से ही टनल लेके जाने का है.
0: అలాగే ఉత్తరప్రదేశ్లోని జాతీయ రహదారి 34లో భాగంగా 117.7 కిలోమీటర్ల పొడవైన కాన్పూర్ కబ్రాయ్ సెక్షన్ను నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం 7,145 కోట్ల రూపాయలు. ఇది కాన్పూర్ కబ్రాయ్ మధ్య హైస్పీడ్ రవాణాను అందించడమే కాకుండా మధ్యప్రదేశ్లోని సాగర్, భోపాల్ వంటి నగరాలకు కనెక్టివిటీని పెంచుతుంది.
1: बुंदेलखंड क्षेत्र को जोड़ने वाला है उत्तर प्रदेश में. कानपुर से भोपाल का सेक्शन है बीच में. आज जो अप्रूव हुआ है 242 किलोमीटर का, ये कानपुर से कबराई, कानपुर से भोपाल की तरफ जो नेचुरल ट्रैफिक का फ्लो है उस सबको ये कैटर करेगा. 242 किलोमीटर का है ये, एक्सेस कंट्रोल रहेगा कम्प्लीट, एक्सप्रेस वे की तरह का है. 2.5 ईयर्स में कंस्ट्रक्शन करेंगे इसको. कानपुर, हमीरपुर, महोबा 3 जिले इमीडिएटली इससे कवर होंगे.
0: पुरुषुल क्रिकेट लो చెస్టర్లీ స్ట్రీట్లో రాత్రి భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరగాల్సిన మొదటి టీ20 మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. దీంతో 5 మ్యాచ్ల సిరీస్ ప్రస్తుతం 0-0 సమంగా ఉంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. వర్షం కారణంగా మ్యాచ్ నిలిచిపోవడంతో ఆతిథ్య ఇంగ్లాండ్ జట్టుకు 2వ ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేసే అవకాశం లభించలేదు. ఇరు జట్లు శనివారం మాంచెస్టర్లో జరిగే 2వ టీ20 మ్యాచ్లో తలపడనుండగా 3వ మ్యాచ్ ఈ నెల 7న నాటింగ్హామ్లో జరుగుతుంది. బ్రిస్టల్, సౌతాంప్టన్లో చివరి 2 టీ20 మ్యాచ్లు జరుగుతాయి. ఈ టీ20 సిరీస్ ఈ నెల 11వ తేదీతో ముగుస్తుంది. దీని తర్వాత భారత్, ఇంగ్లాండ్ జట్లు 3 మ్యాచ్ల వన్డే సిరీస్లో తలపడతాయి. రానున్న 2 రోజుల్లో నైరుతి ఋతుపవనాలు ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్ ప్రాంతాలకు విస్తరించే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. అలాగే రానున్న 2 రోజుల్లో ఉత్తరప్రదేశ్, బీహార్, ఉత్తరాఖండ్, ఒడిశా, విదర్భ ప్రాంతాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఆయా రాష్ట్రాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలో జపాన్ ప్రధానమంత్రి సనాయ్ తకైచితో వార్షిక శిఖరాగ్ర స్థాయి చర్చలు జరుపుతారు. జనాభా మార్పులపై ఏర్పాటైన ఉన్నత స్థాయి కమిటీ తమ సిఫారసులను వీలైనంత త్వరగా సమర్పించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశించారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వింటారు.
2: ఆకాశవాణి వరంగల్ కేంద్రం. ఉదయ తరంగిణి ఉదయ తరంగిణి కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం, నమస్కారం. ఈనాటి ఉదయ తరంగిణి కార్యక్రమంలో భాగవత నీరాజనం ధారావాహిక వింటారు. అనంతరం 7:30 కాకతీయుల కాలం నాటి సప్తమాతృక ఆలయాలు ఆరాధనా క్రమం, డాక్టర్ పి పద్మావతి గారి ప్రసంగం వినవచ్చు. ముందుగా

0: ഭാഗവത നീരാഞ്ജനം ധാരാവാഹിക.
1: ആകാശവാണി വരങ്കൽ കേന്ദ്രം.

0: పోతన విరచిత ఆంధ్ర మహాభాగవతంలోని ముఖ్య ఘట్టాలకు వ్యాఖ్యానం. వినండి భాగవత నీరాజనం.
1: వ్యాసం వశిష్ఠ నప్తారం

0: ఈనాటి కార్యక్రమంలో ప్రహ్లాద చరిత్ర వింటారు. వ్యాఖ్యానం ఆచార్య ఎస్ లక్ష్మణమూర్తి. పద్యపఠనం శ్రీ వి వెంకటరామారావు.
1: హిరణ్యకశిపునకు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై కోరిన వరాలను అనుగ్రహించిన విషయాన్ని తెలుసుకున్నాం. సకల చరాచర ప్రకృతిలో తనకెదురులేదని, తనకు మృత్యు అసాధ్యమని గర్వంతో హిరణ్యకశిపుడు యుక్తాయుక్త విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయినాడు. సుమతివై, శుభకరమైన బుద్ధి కలవాడవై, జీవితాన్ని ధర్మసంపన్నం చేసుకోమన్న విధాత ఉపదేశాన్ని మరిచిపోయినాడు. తన సోదరుడైన హిరణ్యాక్షుణ్ణి శ్రీహరి వధించిన విషయం హిరణ్యకశిపుని గుండెలో నిప్పువలె రాజుకుంటున్నది. మనస్సంతా ద్వేషాగ్ని ధూమంతో నిండిపోయింది. నాగయక్ష సిద్ధ గంధర్వులను, సాధ్యచారణ కిన్నర విద్యాధరులను దుర్భరంగా హింసించడం ప్రారంభించినాడు. దశ దిశల్లో నిరంకుశ పాలనతో భయం నిండుకున్నది. మహేంద్ర భవనాన్ని ఆక్రమించి దేవలోక నివాసులందరినీ సేవక బృందంగా మార్చుకున్నాడు. ఎవరిని ఏవేళ బంధిస్తాడో, హింసిస్తాడో, ఏ దిగ్భాగం మీద దాడి చేస్తాడో, ఏ ప్రాణులను చంపుతాడో తెలియక వాని అవ్యవస్థిత చిత్తానికి అందరూ భయపడిపోయినారు. తన సుఖమే ప్రధానంగా, సకల ప్రకృతిని యథేచ్ఛగా వాడుకోవడం కోసం విధి నియమాలన్నింటినీ ఉల్లంఘించినాడు. యాగాల్లో హవిర్భాగాలను తానే తీసుకున్నాడు. దున్నకుండా పండమని భూమిని శాసించినాడు. ఋతువుల భేదం లేకుండా ఏకకాలంలో అన్ని కాలాల ఫలాల్ని పుష్పాలని ఇవ్వాలని వృక్షాలను ఆజ్ఞాపించినాడు. ప్రకృతిని హింసించినాడు. ఇచ్ఛాప్రకారంగా ఇంద్రియ సుఖాలను అనుభవిస్తూ శాస్త్రమార్గాన్ని అతిక్రమించి గర్వాతిరేకంతో హిరణ్యకశిపుడు రాజ్యపాలనం చేస్తూ ఉన్నాడు. ఈ నిరంకుశ పాలనను సహించడం దేవతలకు కష్టమైపోయింది. శ్రీ మహావిష్ణువును ప్రార్థించినారు. ఆయన ప్రత్యక్షమై హిరణ్యకశిపుని అధర్మవర్తనాన్ని నిరసించి సరి అయిన సమయాన్ని గుర్తించి రాక్షస సంహారం చేస్తానని అభయప్రదానం చేసినాడు. శమధమాది సంపన్నుడైన తన కన్న కొడుకు ప్రహ్లాదుణ్ణి నిర్దయగా హిరణ్యకశిపుడు హింసిస్తాడు, అది వాడికి ప్రాణాంతకమవుతుంది అని వివరించి అంతర్ధానమైనాడు. అంతరింద్రియ నిగ్రహాన్ని శమము అంటారు. బహిరింద్రియ నిగ్రహాన్ని దమము అంటారు. రాగద్వేషాదులు లేకుండా మైత్రితో, కరుణతో, పరహిత బుద్ధితో, నియమబద్ధులై అహింసా ప్రవృత్తితో జీవించే సాధుజనులను పీడిస్తే సమాజంలో వినాశక శక్తి స్వయంగా ఉద్భవిస్తుంది. అదే నిరంకుశులైన నియంతలను పరిమారుస్తుంది. హిరణ్యకశిపుడు నియంత, ప్రహ్లాదుడు సాధుబుద్ధి. సాధువులందు శత్రుబుద్ధి కలవాడు స్వయంకృతాపరాధం మూలంగా నశిస్తాడని శ్రీమద్భాగవతం బోధిస్తున్నది. హిరణ్యకశిపునికి విచిత్ర చరిత్రులైన నలుగురు పుత్రులు జన్మించినారు. అందులో ప్రహ్లాదుడొకడు. సకల ప్రాణులని ప్రేమతో చూచే లలిత మర్యాదుడు. గురువులయడ స్త్రీలయందు పూజ్యభావం కలవాడు. దీనజన సేవారతుడు. అహంకారం లేనివాడు. తన చుట్టూ సకల భోగాలున్న పంచేంద్రియ ప్రపంచానికి వశుడు కాలేదు. కామక్రోధాదుల్ని జయించినవాడు. వ్యసనాలకు పట్టుబడినవాడు. ఏ బంధనాలు లేని హరిపరతంత్రుడైన భక్తుడు ప్రహ్లాదుడు. పోతన గారు

0: ప్రహ్లాద చరిత్రను అద్భుతంగా చిత్రించినారు. పోతనగారి పద్యరచనామార్థం, భక్తి పారవశ్యం, కథాకథన శక్తి ఈ కథాభాగంలో మనకు సాక్షాత్కరిస్తవి. ప్రహ్లాద చరిత్రం, గజేంద్రమోక్షం, రుక్మిణీ కళ్యాణం పోతనగారు తెలుగు జాతికి ప్రసాదించిన కథాకల్పవృక్షాలు. ప్రహ్లాదుడు వాసుదేవ ధ్యాన పరాయణుడు. వాసుదేవుడే చిలికాడు. ఆయనతోనే ఆటపాటలు. తన యందు నిరంతరము వాసుదేవుని దర్శించినవాడు. నిద్రాహార విహారాల్లో శ్రీనారాయణ పాదపద్మయుగళీ చింతామృతాస్వాద సంధానుడు, మహాభాగధేయుడు, పరమ భాగవత శ్రేష్ఠుడు. ఇంతటి సుగుణ నిధానమైన ప్రహ్లాదుణ్ణి హిరణ్యకశిపుడు ఎందుకు చంపాలనుకున్నాడు? విస్తరంగా చెప్పమని ధర్మరాజు నారదుణ్ణి ప్రశ్నించినాడు. దానికి సమాధానంగా నారద మహర్షి ప్రహ్లాద కథను సమగ్రంగా చెప్పినాడు. ప్రహ్లాదుని ప్రవృత్తి హిరణ్యకశిపునికి అర్థం కాలేదు. ఇంద్రపదవి పాదాక్రాంతమైనా కన్నెత్తి చూడడు, పరధ్యానంగా ఉంటాడు, విద్యాభ్యాసంతో తీవ్రమతి అవుతాడనుకుని ప్రహ్లాదుణ్ణి చేరదీసి హిరణ్యకశిపుడు ఇలా అన్నాడు.
1: చదువని వాడగ్యుండగు చదివిన సదసద్వివేక చతురత కలుగును, చదువగవలయును జనులకు చదివించదనార్యులొద్ద చదువు తండ్రి.
0: విద్యావిహీనమైన జీవితం నిష్ఫలమైంది. తన జీవితానికి మేలు చేసే విషయాల్ని, కీలు చేసేవాటిని సమగ్రంగా తెలుసుకోవడం కేవలం విద్య వల్లే సాధ్యమవుతుంది. అందుకే అక్షర దీపికతో జీవితాన్ని వెలిగించుకోవాలి. పాఠశాలకు పోకుండా, విద్యాభ్యాసం లేకుండా ఉన్న ప్రహ్లాదుణ్ణి చూపిస్తూ అంధ ప్రక్రియనున్నవాడు గుడ్డివాని వలె ఉన్నాడు అని ఉపాధ్యాయుల్ని రావించి చెప్పినాడు. శాస్త్రగ్రంథాల్ని బోధించి నీతికుశలుణ్ణి చేసి రక్షింపవలసిందిగా ప్రార్థించినాడు. శుక్రాచార్య పుత్రులైన చండామర్కులు పాఠయోగ్యాలైన శాస్త్రాలను అన్నింటినీ బోధించినారు. ప్రహ్లాదుడు వినయంగా అభ్యసించినాడు. ఆ విద్యలన్నీ రూపించిన మిథ్యలని తెలిసినా ఆక్షేపించకుండా చదువుకున్నాడు. కొంతకాలం గడిచింది. ప్రహ్లాదుని విద్యాభ్యాసాన్ని పరీక్షించాలని హిరణ్యకశిపుడు అనుకున్నాడు. తన సౌధాంతరాన కూర్చుని కబురు పెట్టినాడు.

తన పిలుపు మేరకు ప్రహ్లాదుడు రాగానే హిరణ్యకశిపుడు ఎన్నో ప్రశ్నలు వేసినాడు. రాజనీతి శాస్త్రాన్ని నేర్చుకున్నావా? వేదశాస్త్రాన్ని అభ్యసించినావా? వాటి అనుభవ జ్ఞానాన్ని సంపాదించినావా అని ప్రేమతో లాలనతో అడిగి తనయుల సంభాషణములు అనుదిన సంతోషణములు అని ఉత్కంఠతో ఆయన వివరించమన్నాడు. పుత్ర, నీకెయ్యది భద్రంబయ్యున్నది అని చెప్పమన్నాడు. భద్రము అంటే మంగళప్రదమైనది, శుభహేతువైనది, క్షేమకరమైనది అని అర్థం. జీవిత పరమార్థం తెలిసిన ప్రహ్లాదుని సమాధానం విలక్షణంగా ఉంటుంది. సురలంద్రోలుటయో, సురాధిపతులను సృక్కించుటో, సిద్ధులను పరివేధించుటయో మొదలైన దుష్కార్యాలు రాక్షస లక్షణాలు. పరపీడాకరమైన కార్యజాతమంతా రాక్షస ప్రవృత్తికి చెందినది. స్వసుఖంలో పరవశించడం, పరదుఃఖమే పరాయణంగా జీవించడం ఆసుర విధానం. పరులేమైనా, సమాజమేమైనా తన ఇల్లు, తన కుటుంబం, తన క్షేమం ముఖ్యమనుకునే జీవిత మార్గాన్ని ప్రహ్లాదుడు నిరసిస్తాడు. ఇదంతా ఈశావాస్యమని, భగవత్ప్రసాదమని, ఆయన లీలాసముద్భూతమని గ్రహించి తనయందు అఖిల భూతములందునొక భంగి సమహితత్వమున ఉండటమే ఉపాధేయమైన జీవన మార్గమని ప్రహ్లాదుడిట్లా సమాధానం చెప్పినాడు.

0: చికాకు పుట్టించింది. ఉపాధ్యాయులే పరపక్షంగా విద్యాబుద్ధులు నేర్పించినారేమోనని అనుమానపడ్డాడు. విష్ణువు దానవలోకానికి శత్రువు, అపరాధి. నీవు విష్ణువును వర్ణించటం తగదు, హరియంశును గిరియంశు, మోహాంధుడవై చెడిపోకు అని తనకు తోచిన రీతి హితోపదేశం చేసినాడు. రాక్షస పురోహితుణ్ణి సంబోధిస్తూ ప్రహ్లాదుడు శ్రీహరితత్వాన్ని వివరించినాడు. మాయాభ్రాంతమైన మనస్సునకు దైవతత్వం గోచరించదు. అయస్కాంత సమీపంలో ఇనుము ఆకర్షింపబడినట్లుగా దైవయోగవశాత్తు నా మనస్సు శ్రీహరి సన్నిధిలో లీనమవుతున్నది. తదితర విషయ ధ్యానము నాకు సాధ్యం కాదు, సరిపడదు అని ఒక అత్యంత సుందర పద్యంతో సమాధానం చెప్పినాడు.
1: మందార మకరంద మాధుర్యమునదేలు మధుపంబువోవునే మదనములకు నిర్మల మందాకిని వీచికల తూగు రాయ

త్రికా స్ఫురిత చకోరకం అరుగునే సాంద్ర నీహారములకు అంబుజోదర దివ్య పాదారవింద చింతనామృత పాన విశేషమత్త చిత్తము ఏ రీతి ఇతరంబు

0: మందార పుష్పాల్లో స్రవించే తీయని తీరను ఆస్వాదించే తేనెటీగ ఉమ్మెత్త చెట్లను ఆశ్రయిస్తుందా? నిర్మల గంగానదీ తరంగాల్లో ఆనందంగా విహరిస్తున్న రాజహంస పిల్ల కాలువలకు వెళుతుందా? మృదువైన మామిడి చివుళ్లను హాయిగా ఆరగిస్తున్న కోకిల ముళ్ళ కంచెల్లోకి వెళుతుందా? పిండార పోసినట్లున్న పండువెన్నెల్లో తన్మయంగా ఉన్న చకోరం మంచుగడ్డల్లో విహరిస్తుందా? శ్రీహరి పదారవింద చింతనామృతంతో బహిర ప్రపంచాన్ని విస్మరించిన మనస్సు లౌకిక సుఖాల్ని ఆశిస్తుందా? మరీ వివరించడం ఎందుకు? ఇది నిత్య సత్యమని ప్రహ్లాదుడు వివరిస్తాడు. పురోహితుడు రాజసేవకుడు ప్రహ్లాదునిపై మండిపడి, రాక్షసకులమనే చందనవనంలో వీడొక ముళ్ళ పొద అని తిరస్కరించి శిక్షార్హుడని గర్హించినాడు. చండామార్కులు మరొక కొంతకాలం విద్యాబోధన చేసి ప్రహ్లాదుని మనస్సును మారుస్తామని వాగ్దానం చేసి ఆయన్ను తిరిగి తమ పాఠశాలకు తీసుకుపోతారు. విద్యాభ్యాసం సరిగానే పూర్తి అయింది అని భావించి హిరణ్యకశిపుని సన్నిధికి కొంతకాలం తర్వాత తీసుకువస్తారు. భవద్విజ్ఞాన శాస్త్రంబులో పద్యం ఒక్కటి చెప్పి సార్థముగ తాత్పర్యంబును హింపుమా అని తండ్రి కోరుతాడు. చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రి అని ప్రస్తావించి ఆ మర్మాన్ని ఇట్లా తెలుపుతాడు.
1: అచ్చపు చీకటింబడి గృహౌ వ్రతులై విషయ ప్రవిష్టులై చచ్చుచు పుట్టుచున్ మరల చర్విత చర్వణులైన వారికి చెచ్చర పుట్టునే పరులు చెప్పిననైన నిజేచ్ఛనైన ఏమిచ్చిననైన కానలకు ఏగిననైన హరి ప్రబోధముల్.
0: హిరణ్యకశిపుడు పట్టరాని కోపంతో ప్రహ్లాదుని ధిక్కరించి వేడి చూపుల మింట మంటలెగయ జనకద్రోహిగా తిరస్కరిస్తాడు. హంతవ్యుడు నిర్ణయిస్తాడు. హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని శిక్షించిన ఘట్టాన్ని వచ్చేవారం మననం చేసుకుందాం.
2: ఇంతవరకు మీరు ప్రహ్లాద చరిత్ర విన్నారు. వ్యాఖ్యానం ఆచార్య ఎస్ లక్ష్మణమూర్తి. పద్యపఠనం శ్రీ వి వెంకటరామారావు.

0: శ్రోతలు, ఇంతవరకు ఉదయ తరగిణి కార్యక్రమంలో భాగవత నీరాజనం ధారావాహిక విన్నారు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: మన్నికకి మరు పేరు, దర్జాకి దర్పానికి మరో పేరు. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగీలు, ధోవతులు, టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగీలు, ధోవతులు, టవల్స్. నాణ్యతలో ఉన్నతం, నడకలో హుందాతనం.
3: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి. సైబాల్
0: ఉదయ తరంగిణి కార్యక్రమంలో ఇప్పుడు వినండి. కాకతీయుల కాలం నాటి సప్తమాతృక ఆలయాలు ఆరాధనా క్రమం, డాక్టర్ పి పద్మావతి గారి ప్రసంగం.
4: ప్రాచీన కాలం నాటి మాతృస్వామిక వ్యవస్థలో సంతానం కేవలం స్త్రీ సొత్తు. సంతానం పైననే తన దృష్టిని కేంద్రీకరించి వారికి ఆహారాన్ని సేకరిస్తూ, జబ్బుల నుండి రక్షణ కల్పిస్తూ, ఆలనా పాలన అంతా తానే అయి చూసుకునేది. అందువల్ల నాడు తల్లి పాత్ర ఎనలేనిది. అలాగే ప్రకృతిని పెంచి పోషించే ఒక అతీత శక్తి ఉందని, ఆమె అమ్మతల్లి అని తన సామాజిక అవగాహనతో మనిషి ఊహించాడు. తర్వాత క్రమంగా పితృస్వామిక వ్యవస్థ ఏర్పడినప్పటికీ పురుషుడు తన వ్యాపకాన్ని ఇంటి బయటనే ఏర్పరచుకుని స్త్రీని ఇంటి వ్యవహారాలకు బాధ్యురాలను చేయటం వల్ల స్త్రీ ప్రాధాన్యత పెరిగిందే తప్ప తగ్గలేదు. పిల్లల పెంపకం, ఇంటి సంరక్షణ, చికిత్సా పద్ధతులు ఇంట్లో ఆమె నిర్వహించేది. ప్రకృతిని సంరక్షించే అమ్మతల్లి ప్రతిరూపంగా స్త్రీ ఆ బాధ్యతలన్నీ నిర్వహించేది. అందువల్లనే మాతృ ఆరాధన సంస్కృతికి చెందిన మౌలికాంశాలు అనంతర కాలంలోనూ కొనసాగాయి. మతపరంగా ఎన్నో సంస్కరణాత్మక సిద్ధాంతాలు పుట్టాయి, ప్రచారమయ్యాయి. జైన బౌద్ధాలు సామాన్య ప్రజల ఆధ్యాత్మిక దాహాన్ని తీర్చడానికి, విజ్ఞానాన్ని పంచడానికి ఎంతో కృషి చేశాయి. దైవచింతన కంటే సదాచారానికే ఎక్కువ ప్రాధాన్యతనిచ్చిన ఈ రెండు మతాలు మాతృ ఆరాధనలో సామాన్యులకున్న తిరుగులేని నమ్మకాన్ని త్రోసిరాజనలేకపోయాయి. అందుకే బౌద్ధులు హారీతిని, జైనులు కూష్మాండిన్ని లేదా కాకతమ్మను ఆరోగ్య దేవతలుగా అంగీకరించారు. ఇలా చేయడానికి బలమైన కారణం ఉంది. అతి ప్రాచీన కాలంలోనే మతానికి, మానవ కళ్యాణకారకమైన వైద్యానికి అవినాభావ సంబంధం ఏర్పడింది. కలరా, మసూచి వంటి అంటువ్యాధులు మనిషిలో భయాందోళనలను కలిగించాయి. అతి స్వల్పకాలంలో పాకి ప్రాణాంతకంగా పరిణమించే ఈ వ్యాధులకు భయపడి దేవతలను ఆరాధించారు. అమ్మతల్లి ప్రకృతిలోని జీవులను, అంటే మనుషులను, పశుపక్ష్యాదులను, పంటలను పోషించే దేవత అని నమ్మి శరణు వేడేవారు. రాను రాను జనపదాల్లోని ప్రజలు గ్రామదేవతలను ప్రతిష్ఠించుకునే ఆచారం వచ్చింది. దక్షిణ భారతదేశమంతటా ఈ సాంప్రదాయ ప్రభావం కనిపిస్తూ ఉంటుంది. ఆంధ్రదేశ జనపదాల్లో ఆరోగ్య పరిరక్షణకు పూజింపబడిన దేవతల్లో 7 రక్కలు ప్రధానంగా చెప్పదగినవారు. ఈ అక్కలనే వైదిక మతస్థులు స్వీకరించి సప్తమాతృకులుగా పురాణాల్లో చేర్చారు. కాకతీయుల నాటికి 7 రక్కల పేర్లు ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకంగా ప్రచారమయ్యాయి. ప్రతి గ్రామం లేదా పట్టణంలో ఒక రక్షక దేవతను నెలకొల్పేవారు. ఆమె కాక చెరువు కట్ట మీద కట్టమైసమ్మ, పొలాల్లోనూ పంటలను కాపాడడానికి ఎన్నెమ్మ, పంటమైసమ్మ, పోలమ్మ, ఎల్లమ్మ వంటి దేవతలను ప్రతిష్ఠించి పూజించేవారు. ఆ గ్రామానికి ఏ దేవత ప్రధానమైనదిగా ఉన్నప్పటికీ 7 కలిపి ఒకే శిలాఫలకంపై చెక్కి ప్రతిష్ఠించుకునే పద్ధతి ఉండేది. ఒక్కొక్కసారి ఈ దేవతలను కులదేవతలుగా భావించడం కూడా ఉంది. ఎల్లమ్మ, మాహురమ్మ, రేణుక అని పిలువబడే దేవత మాదిగ వారింటి కులదైవంగాను, కాకతమ్మ కాకతీయుల కులదైవంగాను, మూలగూరమ్మ రెడ్ల కులదైవంగాను, గంగమ్మ గొల్లలకు, పోచమ్మ కుమ్మరులకు, ఈదెమ్మ గౌండ్లకు కులదేవతలుగా భావించారు. ఈ కులదేవతలను ఆయా కులస్థులు తమ ఇంటి ఆడపడుచులుగా చెప్పుకుంటారు. వారే ఆ దేవతల కొలుపులు లేదా జాతరల సందర్భంలో ప్రధాన పాత్ర నిర్వహిస్తారు. అయితే ఏ దేవత తమ గ్రామ రక్షక దేవతగా గుర్తించబడిందో ఆమెను కుల వర్గ భేదాలు లేకుండా ఆ గ్రామ లేదా పట్టణ ప్రజలంతా కొలిచేవారు.

ఆమె ఆగ్రహానుగ్రహాలపైననే తమ బ్రతుకులు ఆధారపడి ఉన్నాయని గట్టిగా నమ్మేవారు. వర్షాలు పడాలన్నా, చెరువులు నిండాలన్నా, ప్రజల్లో అంటువ్యాధులు ప్రబలకుండా ఉండాలన్నా ఆమె అనుగ్రహం కావాలనుకునేవారు. కాకతీయులకు పూర్వం మాతృదేవత విగ్రహాలను, ఏడుగు రెక్కల సరసన ఉండే పోతురాజు విగ్రహాన్ని పరిసరాల పరిశుభ్రతకు ఉపయోగించే సున్నంతో తయారు చేసే పద్ధతి ఉండేది. కాకతీయుల నాటికి శిలాఫలకాలపై సప్తమాతృకులుగా ఏడుగు రెక్కలను, వారి సోదరుడైన పోతురాజును గణేశునిగా చూడొచ్చు. రామప్ప తటాకపు ఒడ్డున ఉన్న ఆలయంలో ఇలాంటి శిలాఫలకం ఉన్నది. ఇక ఊరూరా ఏడుగు రెక్కలను ఒకే శిలాఫలకంపై మలిచినవి కోకొల్లలుగా కనిపిస్తాయి. కాకతీయులు ఆరాధించిన కాకతీ దేవాలయం ఎక్కడ ఉన్నదో ఇతిమిద్ధంగా తెలియదు. కాకపోతే అక్కడక్కడ కాకతి విగ్రహాలు బయటపడ్డాయి. ఏకశిలా నగరంలో ఒక కాకతి ఆలయం ఉండేదని క్రీడాభిరామం చెప్తుంది. కాకతీయుల మూలపురుషుడు గుమ్మడి తీగకు పుట్టాడని ఆలంకారికంగా ఒక శాసనం చెప్తుంది. దీన్ని బట్టి కాకతీయులు గుమ్మడమ్మ లేదా కూష్మాండిని లేదా కాకతి పరంపరలోని వారని తెలుస్తుంది. ఈమె జైనులు అనుమతించిన ఆరోగ్య దేవత. భయంకరమైన అంటువ్యాధులు సోకినప్పుడు ప్రజలు సాంప్రదాయక ఆరాధనా పద్ధతుల నుండి ఓదార్పును పొందేవారు. వారికి ఆ విపత్కర పరిస్థితిని ఎదుర్కోవడానికి అవసరమైన మానసిక స్థైర్యాన్ని ఈ మాతృదేవత ఆరాధన ఇచ్చేది. దీనితో అందుబాటులో ఉన్న వైద్య ప్రక్రియలు వారిపై బాగా పనిచేసేవి. అదే అధైర్యంగా ఉన్న పరిస్థితిలో జన నష్టం ఎక్కువగా జరిగేది. ఈ సత్యాన్ని గుర్తించే అన్ని మతశాఖల వారు ఈ మాతృదేవతారాధనను ఖండించలేదు. చరక సుశ్రుతుల వంటి వైద్య పండితులు కూడా ఈ సత్యాన్ని గుర్తించే శీతల అనే దేవత ఆరాధనను చికిత్సలో భాగంగా చేశారు. కాకతమ్మను తర్వాత కాలంలో దుర్గ అవతారంగా చెప్పారు. ఈమెకు సైదోడు ఏకవీరాదేవి అని క్రీడాభిరామం వర్ణించింది. ఈమెనే ఎల్లమ్మ, రేణుక అనే పేర్లతో పిలుస్తారు. ఓరుగల్లులో ఈనాటికి ఈమె ఎల్లమ్మ పేరిట పూజలందుకుంటున్నది. ఎల్లమ్మ గుడి ప్రాంతాన్ని ఎల్లమ్మ బజారు అంటారు. ఇక్కడి పూజా కార్యక్రమాలను కుమ్మరులు నిర్వహిస్తారు. అందులోనూ ముఖ్యంగా స్త్రీలే ప్రాత సంధ్యా సమయాల్లో పూజలు నిర్వహిస్తారు. ఇటీవల కాలంలో కొన్ని మార్పులు చోటు చేసుకున్నాయి. బ్రాహ్మణ పూజారి ప్రతి మంగళవారం పూజలు నిర్వహిస్తున్నారు. ఈ దేవత జాతర ఉగాది నెల ఉందనగా మొదలై పండుగ వరకు జరుగుతుంది. మళ్లీ శ్రావణమాసం అంతా జరుగుతాయి. అన్ని కులాల వారు, అన్ని ప్రాంతాల వారు వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. కొలుపుల సందర్భంలో కోళ్లను, మేకలను బలి ఇస్తారు. రోజువారీ పూజా కార్యక్రమంలో సాకపోయటం ఉంటుంది. అమ్మవారికి ఇరువైపులా కళ్ళుతో నిండిన కుండల నుంచి సాకపోస్తుంటారు. అమ్మవారి ఆలయం శిథిలమైపోగా ఇటీవల కాలంలో ఆధునిక పద్ధతిలో పునర్నిర్మాణం జరిగింది. అమ్మవారి ప్రక్కనే ఆమె సోదరి అని చెప్పబడుతున్న వీరగౌరమ్మ త్రిశూలధారిణిగా ఉన్నది. ఢమరుకానికి ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి. ఆలయం ఎదురుగా వందల సంవత్సరాల నాటి రావి చెట్టు ఉంది. అమ్మవారి కుడివైపున ప్రత్యేక ఆలయంలో కాకతీయుల నాటి ఆంజనేయ విగ్రహం పూజలందుకుంటున్నది. కాకతీయ వంశస్థులకు కాకతమ్మ తరువాత ప్రధాన దైవం ఏకవీరాదేవి. రుద్రమదేవికి ఇష్టదైవమైన ఈమె ప్రధాన ఆలయం వరంగల్కు సమీపంలోని ముగిలిచెర్ల గ్రామంలో ఉంది. ప్రస్తుతం ఈ ఆలయం శిథిలమై ఉంది. ఈమె విగ్రహం ముళ్లకంచెల్లో ఒక శిలాఫలకంపై ఉన్నది. ప్రక్కనే ఉన్న ఆలయంలో కాకతి విగ్రహాన్ని ఎక్కడి నుండో తెచ్చి చేర్చారు. ఆలయం ముందున్న ధ్వజస్తంభం, పక్కనే ఉన్న బావి ఒకనాటి ఈ ఆలయ ప్రాశస్త్యాన్ని చాటుతాయి. ఆ బావిలో నుండి ఊరుగల్లు కోటకు సొరంగ మార్గం ఉండేదని ప్రతీతి. రుద్రమదేవి తన కుమార్తె ముమ్మడమ్మతో కలిసి ఈ ఆలయానికి వచ్చి అమ్మవారిని దర్శించుకునేదట. ఒకసారి ఆమె మొగలిచెరల్లో ఉండగా ఆమె సవతి తమ్ముళ్ళు హరిహర మురారిదేవులు తిరుగుబాటు చేసి సింహాసనాన్ని ఆక్రమించుకున్నారట. ఈ విషయం తెలుసుకుని రుద్రమ తన సైన్యంతో ఓరుగల్లును చుట్టుముట్టి తమ్ముళ్లను బంధించి తన అధికారాన్ని కాపాడుకున్నది. ఆ తర్వాత కొద్ది కాలానికే దేవగిరిరాజు మహాదేవుడు దండెత్తిరాగా రుద్రమ ఏకవీర ఆలయం నుండే స్వరంగ మార్గాన కోటకు చేరుకుని రాజ్యాన్ని రక్షించుకున్నదట. ఈ విధంగా మొగలిచెర్లలోని ఏకవీర ఆలయంతో రుద్రమదేవికి ఎంతో అనుబంధం ఏర్పడింది. ఓరుగల్లులో ఉన్న మరొక మాతృదేవత ఆలయం పోచమ్మ గుడి. ఈ గుడి ఓరుగల్లు రైల్వే స్టేషన్కు అతి సమీపంలో ఉంది. ఒకప్పుడు సువిశాల ప్రాంగణంలో చెరువుగట్టున ఈ ఆలయం ఉండేదంటే ఇప్పుడెవరూ నమ్మరు. చెరువు పూడిపోయి దానిపై రైలు మార్గం కూడా ఏర్పడింది. చుట్టూ భూమి ఆక్రమణలకు గురై ఆలయ ప్రాంగణం కుంచించుకుపోయింది. పోచమ్మను ఆటపాటలమ్మ అని కూడా అంటారు. ప్రోచే అమ్మ అంటే పాలించే తల్లిగా ఈమెను పూజిస్తారు. ఈమెతో సహా ఏడుగు రెక్కలు ఒకే రాతిపై చెక్కిన ఫలకాన్ని ప్రతిష్ఠించి ఉంచారు. ఎదురుగా వందల సంవత్సరాల నాటి రావి చెట్టు, దాని క్రింద శిలారూపంలో పోతురాజు ఉన్నారు. పరిశుభ్రత పాటించకుండా, అమ్మ ఆదర్శాలను గౌరవించకుండా ఉంటే ఆమె ఆగ్రహించి బాలారిష్టాలను, అంటువ్యాధులను కలిగిస్తుంది. అందువల్ల ఎల్లప్పుడూ పరిసరాలను, పరిశుభ్రతను పాటిస్తూ పసుపు, కుంకుమ, సున్నాలతో అమ్మను అర్చిస్తూ ఉండాలని ప్రజలు భావించేవారు. ఆటలమ్మ పొంగు, మసూచి, గవదబిళ్లలు, కలరా వంటి విషజ్వర

సోకినప్పుడు అవి పాకకుండా ఉండేందుకు ప్రత్యేక కొలుపులు కొలుస్తారు. సాధారణంగా ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో జాతరలు, ప్రత్యేక ఆరాధనలు నిర్వహిస్తారు. ఇక్కడ కూడా కుమ్మరులే పూజారులుగా ఇప్పటికీ ఉన్నారు. ఉదయం సాయంత్రం పవిత్రీకరణ తర్వాత సాకపోసి నివేదన చేస్తారు. సాంబ్రాణి ధూపం వేస్తారు. ప్రతి మంగళవారం ప్రత్యేక పూజలు జరుగుతాయి. కొలుపుల సందర్భంలో ఊరిలోని వారంతా తప్పనిసరిగా పరిసరాల పారిశుద్ధ్యాన్ని పాటించాలి. రోజు ఆవు పేడతో అలికి ఎర్రటి జాజుమట్టితోనూ సున్నంతోనూ వాకిళ్లను అలంకరించేవారు. గడపలకు వేపాకులు, తులసీ దళాలు చేర్చి తోరణాలుగా కట్టేవారు. ఇంట్లో బాలింతగానే చూలింతగానే ఉంటే వాకిలి గూట్లో ఆవు పేడతో చేసిన బాలదానమ్మను పసుపు కుంకుమలతో పూజించి ఉంచుతారు. తెల్లటి గుడ్డను పసుపు నీళ్లలో ముంచి ఆ గూటికి తెరగా వేస్తారు. ఈ బాలదానమ్మ ఏడుగు రక్కల్లో ఒకతే. గర్భంలోని పిండాన్ని, పసిపిల్లలను కాపాడే దేవతగా భావించేవారు. సింహాసన ద్వాత్రంశిక అనే గ్రంథం వల్ల ఈ విషయాలు మనకు తెలుస్తున్నాయి. ఈ విధంగా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుని శ్రావణ మాసంలో అంటే వర్షాకాలంలో పిల్లలకు వచ్చే వ్యాధుల బారిన పడకుండా జాగ్రత్త పడేవారు. ఆ రోజుల్లో వైరస్నే భూతం అనేవారు. భూతాలంటే శూన్యం నుండి ఏర్పడి కంటికి కనపడకుండా ఉండే సూక్ష్మజీవులని అర్థం. అర్చనా విధానంలో ప్రార్థన, నివేదన, పవిత్రీకరణ అనేవి ముఖ్య భాగాలు. ప్రార్థనలు మంత్రతంత్రాలతో కూడినవిగా కాక సామాన్య ప్రజల వాడుక భాషలో లయబద్ధంగా చేసే విన్నపాలుగా ఉంటాయి. నివేదన ధూప దీప నైవేద్యాలే కాక బలి వంటి అమానుష కృత్యాలు జరుగుతాయి. కొండ ప్రకృతి మాతకు, తల్లికి ప్రతీక. సాంకేతిక పరిజ్ఞానంతో మానవుని స్థిర నివాస జీవనంలో బహువిధాలుగా పనికి వచ్చే ఈ పరికరాన్ని స్త్రీలే తయారు చేశారు. కాబట్టే మాతృ ఆరాధనలో కొండలో ప్రకృతి సిద్ధంగా చెట్ల నుండి తీసిన కళ్ళు నివేదనలో ప్రధానమైనవి. బోనాలుగా కొండలను ఒకదానిపై ఒకటి పేర్చి పెరుగుతో కలిపిన అన్నాన్ని కూడా సమర్పిస్తారు. ఇవన్నీ మసూచి, కలరా, ఆటలమ్మ మొదలైన రోగాలు సోకినప్పుడు చేసే పథ్యానికి సంబంధించినవి. పవిత్రీకరణ కార్యక్రమానికే ఇక్కడ అధిక ప్రాధాన్యత ఉంది. పవిత్ర వాతావరణం నెలకొనడానికి, భూతగాలులు దరిచేరకుండా ఉండటానికి తగిన చర్యలు చేపట్టేవారు. ఆవు పేడతో అలకడం, సున్నంతో ముగ్గులు పెట్టడం, పసుపు నీళ్లతో ముంచిన బట్టలను ధరించడం, ఆవపిండి చల్లడం, ఆవనూనెతో దీపం వెలిగించడం, వేప మండలతో పరిసరాలను అలంకరించడం, సాంబ్రాణి ధూపం వేయటం మొదలైనవి ఈ పవిత్రీకరణ కార్యక్రమంలో ఉపయోగించే పద్ధతులు. ఇవన్నీ జానపదులు వైద్యంలో ఉపయోగించే సామగ్రి. ఈ మాతృదేవతల ఆరాధనలో మాదిగల చిందు నృత్యం తప్పనిసరిగా ఉంటుంది. మాతంగులు పాడుతుంటే మాదిగలు నృత్యం చేస్తూ ఉండేవారు. జమదగ్ని భార్య, పరశురాముని తల్లి అయిన రేణుక కథే ఇక్కడ ప్రధాన వస్తువు. ఏడుగు రక్కల కథను కామవల్లి మహాదేవి కథగా జక్కుల స్త్రీ ఏకశిలా నగరంలో చెప్తుండగా విన్నట్లు క్రీడాభిరామంలో వర్ణితమైంది. సామాన్యుల నుండి ప్రభువుల దాకా అందరూ ఈ మాతృదేవతల ఆరాధనలో సమానులే. అయితే ఈ దేవతల ఆలయాలు మాత్రం చిన్నవిగానే ఉంటాయి. సాంప్రదాయకంగా సున్నంతో కట్టిన గుడులవటం వల్ల శిథిలమైపోయి రావి లేదా వేప వృక్షాల క్రింద విగ్రహాలుగా కనిపిస్తున్నాయి. ఉన్న ఆలయాలు కూడా ఏకశాలలుగానే కనిపిస్తాయి. ఓరుగల్లులోని మట్టివాడలో చాలా చోట్ల రావి చెట్టు కింద కానీ, రావి వేప కలిసిన చెట్టు క్రింద కానీ ఈ దేవతా విగ్రహాలు నాటి నుండి నేటికి పూజలందుకుంటున్నాయి. విగ్రహాలు అంత నాజూకుగా ఉండవు. ఒక్కోసారి రేఖామాత్రంగానే ఏడు తలలున్నట్లు శిలాఫలకాలు దొరుకుతున్నాయి. వాటినే పసుపు కుంకుమలతో అలంకరించి పూజిస్తున్నారు. ఏకవీర లేదా ఎల్లమ్మ నాగదేవతలను పోలి కత్తి, డాలు ధరించి అనేక చోట్ల కనిపిస్తుంది. చెరువు కట్టలపైన, దేవాలయ గోడల మీద, అలంకార శిల్పంలోనూ, దాదాపుగా అన్ని కాకతీయ ఆలయాల్లోనూ ఈమె విగ్రహాన్ని మనం చూడొచ్చు. మట్టివాడలోని గిరిమాజీపేటలో రాయినే గుర్తుగా చేసుకుని బొడ్రాయిగా కొలుస్తారు. ఈ బొడ్రాయినే భూతగ్రాహస్వామిగా నిలిపినట్లు క్రీస్తు శకం 3వ శతాబ్ది నాటి ఒక శాసనం తెలుపుతున్నది. తర్వాత ఈయనే పోతులయ్య లేదా పోతురాజుగా వర్ణింపబడ్డాడు. పురాణాలు సామాన్యులకు, మాన్యులకు సంస్కృతిపరంగా అంతరం ఏర్పడకుండా ఉండేటందుకు ఈయననే గణేశునిగా చెప్పాయి. ఓరుగల్లులోని పోచమ్మ గుడిలోని పోతురాజు ప్రాచీన కాలనాటి భూతగ్రాహస్వామిలాగానే శిలాస్తంభ రూపంలో రావి చెట్టు కిందనే ప్రతిష్ఠితుడయ్యాడు. రావి, వేప చెట్ల గాలి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించడమేగాక స్త్రీలలో ఋతుపరమైన వ్యాధులను, త్రిధాతు లోపాలను తొలగించి సంతానవతులను చేయడంలో దోహదపడుతుందని ఆరోగ్య శాస్త్ర గ్రంథాలు చెప్తున్నాయి. 40 రోజుల పాటు నదీ స్నానం చేసి రావి చెట్టు ప్రదక్షిణ చేసి రావి చెట్టు పట్ట కషాయాన్ని త్రాగితే సంతానకాంక్ష గల స్త్రీలకు మంచి ఫలితం ఉంటుందని వైద్యశాస్త్ర గ్రంథాలు చెప్తున్నాయి. దీన్ని బట్టి ఆరోగ్య దేవతలుగా, సంతాన ప్రదాతలుగా ఏడుగు రక్కలు కాకతీయుల కాలంలో పొందిన ఆదరణ, ఆరాధనాక్రమం అర్థమవుతాయి. సామాజిక పరమైన సమన్వయ సాధనలో, పరిసరాల పారిశుధ్య సాధనలో, వ్యాధి నిరోధక చర్యలను తీసుకోవడంలో ఈ మాతృదేవత ఆరాధన
ఆనాటి పరిస్థితులు

0: లో ఏ విధంగా రూపుదిద్దుకున్నదో తెలుస్తుంది. ఋతుధర్మాన్ని బట్టి ఆయా ఋతువులలో సంక్రమించే వ్యాధుల బారిన పడకుండా, వ్యాధికారక క్రిములు వ్యాపించకుండా, గాలి విషపూరితం కాకుండా, వ్యాధి నిరోధక శక్తిని వాతావరణం, దేహం కూడా పొందుపరుచుకునే విధంగా, తమ అవగాహనకు, వనరుల అందుబాటుకు అనుకూలంగా మలుచుకోవడానికి ఈ మాతృ ఆరాధనా క్రమాన్ని ఎలా ఉపయోగించుకున్నారో దీన్ని బట్టి గ్రహించవచ్చు. అన్నిటికీ మించి అమ్మపై ఉన్న అచంచల విశ్వాసం వారికి గొప్ప మనోస్థైర్యాన్ని ఇచ్చి ఉండాలి. అందువల్లనే ఎన్నో తరాలు గడిచినా, శాస్త్రపరంగా ఎన్నో మార్పులు వచ్చినా జానపదులు ఈ ఆచారాలను, ఆరాధనను కాలం చెల్లిపోయినవిగా భావించి మానుకోలేదు. ఈ సంస్కృతిలో కూడా కాలక్రమంలో సరైన అవగాహన లేక, మేధావుల పర్యవేక్షణ లేక, హేతురహితమైన బొల్ల వంటి ఆచారాలకు ప్రాధాన్యత పెరిగి మంచి మరుగున పడింది. అందుకే వేమన లాంటి సంస్కర్తలు హెచ్చరికలు చేయవలసి వచ్చింది.
1: శ్రోతలు, ఇంతవరకు ఉదయ తరంగిణి కార్యక్రమంలో కాకతీయుల కాలం నాటి సప్తమాతృక ఆలయాలు ఆరాధనా క్రమం డాక్టర్ పి పద్మావతి గారి ప్రసంగం విన్నారు.
2: మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియంతో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాత్.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: కార్యక్రమంలో సినీ గీతం విందాం. మయూరి చిత్రం కోసం ఎస్ జానకి ఆలపించిన వేటూరి గీతం, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సంగీతం.

0: గుడ్ మార్నింగ్ పిల్లలు.
1: గుడ్ మార్నింగ్ మేడం.
2: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
3: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
0: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
4: BIS నమ్మకానికి నాణ్యతకు హామీ.
5: హలో
6: రాజేష్ గారు, పోలీస్ స్టేషన్ నుండి మాట్లాడుతున్నాను.
5: మళ్ళీ
6: మీరు డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు, వేరే గదిలోకి వెళ్ళండి. ఒక్కరే మీ పార్సల్లో డ్రగ్స్ దొరికాయి, చాలా కాలం లోపలే ఉంటారు.
7: 10 లక్షలు ఇవ్వండి, బతికిపోతారు.
5: సార్, అంత డబ్బు?
7: ఒక లింక్ పంపాము, ఇప్పుడే ప్రాసెసింగ్ కోసం 2 లక్షలు పంపండి, మిగిలింది తర్వాత.
5: సార్, 2 లక్షలు?
8: ఏమైంది నాన్న?
5: అమ్మా, ఇతను అంటున్నాడు నా పార్సల్లో డ్రగ్స్ దొరికాయట.
6: అరే,
5: కట్ చేసావా?
8: కంగారు పడకండి నాన్న, డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం.
5: మోసమా?
8: పోలీస్, బ్యాంక్, RBI వంటి వాటి పేర్లతో వస్తున్న సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ తో జాగ్రత్తగా ఉండండి. వాటికి ఎలాంటి డబ్బు పంపకండి. ఇంకా వెంటనే పోలీసులకి రిపోర్ట్ చేయండి. ఒకవేళ తెలివిగా మసులుకోకుంటే
5: డబ్బుని పోగొట్టుకుంటారు.
9: RBI అంటుంది,
10: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
11: కార్యక్రమంలో మరో సినీ గీతం విందాం, మావి చిగురు. ఈ చిత్రం కోసం SP బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన శివెన్నెల సీతారామ శాస్త్రి గీతం, SV కృష్ణారెడ్డి సంగీతం.

ఉదయ తరంగిణి కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం శ్రోతలు ఎఫ్ఎంఎన్ 103.5 మెగాహెడ్స్ పై ఈనాటి జానపద సంగీత కార్యక్రమంలో ఎర్రం రమేష్ బృందం ఆలపిస్తున్న జానపద గేయాలు వింటారు.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: శ్రోతలు, జానపద సంగీత కార్యక్రమంలో ఎర్రం రమేష్ బృందం గానం చేస్తున్న జానపద గేయాలు వింటున్నారు.
2: ముత్యాల ముగ్గులు వేసే

శ్రోతలు, ఇంతవరకు జానపద సంగీత కార్యక్రమంలో ఎర్రం రమేష్ బృందం గానం చేసిన జానపద గేయాలు విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం. సమయం 8:15 కావస్తుంది. కొద్ది క్షణాల్లో మార్నింగ్ న్యూస్, ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు.

గోదావరి చిత్రం కోసం శంకర్ మహదేవన్, చిత్ర, గాయత్రి, కేఎం రాధాకృష్ణన్ ఆలపించిన వేటూరి గీతాన్ని వినండి. సంగీతం అందించిన వారు కేఎం రాధాకృష్ణన్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: చిత్రసీమలో ఇప్పుడు వినండి పల్లకిలో పెళ్లి కూతురు. ఈ చిత్రం కోసం ఎంఎం కీరవాణి సంగీతం అందించగా సునీతతో కలిసి పాడిన పాట వినండి. గీతరచన చంద్రబోస్.

0: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
1: ఆ చిహ్నం లేకపోతేనో?
0: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
2: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి.
3: బిఐఎస్ నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
4: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ హైదరాబాద్.
5: శ్రోతలు ఎఫ్ఎంఎన్ 103.5 మెగాహెడ్స్ పై చిత్రసీమ వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి అమరన్ చిత్రం కోసం అనురాగ్ కులకర్ణి, రమ్య బెహ్రా ఆలపించిన రామజోగేశాస్త్రి గీతం, జీవి ప్రకాష్ కుమార్ సంగీతం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: చిత్రసీమలో ఇప్పుడు వినండి రుక్మిణి చిత్రం కోసం సుజాత ఆలపించిన సిరివెన్నెల గీతం, విద్యాసాగర్ సంగీతం.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: శ్రోతలు ఎఫ్ఎంఎన్ 103.5 మెగాహెడ్స్ పై చిత్రసీమ వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి, బైకర్ చిత్రం కోసం హరిహరన్ ఆలపించిన కృష్ణకాంత్ గీతం, గిబ్రన్ సంగీతం.

0: ஜா பபலா
1: சை பால்
0: நடுவுல தாமரா
1: சை பால்
0: புரத புள்ளா
1: சை பால்
2: 80 சமச்சரலுகா மீ ஆரோக்கியానికి శ్రీ ఓభిలాషి சை பால்
3: చిత్రసీమల ఇప్పుడు వినండి. చిత్రలహరి చిత్రం కోసం సుదర్శన్ అశోక్ ఆలపించిన పాట వినండి. శ్రీమణి గీతానికి సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను

0: పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: శ్రోతలు ఎఫ్ఎంఎన్ 103.5 మెగాహెడ్స్ పై చిత్రసీమ వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి అల్లరి ప్రేమికుడు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం. సంగీతం ఎంఎం కీరవాణి.

0: హలో
1: రాజేష్ గారు, పోలీస్ స్టేషన్ నుండి మాట్లాడుతున్నాను.
0: మళ్ళీ
1: మీరు డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు, వేరే గదిలోకి వెళ్ళండి. ఒక్కరే. మీ పార్సల్లో డ్రగ్స్ దొరికాయి, చాలా కాలం లోపలే ఉంటారు.
2: 10 లక్షలు ఇవ్వండి, బతికిపోతారు.
0: సార్, అంత డబ్బు?
2: ఒక లింక్ పంపాము, ఇప్పుడే ప్రాసెసింగ్ కోసం 2 లక్షలు పంపండి, మిగిలింది తర్వాత.
0: సార్, 2 లక్షలు?
3: ఏమైంది నాన్న?
0: అమ్మా, ఇతను అంటున్నాడు నా పార్సల్లో డ్రగ్స్ దొరికాయట.
1: అరే,
0: కట్ చేసావా?
3: కంగారు పడకండి నాన్న, డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం.
0: మోసమా?
3: పోలీస్, బ్యాంక్, ఆర్బిఐ వంటి వాటి పేర్లతో వస్తున్న సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ తో జాగ్రత్తగా ఉండండి. వాటికి ఎలాంటి డబ్బు పంపకండి. ఇంకా వెంటనే పోలీసులకి రిపోర్ట్ చేయండి. ఒకవేళ తెలివిగా మసులుకోకుంటే
0: డబ్బుని పోగొట్టుకుంటారు.
2: ఆర్బిఐ అంటుంది.
4: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
5: చిత్రసీమలు ఇప్పుడు వినండి. చక్రం చిత్రం కోసం చక్రి సంగీతం అందించి పాడిన పాట వినండి. గీతరచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి.

చిత్రసీమల చివరిగా వినండి. బాంబే చిత్రం కోసం హరిహరన్, స్వర్ణలత, జీవి ప్రకాష్, శ్వేత ఆలపించిన వేటూరి గీతం, ఏఆర్ రెహమాన్ సంగీతం.

0: శ్రోతలు, ఇంతవరకు చిత్రసీమలో తెలుగు సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం. సమయం 10:12. ఇక వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు ఆకాశవాణి.
1: ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈరోజు తొలి కాగితరహిత కేబినెట్ భేటీ జరగనుంది. మధ్యాహ్నం సచివాలయంలో జరిగే ఈ సమావేశంలో మంత్రులకు ఎజెండాను పూర్తిగా డిజిటల్ రూపంలోనే అందిస్తారు. ఈ కీలక సమావేశంలో విబిజీరామ్జీ పథకం అమలుపై మంత్రివర్గం తుది నిర్ణయం తీసుకుంటుంది. సంక్షేమ శాఖలపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్న బీఆర్ఎస్ నేతల సవాల్ను తాము స్వీకరిస్తున్నట్టు రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లోరి లక్ష్మణ్ కుమార్, అజారుద్దీన్ ప్రకటించారు. ఈ మేరకు ఈ ఉదయం వారు సీఎల్పీకి చేరుకున్నారు. ప్రస్తుతం శాసనసభ్యులుగా ఉన్న బీఆర్ఎస్ మాజీ మంత్రులు ఎవరు చర్చకొచ్చినా సిద్ధమని మంత్రులు స్పష్టం చేశారు. రాష్ట్రంలోని ప్రభుత్వ శాఖలు, కార్పొరేషన్లు, సొసైటీలు, యూనివర్సిటీల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ఈ నెల మొదటి తేదీనే జీతాలు విడుదలయ్యాయి. జీతాల చెల్లింపుల్లో ఆలస్యం వల్ల ఉద్యోగులు పడుతున్నటువంటి ఇబ్బందులను గమనించిన ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఆర్థిక శాఖ బుధవారమే జీతాలను ఉద్యోగుల ఖాతాల్లో జమ చేసింది. బీఆర్ఎస్ హయాంలో తెలంగాణను అప్పుల కుప్పగా మార్చారని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు విమర్శించారు. గత ప్రభుత్వ హయాంలో 8 లక్షల కోట్ల రూపాయలకు పైగా అప్పులు చేశారని, తన లెక్కలు తప్పని నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడానికి సిద్ధమని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్కు సవాల్ విసిరారు. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర ఖజానాకు చిల్లు పెట్టి తెలంగాణ సొమ్ముతో జల్సాలు చేశారని మండిపడ్డారు. రాబోయే ఖరీఫ్ సీజన్లో ధాన్యం సేకరణను ఎలాంటి ఆటంకాలు లేకుండా సాఫీగా నిర్వహించేందుకు తెలంగాణ పౌర సరఫరాల శాఖ మిషన్ K100 అనే సరికొత్త ప్రణాళికను ప్రారంభించింది. ఈ కార్యక్రమ ప్రారంభం సందర్భంగా పౌర సరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, భారత ఆహార సంస్థ జనరల్ మేనేజర్ జిఎన్ రాజుతో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. నిన్న ప్రారంభమైన ఈ 100 రోజుల ప్రత్యేక ప్రణాళిక ద్వారా కొత్త పంట వచ్చేలోపు రాష్ట్రంలోని

సైన్య నిల్వలు, రవాణా, ఆర్థిక వ్యవస్థలను పూర్తిగా ప్రక్షాళన చేయనున్నారు. ఈరోజు అంతర్జాతీయ క్రీడా విలేకరుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. క్రీడల అభివృద్ధికి, క్రీడాకారుల విజయాలకు, ప్రపంచవ్యాప్తంగా క్రీడా సంస్కృతిని పెంపొందించడానికి పాత్రికేయులు అందిస్తున్న సేవలను గుర్తించి వారిని సత్కరించుకోవడానికి ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. క్రీడల గురించి ఖచ్చితమైన, వేగవంతమైన, నిజాయితీతో కూడిన సమాచారాన్ని అందించడంలో విలేకరులు కీలక పాత్ర పోషిస్తారు. మైదానంలో ఆటగాళ్ల ప్రతిభను, కష్టాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HYDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

వెల్కమ్ బ్యాక్ లిజనర్స్, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదమైన నేను మీ ఆర్జే శ్రీని మాట్లాడుతున్నాను. అండ్ ఎస్, ఎవర్ గ్రీన్ హిట్స్లో బ్లాక్ బస్టర్ పాటలు వినే టైం. సో మరి ఈరోజు మన ఎవర్ గ్రీన్ హిట్స్లో మనం వినబోతున్నాం 1986 నుంచి 1990 మధ్య విడుదలైనటువంటి బ్లాక్ బస్టర్ అయినటువంటి సినిమాల నుంచి పాటల్ని ఇవాల్టి మన ఎవర్గ్రీన్ హిట్స్లో విందాం. సో మరి మీ మెమరీ బాక్స్లో ఈ మధ్యకాలం విడుదలైనటువంటి సినిమాల్లోని పాటలు మీకు వినాలనుకుంటే 0402324082కి వాట్సాప్ చేయండి. అండ్ వాట్సాప్ చేసే ముందు మీ పేరు, మీ ఊరు, మీరు వినాలనుకునే పాటని అలా చకచకా టైప్ చేసి 0402324082కి వాట్సాప్ పంపేయండి. మరి మొదటగా నేను మీ అందరి కోసం 1990 విడుదలైనటువంటి బ్లాక్ బస్టర్ ఫిలిం కొండ వీటి దొంగ. ఎస్, మెగాస్టార్ చిరంజీవి గారు యాక్ట్ చేసినటువంటి ఈ సినిమాల నుంచి ఈ పాటతో మన ఎవర్ గ్రీన్ హిట్స్ని స్టార్ట్ చేస్తున్నాను. స్టే ట్యూన్డ్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: వెల్కమ్ బ్యాక్ లిజనర్స్, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదమైన ఎస్ ఎవర్ గ్రీన్ హిట్స్ లో ఈ రోజు మనం వింటున్నాం 1986 నుంచి 1990 మధ్య విడుదలైనటువంటి బ్లాక్ బస్టర్ పాటల్ని. సో మరి నెక్స్ట్ మన షోకి మెసేజ్ చేసినటువంటి శ్రోతలు సంగీత శ్రవణ్ కుమార్ లంగర్ హౌస్ నుంచి మెసేజ్ చేశారు. మరి వారు కోరుతున్నటువంటి పాట గీతాంజలి చిత్రం నుంచి జగడ జగడ జం పాటను వినిపించండి అంటూ మెసేజ్ చేశారు. అలాగే ఇదే పాటను కోరుతున్నటువంటి శ్రోతలు నల్లగొండ జిల్లా చందంపేట మండలం చిత్యాల గ్రామం నుంచి వెంకటచారి వరలక్ష్మి, కృష్ణమ్మ, మధు, రవి, నవీన్, రాధిక, త్రిలోక్, నిహాన్, శ్రీ వాణి, సౌమ్య, శ్రీరామదాసు, కృష్ణచారి, అనిత, సాయి, వర్షిత్, సాయి, రిక్విత్. మరి వారు కొన్నట్లుగా గీతాంజలి చిత్రం నుంచి బాలుగారు పాడినటువంటి ఈ సూపర్ హిట్ పాట సంగీతం సమకూర్చారు ఇళయరాజా.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: బ్లాక్ బస్టర్ ఎవర్ గ్రీన్ హిట్స్లో మంచి మంచి పాటలు వింటున్నాం. అండ్ దోస్తు, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాలు తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదమైన నేను మీ అర్జశ్విని మాట్లాడుతున్నాను. అండ్ ఎవర్ గ్రీన్ హిట్స్లో లిజనర్స్ వాట్సాప్ ద్వారా కోరుతున్నటువంటి పాటలు వింటున్నాం. అండ్ ఈనాటి మన ఎవర్ గ్రీన్ హిట్స్లో 1986 నుంచి 1990 మధ్య విడుదలైనటువంటి బ్లాక్ బస్టర్ సినిమాల నుంచి ఎవర్ గ్రీన్ హిట్స్గా నిలిచినటువంటి పాటలు, మీకు బాగా నచ్చినటువంటి పాటలు ఇవాళ మన షోలో మనం వింటున్నాం. సో మరి నెక్స్ట్ మనకు మెసేజ్ చేసినటువంటి శ్రోతలు నిజామాబాద్ నుంచి రాకేష్ మెసేజ్ చేశారు. మరి వారు కోరుతున్నటువంటి పాట ప్రేమ చిత్రం నుంచి యు ఆర్ మై హీరో పాటను ప్రసారం చేయండి అంటూ మెసేజ్ చేశారు. తప్పకుండా అండి. వివిధ భారతికి నమస్కారం. నమస్కారం అండి. మరి మా కోసం వెంకటేష్ గారు నటించినటువంటి ఒక పాటను ప్రసారం చేయండి అంటూ నిజామాబాద్ నుంచి నాగ్నాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, కళ్యాణి మెసేజ్ చేశారు. అలాగే రాయగిరి నుంచి దాసరి రవి గారు మెసేజ్ చేశారు. మరి మీ అందరి కోసం ఈ బ్లాక్ బస్టర్ పాట ప్రేమ చిత్రం నుంచి బాలగారు.

0: టుడే నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి. ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు. ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద

0: టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
1: ఎస్ దోస్తో, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాలు తిరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదమైన ఎవర్ గ్రీన్ హిట్స్ లో బ్లాక్ బస్టర్ పాటలు వింటున్నాం. మరి నెక్స్ట్ మన షోకి మెసేజ్ చేసినటువంటి శ్రోతలు, 1990 వచ్చినటువంటి అల్లుడు గారు చిత్రం నుంచి కొండ మీద చుక్కపోటు అనే పాటను మాకోసం వినిపించండి అంటూ రంగారెడ్డి జిల్లా బండి రావిరాల గ్రామం నుంచి లక్ష్మీ, వరలక్ష్మి, జయలక్ష్మి, మహాలక్ష్మి, విజయలక్ష్మి, బంగారులక్ష్మి, రాములు, రాములమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మరి తప్పకుండా మీరు అడిగినటువంటి పాటను ప్రసారం చేస్తాం. అండ్ మాకోసం అల్లుడు గారు చిత్రం నుంచి పాటను వినిపించండి అంటూ ఉమ్మెడ నుంచి దివాకర్, విమల, యష్ణ మెసేజ్ చేశారు. తప్పకుండా మీరు అడిగినటువంటి పాటను వినిపిస్తాను. అలాగే మాకోసం మోహన్ బాబు గారు నటించినటువంటి ఒక మంచి బ్లాక్ బస్టర్ పాటను మాకోసం ప్రసారం చేయండి అంటూ అఖిల, అరుణ, రాజేంద్ర, అపర్ణ, అంజలి, అలేఖ్య, రాజేష్ మెసేజ్ చేశారు. మరి వారి కోసం అల్లుడు గారు, మరి ఈ చిత్రం నుంచి కేవి మహాదేవన్ గారు సంగీతం సమకూర్చినటువంటి పాట, బాలుగారు, చిత్రగారు కలిసి పాడినటువంటి ఈ సూపర్ హిట్ పాట మీ అందరి కోసం ఎవర్ గ్రీన్ హిట్స్లో.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఎవర్ గ్రీన్ హిట్స్ లో బ్లాక్ బస్టర్ పాటలు వింటున్నాము. ఈరోజు 1986 నుంచి 1990 మధ్య విడుదలైనటువంటి సినిమాలో నుంచి పాటలు వింటున్నాం. మరి నెక్స్ట్ మన ఎవర్ గ్రీన్ కి మెసేజ్ చేసినటువంటి శ్రోతలు వనస్థలీపురం నుంచి మహేశ్వరి మురళి మెసేజ్ చేశారు. మరి వారు రిక్వెస్ట్ చేస్తున్నటువంటి పాట సీతారామ కళ్యాణ చిత్రం నుంచి రాళ్ళల్లో ఇసుకల్లో పాట మా కోసం వినిపించండి అంటూ మెసేజ్ చేశారు. తప్పకుండా అండి. అలాగే ఇదే పాటని రిక్వెస్ట్ చేస్తున్నటువంటి శ్రోతలు హస్తినాపురం ఈస్ట్ నుంచి సత్యనారాయణ గారు, ఇంద్రవేణి, మేధాంశ్, అనిరుద్ధ్, శ్రేయాంశ్ మెసేజ్ చేశారు. అలాగే ఇదే పాటను కోరుతున్నటువంటి శ్రోతలు వరంగల్ కాశీబుగ్గ నుంచి సుదర్శన్, సరిత, వినయ్, పూజ, లోహిత్ మెసేజ్ చేశారు. మరి మీ అందరి కోసం కేవీ మహాదేవన్ గారు సంగీతం సమకూర్చినటువంటి పాట, బాలుగారు, సుశీలం గారు కలిసి పాడినటువంటి ఈ సూపర్ హిట్ పాట మీ అందరి కోసం ఎవర్ గ్రీన్ హిట్స్లో.

0: మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు, నేను మీ ఆర్జే శ్రీని. మరి నెక్స్ట్ మన షోకి మెసేజ్ చేసినటువంటి శ్రోతలు ఉజ్వల హైదరాబాద్ నుంచి మెసేజ్ చేశారు. వారు రిక్వెస్ట్ చేస్తున్నటువంటి పాట ఘర్షణ చిత్రం నుంచి చిత్రగారు పాడినటువంటి నిన్ను కోరే వర్ణం పాట మా కోసం ప్రసారం చేయండి అంటూ మెసేజ్ చేశారు. అలాగే ఇదే పాట నేను కోరుతున్నటువంటి శ్రోతలు గజ్వేల్ నుంచి వెంకటేష్, సుగుణ, రామ్ ప్రసాద్, రామ్ చరణ్ మెసేజ్ చేశారు. అలాగే ఆదిభట్ల నుంచి గోపాల్ కృష్ణ మెసేజ్ చేశారు. మరి వారి కోసం ఘర్షణ, మరి ఈ చిత్రం నుంచి చిత్రగారు పాడినటువంటి ఈ సూపర్ హిట్ పాట మీ అందరి కోసం ఎవర్ గ్రీన్ హిట్స్లో.

నుంచి లక్ష్మయ్య, జంగమ్మ, వినోద్ కుమార్, నిహారిక, తేజశ్రీ, తనుజశ్రీ, హరి దీక్షిత్ మెసేజ్ చేశారు. మరి వారు కోరుతున్నటువంటి పాట శివ చిత్రం నుంచి ఎన్నిఎల్ఓ పాటను ప్రసారం చేయండి అంటూ మెసేజ్ చేశారు. అలాగే ఆదిలాబాద్ నుంచి మెసేజ్ చేశారు హర్షిణి గారు. మరి వారు కూడా శివ చిత్రం నుంచి ఒక బ్లాక్ బస్టర్ పాటను వినిపించండి అంటూ మెసేజ్ చేశారు. అలాగే ఇదే చిత్రంలో నుంచి ఈ పాటను కోరుతున్నటువంటి శ్రోతలు వెంకటేష్ నందిపేట నుంచి మెసేజ్ చేశారు. మరి అలాగే ఇదే పాటని కోరుతున్నటువంటి శ్రోతలు బూదాం పోచంపల్లి నుంచి బావనుల రాజు, మమత, పవన్ కళ్యాణ్, శ్రావణి, నాగమణి మెసేజ్ చేశారు. మరి వారందరి కోసం ఇళయరాజగారి సంగీతం సమకూర్చినటువంటి పాట, బాలగారు చిత్ర గారు కలిసి పాడినటువంటి ఈ సూపర్ హిట్ పాట మీ అందరి కోసం, ఎవర్ గ్రీన్ హిట్స్లో.

ఎవర్ గ్రీన్ హిట్స్లో బ్లాక్ బస్టర్ పాటలు వింటున్నాం. మరి ఇవాళ మన ఎవర్ గ్రీన్ హిట్స్లో మనం వింటున్నాం 1986 నుంచి 1990 మధ్య విడుదలైనటువంటి సూపర్ హిట్ పాటలు మనం వింటున్నాం. మరి నెక్స్ట్ మన షోకి మెసేజ్ చేసినటువంటి శ్రోతలు వలిగొండ మండలం గొల్లేపల్లి గ్రామం

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: వెల్కమ్ బ్యాక్ దోస్తు, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాలు తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదమైన నేను మీ ఆర్జే శ్రీని మాట్లాడుతున్నాను. అండ్ ఎస్, ఎవర్ గ్రీన్ హిట్స్లో ఇవాల్టి మన షోలో 1986 నుంచి 1990 మధ్య విడుదలైనటువంటి బ్లాక్ బస్టర్ సినిమాల నుంచి పాటలన్నీ మిమ్మల్ని బాగా ఎంటర్టైన్ చేసాయి అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ మన షోకి మెసేజ్ చేసినటువంటి శ్రోతలు గచ్చివాలి నుంచి రాజేశ్వర్, మీనా, లోకేశ్వర్, క్రాంతిబాబు, లావణ్య, దుర్గయ్య మెసేజ్ చేశారు. అలాగే వరంగల్ కాశీబుగ్గ నుంచి మెసేజ్ చేశారు శివకృష్ణ, భువిక, శ్రీకళ, నాగరాజు, దీప్తి, సుహాస్, కృష్ణ, బిక్షపతి, వసంత, హర్షిణి, హేమశ్రీ కూడా మెసేజ్ చేశారనమాట. అలాగే ఎవర్గ్రీన్ హిట్స్లో మాకోసం మెగాస్టార్ చిరంజీవి గారు నటించినటువంటి జగదేక విరుడు అతిలోక సుందరి సినిమాల నుంచి ఒక బ్లాక్ బస్టర్ పాట మా కోసం ప్రసారం చేయండి అంటూ భువనగిరి అర్బన్ కాలనీ నుంచి కొండ యాదగిరి, శాంతి, ఆది, హసిని, వైష్ణవి, నితిన్ మెసేజ్ చేశారు. అండ్ అలాగే నందిపేట నుంచి వెంకటేష్ మెసేజ్ చేశారు. వారు కూడా మెగాస్టార్ చిరంజీవి గారు నటించినటువంటి ఒక బ్లాక్ బస్టర్ పాట మా కోసం వినిపించండి అంటూ మెసేజ్ చేశారు. తప్పకుండా సమరి మీ అందరి కోసం ఇళయరాజాగారి సంగీతం సమకూర్చినటువంటి పాట, బాలుగారు, జానకి గారు కలిసి పాడినటువంటి ఈ సూపర్ హిట్ పాట మీ అందరి కోసం ఎవర్ గ్రీన్ హిట్స్లో వినిపిస్తూ మీ ఆర్జే శ్రీని మీ అందరికీ గుడ్ బై చెప్పేస్తున్నాను.

అలసిన మనసుకు సాంత్వన చేకూర్చే మాటలు పాటల మేళవింపుతో ప్రతిరోజు రాత్రి 10 గంటలకు వీణుల విందు ఈ

0: మధురిమ.
1: సమయం 11 గంటలు కావస్తుంది. కొన్ని క్షణాల్లోనే వార్తల ముఖ్యాంశాలు ప్రసారమవుతాయి. మనం మళ్ళీ కలుద్దాం 11:03 గుర్తుకొస్తున్నాయిలో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. రాష్ట్రంలోని సంక్షేమ గురుకులాల్లో అవినీతి జరిగిందంటూ బీఆర్ఎస్ నేతలు చేసిన ఆరోపణలపై మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, అజారుద్దీన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఉదయం గన్పార్క్ వద్దకు వచ్చిన మంత్రులు అక్కడే బైఠాయించారు. బీఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ మంత్రులు గన్పార్కుకు రావాలని, తాము ఇప్పుడే చర్చకు సిద్ధమని స్పష్టం చేశారు. దీంతో గన్పార్క్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. తెలంగాణలో చేపట్టిన ప్రత్యేక సమగ్ర సవరణ సర్ ప్రక్రియలో భాగంగా ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 30.08% ప్రక్రియ పూర్తయినట్టు తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి సి సుదర్శన్ రెడ్డి తెలిపారు. ఈ సర్వే కోసం రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 1,02,75,000 ఎన్యూమరేషన్ ఫారాలను అధికారులు పంపిణీ చేశారు. హైదరాబాద్లో ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి అత్యాధునిక మౌలిక సదుపాయాల కల్పనకు ఏఐ సాంకేతికతను ఉపయోగించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో అనలాగ్ మెగా ఇంజనీరింగ్ సంస్థల సంయుక్త భాగస్వామ్యంతో ఒక అవగాహన ఒప్పందం కుదిరింది. రాష్ట్రంలో నిర్వహించిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా జిల్లాల్లో విజయవంతమైన వినూత్న విధానాలను ఇతర ప్రదేశాల్లో కూడా అమలు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అధికారులకు సూచించారు. నిన్న సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించిన సిఎస్ క్షేత్రస్థాయి సమస్యల పరిష్కారానికి జిల్లా కలెక్టర్లతో చర్చించి తగిన ప్రణాళికలు రూపొందించాలని నోడల్ అధికారులను ఆదేశించారు. ధరణి, భూభారతి పోర్టళ్లలో జరిగిన అక్రమాలపై విచారణకు తెలంగాణ ప్రభుత్వం ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. రెవెన్యూ శాఖ మంత్రి పొంగుల ఎస్పీ శ్రీనివాసరెడ్డి నిర్వహించిన సమీక్ష తర్వాత రెవెన్యూ కార్యదర్శి లోకేష్ కుమార్ వివరాలను వెల్లడించారు. ధరణి పోర్టల్ సిస్టమ్ నిర్మాణంలో ఉన్న భద్రతా లోపాలను ఆసరాగా చేసుకుని కొందరు అక్రమార్కులు అనధికారిక ఎంట్రీలు చేసినట్టు ఫోరెన్సిక్ ఆడిట్లో ప్రాథమికంగా గుర్తించారు. రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో అక్కడక్కడా ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలియజేసింది. అలాగే రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో పలుచోట్ల ఉరుములు మెరుపులతో కూడిన ప్రత్యేక తేలికపాటి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఆపరేషన్ సింధూర్ సమయంలో చీఫ్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్గా పనిచేసిన ఎయిర్ మార్షల్ అశుతోష్ దీక్షిత్ నిన్న కొత్త వైస్ చీఫ్ ఆఫ్ ది ఎయిర్ స్టాఫ్గా బాధ్యతలు స్వీకరించారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AERNews_HYDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం వివి స్టూడియోలో టైం 11:04 దాటింది. వెల్కమ్ టు గుర్తుకొస్తున్నాయి విత్ మీ ఆర్జే లక్ష్మి. మన తెలుగు సినీ పాటల తోటలో గీతాలుగా విరిసిన, మురిపించిన, అలరించిన గాయని గాయకులు ఎందరో ఉన్నారు. ఒక్కొక్కరిది ఒక్కో శైలి, ఎవరికి వారే సాటి పోటీ. మరి ఇవాటి గుర్తుకొస్తున్నాయిలో సింగర్ స్పెషల్గా ఒక ప్రముఖ గాయకుడి గురించి మాట్లాడుకోబోతున్నాం. ఆయన పాడిన కొన్ని చక్కటి పాటలు వినబోతున్నాం. ఇంతకీ ఎవరబ్బా ఆ ప్లేబ్యాక్ సింగర్ అనుకుంటున్నారా? ఎందుకలసి ఈ పాటతో చెప్పేస్తాను.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. గుర్తుకొస్తున్నాయి సింగర్ స్పెషల్ గా ఎవరి గురించి మాట్లాడుకుంటున్నా? ఇందాక పాట విన్నాక మీకు అర్థమైపోయి ఉంటుంది కదా, ఎస్, సఖీ సినిమా నుంచి ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ కంపోజిషన్ లో ఎస్పి చరణ్ పడిన సూపర్ హిట్ సాంగ్. ఎస్, ఇవాళ మన సింగర్ ఎస్పి చరణ్ గారు. అసలు పాట ఏమన్నా పాట చెప్పండి, వినడానికి ఎంత అద్భుతంగా ఉంటుందో. పిక్చరేషన్ కూడా మణిరత్నం గారు అంతే అద్భుతంగా పిక్చరైజ్ చేశారు సిల్వర్ స్క్రీన్ మీద. అసలు స్పెండ్ బాగుండడు అంతే, అంత చక్కగా ఉంటుంది పాట. ఎనీవేస్, మరి ఇక ఎస్పి చరణ్ గారి విషయానికి వస్తే, శ్రీపతి పండితారాధ్యుల చరణ్, ఎస్పి చరణ్ గా మనందరికీ స్వర పరిచితుడు, దిగ్గజ గాయకుడు శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం తనయుడిగా కూడా అనుకోండి. ఇక తెలుగు, తమిళ, అప్పుడప్పుడు హిందీలో పాటలు పాడుతూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు చరణ్ తనదైన శైలిలో. గాయకునిగానే కాక నిర్మాతగా, నటుడుగా, యాంకర్గా కూడా. మరి మరిన్ని విశేషాలు చెప్పే ముందు ఇంకో పాట మీకోసం ఇప్పుడు వినిపిస్తున్నాను, మురారి సినిమా నుంచి. యాక్చువల్గా ఈ సినిమాతోనే మహేష్ బాబు గారికి ఒక స్టార్డమ్ వచ్చిందని చెప్పాలి, మురారి సినిమా కృష్ణవంశీ గారి డైరెక్షన్లో. అందులో ఈ మూవీలో పాటలు అన్నీ కూడా సూపర్ హిట్ సాంగ్సే. ఇక చరణ్ గారు పాడిన ఈ పాట అయితే అల్టిమేట్. మరి వినేద్దామా?

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. గుర్తుకొస్తున్న ఇలా సింగర్ స్పెషల్ గా ఎస్పి చరణ్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మరి మరిన్ని విశేషాలు మాట్లాడుకునే ముందు మీకు విషయం గుర్తు చేయాలి. మరి ప్రతి గురువారం మధ్యాహ్నం 2:15 హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తోంది ఆకాశవాణి వివిధ భారతి. మీ అందరికీ తెలిసిన విషయం. మరి ఈ రోజు మధ్యాహ్నం 2:15 హలో డాక్టర్ లో కిడ్నీ ఫెయిల్యూర్ అంటే ఏమిటి, లక్షణాలు, కారణాలు, చికిత్స, నివారణ, ఈ అంశం గురించి కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ సిహెచ్ శశిధర్ గారు శ్రోతల సందేహాలకు సమాధానాలు ఇస్తారు. మరి ఈ అంశానికి సంబంధించి మీకు ఏమైనా సందేహాలున్నా, భయాలున్నా డాక్టర్ గారితో కాల్ చేయొచ్చు, డాక్టర్ గారికి కాల్ చేయొచ్చు, మాట్లాడొచ్చు, నివృత్తి చేసుకోవచ్చు. మరి ఫోన్ నంబర్లు 0402324-0852, 0402324-0853, 0402955923, ఇవి ఫోన్ నంబర్లు. గుర్తుంటుందిగా మధ్యాహ్నం 2:15 హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం మీ వివిధ భారతి నుంచి. ఇక గుర్తుకొస్తున్న విషయానికి వస్తే, ఎస్పి చరణ్ గారు పుట్టింది, పెరిగింది, చదువు అన్నీ చెన్నైలోనే. నాన్న, అత్తలు, సోదరి అంతా సినీ నేపథ్య సంగీతానికి చెందినవాళ్లే. ఆల్మోస్ట్ సినీ సంగీతంలోనే పుట్టి పెరిగారనే చెప్పొచ్చు. మరి చరణ్ గారు కూడా ప్లేబ్యాక్ సింగింగ్నే కెరీర్గా ఎంచుకోవడం సహజం. అంతే కదా, ఇక గాయకుడిగా తన ఫ్యామిలీ లెగసీని కంటిన్యూ చేస్తున్నారు. ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ పాడారు, పాడుతున్నారు కూడా. వింటూ ఉండండి వివిధ భారతి. ఈ పాట తర్వాత ఇంకొన్ని విశేషాలు మాట్లాడుకుందాం. ఇప్పుడైతే వినిపిస్తున్నాను మన్మధుడు సినిమా నుంచి ఈ లవ్లీ మెలోడీ. చరణ్ గారి వాయిస్ నుంచి ఎంత అద్భుతంగా జాలి వరిందో ఈ పాట. వింటూ అలాగా వింటూ ఉండిపోతాం అంతే. మరి విందామా?

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. గుర్తుకొస్తున్నాయిలో సింగర్ స్పెషల్గా ఎస్పి చరణ్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. తమిళ సినిమాల్లో గాయకుడుగా సినీ ప్రస్థానం ప్రారంభించారు ఎస్పి చరణ్. తెలుగులో గుర్తింపు వచ్చింది

మణిరత్నం గారి దర్శకత్వంలో వచ్చిన సఖీ సినిమాలో పాటతో. అందుకే ఆ పాట ముందుగా వినిపించాను. ఆ పాట విన్నప్పుడు మీకు అర్థమైపోయి ఉంటుంది మనం ఈరోజు ఎస్పి చరణ్ పాటలు వినబోతున్నామని. ఆ తర్వాత తెలుగు సినీ పరిశ్రమలోని ప్రముఖ సంగీత దర్శకులందరికీ పాటలు పాడారు. మీకు తెలుసా, చరణ్ గారు సంగీతం నేర్చుకోలేదు, తండ్రిని చూస్తూ నేర్చుకున్న సంగీత జ్ఞానం, ఏర్పడిన ఆసక్తి, పుట్టుకతో వచ్చిన చక్కటి కంఠస్వరం. మరి వెరసి ఎస్పి చరణ్ అనే సక్సెస్ఫుల్ ప్లేబ్యాక్ సింగర్. మాట్లాడుకుందాం మరిన్ని విశేషాలు ఈ పాట తర్వాత. ఇప్పుడైతే వినిపిస్తున్నాను అమ్మాయి బాగుంది కదా, ఎంత బాగుంటుంది కదా ఈ పాట. అమ్మాయి బాగుంది సినిమాలోనే ఈ పాట ఇప్పుడు మీకోసం, ఆస్వాదించండి.

మీరు వింటున్నారు గుర్తుకొస్తున్నాయి ఓన్లీ ఆన్ వివిధ భారతి. సింగర్ స్పెషల్ గా ఎస్పి చరణ్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఆయన పాడిన చక్కటి పాటలను ఆస్వాదిస్తున్నాం కదా. మరి మరిన్ని కబుర్లు చెప్పే ముందు మీకు మరోసారి గుర్తు చేస్తున్నాను, ప్రతి గురువారం మధ్యాహ్నం 2:15 ప్రసారం చేస్తోంది హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమాన్ని వివిధ భారతి. మరి ఈ రోజు మధ్యాహ్నం 2:15 కిడ్నీ ఫెయిల్యూర్ అంటే ఏమిటి, లక్షణాలు, కారణాలు, చికిత్స, నివారణ, ఈ అంశం గురించి కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ సిహెచ్ శశిధర్ గారు శ్రోతల సందేహాలకు సమాధానాలు ఇస్తారు. కాబట్టి ఈ అంశానికి సంబంధించి మీకు ఏమైనా సందేహాలున్నా, ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా డాక్టర్ గారికి కాల్ చేయొచ్చు, మాట్లాడచ్చు. ఫోన్ నెంబర్లు 0402324085, 0402324083, 0402955093. మర్చిపోకండి, ఈ మధ్యాహ్నం 2:15 హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం కిడ్నీ ఫెయిల్యూర్ అంటే ఏమిటి, లక్షణాలు, కారణాలు, చికిత్స, నివారణ, కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ సిహెచ్ శశిధర్ గారు మీతో లైవ్ ఫోన్ ఇన్లో మాట్లాడతారు. మరి ఇక గుర్తుకొస్తున్న విషయానికి వస్తే, మనందరికీ తెలుసు ఎస్పి చరణ్ గారి గొంతు దాదాపు బాలసుబ్రహ్మణ్యం గారి గొంతులానే ఉంటుంది. అంతెందుకు కళ్ళు మూసుకుని వింటే మనకి బాలసుబ్రహ్మణ్యం గారు పాడినట్టే అనిపిస్తుంది. అండ్ ఇంకో విషయం ఏమిటంటే, ఇప్పుడు మనం వింటున్న పాటలన్నీ కూడా 90s and 2000 అంటే మిలీనియం స్టార్టింగ్లో వచ్చిన పాటలే. అప్పటికి ఇప్పుడు ప్రముఖ హీరోలందరూ కూడా కెరీర్ స్టార్టింగ్లో ఉన్నారు. మహేష్ బాబు గారు కానివ్వండి, ప్రభాస్ గారు కానివ్వండి, అల్లు అర్జున్ గారు కానివ్వండి, వాటెవర్, వాళ్ళందరి పాటల్లో సినిమాల్లో చరణ్ గారి కాంట్రిబ్యూషన్ కంపల్సరీగా ఉంటుంది. ఎందుకంటే అప్పటికి యంగ్ జనరేషన్ కాబట్టి వాయిస్ కూడా యాప్ట్గా సూట్ అయింది అనిపిస్తుంది. అందుకే పాడిన పాటలు అన్నీ కూడా సూపర్ హిట్టే. మరి అయితే ఇప్పుడు వినిపిస్తున్నాను నీకు నేను నాకు నువ్వు. ఈ సినిమా నుంచి తెలుగు భాష గొప్పతనం గురించి ఎంత అద్భుతంగా పాడారో చరణ్ గారు, నిజంగా చాలా బాగుంటుంది. మనం తెలుగు భాష మాధుర్యాన్ని గురించి మాట్లాడుకోవాల్సిన ప్రతి సందర్భంలో ఈ పాట కంపల్సరిగా గుర్తొస్తుంది అండ్ వినిపిస్తుంది కూడా. మరి మరోసారి వినేద్దామా?

మీరు వింటున్నారు గుర్తుకొస్తున్నాయి సింగర్ స్పెషల్ గా ఎస్పి చరణ్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఆయన పాడిన చక్కటి పాటలను ఆస్వాదిస్తున్నాం కదా. ఇవన్నీ కూడా టైమ్లెస్ సాంగ్స్ అనమాట. మనం ఈ పాటలు వింటుంటే అలా వెనక్కి వెళ్ళిపోతాం ఆ టైంలోకి, అంత చక్కగా ఉంటాయి ఈ పాటలన్నీ కూడా. ఇక ఇందాకే అనుకున్నాం కదా చరణ్ గారి గొంతు దాదాపు బాలసుబ్రహ్మణ్యం గారి గొంతులానే ఉంటుంది అని. మరి పాటలో తనదైన గుర్తింపు కనిపించేలా చేయడం అంటే చాలా కష్టమనే చెప్పాలి మరి. ఎందుకంటే మనము బాలసుబ్రహ్మణ్యం గారి పాట వినని రోజంటూ లేదు, ఆయన పాడిన జోనర్ అంటూ లేదు. సో ఆయన పోలి ఉండే గొంతుతోటి పాటలు పాడి తనదైన గుర్తింపు తెచ్చుకోవాలంటే అంత ఈజీ కాదు కదా. సో ఇక్కడ తండ్రిని అనుకరించకుండా తన స్టైల్లోనే పాటలు పాడారు, అలానే ప్రేక్షకులు ఇష్టపడ్డారని చెప్పడానికి ఇప్పుడు మనం వింటున్న పాటలే బెస్ట్ ఎగ్జాంపుల్స్. మరి మరిన్ని కబుర్లు చెప్పుకునే ముందు మరో పాట వినేద్దామా? వర్షం సినిమా నుంచి ఎస్పి చరణ్ సుమంగులు పాడిన పాట. డిఎస్పి మ్యూజిక్ కంపోజిషన్లో ఎంత అద్భుతంగా ఉంటుందో ఈ పాట, ఎవర్ గ్రీన్ హిట్ సాంగ్ నిలిచిపోయింది మన మనసుల్లోనూ, అలాగే చరణ్ గారి కెరీర్లో కూడా. మరి మరోసారి మీకోసం

మీరు వింటున్నారు గుర్తుకొస్తున్నాయి ఓన్లీ ఆన్ వివిధ భారతి సింగర్ స్పెషల్ గా ఎస్పి చరణ్ గారి గురించి మాట్లాడుకుంటున్నాం. ఆయన పాడిన చక్కటి పాటలను వింటున్నాం, ఆస్వాదిస్తున్నాం. యాక్చువల్ గా ఈ పాటలు అవి వచ్చినప్పుడు కొంచెం అక్కడ చిన్నపిల్లలుగా ఉన్నవాళ్ళు, అంటే 80s 90s కిడ్స్ ఇప్పుడు ఒక కొంచెం పెద్దవాళ్ళు అయింటారు కదా. సో ఆ పాటలు వింటున్నప్పుడు, ఈ పాటలు వింటున్నప్పుడు చిన్నతనంలోకి కంపల్సరిగా వెళ్తారనమాట. అది

పాటలు స్పెషాలిటీ. ఇక ఈ పాటలు వింటున్నప్పుడు మరో విషయం కూడా అర్థమవుతుంది మనకి, సెలెక్టివ్గానే పాటలు పాడతారు చరణ్ గారు అని. అవి కూడా ఎక్కువగా మెలడీసే, వినేటప్పుడు కలిగే ఆహ్లాదం, పాటను ఇష్టపడేలా మళ్ళీ మళ్ళీ వినాలనిపించేలా చేస్తుంది. మనసుకు దగ్గరగా అనిపించే భావోద్వేగాలను ఎలివేట్ చేసే పాటలే ఎక్కువగా ఉంటాయి చరణ్ గారి కెరీర్లో, మరి పర్టికులర్గా మన తెలుగు సినిమాల్లో. ఇవి వింటుంటే మనకు అర్థమైపోతుంది కదా. మరి మరిన్ని కబుర్లు చెప్తాను ఒక పాట వినిపించి. ఇప్పుడు శ్రీరామ్ సినిమా నుంచి ఆర్పి పట్నాయక్ గారి స్వరకల్పనలో ఎస్పి చరణ్, ఉష పాడిన పాట ఎంత బాగుంటుందో ఈ డ్యూయట్. మరి ఆస్వాదించండి ఈ మెలోడీని

మీరు వింటున్నారు గుర్తుకొస్తున్నాయి సింగర్ స్పెషల్ గా ఎస్పి చరణ్ గారి గురించి మాట్లాడుకుంటున్నాం. ఆయన పాడిన చక్కటి పాటలను వింటున్నాం. మరి మరిన్ని కబుర్లు చెప్పుకునే ముందు, మరిన్ని పాటలు వినే ముందు మీకు విషయం గుర్తుచేయాలి. వినోదంతో పాటు విజ్ఞాన్ని అందించడం వివిధ భారతి ప్రత్యేకత. అందులో భాగమే ప్రతి గురువారం మధ్యాహ్నం 2:15 ప్రసారం అయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం. మరి ఈ రోజు మధ్యాహ్నం 2:15 హలో డాక్టర్లో కిడ్నీ ఫెయిలియర్ అంటే ఏమిటి, లక్షణాలు, కారణాలు, చికిత్స, నివారణ, ఈ అంశం గురించి కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ సిహెచ్ శశిధర్ గారు శ్రోతల సందేహాలకు సమాధానమిస్తారు. మరి ఈ అంశానికి సంబంధించి మీకేమైనా సందేహాలున్నా, సమస్యలున్నా డాక్టర్ గారికి కాల్ చేసి మాట్లాడచ్చు. ఫోన్ నంబర్లు 0402324082, 0402324083, 0402955-0923. మర్చిపోకండి ఈ రోజు మధ్యాహ్నం 2:15 హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం. కిడ్నీ ఫెయిల్యూర్ అంటే ఏమిటి, లక్షణాలు, కారణాలు, చికిత్స, నివారణ, ఇది అంశం. ఇక కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ సిహెచ్ శస్తర్ గారు మీతో లైవ్ ఫోన్ ఇన్లో మాట్లాడతారు. ఇక గుర్తుకొస్తున్న విషయానికి వస్తే, నేపథ్య గాయకుడిగానే కాకుండా దాదాపు 13 తమిళ సినిమాల్లో నటించి నటుడిగా, సుమారు 6 చిత్రాలను నిర్మించి నిర్మాతగా సినీ పరిశ్రమ మీద తనకున్న మక్కువను చాటుకున్నారు ఎస్పి చరణ్. తండ్రి చాటు తనయుడిగా ఒక లెజెండరీ సింగర్ నీడన కాకుండా, అంటే మనం చాలాసార్లు విన్నాం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు చెప్పారు, నేను నా ఫ్యామిలీ మెంబర్స్ని ఎవరిని రికమెండ్ చేయను, వాళ్ళకి పలానా పాట ఇవ్వండి, పలానా వాళ్ళతో పాడించండి అని. వాళ్ళ ప్రతిభను గుర్తించి అవకాశాలు ఇస్తే నాకు సంతోషం అని. సో తన స్వశక్తితో, ప్రతిభతో అవకాశాలు అందుకుని ఒక సక్సెస్ఫుల్ ప్లేబ్యాక్ సింగర్గా సినీ పరిశ్రమలో ప్రేక్షకుల మనసుల్లో తనదైన స్థానాన్ని ఏర్పరచుకున్నారు ఎస్పి చరణ్. మరి మరిన్ని కబుర్లు చెప్పుకుందాం ఒక పాట వినేసి. ఇప్పుడైతే హ్యాపీ ఈ సినిమా నుంచి ఈ ఎవర్ గ్రీన్ ఎనర్జెటిక్ సాంగ్ ఎస్పి చరణ్ గారి వాయిస్లో వినండి.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. గుర్తుకొస్తున్న ఇలా సింగర్ స్పెషల్ గా ఎస్పీ చరణ్ గారి గురించి మాట్లాడుకుంటున్నాం. ఆయన పాడిన పాటలను వింటున్నాం. దిగ్గజ నేపథ్య గాయకుడైన తండ్రితో కలిసి పాటలు పాడటం, కలిసి నటించడం, నిర్మాతగా తను నిర్మించిన చిత్రానికి స్వయాన తండ్రి సంగీత దర్శకుడు కావడం, ఇవన్నీ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చరణ్ గార్ల రూపంలో సినీ పరిశ్రమలో అరుదుగా కనిపించే అద్భుతమైన విషయాలు, విశేషాలు. ఇక 100 పాటలు పాడిన ఎస్పీ చరణ్ మంచి నటుడుగా కూడా తమిళ ప్రేక్షకులను మెప్పించారు. క్యాపిటల్ ఫిల్మ్ వర్క్స్ అనే చిత్ర నిర్మాణ సంస్థను స్థాపించి విమర్శకుల ప్రశంసలతో పాటు అవార్డులను అందుకున్న చిత్రాలను నిర్మించారు. కొన్ని పాటలను ఎక్కువగా అంటే తరచుగా వింటూ ఉంటాం, ఇష్టపడతాం. కొన్ని పాటలను మాత్రం అరుదుగా అంటే కొన్ని ప్రత్యేక సందర్భాలలోనూ లేదంటే ఇలా గుర్తు చేసుకుని మరీ వింటాం. అలాంటి స్పెషాలిటీ ఉన్న పాటలకు కేర్ ఆఫ్ అడ్రస్ ఎస్పీ చరణ్. సఖీ నుంచి సీతారామం వరకు, ఇటీవలి అఖండ టూర్ నుంచి రాబోయే చిత్రాల్లో కూడా తన గాన గాత్ర మాధుర్యంతో పాటలకు సరికొత్త సబబులు అద్దే ప్లేబ్యాక్ సింగర్ ఎస్పీ చరణ్. దట్స్ వై హీస్ వన్ ఆఫ్ అవర్ ఫేవరెట్ సింగర్స్.

సమయం 12 గంటలు కావస్తోంది. కొన్ని క్షణాల్లోనే తెలుగులో వార్తలు ప్రసారమవుతాయి. మనం మళ్ళీ కలుద్దాం 12 గంటల 5 నిమిషాలకు చైతన్య స్ఫూర్తితో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలని అనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ ఆడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
1: మీరు వింటున్నారు చైతన్య స్ఫూర్తి, ఓన్లీ ఆన్ వివిధ భారతి. అండ్ నేను మీ ఆర్జే లక్ష్మి. చిన్నప్పటి నుంచి పిల్లలకు చెప్తుంటాం అబద్ధాలు చెప్పకూడదు, ఎప్పుడు నిజమే చెప్పాలి అని కదా. కానీ కొన్ని విషయాల్లో మాత్రం పిల్లలకు అబద్ధాలు చెప్పడం అలవాటు చేయాలి. ఇదేంటి ఇలా చెప్తోంది లక్ష్మి అనుకుంటున్నారు కదా అందరూ. వాళ్ల మంచి కోసమేనండోయ్, అది ఎలాగో చెప్తాను. స్టే ట్యూన్ ఫ్రెండ్స్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: మీరు వింటున్నారు చైతన్య స్ఫూర్తి ఓన్లీ ఆన్ వివిధ భారతి 102.8 FM. తరతరాలు తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. మరి ఇందాక వినేశాం కదా సుప్రీం సినిమా నుంచి ఒక సూపర్ హిట్ సాంగ్. యాక్చువల్ గా పాత సినిమా పాట ఎముడి మొగుడు సినిమాలోని అందం హిందోళం పాటకి రీమిక్స్ పాట. కొన్ని పాటలు అంతే, ఎన్ని జనరేషన్స్ తర్వాత అయినా కూడా ఎన్నిసార్లు రీమిక్స్ చేసినా వాటి ఫ్రెష్నెస్, వాటి ఈజ్, ఆ గ్రేట్నెస్ అనేది తగ్గదు, మళ్ళీ సూపర్ హిట్ అవుతాయి. ఎనివేస్, మరి ఇలాంటి చక్కటి పాటలతో పాటు వినోదంతో పాటు విజ్ఞానాన్ని కూడా అందించడం వివిధ భారతి స్పెషాలిటీ. అందులో భాగమే ప్రతి గురువారం మధ్యాహ్నం 2:15 ప్రసారమయ్యే హలో డాక్టర్. మరి ఈ రోజు మధ్యాహ్నం 2:15 హలో డాక్టర్ లో కిడ్నీ ఫెయిల్యూర్ అంటే ఏమిటి, లక్షణాలు, కారణాలు, చికిత్స, నివారణ, ఈ అంశం గురించి కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ సిహెచ్ శస్తర్ గారు మీతో లైవ్ ఫోన్ లో మాట్లాడతారు. మరి ఈ అంశం గురించి మీకు ఏమైనా సందేహాలున్నా, సమస్యలున్నా డాక్టర్ గారితో మాట్లాడవచ్చు, మరి నివృత్తి చేసుకోవచ్చు అండ్ రిలీఫ్ గా ఫీల్ అవ్వచ్చు కూడా. ఫోన్ నంబర్స్ 0402324 0852, 0402324 0853, 0402955 0923. మర్చిపోరుగా మధ్యాహ్నం 2:15 హలో డాక్టర్ లైవ్ ఫోన్ ఇన్ ప్రోగ్రామ్. కిడ్నీ ఫెయిల్యూర్ అంటే ఏమిటి, లక్షణాలు, కారణాలు, చికిత్స, నివారణ, ఇది అంశం. ఇక మీతో మాట్లాడబోయే డాక్టర్ గారు కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ సిహెచ్ శస్తర్ గారు, మర్చిపోకండి. ఇక చైతన్య స్ఫూర్తి విషయానికి వస్తే, ఇందాక మీతో చెప్పాను కదా చిన్నపిల్లలకి అంటే మనం కొన్నిసార్లు అబద్ధాలు చెప్పడం కూడా అలవాటు చేయాలి అని. ఎప్పుడు నిజం చెప్పడం మంచి పద్ధతి అయినా కొన్ని సిచ్యుయేషన్స్లో మాత్రం అస్సలు కరెక్ట్ కాదు, అంత తెలివైన పని కూడా కాదట, ముఖ్యంగా భద్రత విషయంలో అనమాట. అందుకే కొన్ని చిన్న చిన్న అబద్ధాలు ప్రెజెన్స్ ఆఫ్ మైండ్తో సమాధానాలు చెప్పడం అలవాటు చేయాలట పిల్లలకి. మరి ఎలాంటి సందర్భాల్లో పిల్లల్ని ఇలా అబద్ధాలు చెప్పేలా ప్రిపేర్ చేయాలో చెప్తాను. వింటూ ఉండండి చైతన్య స్ఫూర్తి అండ్ స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి. ఇప్పుడు మీకోసం నువ్వు వస్తానంటే నేను వద్దంటే అనే సినిమా నుంచి ఈ సూపర్ ట్రక్ ఆన్ ద వే. ఎంజాయ్ దిస్ ప్లీజ్.

0: ఏమన్నా పాట చెప్పండి, సిరివెన్నెల గారు ఎంత అద్భుతంగా నిర్వచించారో ప్రేమని, అంతే అద్భుతంగా పాడారు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు. అవార్డు కూడా వచ్చింది ఈ పాటకి. ఇక డిఎస్పీ మ్యూజిక్ కాంపోజిషన్ గురించి చెప్పేదే ఉంది. ఎనీవేస్, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి, చైతన్య స్ఫూర్తి సమయం. మరి పిల్లలకి కొన్ని సందర్భాల్లో అబద్ధాలు చెప్పడం అలవాటు చేయాలి. ఏ సందర్భాల్లో అంటే, కొన్నిసార్లు పిల్లలు ఇంట్లో ఒక్కళ్లే ఉంటారు, ఎవరైనా అపరిచితులు వచ్చి తలుపు కొడితే ఇంట్లో ఎవరూ లేరని చెప్పకుండా, అమ్మ నాన్న లోపలున్నారు, చాలా బిజీగా ఉన్నారు, నేను వాళ్ళని పిలుస్తాను అని చెప్పమని చెప్తే అవతల పర్సన్ మంచివాళ్ళు కాకపోతే కాస్త వెనక్కి తగ్గుతారు, భయపడతారు కూడా, అంటే చెడు చెయ్యాలన్నా కూడా ఆలోచిస్తారనమాట. అండ్ ఇంకోసారి ఏమిటంటే, కొన్ని సందర్భాల్లో పిల్లలకి చాక్లెట్ల బొమ్మలంటే చాలా ఇష్టం, తెలియని వాళ్ళు ఎవరైనా వీటిని ఇచ్చేసి కిడ్నాప్ చేయడానికి ట్రై చేయొచ్చు. ఇప్పుడు పరిస్థితులు కూడా అలాగే ఉన్నాయి మన చుట్టుపక్కల. సో అందుకే తెలియని వాళ్ళ నుంచి ఏ వస్తువులు తీసుకోకూడదని పేరెంట్స్ గట్టిగా పిల్లలకు చెప్పాలి. అయినా సరే ఎవరైనా బలవంతంగా ఇవ్వాలని చూశారనుకోండి, నాకొద్దు, మా అమ్మ నాన్న ఇక్కడే ఉన్నారు, నన్ను చూస్తున్నారు అని గట్టిగా చెప్పి అక్కడి నుంచి వచ్చేయమని నేర్పించాలి కదా. ఇంకా ఉండే సందర్భాలు ఇలా పిల్లల్ని ప్రిపేర్ చేయాల్సినవి చెప్తాను, వింటూ ఉండండి చైతన్య స్ఫూర్తి ఓన్లీ ఆన్ వివిధ భారతి. అండ్ ఇప్పుడు మీకోసం మరో సూపర్ హిట్ సాంగ్ జూనియర్ ఇంటర్ గారు పాడింది నాన్నకు ప్రేమతో, మీకోసం ఆన్ ద వే.
1: I wanna follow you.

0: ఒరేయ్, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి. ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి, లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
2: మీరు వింటున్నారు చైతన్య స్ఫూర్తి, ఓన్లీ ఆన్ వివిధ భారతి. పిల్లలకు కొన్ని సందర్భాల్లో, అంటే వాళ్ళ భద్రత కోసమే, అబద్ధాలు చెప్పేలా ప్రిపేర్ చేయాలి తల్లిదండ్రులను చెప్తున్నాను. అందుకు సంబంధించి కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటున్నాను. యాక్చువల్గా పిల్లలు స్కూల్ నుంచి వచ్చేటప్పుడు, ట్యూషన్కో పార్కుకో వెళ్ళేటప్పుడు ఎవరైనా అపరిచితులు లిఫ్ట్ ఇస్తామంటే ఆ వెహికల్కి దూరంగా జరిగి నన్ను తీసుకెళ్ళడానికి మా అమ్మ లేదంటే నాన్న ఆల్రెడీ వస్తున్నారు, దారిలో ఉన్నారు అని చెప్పమని చెప్పాలి. అయినా అవతల వాళ్ళు వినకపోతే భయపడకుండా చుట్టుపక్కల ఉన్న వాళ్ళని పిలుస్తూ హెల్ప్ కోసం గట్టిగా అరవాలని నేర్పించాలి. అండ్ మరో విషయం, పర్సనల్ డీటెయిల్స్ని, అంటే ఎక్కడుంటున్నారు, ఏమిటి, మీ నా అమ్మ నాన్న ఏం చేస్తున్నారు, ఇవన్నీ విషయాలు కూడా కొత్త వాళ్ళకు చెప్పొద్దని, నాకు తెలియదని చెప్పని, నాకు పర్మిషన్ లేదు చెప్పడానికనే చెప్పమని చెప్పాలి. ఎవరైనా మిస్బిహేవ్ చేసి ఇంట్లో వాళ్ళకు చెప్పొద్దంటే మాత్రం ఖచ్చితంగా ఆ సంగతి పేరెంట్స్కి చెప్పాలి అనే విషయం నేర్పించాలి కదా. అండ్ ఇంకో విషయం, ఏ విషయమైనా సరే తల్లిదండ్రులతో పిల్లలు భయం లేకుండా షేర్ చేసుకునే నమ్మకం కలిగించే బాధ్యత పేరెంట్స్దే. ఇలా చేస్తే అమ్మ కొడుతుంది, ఇలా చేస్తే నాన్న తిడతాడనే భయం లేకుండా ఏదైనా సరే వాళ్ళు చెప్పగలిగితే మ్యాక్సిమం ప్రాబ్లమ్స్ని అవాయిడ్ చేయొచ్చు అన్నమాట. ఈ అబద్ధాలు ఎవరిని మోసం చేయడానికి నేర్పేవి కావు, పిల్లలు తమని తాము రక్షించుకునే దానికే. కాబట్టి తల్లిదండ్రులు ఈ అబద్ధాలను పిల్లలకు నేర్పించడం తప్పనిసరి. సో మీ పిల్లల విషయంలో ఈ జాగ్రత్తలు తీసుకుంటారుగా. మరి సమయం 12:30 కావస్తుంది, కొన్ని క్షణాల్లోనే వార్తలు ప్రసారం అవుతాయి. మనం మళ్ళీ కలుద్దాం 12:40 ఈట్ ఫిట్తో. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలో జపాన్ ప్రధానమంత్రి సనాయి తకైచితో వార్షిక శిఖరాగ్ర స్థాయి చర్చలు జరుపుతారు. సామాజిక భద్రతా కోడ్ 2020 అమలులో భాగంగా ఈపీఎఫ్ పథకం 1952 స్థానంలో కొత్త ఉద్యోగుల భవిష్య నిధి పథకం 2026 అమల్లోకి వచ్చింది. రాగల 2 రోజుల్లో కర్ణాటక, గుజరాత్, కొంకణ్, గోవా, మధ్య మహారాష్ట్రల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఫిఫా ప్రపంచకప్లో భాగంగా బెల్జియం సెనెగల్ను 3-2 తేడాతో ఓడించి రౌండ్ ఆఫ్ 16కు అర్హత సాధించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలో జపాన్ ప్రధానమంత్రి సనాయి తకైచితో వార్షిక శిఖరాగ్ర స్థాయి చర్చలు జరుపుతారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సహకారానికి సంబంధించిన అన్ని అంశాలను, పరస్పరం ఆసక్తి ఉన్న ప్రాంతీయ, ప్రపంచ సమస్యలపై అభిప్రాయాలు పంచుకుంటారు. మోదీ, తకైచి మధ్య చర్చల అనంతరం పలు అవగాహన ఒప్పందాలు కుదిరే అవకాశం ఉందని భావిస్తున్నారు. జపాన్ ప్రధానమంత్రి 3 రోజుల పర్యటన నిమిత్తం నిన్న సాయంత్రం న్యూఢిల్లీ చేరుకున్నారు. తకైచి భారత్లో మొదటిసారి అధికారిక పర్యటన జరుపుతున్నారు. భారత్, జపాన్ మధ్య ఉన్న ప్రత్యేక వ్యూహాత్మక గ్లోబల్ భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్లడంలో ఈ పర్యటన ఒక ముఖ్యమైన ముందడుగని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇరు దేశాల సంబంధాల్లో ఆర్థిక భద్రత ఒక కీలకమైన అంశంగా ఉందని ఆకాశవాణి ప్రతినిధి తెలియజేస్తున్నారు. ఇటీవల ఫ్రాన్స్లో జరిగిన G7 శిఖరాగ్ర సదస్సులో నరేంద్ర మోదీ జపాన్ ప్రధానమంత్రితో సంభాషించారు. అంతకుముందు గత 7 నవంబర్లో జోహనెస్బర్గ్లో జరిగిన G20 సదస్సు సందర్భంగా కూడా ఇరు దేశాల నేతలు భేటీ అయ్యారు. ఇరు దేశాల భాగస్వామ్య వ్యూహాత్మక ప్రణాళికను ముందుకు నడిపించడంలో ఈ వార్షిక శిఖరాగ్ర సదస్సు అత్యంత కీలకమైంది. సామాజిక భద్రతా కోడ్ 2020 అమలులో భాగంగా కేంద్ర ప్రభుత్వం పాత ఈపీఎఫ్ పథకం 1952 స్థానంలో కొత్త ఉద్యోగుల భవిష్య నిధి పథకం 2026 అమల్లోకి వచ్చింది. ఈ కొత్త పథకం గత నెల 29వ తేదీన గెజిట్లో ప్రచురితం కావడంతో అధికారికంగా అమల్లోకి వచ్చింది. డిజిటల్ నిబంధనల అమలును బలోపేతం చేయడం, పరిపాలనా సామర్థ్యాన్ని మెరుగుపరచడం, ఖాతాల పోర్టబిలిటీని పెంచడం, ప్రావిడెంట్ ఫండ్ నిర్మాణాన్ని కొత్త కార్మిక చట్టాలకు అనుగుణంగా మార్చడం ఈ కొత్త పథకం ముఖ్య ఉద్దేశం. కొత్త పథకం ప్రకారం ఉద్యోగి యాజమాన్యం చెల్లించాల్సిన తప్పనిసరి ఈపీఎఫ్ వాటాలో ఎటువంటి మార్పు లేదు. ఇరుపక్షాలు తమ వేతనంలో 12% చొప్పున సహకారాన్ని కొనసాగిస్తారు. కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసిన కొన్ని నిర్దిష్ట సంస్థలకు మాత్రం ప్రస్తుతం ఉన్న 10% రేటు వర్తిస్తుంది. వైద్య చికిత్స, విద్య, వివాహం, గృహ నిర్మాణం, ఇతర నిర్దిష్ట అవసరాల కోసం సభ్యులు తమ నిధులను విత్డ్రా చేసుకునే నిబంధనలను ఈ పథకం నవీకరించింది. అయితే ఇది కనీస బ్యాలెన్స్ నిర్వహణ, ఇతర నిర్దేశిత షరతులకు లోబడి ఉంటుంది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ న్యూఢిల్లీలో పశ్చిమ బెంగాల్ ఉన్నత సాంకేతిక విద్యాశాఖ మంత్రి జగన్నాథ్ చటోపాధ్యాయ, పాఠశాల విద్యాశాఖ మంత్రి దీపక్ బర్మన్తో చర్చలు జరిపారు. రాష్ట్రంలో కేంద్ర విద్యాశాఖ అమలు చేస్తున్న వివిధ పథకాల విస్తరణ, అమలు, నిధుల కేటాయింపులపై ఈ చర్చలు సాగాయని విద్యామంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ పథకాల్లో సమగ్ర శిక్ష కార్యక్రమం, ప్రధానమంత్రి ఉచితర్ శిక్ష అభియాన్, ప్రధానమంత్రి పోషణ్ శక్తి నిర్మాణ్ వంటివి ఉన్నాయి. ఈ సమావేశంలో ప్రస్తుతం పీఎం శ్రీ పాఠశాలల నెట్వర్క్ లేని బ్లాకులకు, అలాగే పట్టణ స్థానిక సంస్థలకు కూడా ఈ పథకాన్ని విస్తరించాలని నిర్ణయించారు. రాష్ట్రంలో జాతీయ విద్యా విధానం 2020ని సమర్థవంతంగా అమలు చేయడానికి కేంద్ర

ప్రభుత్వం అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తుందని ధర్మేంద్ర ప్రధాన్ ఇద్దరు మంత్రులకు హామీ ఇచ్చినట్టు మంత్రిత్వశాఖ తెలిపింది. ఎన్ఈపి విజన్కు అనుగుణంగా రాష్ట్రంలోని విద్యారంగాన్ని పునరుద్ధరించడానికి కేంద్ర విద్యాశాఖ కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు. భవిష్యత్తులో డెంగ్యూ కేసులు పెరిగే అవకాశాలను ముందుగానే అంచనా వేసి వాటిని ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు, మున్సిపల్ సంస్థలు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా చెప్పారు. నిన్న ఢిల్లీలో డెంగ్యూ నివారణ సన్నద్ధతపై జరిగిన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశంలో మాట్లాడుతూ నడ్డా, అవగాహన నివారణ చర్యల్లో వార్డు కమిషనర్లు, ప్రజాప్రతినిధులు, రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్లను భాగస్వాములను చేయాలని రాష్ట్రాలను కోరారు. దేశవ్యాప్తంగా ముఖ్యంగా ఢిల్లీ పరిధిలో ఉన్న జాతీయ డెంగ్యూ పరిస్థితి, తీసుకుంటున్న ముందస్తు నివారణ చర్యల గురించి ఈ సమావేశంలో ఆరోగ్య మంత్రికి అధికారులు వివరంగా తెలియజేశారు. ఢిల్లీలో ప్రతి ఏటా శీతాకాలంలో వచ్చే వాయు కాలుష్యాన్ని అరికట్టడానికి ఢిల్లీ ప్రభుత్వం ఒక శాశ్వత వింటర్ పొల్యూషన్ మాస్టర్ ప్లాన్ను ఖరారు చేసింది. ఇది ప్రతి సంవత్సరం నవంబర్ 1 నుండి ఫిబ్రవరి 28 వరకు అమల్లో ఉంటుంది. ముఖ్యమంత్రి రేఖా గుప్తా మాట్లాడుతూ, ఈ కొత్త విధానం ప్రస్తుతం ఉన్న కాలుష్య నియంత్రణ చర్యలన్నింటినీ ఒకే నియమావళి కిందకు తీసుకొస్తుందని, దీనివల్ల ప్రతి శీతాకాలంలో విడివిడిగా ఉత్తర్వులు జారీ చేయవలసిన అవసరం లేకుండా సకాలంలో నిబంధనలు అమలు చేయడానికి వీలవుతుందని తెలిపారు. మధ్యవర్తి ద్వారా ఇరాన్, అమెరికా మధ్య జరుగుతున్న పరోక్ష చర్చలు నిన్న దోహాలో ముగిశాయి. ఈ నెల 9వ తేదీన జరగనున్న ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ అంత్యక్రియల అనంతరం చర్చలను కొనసాగించేందుకు ఇరుపక్షాలు అంగీకరించాయని ఖతార్ ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేసింది. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ మీడియాతో మాట్లాడుతూ, దోహా చర్చలు పురోగమిస్తున్నాయని, ఇప్పటికే సాంకేతికత స్థాయి చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. తదుపరి దశ చర్చలు ఇరాన్ అణు కార్యక్రమంపై దృష్టి సారిస్తాయని, ఇటీవలి అమెరికా సైనిక చర్య తర్వాత తాము ఈ చర్చలు జరుపుతున్నామని ఆయన పేర్కొన్నారు. 14 అంశాల అవగాహన ఒప్పందం అమలుపైననే ప్రధానంగా చర్చలు సాగాయని ఇరాన్ ఉప విదేశాంగ మంత్రి కాజం ఘరీబాబాదీ తెలియజేశారు. రానున్న 2 రోజుల్లో నైరుతి ఋతుపవనాలు ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్, ఉత్తర అరేబియా సముద్రం, గుజరాత్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ అంతటా విస్తరించే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. అలాగే రాగల 2 రోజుల్లో కర్ణాటక, గుజరాత్, కొంకణ్, గోవా, మధ్య మహారాష్ట్రల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. మరోవైపు ఛత్తీస్గఢ్, హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, ఒడిశా, సౌరాష్ట్ర, కచ్, ఉత్తరాఖండ్, విదర్భ ప్రాంతాల్లో రాబోయే 3 రోజుల పాటు ఇటువంటి వాతావరణ పరిస్థితులే కొనసాగే అవకాశం ఉందని తెలిపింది. బీహార్, కర్ణాటక, జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, జార్ఖండ్, కేరళ, మాహే, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, ఈశాన్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో శనివారం వరకు భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఫిఫా ప్రపంచకప్లో భాగంగా బెల్జియం సెనెగల్ను 3-2 తేడాతో ఓడించి, ఈ విజయంతో బెల్జియం రౌండ్ ఆఫ్ 16కు అర్హత సాధించింది. మరో మ్యాచ్లో అమెరికా రౌండ్ ఆఫ్ 32లో బోస్నియా హెర్జగోవినాను 2-0 తేడాతో ఓడించి రౌండ్ ఆఫ్ 16కు దూసుకెళ్లింది. రౌండ్ ఆఫ్ 16లో అమెరికా జట్టు బెల్జియంతో తలపడుతుంది. నిన్న రాత్రి అట్లాంటాలో జరిగిన మ్యాచ్లో ఇంగ్లాండ్ 2-1 తేడాతో డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోను ఓడించింది. ఈ నెల 6న జరిగే రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్లో ఇంగ్లాండ్ జట్టు మెక్సికోతో తలపడుతుంది. మెక్సికో సిటీలో జరిగిన మరో రౌండ్ ఆఫ్ 32 మ్యాచ్లో మెక్సికో 2-0 తేడాతో ఈక్వడార్ను ఓడించి రౌండ్ ఆఫ్ 16కు చేరుకుంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలో జపాన్ ప్రధానమంత్రి సనాయ్ తకైచితో వార్షిక శిఖరాగ్ర స్థాయి చర్చలు జరుపుతారు. సామాజిక భద్రతా కోడ్ 2020 అమలులో భాగంగా ఈపీఎఫ్ పథకం 1952 స్థానంలో

కొత్త ఉద్యోగుల భవిష్య నిధి పథకం 2026 అమల్లోకి వచ్చింది. రాగల 2 రోజుల్లో కర్ణాటక, గుజరాత్, కొంకణ్, గోవా, మధ్య మహారాష్ట్రల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

0: ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం బీబీ క్లాక్ల టైం 12:40 దాటింది. స్టే ట్యూన్డ్ ఫర్ ఈట్ ఫిట్.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: వెల్కమ్ టు ఈట్ ఫిట్ విత్ మీ అర్జీ లక్ష్మి.

0: కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
1: ఆ చిహ్నం లేకపోతేనో?
0: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
2: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి.
3: బిఏఎస్ నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
4: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ హైదరాబాద్.
5: మీరు వింటున్నారు ఈట్ ఫిట్ ఓన్లీ ఆన్ వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. మరి 118 మూవీ నుంచి యాజన్ డేజర్ పడిన సూపర్ సాంగ్ వినేసాం. యాక్చువల్ గా ఎలాంటి మూడ్ అయినా సెట్ చేసి రిలాక్స్ మోడ్ లో తీసుకొచ్చే పవర్ ఉంటుంది మ్యూజిక్ కి. అందుకే పాటలు ఎప్పుడు వింటూ ఉండాలి, అంటే వివిధ భారతిని వింటూ ఉండాలి. వినోదంతో పాటు విజ్ఞానాన్ని అందించడం మన వివిధ భారతి ప్రత్యేకత. అందులో భాగమే ప్రతి గురువారం మధ్యాహ్నం 2:15 ప్రసారం అయ్యి హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం. మరి ఈ రోజు మధ్యాహ్నం 2:15 హలో డాక్టర్ లో కిడ్నీ ఫెయిలియర్ అంటే ఏమిటి, లక్షణాలు, కారణాలు, చికిత్స, నివారణ, ఈ అంశం గురించి కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ సిహెచ్ శస్తర్ గారు శ్రోతల సందేహాలకు సమాధానమిస్తారు. మరి అంశానికి సంబంధించి మీకు ఏమైనా సమస్యలున్నా, సందేహాలున్నా హ్యాపీగా డాక్టర్ గారి కాల్ చేయొచ్చు, మాట్లాడచ్చు. ఫోన్ నంబర్లు 0402324 0852, 0402324 0853, 0402955 0923. మర్చిపోకండి, ఈ రోజు మధ్యాహ్నం 2:15 హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం. కిడ్నీ ఫెయిలియర్ అంటే ఏమిటి, లక్షణాలు, కారణాలు, చికిత్స, నివారణ, ఇది అంశం. ఇక మీతో మాట్లాడబోయే డాక్టర్ గారు కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ సిహెచ్ శస్తర్ గారు. మరి సిద్ధంగా ఉంటారుగా మధ్యాహ్నం. ఇక ఈట్ ఫిట్ విషయానికి వస్తే, మన భారతీయ సంస్కృతిలో ఆహారంలో పెరుగు కంపల్సరీ కదా. విందు భోజనం కూడా పెరుగుతోనే సంపూర్ణమవుతుంది. చాలా మంది పెరుగుని ఇష్టంగా తింటారు, లేదంటే మజ్జిగ చేసుకునైనా తాగుతారు. అన్నంలో కలుపుకోవడం తినడం ఇష్టం, లేకపోతే చక్కగా పెరుగులో చక్కెర వేసుకుని కూడా తింటారనమాట. ఇంతకీ పెరుగులో షుగర్ కలుపుకొని తినడం మంచిదేనా కాదా, తింటే ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయి, ఇవన్నీ మీతో షేర్ చేసుకుంటాను. జస్ట్ స్టే ట్యూన్ టు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM.

అదన్నమాట విషయం. సరిలేరు నీకెవరు సినిమా నుంచి ఒక క్యూట్ సాంగ్ వినేశాం. అండ్ మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం ఈట్ ఫిట్ టైం. మరి పెరుగుని చక్కెర కలిపి తింటే మంచిదేనా కాదా, ఒకవేళ మంచిదైతే ఏంటి అడ్వాంటేజెస్, ఇవన్నీ మీతో షేర్ చేసుకుంటాను అన్నాను కదా. యాక్చువల్గా పెరుగు చక్కెర కలిపి తీసుకోవడం వల్ల శరీరంలో వేడి తగ్గి డీహైడ్రేషన్ రాకుండా చేయడం మాత్రమే కాక శరీరానికి అవసరమైన ఇన్స్టెంట్ ఎనర్జీని కూడా ఇస్తుందట. అండ్ మీకు తెలుసా, నీరసంతో బాధపడే వారికి పెరుగు చక్కెర కాంబో చాలా బెస్ట్ అంటడోయ్. ఇలా తింటే నీరసం వంటి సమస్యలు అలా పరారైపోతాయట. మరి ఇంకా ఉన్న అడ్వాంటేజెస్ వింటూనే ఉండండి ఈట్ ఫిట్ ఓన్లీ ఆన్ వివిధ భారతి. అండ్ ఇప్పుడు మీకోసం ఒక సూపర్ ట్రాక్ ఆన్ ద వే 18 పేజెస్ మూవీ నుంచి. ఎంజాయ్ దిస్.

0: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలేడంతా గప్షాప్ వాట్సాప్ రిక్వెస్ట్ సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. విబి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: ఎయిట్ ఫీట్ టైం, మరి పెరుగును చక్కెరని కలిపి తీసుకుంటే మంచిదేనా? ఒకవేళ అలా మంచిదైతే ఏంటా ప్రయోజనాలు? ఇవన్నీ మీతో షేర్ చేసుకుంటున్నాను. పెరుగులో ప్రోబయోటిక్స్ ఉండటం వల్ల ఇది గట్ హెల్త్ కు చాలా అద్భుతంగా పనిచేస్తుంది అంటున్నారు నిపుణులు. జీర్ణక్రియ కూడా చాలా మంచిదట తెలుసా? ఇక కడుపులో ఉన్న చెడు బ్యాక్టీరియాను తగ్గించి గ్యాస్, ఎసిడిటీ, కడుపు ఉబ్బరం వంటి ఇబ్బందుల నుంచి కూడా కాపాడుతుందట. ఇంకా ఉన్నాయి పెరుగు వల్ల ఉపయోగాలు, చెప్తాను, వింటూ ఉండండి. ఈట్ ఫిట్ ఓన్లీ ఆన్ వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదంలో. ఇప్పుడు వినిపిస్తున్నాను రౌడీ వాయిస్ మూవీ నుంచి మంగ్లీ పాడిన సూపర్ ఎనర్జెటిక్ సాంగ్. అసలు మంగ్లీ వాయిస్లో ఎనర్జీ ఉంటుంది చూడండి, పాట రూపంలో అలా ఫ్లో అవుతూ ఉంటుందంటే మనం అలా కొట్టుకుని పోతాం. మరి మరోసారి వినండి.

సూపర్ ఎనర్జెటిక్ సాంగ్ వినిసం రౌడీ బాయ్స్ మూవీ నుంచి అండ్ మీరు వింటున్నారు ఎయిట్ ఫిట్ ఓన్లీ ఆన్ వివిధ భారతి 100.8 ఎఫ్ఎం. మరి వినోదంతో పాటు విజ్ఞానాన్ని అందిస్తుంది మన వివిధ భారతి. అందులో భాగమే ప్రతి గురువారం మధ్యాహ్నం 2:15 ప్రసారం అయ్యే హలో డాక్టర్ ఫోన్ ఇన్ ప్రత్యక్ష కార్యక్రమం. మరి ఈ రోజు మధ్యాహ్నం 2:15 హలో డాక్టర్లో కిడ్నీ ఫెయిల్యూర్ అంటే ఏమిటి, లక్షణాలు, కారణాలు, చికిత్స, నివారణ, ఈ అంశం గురించి కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ సిహెచ్ శశిధర్ గారు శ్రోతల సందేహాలకు సమాధానమిస్తారు. మరి ఈ అంశానికి సంబంధించి మీకు సందేహాలున్నా సమస్యలున్నా డాక్టర్ గారికి కాల్ చేయొచ్చు, మాట్లాడచ్చు. ఫోన్ నంబర్లు 0402324082, 0402324853, 0402955923. మర్చిపోకండి మధ్యాహ్నం 2:15 అంటే మనకి 1 అవర్ మాత్రమే టైం ఉంది కాబట్టి సిద్ధంగా ఉండండి హలో డాక్టర్ కార్యక్రమం కోసం. తెలుసు కదా అంశం ఏంటో, కిడ్నీ ఫెయిల్యూర్ అంటే ఏమిటి, లక్షణాలు, కారణాలు, చికిత్స, నివారణ. మరి మీతో మాట్లాడబోయే డాక్టర్ గారు కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ సిహెచ్ శశిధర్ గారు ఈ మధ్యాహ్నం 2:15. ఇక ఈట్ ఫిట్ విషయానికి వస్తే పెరుగు చక్కెర కలిపి తింటే మంచిదేనా కాదా, ఒకవేళ మంచిదైతే ఎలా మంచిది, ఇవన్నీ మీతో షేర్ చేసుకుంటున్నాను. మరి నిద్రలేమి సమస్య అసలు ఇప్పుడు ఎక్కువగా ఉన్నది, అంటే స్ట్రెస్ వల్ల కావచ్చు, మారిన లైఫ్ స్టైల్ వల్ల కావచ్చు. మనిషి కావాల్సింది ఏంటి, కమ్మని నిద్ర, కడుపు నిండా తిండి, ఆ తర్వాతే కదా మనం ఏదైనా సాధించాలనుకున్నా సాధించేది. సో నిద్రలేమి సమస్యను తరిమి కొట్టి ప్రశాంతమైన నిద్రను అందిస్తుందట. మరి నిద్రలేమి సమస్యతో బాధపడే వారికి పెరుగు బెస్ట్ మెడిసిన్ అనేది ఎక్స్పర్ట్స్ మాట. సో మన పెద్దవాళ్ళు పెరుగుని మన ఆహారంలో భాగంగా ఎందుకు చేస్తారు అర్థమైంది కదా, అందుకే అలా ఫాలో అయిపోవాలంతే. ఏమంటారు, ఓకే ఇప్పుడు మీకోసం వినిపిస్తున్నాను ఫిదా మూవీ నుంచి అందరినీ ఫిదా చేసే పాట, ఎంజాయ్ దిస్.

సమయం 1:10 కావస్తోంది. కొన్ని క్షణాల్లోనే ప్రాంతీయ వార్తలు ప్రసారం అవుతాయి. మనం మళ్ళీ కలుద్దాం 1:20 షో టైంతో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కంభంపాటి లక్ష్మీప్రసూన. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఇవాళ తొలి కాగితరహిత కేబినెట్ సమావేశం జరగనుంది. బీఆర్ఎస్

ఈ వార్తలు చదువుతున్నది కంభంపాటి లక్ష్మీప్రసూన. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఇవాళ తొలి కాగితరహిత కేబినెట్ సమావేశం జరగనుంది. బీఆర్ఎస్ నాయకుల ఆరోపణలు, గత ప్రభుత్వ వైఫల్యాలపై బహిరంగ చర్చకు సిద్దమంటూ మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మొహమ్మద్ అజారుద్దీన్, జూపల్లి కృష్ణారావు విపక్షాలకు ఘాటు సవాల్ విసిరారు. కాగా గన్పార్క్ వెళ్తున్న పలువురు బీఆర్ఎస్ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో అంతర్జాతీయంగా అనిశ్చితి ఉన్నప్పటికీ సామాన్యులపై భారం పడకుండా ఇంధన సరఫరాపై విధించిన తాత్కాలిక నియంత్రణను కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకుందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి తెలియజేశారు. రాబోయే ఖరీఫ్ సీజన్లో ధాన్యం సేకరణను ఎలాంటి ఆటంకాలు లేకుండా సాఫీగా నిర్వహించేందుకు తెలంగాణ పౌర సరఫరాల శాఖ మిషన్ K100 అనే కొత్త ప్రణాళికను ప్రారంభించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఇవాళ తొలి కాగితరహిత కేబినెట్ సమావేశం జరగనుంది. మధ్యాహ్నం సచివాలయంలో జరిగే ఈ సమావేశంలో మంత్రులకు ఎజెండాను పూర్తి డిజిటల్ రూపంలోనే అందించనున్నారు. ఈ కీలక సమావేశంలో వీబీజీ రామ్జీ పథకం అమలుపై మంత్రివర్గం తుది నిర్ణయం తీసుకోనుంది. అలాగే ఖరీఫ్ సీజన్ విత్తనాలు, ఎరువుల పంపిణీ, ఎల్నినో పరిస్థితులు, ప్రత్యామ్నాయ పంటలకు ప్రోత్సాహకాలపై సుదీర్ఘంగా చర్చించనున్నారు. తిరుపతిలో వీబీజీ రామ్జీ పథకం ప్రారంభోత్సవంలో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చౌహాన్ మాట్లాడుతూ గ్రామాల అభివృద్దితోనే దేశాభివృద్ది సాధ్యమని పేర్కొన్నారు. అందుకే ఈ పథకం కింద 7.5 లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నామన్నారు. ఇందులో భాగంగా ప్రతి గ్రామానికి 2 కోట్ల రూపాయలు అందజేస్తామన్నారు. బీఆర్ఎస్ నాయకుల ఆరోపణలు, గత ప్రభుత్వ వైఫల్యాలపై బహిరంగ చర్చకు సిద్దమంటూ రాష్ట మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మొహమ్మద్ అజారుద్దీన్, జూపల్లి కృష్ణారావు విపక్షాలకు ఘాటు సవాల్ విసిరారు. హైదరాబాద్ గన్పార్క్ వద్ద మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతూ గురుకులాల కొనుగోళ్లలో మొత్తం టెండర్ల విలువ 1,143 కోట్ల రూపాయలైతే 3,000 కోట్ల అవినీతి ఎలా జరుగుతుందని ప్రశ్నించారు. ఈ టెండర్లపై న్యాయ పోరాటాల కంటే అసెంబ్లీ లేదా ప్రెస్ క్లబ్లో బహిరంగ చర్చకు రావాలని మంత్రి అజారుద్దీన్ సవాల్ చేశారు. మరోవైపు మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో చేసిన 7 లక్షల కోట్ల రూపాయల అప్పుపై చర్చకు రావాలని డిమాండ్ చేశారు. కేటీఆర్, హరీష్ రావులకు సమాధానం చెబుతానంటూ జూపల్లి కృష్ణారావు గన్పార్క్ వద్దకు చేరుకుని వెనుదిరిగారు. మరోవైపు అప్పుల లెక్కలు, గురుకులాల టెండర్లపై చర్చకు గన్పార్క్ బయలుదేరిన మాజీ మంత్రి హరీష్ రావు, బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్లను పోలీసులు తెలంగాణ భవన్ వద్ద అదుపులోకి తీసుకున్నారు. అయితే ప్రభుత్వం తమను చర్చకు రాకుండా పోలీసులతో అడ్డుకుందని హరీష్ రావు ఆరోపించారు. పశ్చిమాసియా సంక్షోభం తగ్గుముఖం పట్టడంతో ఇంధన సరఫరాపై విధించిన తాత్కాలిక నియంత్రణలను కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకుందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. అంతర్జాతీయ అనిశ్చితి ఉన్నప్పటికీ సామాన్యులపై భారం పడకుండా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీసుకున్న నిర్ణయాలను ఆయన అభినందించారు. రిటైల్ బంకుల్లో రోజుకు గరిష్టంగా 200 లీటర్ల డీజిల్ సరఫరా నిబంధనతో పాటు కమర్షియల్ వినియోగదారులపై ఉన్న ఆంక్షలను ఎత్తివేసినట్లు చెప్పారు. అలాగే 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరను 183 రూపాయల వరకు తగ్గించి వ్యాపారులకు ఊరటనిచ్చారు. హైదరాబాద్ గోషామహల్ నియోజకవర్గంలోని జాంబాగ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ వద్ద లబ్దిదారులకు మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, మొహమ్మద్ అజారుద్దీన్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్లు 2 పడకల గదుల ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. గతంలో గుడుంబా విక్రయించి ఇప్పుడు మానేసిన 125 మందికి పునరావాసం కింద ఈ పట్టాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే రాజాసింగ్, జిల్లా కలెక్టర్ ప్రియాంక అలా తదితరులు పాల్గొన్నారు. రాబోయే ఖరీఫ్ సీజన్లో ధాన్యం సేకరణను ఎలాంటి ఆటంకాలు లేకుండా సాఫీగా నిర్వహించేందుకు తెలంగాణ పౌర సరఫరాల శాఖ మిషన్ K100 అనే సరికొత్త ప్రణాళికను ప్రారంభించింది. ఈ కార్యక్రమ ప్రారంభం సందర్భంగా పౌర సరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, భారత ఆహార సంస్థ జనరల్ మేనేజర్ జీఎన్ రాజుతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. నిన్న ప్రారంభమైన ఈ 100 రోజుల ప్రత్యేక ప్రణాళిక ద్వారా కొత్త పంట వచ్చేలోపు రాష్ట్రంలోని ధాన్యం నిల్వలు, రవాణా, ఆర్థిక వ్యవస్థలను పూర్తిగా ప్రక్షాళన చేయనున్నారు. ఈ మిషన్లో భాగంగా పెండింగ్ ధాన్యాన్ని త్వరగా మిల్లింగ్ చేసి ఎఫ్సీఐకి అప్పగించడం, ధాన్యం వేలం ద్వారా నిధుల సమీకరణ, కేంద్రం నుంచి రావాల్సిన బకాయిలను రాబట్టడం వంటి 5 ముఖ్యమైన లక్ష్యాలపై దృష్టి సారించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి.
వికసిత్ భారత్ జీరాంజీ పథకంలో నిన్న తొలి రోజు ఉపాధి కూలీలకు పని కల్పించడంలో తెలంగాణ రాష్ట్రంలోనే కరీంనగర్ జిల్లా మొదటి స్థానంలో నిలిచిందని

0: జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి గీత తెలిపారు. ఆకాశవాణితో గీత మాట్లాడుతూ,
1: వికసిత్ భారత్ జీరామ్జీ ప్రోగ్రామ్ లో కూడా అందరు కూలీలకు మస్టర్స్ వేయడం జరిగింది. నిన్నటి రోజు మనం తెలంగాణలో కరీంనగర్ జిల్లా అందరికి కూలీలకు పని దినాలు వేసిన దాంట్లో మనం రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉండడం జరిగింది. 125 రోజులు మనం ఉపాధి హామీ కూలీ దినాలు కల్పించే విధంగా వీబీజీరామ్ పథకంలో అవకాశం అనేది కల్పించారు.
0: జిల్లాలో పంటల సాగుకు అవసరమైన మేర ఎరువులు అందుబాటులో ఉన్నాయని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ తెలిపారు. రైతులు ఆందోళనకు గురికావద్దని, సాంకేతిక సమస్యలు ఎదురైతే తమ దృష్టికి తీసుకురావాలని ఆకాశవాణితో చెప్పారు.
2: యూరియా అండ్ అదర్ ఫర్టిలైజర్ గురించి టాక్స్ ఆర్ దేర్ నిన్ననే యాప్ మనకి రాష్ట్ర వ్యాప్తంగా రావడం జరిగింది. ఎవరైనా యాక్చువల్ గా జెన్యున్ రైతులు ఉన్నారు, వాళ్ళ దగ్గర అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి, అప్పుడు వాళ్ళకి ఎలాంటి భయం అవసరం లేదు.
0: విద్యార్థులను సమాజంలో మంచి పౌరులుగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమైందని ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ కె హరిత అన్నారు. అగర్వాడ గ్రామంలోని పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరైన కలెక్టర్ మాట్లాడుతూ,
3: పిల్లల్ని వీలైనంత మనకు మన ప్రభుత్వ స్కూళ్ళకే పంపించాలి. ఏమేం ఫ్రీ? భోజనం, పొద్దున నాస్తా, తర్వాత బట్టలు, బుక్స్ అన్ని ఫ్రీనే అని చెప్పి చెప్పారు. ఇది మనం ప్రభుత్వం ఇచ్చే ఫస్ట్, మనం అందరం దీన్ని వాడుకోవాలి.
0: రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో అక్కడక్కడా ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలియజేసింది. అలాగే రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో పలుచోట్ల ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. రేపు కూడా రాష్ట్రంలో ఇదే పరిస్థితి ఉంటుందని వెల్లడించింది. ఈరోజు అంతర్జాతీయ క్రీడా విలేకరుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. క్రీడల అభివృద్దికి, క్రీడాకారుల విజయాలకు, ప్రపంచవ్యాప్తంగా క్రీడా సంస్కృతిని పెంపొందించడానికి పాత్రికేయులు అందిస్తున్న సేవలను గుర్తించి వారిని సత్కరించుకోవడానికి ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. అంతర్జాతీయ క్రీడా పాత్రికేయుల సంఘాన్ని 1924 జులై 2 ప్యారిస్ ఒలింపిక్ సమయంలో స్థాపించారు. ఈ సంస్థ ఏర్పడిన 70వ వార్షికోత్సవం సందర్భంగా 1994లో మొదటిసారిగా ఈ దినోత్సవాన్ని ప్రకటించారు. అప్పటినుంచి ఏటా ప్రపంచవ్యాప్తంగా దీన్ని ఆచరిస్తున్నారు. తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితను బోడుప్పల్లో భూపోరాట నిరసనల నేపథ్యంలో పోలీసులు అరెస్ట్ చేశారు. ఉప్పల్ నియోజకవర్గ పరిధిలో ఉద్రిక్త పరిస్థితుల మధ్య కవితతో పాటు వందలాది మంది పార్టీ నాయకులు, కార్యకర్తలను అదుపులోకి తీసుకున్న పోలీసులు భద్రతా కారణాల దృష్ట్యా ఆమెను బొల్లారం పోలీస్ స్టేషన్కు తరలించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని అగ్రహారం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో మిగిలిన సీట్లకు ఈ నెల 4న స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నామని ప్రిన్సిపల్ ప్రభాకరాచారి ఒక ప్రకటనలో తెలిపారు. సివిల్ ఇంజనీరింగ్లో 18, సీబీఎంలో 21, టెక్స్టైల్ ఫ్యాషన్ టెక్నాలజీలో 21 సీట్లు ఉన్నాయని, అర్హులైన విద్యార్థులు దరఖాస్తులను సమర్పించాలని పేర్కొన్నారు. ఆసిఫాబాద్ జిల్లాలో గంజాయి సాగు చేస్తూ గతంలో కేసులు నమోదైన 35 మందికి ప్రభుత్వం అందిస్తున్న రైతు భరోసా ఆపివేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ హరిత పేర్కొన్నారు. జిల్లాలో పశు పోషక రైతులకు నాణ్యమైన పశు ఔషధాలను తక్కువ ధరలకు అందుబాటులోకి తీసుకురావడానికి ప్రతి మండలంలో ఒక జనరిక్ పశు ఔషధ విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ అధికారులను ఆదేశించారు. వ్యవసాయ, సహకార, డీఆర్డీఏ, పశుసంవర్ధక శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించిన కలెక్టర్ మాట్లాడుతూ, పశుపోషణ రైతులకు అదనపు ఆదాయ వనరుగా మారుతున్న నేపథ్యంలో నాణ్యమైన పశువైద్య సేవలు, తక్కువ ధరల్లో ఔషధాలు అందించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అన్నారు. తెలంగాణ మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 16 నుంచి 26 వరకు ఎగ్జిబిషన్ అండ్ సేల్స్ నిర్వహిస్తున్నట్లు రాజన్న సిరిసిల్ల జిల్లా బీసీ అభివృద్ది అధికారి సౌజన్య ఒక ప్రకటనలో తెలిపారు. ములుగు జిల్లాలో కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన కేంద్రీయ విద్యాలయానికి శాశ్వత భవన నిర్మాణాలు, మౌలిక సదుపాయాల కల్పన పనులు జరుగుతున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి సిద్ధార్థరెడ్డి తెలిపారు. 2027-28 విద్యా సంవత్సరంలో అడ్మిషన్లు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. సింగరేణిలో లేని బొగ్గు నిల్వలను ఉన్నట్లు చూపిస్తున్నారని, దీనిపై శాసనసభ సమావేశం ఏర్పాటు చేస్తే అధిక ఆధారాలతో నిరూపిస్తానని, నిరూపించకపోతే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీష్ రావు అన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఇవాళ తొలి కాగితరహిత కేబినెట్ సమావేశం జరగనుంది. బీఆర్ఎస్ నాయకుల ఆరోపణలు, గత ప్రభుత్వ వైఫల్యాలపై బహిరంగ చర్చకు సిద్దమంటూ మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మహ్మద్ అజారుద్దీన్, జూపల్లి కృష్ణారావు విపక్షాలకు ఘాటు సవాలు విసిరారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం వివి స్టూడియోలో సమయం 1:20 దాటింది. వెల్కమ్ టు షో టైం విత్ మీ ఆర్జే లక్ష్మి. హాలిడేస్ అయిపోయి స్కూల్స్ కాలేజెస్ రీస్టార్ట్, చదువులు హోంవర్క్లు ఎగ్జామ్స్ పేరెంట్స్కి కూడా హెక్టిక్గానే ఉంటుందనుకోండి. అసలే వర్షం ఎప్పుడు పడుతుందో ఆగిపోతుందో తెలియట్లేదు, ట్రాఫిక్ జామ్ టెన్షన్ ఒకటి మళ్ళీ కదా. సో ఒక్కరోజులో ఇంత స్ట్రెస్ మధ్య రిలీఫ్ ఏంటో తెలుసు కదా మీకు. ఎస్, మంచి సంగీతం పాటలు అంటే మన వీబీ. సో నేను రెడీ క్వశ్చన్స్తో, మీరు రెడీనా మొబైల్స్తో, కాకపోతే ఒక పాట వినిపిస్తాను ఆ తర్వాత క్వశ్చన్ అడుగుతాను. ఓకేనా? స్టే ట్యూన్డ్.

నిజమే, ఇలాంటి పాటలకు అసలు ఎదురుండదు. ఎన్నిసార్లు విన్నా కూడా అదే ఫీలింగ్, అదే ప్లెజెంట్నెస్. మేము వినోదం నుంచి ఒక సూపర్ మెస్మరిజం డ్యూట్ వినేశాం. అండ్ మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM. తరతరాలు తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం షో టైం టైం. ఫస్ట్ క్వశ్చన్ అడుగుతాను, కాకపోతే అంతకంటే ముందుగా మీకు మరోసారి గుర్తు చేస్తున్నాను, ఈరోజు మధ్యాహ్నం 2:15 ప్రసారమవుతుంది హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం. మరి ఈరోజు హలో డాక్టర్లో కిడ్నీ ఫెయిల్యూర్ అంటే ఏమిటి, లక్షణాలు, కారణాలు, చికిత్స, నివారణ, ఈ అంశం గురించి కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ సిహెచ్ శస్తర్ గారు మీతో లైవ్ ఫోన్ ఇన్లో మాట్లాడతారు, శ్రోతల సందేహాలకు సమాధానం ఇస్తారు. మరి మీరు ఈ అంశానికి సంబంధించి ఏమైనా సమస్యలున్నా సందేహాలున్నా డాక్టర్ గారికి కాల్ చేయొచ్చు, మాట్లాడచ్చు. ఫోన్ నెంబర్లు 0402324-0852, 0402324-0853, 0402955-0923. మర్చిపోరుగా ఈరోజు మధ్యాహ్నం 2:15 హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం. కిడ్నీ ఫెయిల్యూర్ అంటే ఏమిటి, లక్షణాలు, కారణాలు, చికిత్స, నివారణ, ఇది అంశం. అండ్ మీతో మాట్లాడబోయే డాక్టర్ గారు కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ సిహెచ్ శస్తర్ గారు. మరి ఇక షో టైం విషయానికి వస్తే ఫస్ట్ క్వశ్చన్ టైం అడిగేస్తున్నాను, కేర్ఫుల్గా వినండి. ప్రముఖ ఫుడ్ గైడ్ టేస్ట్ అట్లాస్ విడుదల చేసిన ప్రపంచంలోని టాప్ 100 టీల జాబితాలో 1గా స్థానం దక్కించుకున్న భారత టీ ఏది? లెంతిగా ఉంది కదా క్వశ్చన్, సరే మరోసారి చెప్తాను. ప్రముఖ ఫుడ్ గైడ్ టేస్ట్ అట్లాస్ విడుదల చేసిన ప్రపంచంలోని టాప్ 100 టీల జాబితాలో 1గా స్థానం దక్కించుకున్న భారత టీ ఏది? భారత టీ ఏది అనే క్వశ్చన్ ఏంటనే కదా డౌట్. యాక్చువల్గా మనకి చాలా వెరైటీస్ ఉన్నాయి టీలో, అల్లం టీ, లెమన్ టీ, బ్లాక్ టీ కదా, వీటన్నిటిలో టాప్ 1గా స్థానం దక్కించుకున్న మన భారతీయ టీ ఏది ఆలోచించండి. ఆల్సో స్ట్రైక్ అయిన వెంటనే వాట్సాప్ 0402324-0852 అన్నప్పుడు మీకోసం వినిపిస్తున్నాను ప్రేయస్ రావి సినిమా నుంచి ఈ మెస్మరైజింగ్ మెలోడీ. ఎంజాయ్ దస్.

0: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి. ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా పార్సల్ అయినా ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
2: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం షో టైమ్ టైప్. మరి ఇందాక మిమ్మల్ని క్వశ్చన్ అడిగాను, ప్రముఖ ఫుడ్ గైడ్ టేస్ట్ అట్లాస్ విడుదల చేసిన ప్రపంచంలోని టాప్ 100 టీల జాబితాలో నంబర్ 1 గా స్థానం దక్కించుకున్న భారత టీ ఏది అని. నిజంగానే నంబర్ 1 అనిపించుకుంది, ఎందుకంటే చాలా మంది ఆన్సర్ పంపించారు. ఎవరో కొంతమంది మాత్రం కొంచెం డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఆన్సర్స్ పంపించారు. మరి రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళ పేర్లు చదివేస్తున్నాను. దయానంద్, భిక్షపతి, నిర్మల, శిల్ప, ప్రసాద్, రేఖ, హరీష్ కుమార్, రాకేష్, ఫరీద్, జయలక్ష్మి, ఆడప్, సంతోష్ కుమార్, చింతా శ్రీనివాస్, కృష్ణకుమారి, పాలెం పోలయ్య, హర్షిణి, మహమ్మద్ జైనుద్దీన్, మధుకర్, మురహరి, యశోద, జానకి, పోలపల్లి శ్రీనివాస్, గణేష్, రాజు, శ్రీవత్స, మోహన్, అప్పలరాజు, బ్రహ్మయ్య, కాళ్ళ శ్రీనివాసరావు, వీళ్ళందరూ పంపించిన ఆన్సర్ అండ్ ద రైట్ ఆన్సర్ ఇస్ మసాలా టీ. ఎస్, మనకున్న ఎన్నో డిఫరెంట్ టైప్ ఆఫ్ టీలలో నంబర్ 1 స్థానంగా సంపాదించుకుంది మసాలా టీ. సో ఇది మనం గర్వంగా చెప్పుకోవాల్సిన విషయం, అందుకే మిమ్మల్ని క్వశ్చన్ అడిగాను. సో దానికి తగినట్టు అందరూ ఆన్సర్ పంపించారు. మరి రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్

ప్రశ్న అడిగే ముందు, కాదు కాదు పాట వినిపించే ముందు మీకు మరోసారి గుర్తు చేస్తున్నాను, ఈరోజు మధ్యాహ్నం 2:15 హలో డాక్టర్ కార్యక్రమంలో కిడ్నీ ఫెయిల్యూర్ అంటే ఏమిటి, లక్షణాలు, కారణాలు, చికిత్స, నివారణ, ఈ అంశం గురించి కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ సిహెచ్ సెస్తర్ గారు శ్రోతల సందేహాలకు సమాధానమిస్తారు. మరి ఈ అంశానికి సంబంధించి మీకు ఏమైనా సమస్యలున్నా, సందేహాలున్నా డాక్టర్ గారికి కాల్ చేయొచ్చు, మాట్లాడొచ్చు. ఫోన్ నంబర్లు 0402324 0852, 0402324 0853, 0402955 0923. మర్చిపోరుగా ఈరోజు మధ్యాహ్నం 2:15 హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం. అండ్ ఇప్పుడు మీకోసం ఏం చేయాలి, ముందు పాట వినిపిస్తాను, ఓకేనా? ఏ సినిమా అంటే పెళ్లి మూవీ నుంచి ఒక మెస్మరైజింగ్ మెలోడీ, పాట వినేయండి, ఆ తర్వాత క్వశ్చన్ అడుగుతాను, ఓకేనా? స్టే ట్యూన్డ్.

మీరు వింటున్నారు షో టైం ఓన్లీ ఆన్ వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. మరి పెళ్లి సినిమా నుంచి ఎస్ఏ రాజ్కుమార్, సినిమల సీతారామ శాస్త్రి గారి కాంబినేషన్స్ లో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన అద్భుతమైన పాట వినేశాం. మరి ఇక నెక్స్ట్ క్వశ్చన్ క్రెడీనా మీరు అడిగేస్తున్నాను. హైదరాబాద్లోని ప్రముఖ బిర్లా టెంపుల్ నిర్మాణానికి ఎంత సమయం పట్టింది? మరోసారి వినండి, హైదరాబాద్లోని ప్రముఖ బిర్లా టెంపుల్ నిర్మాణానికి ఎంత సమయం పట్టింది? అసలు మనకి హైదరాబాద్ నగరం నడిబొడ్డున కనిపిస్తుంది, తెల్లగా మార్బుల్ పాలరాతితో ఒక వెన్నెల ఇదిలాగా కనిపిస్తుంది, వింతలాగా అనిపిస్తుంది మనకి కదా, ఒక తలమానికం హైదరాబాద్ నగరానికే. మరి అలాంటి బిర్లా టెంపుల్ నిర్మాణానికి ఎంత టైం పట్టింది ఆలోచించండి. ఆన్సర్ స్ట్రైక్ వెంటనే వాట్సాప్ 0402324 0852. అండ్ ఇప్పుడు మీకోసం వినిపిస్తున్నాను స్నేహితులు సినిమా నుంచి ఒక సూపర్ హిట్ సాంగ్.

0: ఒరేయ్, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి.
1: ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
2: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
1: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
2: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి, లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
3: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM షో టైం టైం. మరి ఇందాక మిమ్మల్ని క్వశ్చన్ అడిగాను, హైదరాబాద్ లోని ప్రముఖ బిర్లా టెంపుల్ నిర్మాణానికి ఎంత సమయం పట్టింది అని. మీరు నమ్ముతారా, మొత్తం అందరు ఆన్సరే పంపించారు, ఎంత ఎగ్జాక్ట్లీ కరెక్ట్గా పంపించారు, అది కూడా ఎక్కువ టైం తీసుకోలేదు. నేను క్వశ్చన్ అడగడం ఆపేసి పాట ప్లే చేశాను, ఈలోపు ఆన్సర్స్ రావడం స్టార్ట్ అయినాయి అనమాట. సో ఎంత అప్డేట్గా ఉన్నారో మన శ్రోతలు, మీకు అర్థమైపోతుంది కదా. మరి రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళు పేర్లు చదివేస్తున్నాను. రాకేష్, ఫరీద్, దస్తగిరి, సంధ్యా, ద్రోటంరాజు, సూర్యశ్రీ, మహాలక్ష్మి, ఎల్గందల మార్కండేయ, మురహరి, యశోద, జానకి, సేర్ల వెంకటేష్, సుగుణ, మహమ్మద్ జైనుద్దీన్, అప్పలరాజు అండ్ ఇంకా పంపిస్తూనే ఉన్నారు. ఆడప్ సంతోష్ కుమార్, అలాగే దోర్నాల బాలరాజు, మురహరి, యశోద, జానకి, మీ పేర్లు ఆల్రెడీ చదివేశాను. అండ్ ఇంకా తిప్పర్తి, మధుకర్ అండ్ రామలక్ష్మి, ఆనందం, పుట్టపక్క నుంచి భవాని వెంకట్, రాజేశం, రాకేష్, రమ్య, పవన్, చూడండి ఎంతమంది పంపిస్తున్నారో, పాలెం పోలయ్య, వీళ్ళందరూ పంపించిన ఆన్సర్ అండ్ ద రైట్ ఆన్సర్ ఈస్ 10 ఏళ్ళు. 1966లో మొదలైంది ఆలయ నిర్మాణం. 1976లో ఆలయ ప్రతిష్ట జరిగింది, అంటే విగ్రహం ప్రతిష్ట చేశారు వెంకటేశ్వర స్వామిది. ఇక్కడ బిర్లా టెంపుల్ మనకు చూడడానికి పాలరాతితో నిర్మించబడి ఆకర్షణీయంగా నగరానికి తలమానికంగా కనిపించడమే కాదు, మరో ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ భక్తుల పేరిట పూజలు చెయ్యరు. ఈ గుళ్ళో కేవలం దేవుడి పేరు మీద మాత్రమే పూజలు చేస్తారు. ఇక్కడ మొత్తం ఈ ఒక్క ఆలయంలోనే అలా ఉంటుంది. మామూలుగా మనం వెళ్ళినప్పుడు అర్చన చేయించుకుంటూ పూజలు చేయించుకుంటాం కదా, ఇక్కడ మాత్రం అలా ఉండదు, దేవుడి పేరు మీద మాత్రమే పూజలు జరుగుతాయి. ఇది బిర్లా టెంపుల్ ప్రత్యేకత. మరి ఇప్పటికీ మనకి హైదరాబాద్లో చూడవలసిన ప్రదేశాలంటే బిర్లా టెంపుల్ ఖచ్చితంగా ఉంటుంది. మరి రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళ పేర్లు చదివేశాను ఆల్రెడీ, వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. అండ్ ఇప్పుడు మీకోసం ఒక పాట వినిపిస్తున్నాను, ఆ తర్వాత నెక్స్ట్ క్వశ్చన్. స్టే ట్యూన్ టు ఆకాశవాణి వివిధ భారతి.

గోరింట ఆకుసిని మరించి ఒక అద్భుతమైన పాట వినేశాం. ఈ పాటలు ఎప్పుడు విన్నా ఇలాంటి ఫీల్ అనిపిస్తుంది కాబట్టి అద్భుతం అని చెప్పాలి కదా. మీరు వింటున్నారు షో టైం ఓన్లీ ఆన్ వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. వినోదంతో పాటు విజ్ఞానాన్ని అందించడం మన వివిధ భారతి ప్రత్యేకత. అందులో భాగమే ప్రతి గురువారం 2:15 ప్రసారం అయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం. మరి ఈ రోజు హలో డాక్టర్ లో కిడ్నీ ఫెయిల్యూర్ అంటే ఏమిటి, లక్షణాలు, కారణాలు, చికిత్స, నివారణ, ఈ అంశం గురించి కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ సిహెచ్ శశిధర్ గారు శ్రోతల సందేహాలకు సమాధానమిస్తారు. మరి ఈ అంశానికి సంబంధించి మీకు సమస్యలున్నా సందేహాలున్నా డాక్టర్ గారికి కాల్ చేయొచ్చు, మాట్లాడచ్చు. ఫోన్ నంబర్లు 0402324085, 0402324085, 0402955-0923. మర్చిపోకండి 2:15 అంటే మనకి పెద్దగా టైం లేదు, ఇంకాసేపు ఉంది కాబట్టి సిద్ధంగా ఉండండి హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం కోసం. ఇక షో టైంలో నెక్స్ట్ క్వశ్చన్ టైం అయింది, అడిగేస్తున్నాను. మనకి ఎక్కువ టైం లేదు కాబట్టి ఫాస్ట్గా ఆన్సర్ ఇచ్చేసేయండి. ప్రముఖ నటుడు కమల్ హాసన్ 100వ చిత్రం ఏంటి? మరోసారి వినండి, ప్రముఖ నటుడు కమల్ హాసన్ గారి 100వ చిత్రం ఏంటి? ఆలోచించండి. ఆన్సర్స్ లైక్ వెంటనే వాట్సాప్ 0402324085 అండ్ స్టే ట్యూన్ టు వివిధ భారతి.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం షో టైమ్ టైం. ఇందాక మిమ్మల్ని క్వశ్చన్ అడిగాను, ప్రముఖ నటుడు కమల్ హాసన్ గారి 100వ చిత్రం ఏమిటి అని. చాలా మంది రైటర్స్ పంపించారు, కానీ కొంతమంది అయితే తమిళ చిత్రం పేరు చెప్పి దాన్ని తెలుగులో అమో ఇలా తీశారు సినిమా పేరు అని టైటిల్ చెప్పారనమాట. సో నేను చూడండి ఫ్లోలో చెప్పేస్తున్నాను. సో మరి వాళ్ళ ఆన్సర్ అయితే నేను కౌంట్లోకి తీసుకోవట్లేదు, డైరెక్ట్గా రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళ పేర్లు చదివేస్తున్నాను. శ్రీనివాస్, కీర్తి, రాజ్కుమార్, దోనల సుదర్శన్, రాజ్కుమార్, చింతా శ్రీనివాస్, రాకేష్, ఫరీద్, మేరసాయిలు, వనమశేఖర్, రేఖ, ఆడప్ సంతోష్ కుమార్, భోగ మార్కెటయ్య, అనిత అండ్ ఇంకా పోలేపల్లి శ్రీనివాస్. వీళ్ళందరూ పంపించిన ఆన్సర్ అండ్ ద రైట్ ఆన్సర్ ఇస్ అమావాస్య చంద్రుడు. ఇది కమల్ హాసన్ గారి 100వ సినిమా అనమాట. చాలామంది కూడా తమిళ సినిమా పేరు చెప్పే పంపించి ఇది డబ్బింగ్ సినిమా అంటే రీమేక్ చేశారు అమావాస్య చంద్రుడు అని చెప్పారు తర్వాత. సో మరి వాళ్ళ ఆన్సర్ అయితే నేను కౌంట్లోకి తీసుకోలేదు. వీళ్ళందరూ కూడా రైట్ ఆన్సర్ పంపించారు, వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. అండ్ ఇప్పుడు మీకోసం వినిపిస్తున్నాను అమావాస్య చంద్రుడు సినిమా నుంచి ఈ పాట. అండ్ మీకు గుర్తుంది కదా 2 గంటల 15 నిమిషాలకు హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం. ఇప్పుడైతే ఈ పాట వినేయండి.

సమయం 2 గంటలు కావస్తోంది. మీ అందరికీ తెలుసు కదా 2:15 న్యూస్ టైం అని. మనం మళ్ళీ కలుద్దాం 2 గంటల 15 నిమిషాలకు హలో డాక్టర్తో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: దిక్సూచిస్తూ మెరుగైన వైద్య సేవలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది మన యశోద హాస్పిటల్స్. యశోద హాస్పిటల్స్, మీ ఆరోగ్యం మా బాధ్యత. మరిన్ని వివరాల కోసం 0404567 4567 కి కాల్ చేయండి.
1: నమస్తే, నిన్ని మీ నీలిమ. హలో డాక్టర్, ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమానికి స్వాగతం. కిడ్నీలు మన శరీరంలో అత్యంత కీలకమైన అవయవాల్లో ఒకటి. కిడ్నీలు రక్తంలోని వ్యర్థ పదార్థాలను ఫిల్టర్ చేయడం, శరీరంలో నీటి సమతుల్యతను నియంత్రించడం, రక్తపోటును నియంత్రించడం, ఎర్రరక్త కణాల ఉత్పత్తికి సహాయపడడం వంటి అనేకమైన ముఖ్య విధులను నిర్వర్తిస్తాయని. అయితే నేడు మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్ల వల్ల చాలామందికి కిడ్నీ సమస్యల బారిన పడి కిడ్నీలు సరిగా పనిచేయడం లేదని, దీంతో కిడ్నీ వైఫల్యాలు పెరిగిపోతున్నాయని ప్రముఖ కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ శశిధర్ గారు అంటున్నారు. మరి కిడ్నీ వైఫల్యానికి కారణాలేంటి? ఎందుకు ఈ కిడ్నీ వైఫల్యాలు జరుగుతూ ఉంటాయి? అసలు కిడ్నీ వైఫల్యం అంటే ఏంటి? ఎలాంటి లక్షణాలు ఉంటాయి? ఎలాంటి చికిత్స తీసుకోవాలనే విషయాల గురించి మనం డాక్టర్ శశిధర్ గారిని అడిగి తెలుసుకుందాం. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 040 యాడ్ చేసి 2324-0852, 2324-0853, 2955-09-5923 ఈ నెంబర్కు కాల్ చేసి కిడ్నీ వైఫల్యం గురించి మీకేమైనా సందేహాలుంటే నేరుగా కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ శశిధర్ గారిని అడిగి సమాధానాలు పొందవచ్చు. నమస్తే డాక్టర్ శశిధర్ గారు.
2: నమస్తే.
1: శశిధర్ గారు, కిడ్నీ వైఫల్యం అంటే ఏంటండి?
2: కిడ్నీ వైఫల్యం అంటే నార్మల్గా కిడ్నీస్ ఫంక్షన్ను మనకి 5 స్టేజెస్కి ఉంటాయండి. కిడ్నీ ఫెయిల్యూర్ జనరల్గా అబ్జర్వ్ చేసినప్పుడు మనకి సిమ్టమ్స్ అనేది జనరల్గా కాలు వాపు రావటము, ఆయాసం రావటం, నైట్ టైం పద్దాక యూరిన్ పోవటము, యూరిన్లో నూరకలాగా రావటము, తర్వాత ఆయాసం రావటము కిడ్నీ ఫెయిల్యూర్ ఒక లక్షణాలు. కిడ్నీ ఫెయిల్యూర్ ఉన్నప్పుడు జనరల్గా మనకి బాడీలో బ్లడ్ యూరియా కానీ సీరం క్రియాటినిన్ కానీ బ్లడ్ టెస్ట్ ద్వారా చాలా ఎక్కువగా ఉంటాయి. సో ఇవన్నీ ఒక సైన్స్ అండ్ సిమ్టమ్స్ మనం చూసుకుంటే కిడ్నీ ఫెయిల్యూర్ లక్షణాలు ఇవన్నీ.
1: ఓకే, అయితే ఇప్పుడు కిడ్నీ ఫెయిల్యూర్ ప్రధాన కారణాలు మీరు చెప్పారు, అంటే ఇందులో ఎలాంటి లక్షణాలు ఉంటాయి? నార్మల్గా కిడ్నీ ప్రాబ్లం వచ్చిన వాళ్ళకి తొందరగా లక్షణాలు బయటపడవు, ప్రాబ్లం వచ్చినట్టు తెలియదు అని అంటుంటారు, ఇది నిజమేనా?
2: ఇది నిజమే అండి. ఎందుకంటే జనరల్గా ఇప్పుడు మనం రీసెంట్గా కూడా మనం చాలా కాలం నుంచి చూస్తున్నాము, వెరీ యంగ్ పాపులేషన్ కూడా అర్లీగా కిడ్నీ ఫెయిల్యూర్ డిటెక్ట్ అవుతూ ఉంది. వాళ్ళ లైఫ్ స్టైల్ ఒకటి, వాళ్ళు తినే పదార్థాలు కానీ ఇవన్నీ కూడా చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తూ ఉన్నాయి. తర్వాత వాళ్ళకి ఒబేసిటీ అనేది చాలా కామన్గా ఉంది యంగ్ పీపుల్లో. స్మోకింగ్, వేరే ఆల్కహాల్ ఎక్కువ తీసుకోవటం, లైఫ్ స్టైల్ చేంజెస్, ఎక్కువ ప్రోటీన్ ఇంటేక్ తీసుకోవటం, ప్లస్ కొన్ని ఏంటంటే కొన్ని పర్టికులర్ ప్లేసెస్లో మనం సీకేడియూ అంటాం. యూ అంటే అన్నోన్ ఎటియాలజీ. ఇప్పుడు మన శ్రీకాకుళం కానీ ఇటు సైడ్ మన ఫ్లోరోసిస్ ఎక్కువ ఉన్న చోట్లలో మనం కిడ్నీ వ్యాధులు జనరల్గా యంగ్ ఏజ్లో తొందరగా గమనిస్తూ ఉన్నాం. వీళ్ళు ఏంటంటే నైట్ టైం పద్దాక యూరిన్ రావటము, మైల్డ్గా వచ్చిన ఎక్కువ సిమ్టమ్స్ లేకుండా కొంచెం మైల్డ్గా వాపు ఉండటము, నీరసంగా ఉండటము, జనరల్గా వాళ్ళకి బ్లడ్ తగ్గటము, ఇవన్నీ లక్షణాలు ఉండటం వలన వాళ్ళకి జనరల్గా తెలియదు ఇది కిడ్నీ సమస్య వలన అని.
1: డాక్టర్ గారు, ఒక కాలర్ లైన్లో ఉన్నారు. హలో.
3: హలో మేడం.
1: నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: ఎల్గతుర్తి మండల హన్మకొండ డిస్టిక్ ఎల్గతుర్తి మండల గోపాల్పూర్ మేడం.
2: నమస్తే సార్, చెప్పండి సార్.
3: ఇజ్రాయల్ సంపత్ నా పేరు.
1: మాట్లాడండి సంపత్ గారు, మీ క్వశ్చన్ ఏంటి అడగండి.
3: డాక్టర్ గారికి ఇవ్వండి.
2: నమస్తే. నమస్తే సార్, చెప్పండి సార్.
3: సార్
2: చెప్పండి సార్.
3: నాకు ఎడమదిక్కు ఎన్నో కన్నా ఎడమదిక్కు మీదికి అని నొప్పులు ఇస్తాను సార్ అప్పుడప్పుడు.
2: అదే జనరల్గా మనకి కిడ్నీ ప్రాబ్లం ఏమైనా ఉంటే జనరల్గా మనం సింపుల్ యూరిన్ టెస్ట్, బ్లడ్ క్రియాటినిన్, సీరం క్రియాటినిన్, లేదంటే అల్ట్రాసౌండ్ అట్లా ఏమైనా చేసుకుంటే కిడ్నీలో రాళ్ళు ఏమైనా ఉన్నాయో తెలుస్తుంది.
3: తినే పదార్థాలు మటన్ చికెన్ లాంటివి ఏం తినాలి?
2: అదే జనరల్గా ఒక సింపుల్ అల్ట్రాసౌండ్ చేస్తే మనకి ఐడియా వస్తుంది కిడ్నీ పొజిషన్ ఎట్లా ఉంది, కిడ్నీలో ఏమైనా రాగున్నాయా. చేయించుకుంటే బెటర్ ఒకసారి.
1: హలో.
2: సరే అండి.
1: నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
4: నా పేరు శ్యామ్ సుందర్ అండి. నమస్కారం సార్.
2: నమస్తే సార్, చెప్పండి.
4: కిడ్నీలు ఎంత సైజు ఉండాలి సార్? ఇవి
2: నార్మల్గా మనం 9 to చెప్పండి సార్.
4: ఈ నొప్పులు ఉన్నప్పుడు

0: ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం వివి స్టూడియోలో సమయం 2:15. యశోద హాస్పిటల్ వారు సమర్పించు హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం వింటారు.
1: ఆరోగ్య సేవల్లో సరికొత్త ప్రమాణాలు సృష్టిస్తున్న యశోద హాస్పిటల్స్ ప్రపంచ స్థాయి టెక్నాలజీ, నిపుణులైన డాక్టర్లతో వేగవంతమైన సురక్షితమైన చికిత్స అందిస్తుంది. అరుదైన శస్త్రచికిత్సల్లో ముందంజలో ఉండే మీ ఆరోగ్యానికి నమ్మకమైన నేస్తం యశోద హాస్పిటల్స్. కాల్ 0404567 4567.
2: ప్రతి పేషెంట్ కి ఆత్మీయతతో కూడిన సౌకర్యవంతమైన చికిత్స అందిస్తూ 3.5 దశాబ్దాలుగా 100,000 మంది ఆరోగ్యాన్ని

0: కిడ్నీల పైన ఏమైనా ప్రాబ్లం ఉంటుందా? ఈ బీపీ టాబ్లెట్ వేసుకోవడం వల్ల కిడ్నీకి ఏమైనా ప్రాబ్లం అవుతుందా?
1: సో మీ ఫస్ట్ క్వశ్చన్, ఇప్పుడు నార్మల్ కిడ్నీ సైజ్ అయితే మనకి 9 to 11 సెంటీమీటర్స్ అట్లా ఉంటాయి. 9 కంటే చిన్నగా ఉన్నది, ఆర్ 8 కంటే కొంచెం ఇంకా చిన్నగా ఉంటే దాని కిడ్నీ సైజెస్ చిన్నగా ఉన్నాయని గుర్తించవలసి వస్తుంది. కొన్ని బీపీ టాబ్లెట్స్ ఎస్పెషల్లీ ఏఆర్బీస్ అంటాం, టెల్మిసాటన్, ఓల్మిసాటన్ అట్లాంటివి వాడటం వలన కూడా కొంతమందికి కిడ్నీ ఫెయిల్యూర్ పెరిగే అవకాశం ఉంటుంది. ఇంకా మీరు ఇంకేమైనా క్వశ్చన్ ఉంటే అడగండి.
0: కిడ్నీలో రాళ్ళు వచ్చినట్టుంటే వాటర్ ఎంత తాగాలి సార్? వెళ్ళిపోవాలంటే
1: నార్మల్గా మనం జనరల్గా ప్రిస్క్రిప్షన్ ప్రకారం అయితే 3 to 4 లీటర్స్ దాకా యావరేజ్గా తాగాల్సి వస్తుంది.
0: ఈ మూత్రం మంట రావడం ప్రాబ్లం ఏంటి సార్? ఇది కిడ్నీ వల్ల ఏమైనా ప్రాబ్లం వస్తుందా?
1: మూత్రం ఇన్ఫెక్షన్ వలన కూడా కిడ్నీ మీద జనరల్గా ఇన్ఫెక్షన్ పాకి దాని వలన కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో మగవాళ్ళకి జనరల్గా అబౌవ్ 55-60 ఉన్నాళ్ళు ప్రాస్టేట్ ప్రాబ్లం చూడాలి. లేడీస్కి అయితే జనరల్గా మెనోపాజ్ అయిపోతుంది కాబట్టి తర్వాత వాళ్ళు కూడా రికరెంట్గా యూరిన్ ఇన్ఫెక్షన్స్ అనేది కామన్గా ఉంటాయి కాబట్టి వాళ్ళు కూడా కిడ్నీ ఫంక్షన్స్ అనేది కేర్ఫుల్గా అబ్జర్వ్ చేసి చూస్తూ ఉండాలి.
0: ఓకే సార్.
2: డాక్టర్ శశిధర్ గారు, ఇప్పుడు ఒక లిజనర్ అడిగారు, ఇప్పుడు మాట్లాడిన ఆయన అడిగింది ఏంటంటే రాళ్ళు వచ్చినప్పుడు ఎంత వాటర్ తాగాలని అంటున్నారు. అంటే కిడ్నీలో రాళ్ళు వచ్చినప్పుడు వాటర్ తాగితే ఆ ప్రాబ్లం కంట్రోల్ అవుతుంది అంటారా?
1: జనరల్గా స్టోన్స్ మనం రెండు టైప్స్ కింద ఆలోచిస్తాము. అది ఏంటంటే, ఒకటి మోర్ దెన్ 5 mm స్టోన్స్ ఉంటే అది కిడ్నీ వాటర్ తాగడం వలన కూడా కొంచెం బ్లాక్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. లెస్ దెన్ 5 mm స్టోన్స్ అయితే చిన్న మన యూరినరీ ట్రాక్ట్ కూడా 5 mm ఉంటుంది కాబట్టి ఆ స్టోన్స్ వాటర్ ఎక్కువ తీసుకోవడం వలన పడిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది.
2: హలో,
3: నమస్తే మేడం.
2: నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: నేను కరీంనగర్ డిస్ట్రిక్ట్ నుంచి. నా పేరు గోనేశంకరయ్య, రామడుగు మండలం, షానగర్ గ్రామం. డాక్టర్ గారికి నమస్తే.
1: నమస్తే సార్, చెప్పండి సార్.
3: అయితే ఏం లేదు సార్, నాకు ఈ నాది దగ్గర 70 సంవత్సరాలు ఉంటా.
1: చెప్పండి సార్.
3: బీపీ షుగర్ గానీ ఏమి లేదు. ఈ పాదాలు నేను పవర్ రూమ్ చీరలు తయారు చేస్తా, నిలబడితే కదా ఈ పాదాలు నీరు దిగి ఉబ్బుతున్నాయి సాయంత్రం వరకు సార్.
1: మనం ఏమైనా కిడ్నీ టెస్ట్లు అట్లా ఏమైనా చేయించుకున్నారా?
3: చేయించినా ఏమీ లేదన్నారు. కిడ్నీ టెస్ట్, బ్లడ్ టెస్ట్ ఏమి అంత క్లియర్. నాకు యూరిన్ కూడా సాఫ్ ఉంటుంది, మూత్రాలు క్లియర్ గా ఉంటాయి సార్. ఎప్పటికీ నాకు
1: జనరల్గా ఏంటంటే, ఎక్కువగా మనం నించున్నప్పుడు కొంతప్పుడు వేరే కారణాల వలన కూడా కాలు వాపులు వస్తాయి. జనరల్గా కాలు వాపులకి మనం 4 కారణాల కింద గుర్తిస్తాము. ఒకటి కిడ్నీ ప్రాబ్లం, ఒకటి థైరాయిడ్ వలన, ఒకటి హార్ట్ ప్రాబ్లం వలన, ఒకటి లివర్ ప్రాబ్లం వలన. కొంతమందికి ఏంటంటే ఎక్కువగా టైం నించోవడం వలన వారికోజ్ వెయిన్స్ అని వస్తాయి. నరాలు బాగా పలచబడి దానివలన కూడా ఎడిమా వస్తూ ఉంటుంది. ఎక్కువగా మనం ఎక్కువ శాతం స్టాండింగ్ చాలా టైం ఉండటం వలన ఇట్లాంటి వలన వారికోజ్ వెయిన్స్ వలన కూడా ఉంటాయి.
3: దీనికి ఏమన్నా మరి మందులు? అయితే రెండోది ఏంటంటే ఎప్పుడు నిలబడే ఉండడం సార్ జరుగుతుంది సార్.
1: అదే, అందుకనే దాని గురించే మీరు ఒకసారి డాప్లర్ టెస్ట్ అనేది కాలుకి ఒకసారి చేయించుకుంటే నరాలు ఏమైనా ఉబ్బినాయా అట్లా అనేది వేరే కారణాలు చూడండి.
3: మళ్ళీ తెల్లవారి సాయంత్రం మళ్ళీ తెల్లవారి తక్కువ అయిపోతాయి. ఎందుకంటే కాళ్ళ కింద మెత్త పెట్టుకుని పండుకుంటా, మళ్ళీ తెల్లవారి మళ్ళీ యథావిధిగా అవుతుంటాయి.
1: అదే, ఇది క్లాసికల్గా మనం జనరల్గా ఎక్కువగా నించున వాళ్ళకే ఇట్లాంటివి గమనిస్తూ ఉంటాం. డిపెండెంట్ ఎడిమా అంటాము. డిపెండెంట్ అంటే మనం ఎక్కువ నించోవడం వలన వాపంత తిందకొచ్చి మళ్ళీ మనం పడుకున్న తర్వాత కాలు పైకి పెట్టుకోవడం వలన అది డ్రైన్ అయ్యి హార్ట్లోకి ఎడిమా అనేది తగ్గుతుంది, వాపు తగ్గుతుంది. మందులు వాడాలి జనరల్గా. తర్వాత ఏంటంటే మనం ఒకసారి వేరే టెస్టులు కూడా ఇందాక మనం డిస్కస్ చేసినట్టుగా థైరాయిడ్ టెస్ట్, హార్ట్ చెకప్,
3: పెరుగు తింటా, రెండవది నెయ్యి తింటా సార్. మరి ఇంట్లో దీని వల్ల కూడా ఏమన్నా?
1: దాని వల్ల ఏముండదు. జనరల్గా ఎక్కువ సాల్ట్ ఇంటేక్ అట్లా ఏమైనా ఉంటే మనకి వాపు అనేది గమనించవచ్చు.
3: ఇబ్బంది అయిన తర్వాత ఎప్పుడైనా ఇబ్బంది అయితే ఉండే సార్? మరి
1: అదే మనం జనరల్గా చూడాల్సి వస్తుందండి. అంటే స్కానింగ్ అది చేసి ఏమైనా నరాలు ఏమైనా ఉబ్బినాయా, వారికోజ్ వేయించ అట్లా ఏమైనా ఉన్నాయేమో చూడాలి. చూపించండి.
2: మీరు దగ్గరలో ఉన్న నెఫ్రాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి చూపించండి ఫస్ట్.
3: కరీంనగర్
2: వెళ్ళి చూపిస్తే ఆ నెఫ్రాలజిస్ట్ గారు మీకు సజెస్ట్ చేస్తారు. థ్యాంక్ యూ అండి. మీరు వింటున్నారు హలో.

0: డాక్టర్ ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమంలో కిడ్నీ ఫెయిల్యూర్ సమస్యల గురించి ప్రముఖ కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ శశిధర్ గారితో ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం వింటున్నారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు ఎస్టీడీ కోడ్ 040 యాడ్ చేసి 23240852 23240853 29550923 నెంబర్లకు కాల్ చేసి మీకు కిడ్నీ వైఫల్యాల గురించి కానీ కిడ్నీలో ఏమైనా సమస్యలు ఉంటే డాక్టర్ శశిధర్ గారు కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ గారిని అడిగి నేరుగా సమాధానాలు పొందవచ్చు. హలో, నమస్తే అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో, రేడియో సౌండ్ తగ్గించాలండి లేకపోతే కాల్ కట్ అవుతుందండి. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: యాదవ్ డిస్ట్రిక్ట్ బొమ్మలరావురం మేడం.
2: చెప్పండి సార్.
1: సార్, కిడ్నీ ఫెయిల్ అవడానికి కారణం ఏంటి సార్?
2: కిడ్నీ ఫెయిల్ అవ్వడానికి జనరల్గా మనకి 4-5 మెయిన్ కారణాలు ఉంటాయి. షుగర్ అన్కంట్రోల్ ఉండటం వలన, బీపీ ఎక్కువ ఉండటం వలన, జెనెటిక్ ప్రాబ్లమ్స్ వలన జనరల్గా కిడ్నీలో బుడగలు అట్లా రావటము, ఎక్కువ కాలం మనం నొప్పులు మందులు వాడటము, పెయిన్ కిల్లర్స్ అట్లా వాడటము, డైట్ అది సరిగ్గా ఫాలో అవ్వటము, జనరల్ చెకప్స్ అవి లేకుండా ఉండటం, ఇవన్నీ కూడా మనకి కిడ్నీ సమస్యలకి దారితీస్తాయి. ఎక్కువ శాతం మనకి షుగర్ వలనే ఎక్కువ శాతం మనం గమనిస్తాం. వాటర్ అంటే జనరల్గా 3-4 లీటర్స్ అయితే తాగాల్సి వస్తుంది. వాటర్ తక్కువ అవడం వల్ల, డీహైడ్రేషన్ వల్ల టెంపరీగా కిడ్నీ సమస్యలు రావచ్చు, కానీ అది అంత కామన్ అయితే కాదు. ఎక్కువ శాతం మన ఇప్పుడు 100 మంది పేషెంట్స్ చూస్తే ఎక్కువ 60-70% మంది షుగర్ వల్లనే కిడ్నీ సమస్యలు ఎక్కువ గమనిస్తాం.
1: సరే సార్,
2: ఓకే
1: సార్,
2: నమస్తే.
0: సార్, ఇప్పుడు ఈ బీపీ షుగర్ వల్ల ఎక్కువ కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తాయంటున్నారు, అసలు ఎందుకు కిడ్నీని ఎఫెక్ట్ చేస్తాయి సార్ బీపీ షుగర్?
2: జనరల్గా షుగర్ అనేది మనకి వెరీ సైలెంట్ డిసీజ్ ఉండటం వలన చాలామంది గుర్తించబోవటము, లేకపోతే దాన్ని కంట్రోల్లో పెట్టుకోవాలని రెగ్యులర్ చెకప్స్ లేకపోవటం వలన. ఇదేంటంటే, మనకి షుగర్ ఒకసారి కంట్రోల్ కాకపోతే లాంగ్ టర్మ్లో కిడ్నీ మీద ఎఫెక్ట్ అనేది పడుతుంది. బీపీ కూడా ఎక్కువ శాతం కంట్రోల్ కాకుండా మందులు కరెక్ట్గా వాడకపోవటం వలన ఇవన్నీ కూడా కిడ్నీ మీద డెఫినెట్గా ప్రభావం పడుతుంది.
0: అంటే ఇప్పుడు ఒక్కసారి లాంగ్ టర్మ్లో కిడ్నీకి క్రానికల్ డిసీజెస్ వల్ల లాంగ్ టర్మ్లో కిడ్నీ ఎఫెక్ట్ అయితే మళ్ళీ మనం ప్రాపర్ మెడిసిన్ కానీ డైట్ కానీ ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకుంటే నష్టపోయిన కిడ్నీలను మళ్ళీ మనం తిరిగి పూర్వస్థితిలోకి తేవచ్చా?
2: పూర్వస్థితిలో కంటే జనరల్గా కిడ్నీ, మన కిడ్నీ ఫెయిల్యూర్ మనం 5 స్టేజెస్ కింద గుర్తిస్తాము. జనరల్గా 2-3 అయితే మనం రివర్సిబుల్ కాజెస్ చూసి మనం ట్రీట్ చేయొచ్చు. ఒకసారి 4th స్టేజ్ కానీ ఎండ్ స్టేజ్ కానీ వెళ్తే అది కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది ట్రీట్మెంట్ చేయటము. సో అందుకని మనం బేసిక్గా ఏ షుగర్ పేషెంట్ కన్నా సింపుల్ ఒక యూరిన్ టెస్ట్, యూరిన్ ఆల్బ్యూమిన్ బై క్రియాటినిన్ రేషియో, క్రియాటినిన్, ప్రివెంటివ్ మెజర్స్ ఆల్వేస్ బెటర్ దాన్ క్యూర్ అంటాం కదా. ఇట్లా మనం టెస్ట్లు చేసుకుని మనం రెగ్యులర్ ఫాలోఅప్లో ఉంటే జనరల్గా కిడ్నీ సమస్యలు అనేది రాదు. ఫస్ట్ 20 ఇయర్స్ ఆఫ్ డయాబెటీస్ జనరల్గా మనం బాగా కంట్రోల్ చేసుకుంటే నెక్స్ట్ 20 ఇయర్స్ జనరల్గా ఏమి ఇష్యూస్ రావని ఒక డిక్టమ్ ఉంటుంది. సో మనకి ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా ఫస్ట్ 20 ఇయర్స్ ఆఫ్ డయాబెటీస్లోనే వస్తాయి. అందుకని ఆ టైంలోనే మనం చాలా కేర్ఫుల్గా షుగర్ని బాగా కంట్రోల్ చేయటం అనేది చాలా ముఖ్యమైనది.
0: ఓకే, హలో, నమస్తే అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: నమస్కారం అండి.
2: నమస్తే సార్, చెప్పండి.
3: నా పేరు ఆనంద్ అండి, 49 ఏజ్
2: సార్. చెప్పండి.
3: ఇక్కడ ఉప్పల్లో ఉంటున్నాం అండి, గట్ట సార్ దగ్గర.
2: చెప్పండి సార్.
3: నా ఏజ్ వచ్చేసి 49 ఇయర్స్ సార్.
2: సార్,
3: లాస్ట్ 1.5 ఇయర్స్ షుగర్ వచ్చిందండి, 400 వచ్చేసింది. ఇప్పుడు వాటి వల్ల మిల్లెట్స్ ఇవి ఆరోగ్యం పాటిస్తుంటే కంటలేదు సార్, టాబ్లెట్స్ వాడుకుంటూ. ఈ షుగర్ వల్ల కిడ్నీలో ఏమైనా ఇన్ఫెక్షన్స్ కానీ ఏమైనా ప్రాబ్లం కానీ ఏమైనా జరుగుతుందా సార్? ముందు
2: అంటే షుగర్ అన్కంట్రోల్డ్గా ఉండి మనం ఒకవేళ కిడ్నీలో ప్రోటీన్ లాస్ అనేది సింపుల్ యూరిన్ టెస్ట్ అట్లాంటివి చేయటం వలన మనం అర్లీ కిడ్నీ డ్యామేజ్ అనేది మనం గుర్తించవచ్చు. షుగర్ ఎప్పుడైనా అన్కంట్రోల్డ్గా ఉంటే మనకి ఇన్ఫెక్షన్స్ అనేది డెఫినెట్గా మనకి ఎక్కువ అవకాశం అయితే ఉంటుంది. అది బాగానే ఉంది సార్. అంటే షుగర్ కంట్రోల్లోనే ఉంది కాబట్టి మనం రెగ్యులర్గా చెకప్స్ ఉంటే సరిపోతుంది. సింపుల్ యూరిన్ టెస్ట్, క్రియాటినిన్ అట్లాంటివి 6 మంత్స్కి ఒకసారి చేయించుకుంటే సరిపోతుంది.
0: హలో, నమస్తే అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
4: అమ్మా, నేను సెకండ్ విజయ్ మాట్లాడుతున్నామా?
2: చెప్పండి మేడం.
4: నమస్కారం అండి.
2: నమస్కారం మేడం.
4: అది టాబ్లెట్లు ఎక్కువ వాడితే

0: ఏమన్నా కిడ్నీ ప్రాబ్లం వస్తుందండి?
1: అంటే టాబ్లెట్స్ అంటే ఏ పర్టికులర్ టాబ్లెట్ అనేది కూడా ఇంపార్టెంట్ ఉంటుందా?
0: నిద్రకి వేసుకుంటామండి, ఇంకొకటి మోకాలు నొప్పి కొన్నేసి ఒకటి వేసుకుంటాము, ఇంకొకటి ఏమో లివోజిన్ అనేసి బ్లడ్ లేదు దానికని వేసుకుంటా, దానికనేసి నీళ్ళు బాగా తాగుతానండి నేను. చాలా ఆ చిన్న బాటిల్ ఉంటుంది కదా, ఒకటొక్కసారి తాగేస్తాను. ఒక హాఫ్ అన్ అవర్కి ఒక్కొక్క బాటిల్ తాగుతూనే ఉంటాను. తాగుతానో లేదా పరిగెత్తుతాను బాత్రూమ్కి. అట్లా ఊకే బాత్రూమ్కి పోతా ఉంటే ఇట్లా టాబ్లెట్ తింటుంటే ఏమన్నా కిడ్నీ ప్రాబ్లం ఉందా అనేసి.
1: అంటే వద్దాక యూరిన్ వెళ్ళటం అనేది కూడా మనకి ఒక అర్లీ సైన్ ఆఫ్ కిడ్నీ ప్రాబ్లం కింద గుర్తించవచ్చు.
0: నైట్ లో ఒక టైం లేస్తాండి అంతే. అంటే ఆ టైంలో నేను లేవకూడదు అనుకుని ఒక్క బాటిల్ తాగేసి బాత్రూమ్ పోయేసి వచ్చి పడుకుంటాను. అంటే మళ్ళీ మార్నింగ్ 5:00, 6:00 అట్లా లేచి బాత్రూమ్కి వెళ్తాను అనమాట. అంతే కానీ టాబ్లెట్ మాత్రం 2 నిద్రకు వేసుకుంటాను, 2 కాళ్ళ నొప్పులకు వేసుకుంటానండి.
1: కాళ్ళ నొప్పులకి ఏమి టాబ్లెట్లు వాడుతున్నారమ్మా?
0: అది ఒక్క నిమిషం నేను చెప్తాను.
1: జనరల్ గా ఏంటంటే హెవీ డోస్
0: కార్టిజన్ అనే ఉంది కదండి,
1: బ్రౌన్
0: కలర్ లో అది వేసుకుంటాను, లివోజన్ వేసుకుంటాను, నిద్రకు అనేసి 2 గోళీలు వేసుకుంటాను. ఒకటి కనకాంబరం కలర్, ఒక ఫిజిషియన్ ఇచ్చినారు, అది 2 వేసుకుంటాను నైట్ లో. అది వేసుకుంటే నేను నిద్ర వస్తుందండి నాకు, ఎక్కడ నిద్ర రాదండి. అట్లన్నీ ఆ గోళీ వేసుకోవాలి కంపల్సరీ. వేసుకున్న 1 అవర్కి తర్వాత వస్తుంది నిద్ర, అందుకే అట్లా 9:00 అట్లా వేసుకుని 10:00 నిద్ర వచ్చేస్తుంది.
1: అంటే ఏ టాబ్లెట్స్ అయినా ఎక్కువ కాలం వాడటం కూడా మంచిది కాదు. అవన్నీ కూడా కిడ్నీ మీద వేరే కారణాల వలన అక్యూట్ ఇంటర్స్టిషియల్ నెఫ్రైటిస్ అంటాము. అదేంటంటే సింపుల్ యాంటీబయాటిక్స్ వలన కూడా మనం ఈ రోజుల్లో గమనిస్తూ ఉన్నాం. సింపుల్ ఆగ్మెంటిన్ రోజు రొటీన్ గా వాడే టాబ్లెట్స్ వలన కూడా కిడ్నీ ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉన్నాయి. సో లాంగ్ టర్మ్ ఏ టాబ్లెట్స్ అన్నా కూడా మంచిది కాదు. ఇప్పుడు ఈ మధ్య గవర్నమెంట్ కూడా ఇప్పుడు సింపుల్ చాలా మంది ప్యాన్ డి అని వాడుతూ ఉంటారు గ్యాస్ గురించి, అది కూడా 3 మంత్స్ కంటే ఎక్కువ వాడితే కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తాయని దాన్ని కూడా బ్యాన్ చేద్దామని ప్లాన్ చేస్తూ ఉన్నారు. సో సింపుల్ టాబ్లెట్స్ మనం ఎక్కువ కాలం ఎక్కువ డ్యూరేషన్ వాడటం కూడా అవసరం లేకుండా వాడటం కూడా మంచిది కాదు. కిడ్నీకి సేఫ్, మీరు ఇప్పుడు వాడే టాబ్లెట్స్ అన్ని కిడ్నీకి సేఫే ఉన్నాయి. నిద్ర టాబ్లెట్స్ మాత్రం ఎక్కువ కాలం మనం డ్యూరేషన్ వాడకూడదు.
0: అదేనండి, ఆయన ఫిజిషియన్ గారు ఏం చెప్పిందంటే ఈ గోళీలు ఎక్కువ వాడకూడదు, మీరు ఒక్కసారి సైకియాట్రిస్ట్ కలవండి అని అన్నారు. సైకియాట్రిస్ట్ ఎందుకు కలవాలండి? ఇప్పుడు టాబ్లెట్లకు కూడా సైకియాట్రిస్ట్ కలవాలా నిద్ర లేకుంటే?
1: అంటే కొన్ని నిద్రలు లేని టాబ్లెట్స్ ఇప్పుడు జనరల్గా గవర్నమెంట్ ప్రిస్క్రిప్షన్ ప్రకారమే మనం తీసుకోగలుగుతాము. ఇంతకుముందు అంటే అది కామన్గా ఏ మెడికల్ షాప్కి వెళ్ళినా తీసుకోవచ్చు. ఎక్కువ కాలం మన నిద్ర టాబ్లెట్స్ అయితే వితౌట్ ప్రిస్క్రిప్షన్ ఫ్రమ్ సూటబుల్ డాక్టర్ దగ్గర నుంచి మనం తీసుకోకూడదు. అది దాని గురించి చెప్పండి.
0: గోళీలు బాగా అలవాటు అయిపోయింది, వేసుకుంటే కానీ నిద్ర రాదు.
1: అదే
0: అది ఇంకా లేసేదేమో వద్దున్న జల్లి కూడా లేసేది లేదు. 9:10 అవుతుంది మళ్ళీ, అంత నిద్ర వచ్చేస్తుంది బాగా.
1: అవును, ఏ మందులన్నా మనం ఎక్కువ డ్యూరేషన్ వాడటం మంచిది కాదు.
2: మీరు వింటున్నారు కిడ్నీ వైఫల్యాల గురించి ప్రముఖ కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ శశిధర్ గారితో ప్రత్యక్ష ఫోన్ఇన్ కార్యక్రమం వింటున్నారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు STD కోడ్ 040 యాడ్ చేసి 2324-0852, 2324-0853, 2955-0923 ఈ నెంబర్లకు కాల్ చేసి కిడ్నీ ఫెయిల్యూర్స్ అంటే కిడ్నీ వైఫల్యాలు అలాగే కిడ్నీ సమస్యల గురించి మీకు ఏమైనా సందేహాలుంటే ప్రముఖ కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ శశిధర్ గారిని అడిగి నేరుగా సమాధానాలు పొందవచ్చు. డాక్టర్ శశిధర్ గారు, మీరు ఇందాక క్రియేటిన్ టెస్ట్ అని ఇద్దరు ముగ్గురు లిజనర్స్కి కాలర్స్కి ఆన్సర్ చేశారు, అసలు ఈ క్రియాటిన్ అంటే ఏంటండి?
1: క్రియాటిన్ అనేది నార్మల్గా మన మజిల్ మాస్ నుంచి రిలీజ్ అయిన ప్రోడక్ట్ అండి. జనరల్గా ఎనీ కిడ్నీ ప్రాబ్లం ఉన్నప్పుడు మనం క్రియాటిన్ అనేది పెరుగుతుంది. ఈ మధ్యకాలంలో ఏంటంటే క్రియాటిన్ ప్లస్ EGFR టెస్ట్ అని ఏ ల్యాబ్ అన్నా కామన్గా ఇస్తూ ఉన్నాయి. ఇంకా కొంతమందికి ఏంటంటే అర్లీ సైన్ ఆఫ్ కిడ్నీ డ్యామేజ్ లేకపోతే క్రియాటిన్ పెరగకముందు కూడా సిస్టాటిన్ సి అని ఇంకో కొత్తగా టెస్ట్ వచ్చింది. అది కూడా మనకి ఏంటంటే ఏమైనా అర్లీ సైన్ ఆఫ్ కిడ్నీ డ్యామేజ్ అనేది తెలుసుకోవడం ఎప్పుడన్నా ఇంపార్టెంట్. ఎక్కువగా మనం ప్రివెన్షన్ గురించే ఎక్కువ ఆలోచించాలి. కిడ్నీ సమస్యలు అనేది కొంచెం సీరియస్ ప్రాబ్లం కాబట్టి గవర్నమెంట్ కూడా రెగ్యులర్గా డయాలసిస్, వేరియస్ మెషిన్స్, చాలా ఆరోగ్యశ్రీలో సపోర్ట్ చేయటము, ఇవన్నీ కూడా ఏ డిసీజ్ కూడా అంత సీరియస్గా తీసుకోలేదు. కిడ్నీ సమస్యలు అనేది మనం ఎక్కువ ప్రివెన్షన్ గురించే

0: ఆలోచించాలి. ట్రీట్మెంట్ అనేది కొంచెం నెఫ్రాలజిస్ట్ రెగ్యులర్ ఫాలోఅప్లో ట్రీట్మెంట్ కూడా డిఫరెంట్ ఆస్పెక్ట్స్, డిఫరెంట్ ట్రీట్మెంట్ మోడాలిటీస్ ఉన్నాయి కాబట్టి ఈ మధ్యకాలంలో కూడా మనకి పేషెంట్స్కి ఏమి ఇబ్బంది లేకుండా సపోర్ట్ చేయొచ్చు.
1: హలో.
2: హలో,
1: నమస్తే అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: నా పేరు రహమతుల్లా.
0: నమస్తే సార్. చెప్పండి సార్.
2: అదే, నేను కిడ్నీ పేషెంట్ అండి. నేను
0: సార్ చెప్పండి.
2: నాకు వయసు 73 సంవత్సరాలు అండి
0: సార్.
2: నేను గత 6 నెలల నుంచి నేను ఈ కిడ్నీకి మందులు వాడుతున్నా. ప్రస్తుతానికి నాకు క్రియాటిన్ నిన్న టెస్ట్ చేయించా సార్. నా క్రియాటిన్ 1.2 ఉంది.
0: అదే సార్, అంటే మీ ఏజ్ ప్రకారం జనరల్గా మన ఈజీఎఫ్ఆర్ ఇందాక మనం డిస్కస్ చేసిన విధంగానే ఈజీఎఫ్ఆర్ అనేది క్యాలిక్యులేట్ చేసుకుంటే అది ఎగ్జాక్ట్ మన కిడ్నీ ఫంక్షన్ ఎట్లా ఉందనేది తెలుస్తుంది. 1.2 ప్రస్తుతానికి మనం దాని గురించి ఎక్కువ అలార్మింగ్ అయితే ఏం లేదు.
2: అయితే ఒకటి సార్
0: చెప్పండి సార్.
2: ప్రస్తుతానికి నేను ఇప్పుడు గోళీలు సార్, ఈ అలిస్తా 2 వాడుతున్నా, సోడియం 2 వాడుతున్నా సార్. ప్రస్తుతానికి
0: వాడచ్చు సార్, ఈ ట్యాబ్లెట్స్ అయితే వాడచ్చు. మనం రెగ్యులర్ మంత్లీ చెకప్ ఒకసారి చేసుకుంటా ఉంటే కిడ్నీ ఏమైనా సమస్యలు పెరుగుతున్నప్పుడు మనం జనరల్గా గుర్తించవచ్చు. వాడదాం సార్, అది కంటిన్యూ చేద్దాం. అవును. జనరల్గా మనకి 6-7 అట్లా ఉన్నప్పుడు, పొటాషియం ఎక్కువ ఉన్నప్పుడు ఇవన్నీ ఏంటంటే మనకి ఎమర్జెన్సీ డయాలసిస్ గురించి గుర్తించవచ్చు. మీకు 1.2 గురించి మన ఫ్యూచర్ అంత భయపడేది ఏం లేదు, రెగ్యులర్ చెకప్స్ అయితే అవసరం డెఫినెట్గా. ప్రస్తుతానికి అయితే వాడుదాం సార్. అవును
2: చెప్పండి సార్.
0: తినకూడదు అంటే మనం మెయిన్గా రెడ్ మీట్ అనే డిస్కస్ చేస్తాం. రెడ్ మీట్ అంటే మటన్, అది ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది కాబట్టి అది జనరల్గా అవాయిడ్ చేయడం మంచిది. మిగతా అన్ని తీసుకోవచ్చు సార్. మీ ఉన్న కిడ్నీ ఫంక్షన్కి ఈ మెయిన్గా మనం రెడ్ మీట్, మెయిన్గా మటన్ అనేది అవాయిడ్ చేయాలి. వాటర్ కూడా 3 లీటర్స్ దాకా తీసుకోవచ్చు. వాటర్ చికెన్, ఫిష్ అవి తీసుకోవచ్చు. అవును, దాల్ కూడా తీసుకోవచ్చండి. వెజిటేరియన్ అన్నీ తీసుకోవచ్చు. మెయిన్గా నేను చెప్పిన విధంగానే రెడ్ మీట్ అనేది మనం అవాయిడ్ చేయాల్సి వస్తుంది, మటన్ అనేది. ఇప్పుడు మీదైతే 1.2కి ఎంతగా భయపడవలసిన అవసరం లేదు సార్. ఓకే, నమస్తే.
1: హలో.
3: హలో,
1: నమస్తే అండి. మీరు రేడియో సౌండ్ తగ్గించాలండి, కాల్ కట్ అవుతుంది. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? దూరంగా వచ్చి మాట్లాడండి, ఇంకా వినిపిస్తుంది. చెప్పండి మీ సమస్య ఏంటో. డాక్టర్ గారు వింటున్నారు.
3: సార్ నమస్కారం సార్.
0: నమస్తే, చెప్పండి సార్.
3: సార్ నాకు ఒక 6 మంత్స్ నుంచి కొద్దిగా యూరిన్ లా ప్రాబ్లం వచ్చింది సార్ నాకు.
0: చెప్పండి సార్.
3: అది యూరిన్ స్టార్టింగ్ లా చాలా ప్రాబ్లం ఇది రావడం లేదు. అయితే డాక్టర్ దగ్గర పోయినాను, పోతే ఆయన మీరు అన్నట్టు ఇప్పుడు ఇందాక చెప్పినట్టు అల్ట్రాసౌండ్ చేయించండి సార్.
0: చెప్పండి. ఎంత ఏజ్ ఎంత సార్ మీది?
3: నా ఏజ్ వచ్చి ఇప్పుడు 56 సార్.
0: చెప్పండి సార్.
3: నాకు ఇంకొకటి చెడు అలవాట్లు ఏం లేవు సార్. నాన్ వెజ్ కూడా 90% తినను సార్.
0: అల్ట్రాసౌండ్ ఫైండింగ్స్ ఏమన్నా చెప్పారు? అల్ట్రాసౌండ్ చేపించారు అన్నారు కదా.
3: ఏం ప్రాబ్లం లేదన్నారు సార్ అందులో. కాకపోతే అప్పుడు యూరిన్ రాకపోవడానికి యూరిస్ పాస్ అని ఒక టాబ్లెట్ రాసి ఇచ్చినాడు, ఒక 3 మంత్స్ వాడమన్నాడు. 1 మంత్ 1.5 మంత్ వాడినాను, వాడితే కొద్దిగా ప్రాబ్లం తగ్గింది అని ఆడికి ఆపేసినాను సార్.
0: ప్రాస్టేట్ ప్రాబ్లం అట్లా ఏం లేదన్నారు అల్ట్రాసౌండ్ లో?
3: ఏం లేదు సార్, అల్ట్రాసౌండ్ లో అయితే ఏం ప్రాబ్లం లేదని చెప్పినాడు. అది ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఇది కామన్ ప్రాబ్లం అవుతుంటది అని అన్నాడు మళ్ళీ.
0: జనరల్ మగవాళ్ళకి ఏంటంటే ప్రాస్టేట్ గురించి మనం స్పెసిఫిక్ గా గమనించి వస్తుంది ఎక్కువగా. అల్ట్రాసౌండ్ లో కూడా అది పికప్ చేస్తారు, అల్ట్రాసౌండ్ విత్ పోస్ట్ వైట్ రెసిడ్యూల్ యూరిన్.
3: యూరిన్ అయితే కరెక్ట్ రావడం లేదు సార్, చాలా ప్రాబ్లం అవుతుంది.
0: వాటర్ అది ఇంటేక్ బాగుంది కదండి?
3: అవును బాగుంది సార్.
0: ఒకవేళ యూరిన్ పోసేటప్పుడు ఏమైనా ఇబ్బంది ఉందంటే దగ్గరలో ఉన్న మనం
3: ఇబ్బంది అవుతుంది. ఇంకోటి కొద్దిగా స్మెల్ కూడా వస్తుంటుంది.
0: అదే రొటీన్ యూరిన్ టెస్ట్ యూరోఫ్లోమెట్రీ అంటారు, అది చేయటం.

0: వలన మనకి యూరిన్ ఎట్లా వస్తుంది, అది పప్పు, అవన్నీ కూడా టెస్టులు చేయాల్సి వస్తుంది, డీటెయిల్గా చూడాల్సి వస్తుంది ఒకసారి.
1: అంటే ఇప్పుడు కిడ్నీ టెస్ట్ అట్లాంటివి మళ్ళీ చేయించుకోమంటారా?
0: చేయించుకోవాలి ఒకసారి.
1: ఇప్పుడు కిడ్నీ కానీ లివర్ కానీ అట్లాంటి టెస్ట్ చేయించమంటారా?
0: అవును, చేయిస్తే బెటర్ సార్.
1: సార్
0: రైట్, నమస్తే.
2: హలో డాక్టర్, ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం.
3: ప్రతి పేషెంట్ కి ఆత్మీయతతో కూడిన సౌకర్యవంతమైన చికిత్స అందిస్తూ 3.5 దశాబ్దాలుగా లక్ష మంది ఆరోగ్యానికి దిక్సూచిగా నిలుస్తూ మెరుగైన వైద్య సేవలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది మన యశోద హాస్పిటల్స్. యశోద హాస్పిటల్స్, మీ ఆరోగ్యం మా బాధ్యత. మరిన్ని వివరాల కోసం 0404567457 కి కాల్ చేయండి.
4: ఆరోగ్య సేవల్లో సరికొత్త ప్రమాణాలు సృష్టిస్తున్న యశోద హాస్పిటల్స్ ప్రపంచ స్థాయి టెక్నాలజీ, నిపుణులైన డాక్టర్లతో వేగవంతమైన సురక్షితమైన చికిత్స అందిస్తుంది. అరుదైన శస్త్రచికిత్సల్లో ముందంజలో ఉండే మీ ఆరోగ్యానికి నమ్మకమైన నేస్తం యశోద హాస్పిటల్స్. కాల్ 0404567457.
2: హలో డాక్టర్, ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మీరు వింటున్నారు కిడ్నీ ఫెయిల్యూర్స్, కిడ్నీ వైఫల్యాల గురించి ప్రముఖ కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ శశిధర్ గారితో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం వింటున్నారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు ఎస్టీడి కోడ్ 040 యాడ్ చేసి 2324085223240853295509 23 కాల్ చేసి కిడ్నీ ఫెయిల్యూర్స్ అలాగే కిడ్నీలో ఏమైనా సమస్యలుంటే మీరు డాక్టర్ శశిధర్ గారు కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ని అడిగి నేరుగా సమాధానాలు పొందవచ్చు. హలో, నమస్తే అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
5: నా పేరు పాషా అండి, వరంగల్ నుంచి మాట్లాడండి.
0: సార్ చెప్పండి. సార్.
5: సార్ నమస్తే. సార్.
0: నమస్తే అండి, చెప్పండి.
5: ఇప్పుడు ఎక్కువ శాతము విలేజ్లలో అయితే మామూలు వాటర్ తాగుతారు, కామన్నప్పుడు మేము సిటీలో ఉండగా ఎక్కువ మినరల్ వాటర్ వాడతాం కదా సార్. ఈ మినరల్ వాటర్ వల్ల కిడ్నీలకు ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా సార్?
0: ఏం ఎఫెక్ట్ ఏమి ఉండదండి. జనరల్గా అందరూ రోజు మినరల్ వాటర్ అయితే తాగరు, సిటీలో కూడా నార్మల్ వాటర్
5: అంటే క్యాన్ వాటరే వాడతారు కదా సార్. అంతా దరిదాపు ఎవరైనా క్యాన్ వాటర్, ఒక 20% నల్ల వాటర్ వాడతారు.
0: జనరల్గా మనకి ఆ డిఫరెన్స్ ఏమి ఉండదండి, కిడ్నీ మీద ఎఫెక్ట్ పడటం కానీ అట్లా ఏమి ఉండదు. వేరే కారణాల వలన కిడ్నీ సమస్యలు రావటం జనరల్గా అబ్జర్వ్ చేస్తాం. మినరల్ వాటర్ వల్ల మనకి కిడ్నీ సమస్యలు అయితే రావు.
5: అయితే ఇప్పుడు కామన్గా ఎక్కువ వాటర్ తాగమంటారు,
0: 3-4 లీటర్స్ ఎక్కువ అంటే మరీ ఎక్కువ శాతం కూడా చాలామంది ప్రైమరీ పాలిడిప్సీ అంటాము, జనరల్గా 9 లీటర్స్ అట్లా తాగుతూ ఉంటారు. అదన్నీ కూడా కిడ్నీ మీద
5: మా కామన్గా 6 లీటర్లు తాగమంటారు కదా సార్.
0: 6 లీటర్స్ ఎవరు చెప్పరండి, 3-4 లీటర్స్ దాకా
2: 3-4 లీటర్లు తాగమని చెప్తారంట డాక్టర్స్. 6 లీటర్లు చెప్పరండి.
5: దీనివల్ల సోడియం అలాంటిది ఏమన్నా కెమికల్ కలుపుతారు, దాని వల్ల కిడ్నీ కన్నా ఎఫెక్ట్ ఉంటుందా?
0: మినరల్ వాటర్ వలన ఏమి సమస్యలు ఉండవండి. జనరల్గా మనం ఎక్కువ వాటర్ తాగడం వలన మనకి కిడ్నీలో కిడ్నీ హ్యాండిల్ చేయలేకుండా ఉంటుంది. జనరల్గా 3-4 లీటర్స్ ఇది రికమెండెడ్ డోసు. ఎక్కువ కొంతమంది ఏంటంటే భయంతో కిడ్నీలు ఏమైనా పాడైతేమో అని 6 లీటర్స్ నుంచి 9 లీటర్స్ దాకా అట్లా తాగే వాళ్ళు ఉంటారు. అది కొన్ని సైకట్రిక్ ప్రాబ్లమ్స్ వలన వాళ్ళు జనరల్గా
5: ఎవరైనా కూడా 6 లీటర్లు తాగమని చెప్తారు సార్, ఏ డాక్టర్ అయినా కూడా అట్లాగే. సరే ఓకే, 4 లీటర్ తాగుతా సార్?
0: 3-4 లీటర్స్ అండి జనరల్ ప్రిస్క్రైబ్డ్.
2: హలో.
6: హలో,
2: నమస్తే అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
6: గుడ్ ఆఫ్టర్నూన్ మేడం, నా పేరు రాజు మేడం.
0: నమస్తే సార్, చెప్పండి.
6: సార్ సార్ నాకు యూరినరీ ప్రాబ్లం ఉంది సార్. నాకు యూరిన్ నైట్ లో ఆక్కుంటూ ఆక్కుంటూ వస్తుంది సార్.
0: ఎంత ఏజ్ సార్ మీది?
6: ఏజ్ 52 సార్.
0: అవును, ఏమైనా టెస్ట్లు ఏమైనా చేయించుకున్నారా? అల్ట్రాసౌండ్ కానీ యూరిన్ టెస్ట్
6: చేయించుకున్నాం సార్.
0: చెప్పండి సార్.
6: యూరిన్ 70 ml మిగిలిపోయింది సార్.
0: అంటే దాంట్లో ప్రీ వాయిడ్ పోస్ట్ వాయిడ్ అనే రెండు?
6: ఫస్ట్ అయితే 180 ml ఉండేది సార్. ఆ తర్వాత పోస్ట్ వచ్చిన తర్వాత, పాజిటివ్ వచ్చిన తర్వాత 70 ml మిగిలిపోయింది.
0: అది కొంచెం ఎక్కువే సార్. ఏమైనా టాబ్లెట్స్ ఏమైనా వాడుతున్నారా మీరు?
6: అవును సార్ వాడుతున్నాను. ప్రోస్టేట్ సైజ్ అయితే 20 ఉంది సార్. అయితే సార్ ఏం చెప్తున్నారు అంటే మేబీ ఏమన్నా బ్లాకేజ్ ఉండి ఉంటుంది. అది అది ఏమంటారు, ఎక్స్రే కూడా చూసారు సార్. ఎక్స్రే చూస్తే అందులో బ్లాకేజ్ మైల్డ్ గా అని చెప్పి రిపోర్ట్లు ఉంది. ఎక్స్రే చూస్తే మాత్రం అందులో ఉన్నట్టయితే కనిపించట్లేదు.
0: అంటే జనరల్ గా ఇది మనం యూరోఫ్లోమెట్రీ అని ఇంకో టెస్ట్ ఉంటది, యూరాలజిస్ట్ గానీ నెఫ్రాలజిస్ట్
6: అని చెప్పేశారు. అది కూడా చేశారు. ఫ్లో కొంచెం సన్న పడిపోయి ఉన్నది సార్. అయితే సార్ అల్ఫో టాబ్లెట్ వాడుతున్నాను, ప్లస్ యూరిమోర్ అని చెప్పేసి.

0: యూరిమాక్స్ అని ఉంటుంది ఇంకోటి,
1: యూరిమోరా యూరిమాక్స్ బహుశా. అయితే అయితే అల్ఫో అయితే యూరాలజిస్ట్ సార్ రాశారు, యూరిమాక్స్ ఏదో అన్నారు మీరు, యూరిమోరా అని నేను అనుకుంటున్నాను. అయితే అందులో ఆ ట్యాబ్లెట్ మాత్రం మన నెఫ్రాలజిస్ట్ సార్ రాశారు సార్. అయితే నెఫ్రాలజీ నాకు క్రియాటినిన్ 1.4 ఉంది సార్. ఇది గత 6 మంత్స్ నుంచి కాన్స్టెంట్ గా అది జరుగుతాం లేదు సార్, అది యాజ్ ఇట్ ఈస్ ఉంటుంది.
0: అంటే ఇంకేమైనా సర్జరీ ఏమైనా చేసి ఆ యూరిన్ మనకి కొంచెం ఫ్లో అది స్లోగా వస్తుంది, లేకపోతే అది సరిగ్గా లేనప్పుడు ఏమైనా యూరిథ్రల్ డైలటేషన్ అట్లా ఏమైనా సర్జరీ
1: చేయాలి?
0: జనరల్ గా అది డిస్కస్ చేయాల్సి వస్తుంది యూరాలజిస్ట్ తో. అంటే యూరిన్ మనకి ఉండిపోవటం వలన మన కిడ్నీ మీద బ్యాక్ ప్రెషర్ పడి దాని మీద ఎఫెక్ట్ అంటూ పడవచ్చు లాంగ్ టర్మ్ లో.
1: అయితే నెఫ్రాలజిస్ట్ సార్ కూడా అదే మాట అంటున్నారు సార్, మేబీ మీకు కిడ్నీ 1.4 క్రియాటిన్ ఉన్న కారణం మేబీ అది యూరినరీ ప్రాబ్లం ఏదైతే ఉందో అది ఉండి ఉంటుంది. సోడాజెట్ డిఎస్ 1000 mg 2 times వాడుతున్నాను సార్ నేను. ఇది నెఫ్రాలజిస్ట్ సార్ రాశారు సార్.
0: అవునవును, అంటే ప్రిస్క్రిప్షన్ అయితే పర్ఫెక్ట్ గా ఉంది సార్, కానీ ఎగ్జాక్ట్ గా మనం చూడాలంటే యూరాలజిస్ట్ తో మనం లాంగ్ టర్మ్ గురించి డిస్కస్ చేయాలా, ఏమైనా సర్జరీ ఏమైనా అవసరం ఉంటుందా, ఎందుకంటే యూరిన్ మనకి ఉండిపోవటం కూడా ఎక్కువ శాతం మంచిది కాదు అది.
1: సార్ సార్ అయితే సార్ ఒక రిక్వెస్ట్, ఇప్పుడు నేను సోడాజెట్ ట్యాబ్లెట్ ఏదైతే డిఎస్ 1000 mg వాడుతున్నాను సార్, అది 2 times వాడుతున్నాను సార్, అది మార్నింగ్ అండ్ ఈవినింగ్ నైట్. అది అది సూటబుల్ ట్యాబ్లెట్ సార్ 1.4?
0: అంటే 2 grams అంటే కొంచెం ఎక్కువ డోస్ వాడుతూ ఉన్నారు మీరు. జనరల్గా 500 mg బీడి సరిపోతుంది పొద్దున సాయంత్రము, దాంట్లో హాఫ్ డోస్ సరిపోతుంది జనరల్గా.
1: సరిపోతుంది సార్ 1.4?
0: అవును.
1: అయితే సార్ నాకు రెడ్మీ 2 మానేయమన్నారు, ఒకవేళ వీలైతే చికెన్ కూడా బంద్ చేయమని చెప్తున్నారు సార్.
0: అంటే మెయిన్గా రెడ్మీ 2 మటన్ మానేస్తే బెటర్ ఉంటుంది, కానీ లాంగ్ టర్మ్ సొల్యూషన్ గురించి మనం ఒకసారి యూరాలజిస్ట్తో కూడా డిస్కస్ చేయాలి.
1: సార్ సార్ అయితే సార్ రిక్వెస్ట్ ప్లీజ్ కంటిన్యూ చేయండి.
2: హలో.
3: హలో,
2: నమస్తే అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: నమస్తే మేడం, వెంకటేష్ నాయుడు మేడం నా పేరు, నా పని నుంచి అండి. నమస్తే సార్.
0: నమస్తే సార్, చెప్పండి సార్.
3: సార్ సార్ ఇందాక మీరు చెప్పారు ఎక్కువ సార్లు యూరిన్ పోయినా కూడా అది కూడా ఇఫెక్ట్ అని, అంటే గంట గంటన్నరకు ఒకసారి అలా వెళ్తే అది తప్పేం లేదు సార్, తర్వాత సాధారణంగా రోజుకు ఎన్ని నీళ్లు ఎన్ని తాగాలి, కిడ్నీస్ బాగా ఉండాలి అంటే ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి సార్ దయచేసి?
0: మీరు ఏజ్ ఎంత సార్ మీది?
3: 57 సార్.
0: ఓకే ఓకే. జనరల్గా ఏంటంటే నైట్ టైం పద్దాక యూరిన్ పోవటం అనేది జనరల్గా నాక్టూరియా అంటాము, అది 2-3 కారణాల వలన ఉంటుంది. యూరిన్ కాన్సన్ట్రేషన్ డిఫెక్ట్ వలన కానీ, మగవాళ్ళు అయితే ప్రాస్టేట్ ఇష్యూ వలన కానీ, వీటి వలన మనకి ఎక్కువ పద్దాక యూరిన్ పోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. జనరల్గా 3-4 liters వాటర్ అయితే రికమెండెడ్ ఇంటేక్, వాటర్ ఇంటేక్. డైట్ కూడా మనం ఎక్కువ ఆయిలీ ఫుడ్ కానీ, లేదంటే షుగర్ పదార్థాలు కానీ, ఉప్పు ఎక్కువ తినటం వలన కానీ, లేదా జంక్ ఫుడ్ అంటే జనరల్గా ఎక్కువ బయట ఫుడ్ తినటం కానీ, ఇవన్నీ జనరల్గా మనకి కిడ్నీ సమస్యలకి దారితీస్తాయి. డెఫినెట్లీగా అండి, అంటే ఎక్కువ రెడ్ మీట్ తీసుకోవడం వలన ప్రోటీన్ ఇంటేక్ ఎక్కువ ఉండటం వలన కిడ్నీ కూడా హ్యాండిల్ చేయలేకుండా ఉంటుంది. నార్మల్గా రికమెండెడ్ అయితే 1 gram per kg అంటాము. జనరల్గా ఇప్పుడు 50 kg ఉంటే 50 grams ప్రోటీన్ పర్ డే తీసుకోవచ్చు. చాలామంది ఏం చేస్తారంటే బయట ఎక్కువ ఫుడ్ తినటం వలన రెడ్ మీట్ కన్సంప్షన్ ఎక్కువ ఉండటం వలన అది 50 grams కాస్త 100 grams అవ్వటం వలన అది కిడ్నీ హ్యాండిల్ చేయకుండా ఉంటుంది. నార్మల్ ఇండియన్ డైట్ వెజిటేరియన్ అయితే బాగానే ఉంటుంది. జనరల్గా ఎక్కువ రెడ్ మీట్ అంటే మెయిన్గా మటన్ అది తినడం వలన కొంచెం ప్రోటీన్ ఇంటేక్ అనేది ఎక్కువ అవుతుంది. అది నమస్తే.
2: నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
4: నేను నిజామాబాద్ నుంచి మాట్లాడుతున్నాను.
0: నమస్తే సార్, చెప్పండి సార్.
4: సార్ మా డాడీకి షుగర్ ఎప్పుడు కంట్రోల్లో ఉండదు సార్, ఎందుకు అంటారు?
0: అంటే ఆయన ఇప్పుడు ఎన్నాళ్ళ నుంచి ఉంది సార్ షుగర్ ఆయనకి?
4: ఐ థింక్ సో 1 year నుంచి ఉండొచ్చు.
0: అది మన షుగర్ కూడా జనరల్గా మన ఫాస్టింగ్ పోస్ట్ ప్రాండియల్ బ్లడ్ షుగర్ HbA1c అని చేయాల్సి వస్తుంది. HbA1c అంటే లాస్ట్ 3 months నుంచి షుగర్ ఎట్లా ఉన్నది అని తెలుస్తుంది. ఒకవేళ HbA1c ఎక్కువ ఉందంటే
4: సార్ రోజుకి
0: అంటే జనరల్గా

0: కొంచెం కార్బోహైడ్రేట్స్ తగ్గించి తినటం బెటర్. కార్బోహైడ్రేట్స్ అంటే ఎక్కువ రైస్ ఐటమ్ అవి తగ్గించి ప్రోటీన్ కొంచెం పెంచుకుంటే, ఎక్కువ లీఫీ వెజిటేబుల్స్ వెజిటేబుల్స్ అవి తినటం వల్ల మనం
1: డైలీ రైస్ ఒక్కసారి తింటే ఏం కాదా సార్?
0: జనరల్గా ఏం కాదు, అంటే ఈచ్ పేషెంట్ ఇండివిజువల్ ప్రిస్క్రిప్షన్ డిఫరెంట్గా ఉంటుంది. అందుకని మనం టెస్ట్లన్నీ చేసుకుని దాన్ని బట్టి చూడాలి. HbA1c అనేది చేస్తే ఏంటంటే లాస్ట్ 3 మంత్స్ షుగర్ కంట్రోల్ ఎట్లా ఉందనేది దాన్ని బట్టి డిసైడ్ చేయాలి.
1: షుగర్ నార్మల్లో ఉంటే ఎంత ఉండాలి సార్?
0: జనరల్గా ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ 126 కంటే తక్కువ ఉండాలి. పోస్ట్ ప్రాండియల్ అంటే తిన్న తర్వాత 200 కంటే తక్కువ ఉండాలి.
1: అవునా, 200 160 కంటే ఎక్కువ ఉంటే బాగా కేర్ తీసుకోవాలా సార్?
0: డెఫినెట్గా కేర్ తీసుకోవాల్సి వస్తుంది. ఫాస్టింగ్ 160 ఉందంటే చాలా ఎక్కువ ఉన్నట్టు, పోస్ట్ ప్రాండియల్ 200 పైన ఉన్నది కూడా మనం క్లోజ్గా
1: 100 తక్కువ ఉండేటట్టు చూసుకోవాలా?
0: అవును.
1: ఓకే
0: ఓకే.
2: హలో
3: హలో,
2: నమస్తే అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: నేను రామాచార్య ప్రభు జనపాటి మాట్లాడుతున్నాండి.
0: నమస్తే సార్, చెప్పండి.
3: నమస్కారం. అయితే ఒకటి, మా రిలేషన్ ఒకరికి ఏమైందంటే ఫస్ట్ కిడ్నీల స్టోన్ వస్తే 3 ఇయర్స్ బ్యాక్ సర్జరీ చేయించిండు. చేయించిన తర్వాత వాటర్ బాగా తాగేవాడు. తాగిన తర్వాత కొన్ని ఒక 3 ఇయర్స్ అయిన తర్వాత అతనికి బయోసర్జన్ అయింది హార్ట్ ప్రాబ్లం వల్ల. అయిన తర్వాత మళ్ళీ ఏం చేసిండు, మళ్ళీ అంటే ఇంతకుముందు డాక్టర్ ఏం చేసిండు, కిడ్నీలో ఉన్న వాటర్ బాగా తాగేవాడు. తాగినా కూడా ఏమైందంటే మళ్ళీ డాక్టర్ ఏమన్నా అంటే మళ్ళీ కొంచెం బయో హార్ట్ ప్రాబ్లం ఉన్న వల్ల ఆపరేషన్ అయిపోయింది, 2 సార్లు అయిపోయింది. అయిపోయిన తర్వాత మళ్ళీ ఏం చేసాడు, కొంచెం 32% డాక్టర్ కాడ పోతే వాటర్ తక్కువ తాగవని చెప్పాడు. దాని దీనికి సంబంధం ఏముందా?
0: అంటే హార్ట్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు జనరల్గా హార్ట్ డాక్టర్తో చెప్పినట్టు విధంగానే కొంతప్పుడు ఎక్కువ వాటర్ తాగటం కూడా హార్ట్కి లోడ్ పడి అదికి సమస్యలు వస్తాయి. సో జనరల్గా ఒకసారి మీరు అడిగిన విధంగానే ఒకసారి స్టోన్ వస్తే 30% మందిలో మళ్ళీ మళ్ళీ స్టోన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇదేంటంటే మనం ఇక్కడ చాలా డిఫికల్ట్ ట్రిక్కీ సిట్యువేషను. ఇప్పుడు హార్ట్ కానీ బాగుంటే మనం వాటర్ ఎక్కువ తీసుకోవచ్చు, హార్ట్ వీక్ ఉంటే వాటర్ తగ్గించవలసి వస్తుంది. సో హార్ట్ వాటర్ తగ్గించడం వల్ల స్టోన్స్ అనేది మళ్ళీ వచ్చే అవకాశం కూడా ఉంటుంది.
3: డాక్టర్ ఏమంటే ఇక్కడ హాస్పిటల్లో చూపించారు, మీరు వాటర్ తాగడం వల్ల అతనికి హార్ట్లో కొంచెం ప్రాబ్లం వచ్చింది, మీరు రోజు 2.5 తాగవని చెప్పి డౌట్ వచ్చి మిమ్మల్ని అడుగుతున్నా.
0: అదే జనరల్గా ఏంటంటే హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఎక్కువ వాటర్ తాగకూడదు. మీరు అడిగిన క్వశ్చన్ చాలా ఉత్తమము.
3: మరి తాగేటప్పుడు మరి కిడ్నీకి మీద ఫాల్ట్ వస్తే స్టోన్స్ అయితే తయారైతే ఎప్పుడు ఏం చేద్దాం?
0: అది రెండు బ్యాలెన్స్ చేసుకుంటే ముందుకెళ్ళాలి. మనకి హార్ట్ ఇంపార్టెంట్ కాబట్టి హార్ట్ డాక్టర్ చెప్పిన విధంగా మనం ఫాలో అవ్వాల్సి వస్తుంది.
3: థ్యాంక్స్ అండి.
2: సార్, ఇప్పుడు డయాలసిస్ అని అంటుంటాం కదా సార్, సో ఈ డయాలసిస్ ఎప్పుడు అవసరం సార్ ఒక పేషెంట్కి?
0: డయాలసిస్కి మనకి 4-5 ఇండికేషన్స్.
2: డయాలసిస్ గురించి మాట్లాడే ముందు ఒక కాలర్ లైన్లో ఉన్నారు. హలో, నమస్తే అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
4: మేడం, నా పేరు పార్థసారథి, హైదరాబాద్.
0: చెప్పండి సార్.
4: అయితే ప్రాబ్లం వచ్చేసి మా డాడీకి షుగర్ పేషెంట్.
0: చెప్పండి సార్.
4: మా డాడీ షుగర్ పేషెంట్ సార్, గత 20 ఇయర్స్, లాస్ట్ 20 ఇయర్స్ నుంచి.
0: చెప్పండి సార్.
4: అయితే ఒకరోజు మా డాడీ బాగా నడుము నొప్పి, అలసిపోతున్నా, దమ్మస్తుంది అంటే మేము హాస్పిటల్కి వెళ్ళాం. ఆయన మొత్తం టెస్ట్ చేసి ఇట్లా కిడ్నీ కొద్దిగా ఖరాబ్ అయింది అని చెప్పేసి అన్నాడు. ఇది అంతా 6 మంత్స్ బ్యాక్ జరిగింది సార్.
0: సార్,
4: అంటే ఇప్పుడు మంచిదే అండి. క్రియాటిన్ చెక్ చేసుకున్నప్పుడు క్రియాటిన్ మాకు 2.47 ఉండే, ఆ తర్వాత అది మెల్లమెల్లగా పెరుగుతూ 6 వరకు వచ్చేసింది. ఇప్పుడు మళ్ళీ తగ్గిపోయి 3.45 అట్లా ఉన్నది
0: సార్.
4: అయినా కానీ ఇంటికి వచ్చేసినాం కానీ డాడీ మాత్రం ఇంకా అట్లానే అలసిపోతున్నాడు, ఏ పని చేయలేకపోతున్నాడు.
0: జనరల్గా కిడ్నీ సమస్యలు ఉన్నవాళ్ళు జనరల్గా మనం వేరే కారణాలు కూడా ఉంటాయి. వీళ్ళకి కిడ్నీలో కిడ్నీ ఓన్లీ ఫిల్టర్ కానీ కిడ్నీ ఓన్లీ యూరిన్ ప్రొడ్యూస్ చేస్తుందని చాలామందికి మిస్కాన్సెప్షన్ ఉంటుంది. కిడ్నీ అనేది చాలా బాడీలో మల్టిపుల్ మెకానిజమ్స్ ద్వారా బాడీని మెయింటైన్ చేస్తుంది. ఒకటి రక్తం తగ్గవచ్చు, అది కూడా మనం చూసుకోవాల్సి వస్తుంది. హిమోగ్లోబిన్ అనేది టెస్ట్ చేయాలో, దానివల్ల కూడా నీరసం ఉంటుంది కిడ్నీస్ పేషెంట్స్కి. వాళ్ళకి కొంతమందికి కాల్షియం, ఫాస్ఫరస్, వైటమిన్ డి, పీటీహెచ్ అనే టెస్టులు కూడా చేయాల్సి వస్తుంది. దానివల్ల ఏంటంటే బోన్ వీక్నెస్, ఇవన్నీ కూడా కిడ్నీ జనరల్గా కిడ్నీ ఇవన్నీ హ్యాండిల్ చేస్తుంది కాబట్టి ఈ సమస్యలు కూడా ఉంటాయి. ఇంకోటి

0: ఏంటంటే యూరియా క్రియాటిన్ కొంచెం ఎక్కువ ఉన్నప్పుడు బాడీలో ఆకలి అనేది కాదు, యూరిమిక్ గ్యాస్ట్రైటిస్ అంటాము. యూరిమిక్ గ్యాస్ట్రైటిస్ అంటే ఎక్కువ గ్యాస్ ప్రాబ్లం లాగా వస్తుంది కిడ్నీ సమస్యల వలన. సో దానివల్ల కూడా ఇంటేక్ అనేది డెఫినెట్గా తక్కువ ఉంటుంది. సో ఈ మూడు నాలుగు కారణాలు మనం డెఫినెట్గా ఎవాల్యుయేట్ చేసి దాన్ని బట్టి చూసుకోవాల్సి వస్తుంది.
1: మాకు వీళ్ళు అంటే డాక్టర్స్ కూడా డైట్ విషయంలో బెండకాయ మినపప్పు లాంటి జిగురు పదార్థాలు ఏమి తినద్దు అన్నారు. మరి ఇప్పుడు మేము ఫర్దర్ గా ఎలాంటి డైట్ మెయింటైన్ చేయాలా దానికోసం?
0: అంటే సీకేడీస్ ఇప్పుడు ఇది మనకి స్టేజ్ 3 కింద మనం కన్సిడర్ చేయాల్సి వస్తుంది. జనరల్గా ఏంటంటే మనం ప్రోటీన్ ఇంటేక్ కొంచెం తగ్గించాల్సి వస్తుంది, ఎస్పెషల్లీ రెడ్ మీట్ అట్లా. తర్వాత మనం వెజిటేబుల్స్లో కూడా కొంచెం టమాటా పాలకూర ఇవన్నీ కొంచెం తగ్గించవలసి వస్తుంది. ఫ్లూయిడ్ ఇంటేక్ కూడా మన కాలు వాపులు అవన్నీ చూసుకుని అసెస్ చేసి దాన్ని బట్టి ఫ్లూయిడ్ ఇంటేక్ చేసుకోవాల్సి వస్తుంది. మన దగ్గరలో ఉన్న నెఫ్రాలజిస్ట్ దగ్గరికి వెళ్తే వాళ్ళు రెగ్యులర్గా మానిటర్ చేసి దాని ప్రకారం మనం ఫాలోఅప్ చేయాల్సి వస్తుంది.
1: ఓకే అండి, థ్యాంక్ యూ.
2: సార్, మనం ఇందాక డయాలసిస్ గురించి మాట్లాడుతున్నాం, అసలు డయాలసిస్ ఎప్పుడు అవసరం సార్?
0: డయాలసిస్ అనేది మనం జనరల్గా 4-5 ఇండికేషన్స్లో మనం జనరల్గా ప్రిఫర్ చేస్తాము. డయాలసిస్ అనేది ఒకసారి యూరియా క్రియాటినిన్ బాగా ఎక్కువ ఉండటం వలన, లేకపోతే పొటాషియం అనేది ఎక్కువ ఉండటం వలన పేషెంట్కి కాలు వాపులు బాగుండి ఆయాసం బాగొస్తుందంటే జనరల్గా ఈ 4-5 ఇండికేషన్స్లో బాడీలో యాసిడ్ బేస్డ్ డిస్టర్బెన్సెస్ అని ఉంటాయి, మెటబాలిక్ ఎసిడోసిస్, ఇవన్నీ కామన్ కాజెస్ వలన మనం డయాలసిస్ అనేది ఇనిషియేట్ చేస్తాం.
2: అంటే ఎన్ని రోజులకు ఒకసారి, ఎన్ని నెలలు ఒకసారి అవసరం పడుతుంది సార్?
0: జనరల్గా అంటే కిడ్నీ ప్రాబ్లమ్ రెండు టైప్స్ కింద డివైడ్ చేస్తాం, టెంపరీ డయాలసిస్ లేకపోతే పర్మనెంట్ డయాలసిస్ అనేది. టెంపరీ అంటే ఇప్పుడు సపోజింగ్ ఏదైనా సింపుల్ ఇన్ఫెక్షన్స్ వలన, లేకపోతే గ్యాస్ట్రోఎంటెరైటిస్ వలన, ఏదైనా పెయిన్ కిల్లర్స్ వాడి టెంపరీగా కిడ్నీ షట్ డౌన్ ఉంటే జనరల్గా 2-3 వీక్స్లో కిడ్నీ సమస్యలు అనేది రికవర్ కావాలి. అది కానీ కాలేదంటే మనకి లైఫ్ లాంగ్ డయాలసిస్ అంటే ఎవ్రీ ఆల్టర్నేట్ డే అయితే చేస్తాం.
2: హలో, నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: సలీం భాస్కర్, కరీంనగర్. గుడ్ ఆఫ్టర్నూన్.
2: గుడ్ ఆఫ్టర్నూన్.
0: గుడ్ ఆఫ్టర్నూన్ సార్, చెప్పండి సార్.
3: సార్, మై డైలీ లియోసిట్రిజన్ ఆర్ మార్నింగ్ పెంటోప్రజల్ లేదు సార్? కిడ్నీకి ఎఫెక్ట్ పడతా సార్?
0: పెంటోప్రజల్ లాంగ్ టర్మ్ బియాండ్ 3 మంత్స్ అవి కిడ్నీ సమస్యలు అయితే డెఫినెట్గా నోటీస్ చేస్తాము. ఇప్పుడు గవర్నమెంట్ కూడా మనకి త్వరలోనే పెంటోప్రజల్ మోర్ దెన్ 3 మంత్స్ అయితే వాడొద్దనే చెప్తారు. సో దీనివల్ల కూడా కిడ్నీ సమస్యలు, ఎక్యూట్ ఇంటర్స్టీషియల్ నెఫ్రైటిస్ అనే ఒక కిడ్నీ సమస్య వస్తుంది. ఎక్కువ కాలం గ్యాస్ టాబ్లెట్లు వితౌట్ ఎనీ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ మనం వాడటం మంచిది కాదు. దూసరే యాంటాసిడ్స్ ఆతా లేసెక్తే జనరలీ ఈ 3 మహీనే జ్యాదా బాహర్ సబ్ కంట్రీస్ మే బ్యాన్ హో చుకా హై.
3: 10-15 సార్
0: అభి నోటీస్ జ్యాదా హో రహా హై, ఇస్లియే గవర్నమెంట్ భీ జల్దీ ఇస్కో బ్యాన్ కర్నే వాలా హై.
3: కౌన్ సా టాబ్లెట్ లేనా సార్ ఆప్కే
0: సార్? రాంటెక్ వైసా కుచ్ టాబ్లెట్ లే సక్తే.
3: రాంటెక్ సార్.
0: ఓకే
2: డాక్టర్ గారు, కిడ్నీ ఫెయిల్యూర్స్ అలాగే కిడ్నీ సమస్యల గురించి శ్రోతలు అడిగిన ప్రతి ప్రశ్నకి చాలా చక్కగా చెప్పారు. అసలు కిడ్నీ వైఫల్యం అంటే ఏంటి, కిడ్నీ వైఫల్యానికి ప్రధాన కారణాలు ఏంటి, ఎలాంటి లక్షణాలు ఉంటాయి, కిడ్నీ ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి, ఎలాంటి ఫుడ్స్ తీసుకోవాలి, ఎలాంటి టెస్టులు చేయించుకోవాలి, ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలనే విషయాలు మా శ్రోతలకు చాలా చక్కగా వివరించారు డాక్టర్ శశిధర్ గారు. మీకు ధన్యవాదాలండి. నమస్కారం.
0: నమస్తే.
4: ప్రతి పేషెంట్ కి ఆత్మీయతతో కూడిన సౌకర్యవంతమైన చికిత్స అందిస్తూ 3.5 దశాబ్దాలుగా లక్ష మంది ఆరోగ్యానికి దిక్సూచిగా నిలుస్తూ మెరుగైన వైద్య సేవలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది మన యశోద హాస్పిటల్స్. యశోద హాస్పిటల్స్, మీ ఆరోగ్యం మా బాధ్యత. మరిన్ని వివరాల కోసం 0404567457 కి కాల్ చేయండి.
5: ఆరోగ్య సేవల్లో సరికొత్త ప్రమాణాలు సృష్టిస్తున్న యశోద హాస్పిటల్స్ ప్రపంచ స్థాయి టెక్నాలజీ, నిపుణులైన డాక్టర్లతో వేగవంతమైన సురక్షితమైన చికిత్స అందిస్తుంది. అరుదైన శస్త్రచికిత్సల్లో ముందంజలో ఉండే మీ ఆరోగ్యానికి నమ్మకమైన నేస్తం యశోద హాస్పిటల్స్. కాల్ 0404567457.
6: ఇంతవరకు మీరు యశోద హాస్పిటల్ వారు సమర్పించిన హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం విన్నారు.

0: रात में आसमान
1: आकाशवाणी వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 5 గంటలు కావస్తుంది. ఇప్పుడు విందాం చిత్రసీమ ఎఫ్ఎంఎన్ 103.5 MHz పై చిత్రసీమ తెలుగు సినీ గీతల కార్యక్రమానికి స్వాగతం పలుకుతోంది ఆకాశవాణి వరంగల్ కేంద్రం.

చిత్రసీమలో తొలిపాటగా విందాం. జీన్స్ చిత్రం కోసం సోను నిగమ్, హరిణి, సంగీత కృష్ణరాజ్ పాడిన పాట. పాట రచన ఏఎం రత్నం మరియు శివగణేష్. ఈ పాటకు సంగీతం అందించిన వారు ఏఆర్ రెహమాన్.

0: చిత్రసీమలు తర్వాత పాటగా విందాం. గబ్బర్ సింగ్ చిత్రం కోసం వడ్డపల్లి శ్రీనివాస్ పాడిన పాట. పాట రచన దేవిశ్రీ ప్రసాద్, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.
1: ఏ పిల్లా, అట్ట నవ్విసిస్ పారిపో మాకే బాబు. మీరేంట్రా నన్ను చూస్తున్నారు? ఎవడి డప్పుడు కొట్టండా.

0: తరతరాలకు చెరగని సప్తస్వరాల బాణి వరంగల్ ఆకాశవాణి.
1: చిత్రసీమలో తర్వాత పాటగా విందాం. జోడి నెంబర్ 1 చిత్రం కోసం దేవిశ్రీ ప్రసాద్, సునీత పాడిన పాట. పాట రచన చంద్రబోస్, సంగీతం వందేమాతరం శ్రీనివాస్.

శ్రోతలు చిత్రసీమ తెలుగు సినీగీతాలు వింటున్నారు. చిత్రసీమలో ఇప్పుడు విందా చిత్రలహరి చిత్రం కోసం సుదర్శన్ అశోక్ పాడిన పాట. పాట రచన శ్రీమణి, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

శ్రోతలు చిత్రసీమ తెలుగు సినీ గీతాలు వింటున్నారు. చిత్రసీమలో ఇప్పుడు వింటాం కబడ్డీ కబడ్డీ చిత్రం కోసం రవివర్మ కౌసల్య పాడిన పాట. పాట రచన భాస్కర భట్ట రవికుమార్. ఈ పాటకు సంగీతం అందించిన వారు చక్రీ.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: చిత్రసీమలో ఇప్పుడు విందాం డీజెట్ ఇల్లు చిత్రం కోసం రామ్ మిర్యాల సీఏ సంగీత సారథ్యంలో పాడిన పాట, పాట రచన కాసర్ల శ్యామ్.

0: శ్రోతలు చిత్రసీమ తెలుగు సినీగీతాలు వింటున్నారు. చిత్రసీమలో ఇప్పుడు విందాం చందమామ చిత్రం కోసం కార్తీక్ ఎంఎం శ్రీలేఖ నోయల్ పాడిన పాట. పాట రచన సుద్దాల అశోక్ తేజ, సంగీతం కెఎం రాధాకృష్ణన్.
1: Both our love went together, Chanda Mama, Chanda.

0: मेरा जूता है जापानी, ये पटलून इंग्लिस्तानी, सर पे लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तानी।
1: చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తులపైన బిఐఎస్ మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ఐఎస్ఐ మార్కున్న చెప్పులని కొనుగోలు చేయండి. బిఐఎస్ నాణ్యతకు నమ్మకానికి హామీ.
2: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ హైదరాబాద్.
3: శ్రోతలు చిత్రసీమ తెలుగు సినీ గీతాలు వింటున్నారు. చిత్రసీమలో ఇప్పుడు విందాం ఫిదా చిత్రం కోసం సింధూరి సినోవ్రాజ్ పాడిన పాట. పాట రచన వనమాలి, సంగీతం శక్తికాంత్ కార్తీక్.

0: మీ స్నేహితులకు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలపాలనుకుంటున్నారా?
1: మీ కుటుంబ సభ్యులకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపాలనుకుంటున్నారా?
0: సందర్భం ఏదైనా,
1: శుభకార్యం మరేదైనా,
0: ఇప్పుడు మీ శుభాకాంక్షలను ఆకాశవాణి వరంగల్ కేంద్రం ద్వారా
1: అతి తక్కువ ఖర్చుతో ప్రత్యక్షంగా తెలియజేయవచ్చు.
0: అంతేగాక దేశ విదేశాల్లో ఉన్న మీ ఆత్మీయులకు కూడా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా మీ శుభాకాంక్షలు చేరే అవకాశమూ ఉంది.
1: పూర్తి వివరాలకై ఆకాశవాణి వరంగల్ కేంద్రం కార్యాలయాన్ని నేడే సంప్రదించండి.
2: చిత్రసీమలో తర్వాత పాటగా విందాం. చంద్రలేఖ చిత్రం కోసం రాజేష్ సుజాత పాడిన పాట. పాట రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి. సంగీతం సందీప్ చౌతా.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: మీరు వింటున్నది ఆకాశవాణి వరంగల్ కేంద్రం, ఎఫ్ఎంఎన్ 103.5 మెగాహెర్ట్స్ పై మై ప్రసారం. చిత్రసీమలో ఇప్పుడు విందాం హనుమాన్ చిత్రం కోసం గౌరహరి స్వీయ సంగీత సారథ్యంలో పాడిన పాట. పాట రచన కాసర్ల శ్యామ్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: చిత్రసీమలో ఇప్పుడు విందాం చంద్రముఖి చిత్రం కోసం టిప్పు రాజేశ్వరి, ఎంబి మాణిక్య వినాయకం గంగ పాడిన పాట. పాట రచన సుద్దాల అశోక్ తేజ, సంగీతం విద్యాసాగర్.

చిత్రసీమలో చివరగా మీరు వినబోతున్న పాట హ్యాపీ డేస్ చిత్రం కోసం రంజిత్ సునీత సారథి పాడిన పాట. పాట రచన వనమాలి, సంగీతం మిక్కిజే మేయర్.

చిత్రసీమ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 6:30 సెకండ్లు. ఇప్పుడు విందాం ఒక దేశభక్తి గీతం.

దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 6:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు.

0: Give your family a secure life with Rural Post Life Insurance. RPLI Life Insurance Policies. Contact your nearest post office today or log on to indiapost.gov.in.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది మార్తి ఫణికుమార్. ముఖ్యాంశాలు. రాష్ట్ర సచివాలయంలో తొలి కాగితరహిత మంత్రివర్గ సమావేశం జరుగుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో పలువురు మంత్రులు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సంక్షేమ హాస్టల్లో అవినీతి ఆరోపణలపై కాంగ్రెస్ మంత్రులు, బీఆర్ఎస్ నేతల మధ్య హైదరాబాద్లో ఈరోజు వాగ్వాదాలు చోటు చేసుకున్నాయి. ప్రతిపక్షాన్ని చర్చకు రమ్మని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి జూపల్లి కృష్ణారావులు చర్చలకు రాలేదని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు తారక రామారావు ఆరోపించారు. క్యూర్ పథకం కింద 100,000 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం త్వరలో టెండర్లను ఆహ్వానిస్తుందని గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. వార్తల వివరంగా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో జరిగిన తెలంగాణ రాష్ట్ర తొలి డిజిటల్ కాగితరహిత మంత్రివర్గ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి బట్టు విక్రమార్కతో పాటు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క, అడ్లూరి లక్ష్మణ్ పాల్గొన్నారు. ఈ ఉన్నత స్థాయి సమావేశానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, ముఖ్యమంత్రి సలహాదారు కె రామకృష్ణారావు కూడా హాజరయ్యారు. కాంగ్రెస్ మంత్రులు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల మధ్య ఘర్షణల కారణంగా హైదరాబాద్లో రాజకీయ ఉద్రిక్తతలు పెరిగాయి. సంక్షేమ హాస్టల్లో అవినీతి ఆరోపణలపై ఇరు పార్టీల నాయకుల వాగ్వాదాలు చోటు చేసినాయి. మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్, మహమ్మద్ అజరుద్దీన్ గన్పార్క్ వద్దకు చేరుకుని 4 శాఖల్లో కొనుగోళ్ల ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా ఉందని స్పష్టం చేస్తూ ప్రతిపక్షాల ఆరోపణలను నిరాధారమైనదిగా కొట్టిపారేశారు. మరోవైపు బీఆర్ఎస్ నాయకులు కేటీ రామారావు, టి హరీష్ రావు తెలంగాణ భవన్లో సమావేశమై రాష్ట్రంలో పెరుగుతున్న అప్పులు, ప్రభుత్వ అవినీతిపై చర్చకు సిద్ధమయ్యారు. గన్పార్క్ వెళ్లకుండా హరీష్ రావును పోలీసులు అడ్డుకోవడంతో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. బీఆర్ఎస్ కార్యకర్తలకు పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం తోపులాట జరిగిన అనంతరం భద్రతా వలయాన్ని ఛేదించుకుని కాలినడకన వెళ్లేందుకు ప్రయత్నించిన హరీష్ రావుతో పాటు పలువురు ప్రతిపక్ష నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రతిపక్షాన్ని చర్చకు రమ్మని సవాల్ చేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

మంత్రి జూపల్లి కృష్ణారావులు చర్చలకు రాలేదని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కె తారక రామారావు ఆరోపించారు. బీఆర్ఎస్ నాయకులు తెలంగాణ భవన్లో వేచి ఉన్నారని కానీ మంత్రులు హాజరు కాలేదని రామారావు పేర్కొన్నారు. చర్చ కోసం గన్ పార్క్కు వెళ్లేందుకు ప్రయత్నించిన బీఆర్ఎస్ నాయకుడు హరీష్ రావును బీఆర్ఎస్ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రంలో కోట్ల రూపాయల బకాయిలు బిల్లుల రూపంలో మొత్తం ఆర్థిక భారాన్ని మిగిల్చిందని మంత్రి జూపల్లి కృష్ణారావు ఆరోపించారు. గన్ పార్క్ అమరవీరుల స్మారక చిహ్నం వద్ద ఈ గణాంకాలను తెలియపరుస్తూ ఉద్యోగులకు విద్యుత్ కొనుగోలుకు సంబంధించి వేల కోట్ల రూపాయల బకాయిల రూపంలో ఉన్నాయని జూపల్లి పేర్కొన్నారు. తన లెక్కలు తప్పని రుజువు చేస్తే రాజీనామా చేస్తానని చెబుతూ మంత్రి బీఆర్ఎస్ నాయకత్వానికి బహిరంగ చర్చకు సవాల్ విసిరారు. రామచంద్రపురం సమీపంలోని బండ్లగూడ ప్రాంతాన్ని సందర్శించి పటాన్ చెరువు రైల్వే ట్రాక్ వెంట ఉన్న రైల్వే స్థలంలో నివసిస్తూ ఖాళీ చేయాలని నోటీసులు అందుకున్న పేద కుటుంబాలకు మెదక్ ఎంపీ రఘునందనరావు మద్దతు నిలిచారు. అక్కడ జరిగిన నిర్మాణాల అక్రమ స్వభావాన్ని అంగీకరిస్తూనే స్థానిక

చేస్తానని చెబుతూ మంత్రి బీఆర్ఎస్ నాయకత్వానికి బహిరంగ చర్చకు సవాల్ విసిరారు. రామచంద్రపురం సమీపంలోని బండ్లగూడ ప్రాంతాన్ని సందర్శించి పటాన్ చెరువు రైల్వే ట్రాక్ వెంట ఉన్న రైల్వే స్థలంలో నివసిస్తూ ఖాళీ చేయాలని నోటీసులు అందుకున్న పేద కుటుంబాలకు మెదక్ ఎంపీ రఘునందనరావు మద్దతు నిలిచారు. అక్కడ జరిగిన నిర్మాణాల అక్రమ స్వభావాన్ని అంగీకరిస్తూనే స్థానికులకు ఎలాంటి నష్టం జరగకుండా ఉండేందుకు మానవతా దృక్పథంతో క్షేత్రస్థాయి పరిశీలనలు చేయాలని రైల్వే అధికారులను కోరారు. హైదరాబాద్కు చెందిన బయోటెక్నాలజీ అంకుర పరిశ్రమ ఆక్యూ బయోసిస్ ప్రైవేట్ లిమిటెడ్ బ్రిక్ సిడిఎఫ్డి టెక్నాలజీ ఇంక్యుబేటర్లో నెలకొని ఉన్న ఈ సంస్థ ఆటో ఇమ్యూన్ వ్యాధులు, చర్మ రుగ్మతులు, దీర్ఘకాలిక గాయాలకు చేసే చికిత్సా విధానాలను మెరుగుపరచడానికి కృత్రిమ మీద నానో టెక్నాలజీని వినియోగిస్తోంది. సోరియాసిస్, డెర్మటైటిస్ కోసం బీఓసియుజిఎల్, డయాబెటిక్ ఫుట్ అల్సర్ కోసం ఏజెడ్బి కో అనే పేటెంట్ పొందిన 2 టాపికల్ ఫార్ములేషన్ను ఈ కంపెనీ ఆయుష్ ప్రమాణాలకు అనుగుణంగా బహిరంగ మార్కెట్లోకి విడుదల చేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANews_HVDను ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. కాంగ్రెస్ బీఆర్ఎస్ 2 పార్టీలు నాయకులు పైకి కొట్లాడుకున్నట్లు నటిస్తున్నా లోపల కుమ్మక్కయ్యని కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శించారు. ఇరువురు నేతల సవాళ్లపై మంత్రి స్పందిస్తూ గురుకుల టెండర్లు, రాష్ట్ర అప్పులు, మోదీ ప్రభుత్వం కేటాయించిన కేంద్ర నిధులపై చర్చించడానికి తేదీ సమయం వేదికను నిర్ణయించడానికి బీజేపీ సిద్ధంగా ఉందని రావాలని సవాలు విసిరారు. బీఆర్ఎస్ పార్టీ దుందుడుగా వ్యవహరించడాన్ని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేశ్వరి శ్రీనివాసరెడ్డి తీవ్రంగా ఖండించారు. ఆ పార్టీ బెదిరింపులకు కాంగ్రెస్ ప్రభుత్వం లొంగదని ఆయన స్పష్టం చేశారు. తిరిగి అధికారంలోకి వస్తామనే భ్రమలో ఉంటూ తమపై ఉన్న అవినీతి ఆరోపణలను ప్రస్తుత ప్రభుత్వంపై మోపడానికి ప్రయత్నిస్తున్న ప్రతిపక్ష నాయకులను మంత్రి పొంగులేటి విమర్శించారు. మంత్రులతో బహిరంగ చర్చకు దిక్కుండా బీఆర్ఎస్ నాయకులు పారిపోయారని, వారి వ్యవహార శైలి ఈ విధంగానే కొనసాగితే ప్రతిపక్ష హోదా కూడా కోల్పోతారని పొంగులేటి శ్రీనివాసరెడ్డి హెచ్చరించారు. ఇన్నర్ రింగ్ రోడ్డుకు నిర్మాణానికి కావలసిన భూసేకరణ త్వరలో పూర్తి కానుండటంతో క్యూర్ పథకం కింద ఆ రోడ్డుకు ఇరుపక్కల 100,000 ఇళ్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం త్వరలో టెండర్లను ఆహ్వానిస్తుందని గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. గోషామాల్లో జరిగిన ఒక డబుల్ బెడ్రూమ్ ఇంటి పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ పేదల కుటుంబాలను నగర శివార్లకు తరలించడం కాకుండా వారి పని ప్రదేశాలకు సమీపంలోనే గృహవసతి కల్పించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని ఉద్ఘాటించారు. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ 7వ తేదీన కొత్త బస్టాండ్కు శంకుస్థాపన చేయనున్నారని నాగర్ కర్నూల్ శాసనసభ సభ్యుడు కుచ్చుకుళ్ళ రాజేష్ రెడ్డి ప్రకటించారు. జిల్లా కేంద్రంలోని బస్ డీపో సమీపంలో నిర్మాణ స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే ఈ ప్రాజెక్టుకు ప్రభుత్వం 12 కోట్ల రూపాయలు మంజూరు చేసిందని తెలిపారు. సిద్దిపేట జిల్లా చేరియాల మండలంలో యూరియా పంపిణీలో అక్రమాలకు పాల్పడిన ఫెర్టిలైజర్ డీలర్పై క్రిమినల్ కేసు నమోదు చేసి అరెస్ట్ చేయడంతో పాటు అతని లైసెన్సును రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ KI మౌతి తెలిపారు. ఈ పాస్ మిషన్ ద్వారా పొందిన 6,429 యూరియా బస్తాలను ధృవీకరించకుండా నిబంధనలకు విరుద్ధంగా విక్రయించినట్లు విచారణలో తేలింది. ఓటర్ల జాబితాల ప్రత్యేక సారాంశ సవరణను ఎన్నికల సంఘం మార్గదర్శకాలు ఖచ్చితంగా అనుగుణంగా నిర్వహించాలని జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జా అధికారులను ఆదేశించారు. పాలకుర్తిలో క్షేత్రస్థాయి గణన ప్రక్రియను పరిశీలించిన ఆయన తప్పులు లేకుండా డేటా ఎంట్రీ చేయడం కోసం ఇంటింటి సర్వేల సమయంలో బూత్ స్థాయి అధికారులు నేరుగా BLO యాప్ను వినియోగించగలని ఆదేశించారు. సకాలంలో పూర్తి చేసేందుకు కుటుంబ మ్యాపింగ్ ఫారం నమోదుపై సమగ్ర సాంకేతిక శిక్షణ అందించాలని ఆయన తహసీల్దార్ను ఆదేశించారు. నాగర్ కర్నూలు జిల్లా ఊరుకొండపేటలోని శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయాన్ని ఈ నెల 4వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సందర్శించనున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్, SP సంగ్రామ్ సింగ్ జీ పాటిల్ అధికారులతో కలిసి ఆలయంలో జరుగుతున్న ఏర్పాట్లకు పరిశీలించారు. ముఖ్యమంత్రి రాక నేపథ్యంలో భద్రతకు, భక్తుల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. SIR ప్రక్రియకు సంబంధించి సందేహాల నివృత్తి కోసం భద్రాచలం సబ్ కలెక్టర్ కార్యాలయంలో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసినట్లు భద్రాచలం సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ట ఒక ప్రకటనలో తెలిపారు. ఓటర్ల జాబితా సవరణ, ఓటర్ నమోదు తదితర అంశాలపై సందేహాలు ఉన్నవారు 9014049749 నంబర్కు ఫోన్ చేసి సమాచారం పొందవచ్చని సూచించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాను
ఆరోగ్య సేవల్లో అగ్రస్థానంలో నిలపాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ ఏంజెల్లా ఆల్ఫ్రెడ్ సిబ్బందికి పిలుపునిచ్చారు.

0: వేములవాడ పట్టణంలోని బస్తీ దవాఖానా ఆయుష్మాన్ కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా గర్భిణీల నమోదును మొదటి త్రైమాసికంలోనే పూర్తి చేయాలని, సిజేరియన్ సంఖ్యను తగ్గించి సాధారణ ప్రసవాలపై మహిళల్లో అవగాహన పెంచాలని ఆదేశించారు. టామ్కామ్ సహకారంతో జిల్లా శిక్షణ ఉపాధి శాఖ నిర్వహించిన విదేశీ ఉద్యోగ మేళాలో ప్రభుత్వం కల్పించిన ఉపాధి అవకాశాలను వినియోగించుకోవాలని నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ శాసనసభ్యుడు డాక్టర్ ఆర్ భూపతి రెడ్డి యువతను పోషించారు. కాగా 5,000 మందికి పైగా యువకులు హాజరైన ఈ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, మేయర్ ఉమారాణి, డైరెక్టర్ కాంతి విస్లి సమీక్షించారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాష్ట్రంలో సచివాలయంలో తొలి కాగిత రహిత మంత్రివర్గ సమావేశం జరుగుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సంక్షేమ హాస్టల్లో అవినీతి ఆరోపణలపై కాంగ్రెస్ మంత్రులు, బీఆర్ఎస్ నేతల మధ్య హైదరాబాద్లో ఈరోజు వాగ్వాదాలు చోటు చేసుకున్నాయి. ప్రతిపక్షాన్ని చర్చకు రమ్మని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి జూపల్లి కృష్ణారావులు చర్చలకు రాలేదని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు తారక రామారావు ఆరోపించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 7:05 జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 6:20 దాటి 30 సెకండ్లు. ఇప్పుడు విందాం ప్రసార విశేషాలు. ఈ పూట మరియు రేపటి కార్యక్రమాల్లోని కొన్ని ముఖ్యాంశాలు. ముందుగా ఈ ప్రసారంలో 6:25 సమాచార దర్శిని వింటారు. 6:30 జానపద సంగీత కార్యక్రమంలో కన్నం, పద్మ మరియు బృందం పాడిన జానపద గీతాలు వింటారు. 7:00 ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం వింటారు. 7:05 తెలుగులో వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. 7:15 కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమంలో ప్రస్తుత పరిస్థితుల్లో అపరాల సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు. వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఎం మధుగారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త శ్రీ పులుమాటి పంకజ్ మోహన్. అనంతరం ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో పత్తి సాగులో రైతులకు సూచనలు. వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ వి వెంకన్న గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త శ్రీ పుల్మాటి పంకజ్ మోహన్. 7:45 వికసిత్ భారత్ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. 8:00 మనోరంజని శ్రోతలు ఉత్తరాలు మరియు వాట్సాప్ ద్వారా కోరే సినీ గీతాల కార్యక్రమం ప్రసారమవుతుంది. 9:00 న్యూస్8 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. 9:15 స్పాట్లైట్. 9:30 శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మధురై సోమసుందరం గారి గాత్రం వింటారు. 10:00 మధుర గీతాలు. 10:30 ఐసీసీ T20 మహిళల ప్రపంచకప్ 2026 క్రికెట్ ప్రత్యక్ష వ్యాఖ్యానం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. ఆట ముగిసేంత వరకు ఇవి ఈ పూట మేము ప్రసారం చేయబోయే కార్యక్రమాల వివరాలు. ఇక రేపటి కార్యక్రమాల్లోని కొన్ని ముఖ్యాంశాలు. రేపు ఉదయం 6:00 దేశభక్తి గీతం వింటారు. 6:05 ఆంగ్లంలో వార్తలు. 6:10 తరంగిణి భక్తి సంగీత కార్యక్రమం. 6:40 దేశభక్తి గీతం. 6:45 ప్రాంతీయ వార్తలు. 6:55 ప్రసార విశేషాలు. 7:00 జిల్లా సమాచార లేఖ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. 7:05 తెలుగులో వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. 7:15 ఉదయ తరంగిణి కార్యక్రమంలో మధుమేహ వ్యాధి అపోహలు, అనుమానాలు, నిజాలు. ములుగు ప్రభుత్వ వైద్య కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ ఎం పవర్.

రవికుమార్ గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ ఇల్లెందుల రవికుమార్. 8 గంటలకు దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న సహకార సంఘాల ప్రాధాన్యత వరంగల్ జిల్లా సహకార అధికారి శ్రీ బి సంజీవరెడ్డి గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ ఇల్లెందుల రవికుమార్. 8:15 మార్నింగ్ న్యూస్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. 8:30 ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం. 9:00 చిత్రసీమ. 10:00 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. 12:30 తెలుగులో వార్తలు. 12:40 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. ఇవి రేపటి కార్యక్రమాల్లోని కొన్ని ముఖ్యాంశాలు. ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 6:25 దాటి 12 సెకండ్లు. ఇప్పుడు విందాం సమాచార దర్శిని.

0: ஜா பபலா
1: சை பால்
0: நடுவுல தாமரா
1: சை பால்
0: புரத புள்ளா
1: சை பால்
2: 80 சமச்சரலுகா மீ ஆரோக்கியానికి శ్రీ ఓభిలాషి சை பால்
3: విభిన్న మనస్తత్వాలు భిన్న సంస్కృతులు పలు భాషలు పలు ప్రాంతాలు వేర్వేరు నమ్మకాలు కోరికలు అవసరాలు అభిరుచులు అందరిది ఒక్కటే వాణి ఆకాశవాణి
4: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాత్.
5: తరతరాలకు చెరగని సప్తస్వరాల బాణి వరంగల్ ఆకాశవాణి.
6: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
3: కారులో ఉన్నా, రైల్లో ఉన్నా, వంటింట్లో ఉన్నా, పొలంలో ఉన్నా, వెన్నెల్లో ఆరుబయట ఉన్నా, ఎక్కడున్నా మీకు తోడు నీడ ఆకాశవాణి.
7: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
8: ఆ చిహ్నం లేకపోతేనో?
7: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
9: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి.
10: బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
11: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ హైదరాబాద్.
12: జన్ జన్ కా రఖే ధ్యాన్ టీబీ ముక్త్ భారత్ అభియాన్. జన్ జన్ కా రఖే ధ్యాన్ టీబీ ముక్త్ భారత్ అభియాన్.
13: నిక్షయ మిత్ర తో హమ్ సబ్ కా సాథ్ నిభాతే. టీబీ రోగీ వ పరిజన్ కో పోషణ, జాంచ్, ఇలాజ్ ఔర్ ఆజీవికా సంబంధీ సహాయతా పహుంచాతే. జబ్ మిల్ జాయేగా సబ్కో అప్నా నిక్షయ మిత్ర తయ్యార్, తబ్ పక్కీ హో జాయేగీ హమారీ జీత్ ఔర్ టీబీ కీ హార్.
14: నిక్షయ మిత్ర ఇస్ అభియాన్ నే ఏక్ బడే ఛాలెంజ్ సే నిపట్నే మే టీబీ కే మరీజో కీ బహుత్ మదద్ కీ హై. ఆప్కో జాన్కర్ హైరానీ హోగీ, హమారే దేశ్ మే 10-12 సాల్ కే బచ్చే భీ నిక్షయ మిత్ర బన్కర్ టీబీ కే ఖిలాఫ్ లడాయీ కో ఆగే బఢా రహే
12: హైం. జన్ జన్ కా రఖే ధ్యాన్ టీబీ ముక్త్ భారత్ అభియాన్.
13: అధిక జానకారీ కే లియే నజదీకీ ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ జాయే. స్వాస్థ్య ఏవం పరివార్ కళ్యాణ్ మంత్రాలయ ద్వారా జన్హిత్ మే జారీ.
5: మీ స్నేహితులకు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలపాలనుకుంటున్నారా?
15: మీ కుటుంబ సభ్యులకు పుట్టినరోజు

0: శుభాకాంక్షలు తెలపాలనుకుంటున్నారా?
1: సందర్భం ఏదైనా,
0: శుభకార్యం మరేదైనా,
1: ఇప్పుడు మీ శుభాకాంక్షలను ఆకాశవాణి వరంగల్ కేంద్రం ద్వారా
0: అతి తక్కువ ఖర్చుతో ప్రత్యక్షంగా తెలియజేయవచ్చు.
1: అంతేగాక దేశ విదేశాల్లో ఉన్న మీ ఆత్మీయులకు కూడా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా మీ శుభాకాంక్షలు చేరే అవకాశము ఉంది.
0: పూర్తి వివరాలకై ఆకాశవాణి వరంగల్ కేంద్రం కార్యాలయాన్ని నేడే సంప్రదించండి.

0: విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, పలు ప్రాంతాలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒక్కటే వాణి, ఆకాశవాణి.
1: సమాచార దర్శిని విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 6:30 దాటి 12 సెకండ్లు. ఇప్పుడు విందాం జానపద సంగీత కార్యక్రమం. ఈనాటి జానపద సంగీత కార్యక్రమంలో కన్నం, పద్మ మరియు బృందం పాడిన జానపద గీతాలు వింటారు.

0: శ్రోతలు, జానపద సంగీత కార్యక్రమంలో కన్నం పద్మ మరియు బృందం పాడిన జానపద గీతాలు వింటున్నారు. ఇప్పుడొక వాణిజ్య ప్రకటన విందాం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: ఇప్పుడు విందాం కన్నం పద్మ మరియు బృందం పాడిన జానపద గీతం.

0: శ్రోతలు కన్నం పద్మ మరియు బృందం పాడిన జానపద గీతాలు వింటున్నారు. ఇప్పుడు ఒక వాణిజ్య ప్రకటన విందాం.
1: మన్నికకి మారు పేరు, దర్జాకి దర్పానికి మరో పేరు.

0: నాగరాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగిలు ధోవతులు టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగిలు ధోవతులు టవల్స్ నాణ్యతలో ఉన్నతం, నడకలో హుందాతనం.
1: ఇప్పుడు విందాం కన్నం పద్మ బృందం పాడిన జానపద గీతం.

0: శ్రోతలు, జానపద సంగీత కార్యక్రమంలో కన్నం పద్మ బృందం పాడిన జానపద గీతాలు వింటున్నారు. ఇప్పుడొక వాణిజ్య ప్రకటన విందాం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: ఇప్పుడు విందాం జానపద సంగీత కార్యక్రమంలో కన్నం పద్మ బృందం పాడిన జానపద గీతాలు.

0: శ్రోతలు, ఇంతవరకు కన్నం పద్మ మరియు బృందం పాడిన జానపద గీతాలు విన్నారు. ఈనాటి జానపద సంగీత కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 7 గంటలు. ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం విందాం.
1: ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం. మొదటి ఉద్యోగ సమాచారం.
2: ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లిమిటెడ్ తన పరిధిలో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన వివిధ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఏఈఈ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఇందులో భాగంగా ఎలక్ట్రికల్ విభాగంలో 167, సివిల్ విభాగంలో 23, టెలికాం విభాగంలో 10 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. మొత్తం 200 ఖాళీలు. అభ్యర్థులు పోస్టుని అనుసరించి సంబంధిత విభాగాల్లో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి బిఈ లేదా బీటెక్ ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థుల వయసు జూలై 1, 2026 నాటికి 18 నుండి 42 ఏళ్ల మధ్య ఉండాలి. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దరఖాస్తులను ఆన్లైన్ లో పూరించాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ apvidyutrecruitment.apcfss.in అనే వెబ్సైట్ ను చూడవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ జూలై 2026. ఆంధ్రప్రదేశ్ ఈస్టర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలో 135 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి కూడా నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఖాళీలను కూడా ఎలక్ట్రికల్, టెలికాం, సివిల్ విభాగాల్లో భర్తీ చేయనున్నారు. ఇందులో భాగంగా ఎలక్ట్రికల్ విభాగంలో 128, సివిల్ విభాగంలో 3, టెలికాం విభాగంలో 4, మొత్తం 135 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు ఏఐసిటిఈ లేదా యూజీసీ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి సంబంధిత ఇంజనీరింగ్ విభాగంలో బిఈ లేదా బీటెక్ డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్థుల వయసు జూలై 1, 2026 నాటికి 18 నుండి 42 సంవత్సరాల మధ్య ఉండాలి. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దరఖాస్తులను ఆన్లైన్లో పూరించాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ aptransco.gov.in అనే వెబ్సైట్ను చూడవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ జూలై 2026. మరొక ఉద్యోగ సమాచారం. సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ ఏపీ లిమిటెడ్ తన పరిధిలో గల అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఇందులో భాగంగా ఎలక్ట్రికల్ విభాగంలో 125, సివిల్ విభాగంలో 6, టెలికాం విభాగంలో 4, మొత్తం 135 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఇవి సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ ఏపీ లిమిటెడ్ పరిధిలో గల ఖాళీలు. అభ్యర్థులు పోస్టుని అనుసరించి సంబంధిత విభాగాల్లో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి బిఈ లేదా బీటెక్ ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థుల వయసు జూలై 1, 2026 నాటికి 18 నుండి 42 ఏళ్ల మధ్య ఉండాలి. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దరఖాస్తులను ఆన్లైన్లో పూరించాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ apspdcl.in అనే వెబ్సైట్ను చూడవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ జూలై 2026. మరొక ఉద్యోగ సమాచారం. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ న్యూఢిల్లీ కామన్ రిక్రూట్మెంట్ ఎగ్జామినేషన్ 5 ద్వారా వివిధ ఎయిమ్స్ మరియు ఇతర కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో గ్రూప్ బి మరియు గ్రూప్ సి నాన్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 1484 ఖాళీలు. ఇందులో భాగంగా డైటీషియన్, అసిస్టెంట్ డైటీషియన్,

0: జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్, అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, ఫార్మసిస్ట్, టెక్నీషియన్, స్టాఫ్ నర్సు, ల్యాబ్ టెక్నీషియన్, డెంటల్ టెక్నీషియన్, డేటా ఎంట్రీ ఆపరేటర్, డ్రైవర్, క్యాషియర్, ఓటీ అసిస్టెంట్, రేడియోగ్రాఫర్, ఈసీజీ టెక్నీషియన్, మెకానిక్ ఇంకా తదితర ఖాళీలను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు పోస్ట్ను అనుసరించి 10th సంబంధిత విభాగంలో ఇంటర్మీడియట్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, బీఎస్సీ, ఎంఎస్సీ, డిప్లొమా ఇన్ ఫార్మసీ, పీజీ ఉత్తీర్ణత కలిగి ఉండాలి. కొన్ని ఉద్యోగాలకు సంబంధిత విభాగంలో అనుభవం తప్పనిసరిగా ఉండాలి. అభ్యర్థుల వయసు పోస్టును బట్టి 18 నుండి 35 ఏళ్ల మధ్య ఉండాలి. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, స్కిల్ టెస్ట్, టైపింగ్ టెస్ట్ తదితరాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ aimsexams.ac.in అనే వెబ్సైట్ను చూడవచ్చు.
1: ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం విన్నారు ఆకాశవాణి వరంగల్ కేంద్రం. నిలయంలో సమయం 7:05 వస్తుంది. మరి కొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది కంభంపాటి లక్ష్మీ ప్రసూన. జపాన్ నైపుణ్యం, పెట్టుబడులు, భారత్ వేగం సామర్థ్యాలతో కలిసినప్పుడు మొత్తం ప్రపంచానికి ప్రయోజనం చేకూరుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. భారత్ జపాన్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ముందుకు నడిపించడంలో పెట్టుబడులు అత్యంత కీలకమని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. దేశవ్యాప్తంగా గ్రామాల అభివృద్దిని వేగవంతం చేయడమే లక్ష్యంగా VBGRAMJI పథకాన్ని తీసుకువచ్చినట్లు కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. 5 ఏళ్ల నుంచి 18 ఏళ్లలోపు పిల్లలు సాధించిన అసాధారణ విజయాలను గుర్తించే ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ 2026 అవార్డుల కోసం కేంద్ర మహిళా శిశు అభివృద్ది మంత్రిత్వ శాఖ నామినేషన్లను ఆహ్వానించింది. భారత్ జపాన్ సంబంధాలు ఎంతో ప్రత్యేకమైనవని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. న్యూఢిల్లీలో ఈ సాయంత్రం జరిగిన భారత్ జపాన్ ఉమ్మడి ఆర్థిక ఫోరం సమావేశంలో నరేంద్ర మోదీ ప్రసంగించారు. జపాన్ దేశ నైపుణ్యం, పెట్టుబడులు, భారతదేశ వేగం సామర్థ్యాలతో కలిసినప్పుడు మొత్తం ప్రపంచానికి ప్రయోజనం చేకూరుతుందని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. అంతకుముందు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జపాన్ ప్రధానమంత్రి సనాయే తకైచి ఈ మధ్యాహ్నం ఢిల్లీలో వార్షిక శిఖరాగ్ర చర్చలు జరిపారు. ఇందులో భాగంగా ఆర్థిక, ఇంధన, భద్రత, ఫార్మాసూటికల్స్, రక్షణ, కృత్రిమ మేధ సహా పలు రంగాలలో ఇరు దేశాలు ఒప్పందాలను కుదుర్చుకున్నాయి. చర్చలనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ భారత్ జపాన్ ద్వైపాక్షిక భాగస్వామ్యం పరస్పర నమ్మకంతో మరింత ముందుకు వెళుతుందని అన్నారు.
1: భారత్ జపాన్ సంబంధ వాకై బహుత్ స్పెషల్ హై. అభీ అభీ హమ్నే హర్యానా కే ఖర్ఖోదా మే మారుతి సుజుకి కే నయ ప్లాంట్ కా ఉద్ఘాటన్ కియా. జబ్ జపాన్ కీ ఎక్స్పర్టీజ్ ఔర్ ఇన్వెస్ట్మెంట్ భారత్ కే స్పీడ్ ఔర్ స్కేల్ కే సాత్ జుడ్తీ హై తో పూరీ దునియా కో ఫాయిదా హోతా హై.
0: భారత్ జపాన్ దేశాలు కృత్రిమ మేధా రంగంలో ఒక సంయుక్త ప్రకటనను విడుదల చేశాయని, జపాన్ సాంకేతికత భారతదేశ సాఫ్ట్వేర్ సామర్థ్యాల కలయిక ప్రపంచ ఏఐ అభివృద్దికి కొత్త వేగాన్ని, బలాన్ని ఇస్తుందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. భారత్ జపాన్ బయోగ్యాస్ ఇనిషియేటివ్ ద్వారా భారతదేశంలో 1000 బయోగ్యాస్ సేంద్రీయ ఎరువుల ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నామని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు భారతీయ గ్రామాలలో స్థిరత్వం, శ్రేయస్సు, గ్రామీణ జీవనోపాధికి కొత్త బలాన్ని ఇస్తుందని తెలిపారు. భారత్ జపాన్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ముందుకు నడిపించడంలో పెట్టుబడులు అత్యంత కీలకమని, ఇవి ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేస్తాయని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ఒక ప్రైవేట్ టెలివిజన్ ఛానల్ నిర్వహించిన ఇండో జపాన్ స్ట్రాటజిక్ డైలాగ్ ఆన్ షేపింగ్ ద ఏషియన్ సెంచరీ సదస్సులో ఆయన ప్రసంగించారు. భారతదేశంలో నైపుణ్యం కలిగిన శ్రామిక శక్తికి అనేక కొత్త అవకాశాలు లభిస్తున్నాయని చెబుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో అందరికీ సమానమైన అభివృద్ధిని అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని స్పష్టం చేశారు.
2: Japan has over the years been an important part of India's ACTIs. The Northeast is much closer to the ASEAN region, and linkages between the Northeast and this ASEAN region make it a very natural gateway for trade with ASEAN. And therefore, Japan and India are working together to promote industry, to promote infrastructure in the Northeast.
0: దేశవ్యాప్తంగా ఉపాధిని పెంపొందించడం, గ్రామీణ

0: జీవనోపాధిని బలోపేతం చేయడం, గ్రామాల అభివృద్ధిని వేగవంతం చేయడమే లక్ష్యంగా వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ విబీజీ రామ్జీ చట్టం 2025ను తీసుకువచ్చినట్లు కేంద్ర గ్రామీణాభివృద్ది వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కలిసి కేంద్ర మంత్రి ఈరోజు తిరుపతి జిల్లా ముక్కవారిపల్లె గ్రామంలో నూతన చట్టాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో కేంద్ర మంత్రి మాట్లాడుతూ పేదవారందరికీ ఉపాధి లభించాలనేదే ఈ పథకం ముఖ్య ఉద్దేశమని చెప్పారు. ఈ కార్యక్రమం కింద పని దినాలను 100 రోజుల నుంచి 125 రోజులకు పెంచినట్లు వెల్లడించారు. ఈ పథకాన్ని ప్రవేశపెట్టినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
1: వికసిత్ భారత్ జీ రామ్జీ యోజన కేంద్రనే జో అప్నా పైసా దియా హై వో హై 95,600 కరోడ్ రూపాయా ఔర్ రాజ్యో కా 40% షేర్ మిలేగా तो एक साल में ही खर्च होंगे 151,282 करोड़ रुपया.
0: ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్, కేంద్ర సహాయ మంత్రులు డాక్టర్ చంద్రశేఖర్ పెమ్మసాని, కమలేష్ పాస్వాన్ ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. దేశం ఎలక్ట్రిక్ వాహనాల రంగంలోకి మారడం అనేది కేవలం ఒక సాంకేతికత స్థానంలో మరొకదాన్ని తీసుకురావడం మాత్రమే కాదని, ఇది పర్యావరణ హితమైన పారిశ్రామిక వ్యవస్థను నిర్మించడమేనని కేంద్ర పర్యావరణ అటవీ వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన ఎలక్ట్రిక్ మొబిలిటీ బిల్డింగ్ ఇండియా అండ్ ఎలక్ట్రిక్ మొబిలిటీ హబ్ ఫర్ వికసిత్ భారత్ జాతీయ సదస్సు ప్రారంభ సమావేశంలో ఆయన ప్రసంగించారు. అభివృద్ది, పర్యావరణ పరిరక్షణ రెండింటినీ సమతుల్యం చేస్తూ ప్రభుత్వ విధానాలను రూపొందిస్తోందని చెప్పారు. పర్యావరణ అనుమతులను సరళీకృతం చేయడానికి, పరివేష్ పోర్టల్ ద్వారా ఆమోద ప్రక్రియలను డిజిటలైజ్ చేయడానికి ప్రభుత్వం అనేక సంస్కరణలు చేపట్టిందని మంత్రి వివరించారు. బొగ్గు గనుల కేటాయింపులకు మరింత ఆర్థిక వెసులుబాటు కలిగేలా, బొగ్గు రంగంలో వ్యాపార ప్రక్రియలను మరింత సులభతరం చేసేలా కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ ఒక కీలక సంస్కరణను ప్రవేశపెట్టింది. కోల్ బ్లాక్స్ అలొకేషన్ అమెండ్మెంట్ రూల్స్ 2026 ద్వారా మంత్రిత్వ శాఖ ఈ మార్పులను తీసుకొచ్చింది. గనులు, ఖనిజాలు అభివృద్ది నియంత్రణ చట్టం 1957 కింద కేటాయించిన బొగ్గు గన్లకు సంబంధించి పెర్ఫార్మెన్స్ బ్యాంక్ గ్యారంటీల స్థానంలో ఇన్సూరెన్స్ ష్యూరిటీ బాండ్ను ఉపయోగించడానికి అనుమతిచ్చింది. సవరించిన ఈ నూతన నిబంధనల ప్రకారం బొగ్గు గన్ల కేటాయింపుదారులు తమ సెక్యూరిటీ బాధ్యతల కోసం పెర్ఫార్మెన్స్ బ్యాంక్ గ్యారంటీ లేదా ఇన్సూరెన్స్ ష్యూరిటీ బాండ్లలో దేన్నైనా ఎంచుకునే అవకాశం లభిస్తుందని మంత్రిత్వ శాఖ తెలిపింది. 5 నుండి 18 లోపు పిల్లలు సాధించిన అసాధారణ విజయాలను గుర్తించే ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ 2026 అవార్డుల కోసం కేంద్ర మహిళా శిశు అభివృద్ది మంత్రిత్వ శాఖ నామినేషన్లను ఆహ్వానించింది. ఈ అవార్డులకు దరఖాస్తులు సమర్పించడానికి ఈ నెల 31వ తేదీని ఆఖరి తేదీగా నిర్ణయించారు. ఆసక్తి గలవారు awards.gov.in అనే ఆన్లైన్ పోర్టల్ ద్వారా తమ నామినేషన్లను దాఖలు చేయవచ్చని మంత్రిత్వ శాఖ తెలిపింది. దేశంలోని ఏ పౌరుడైనా, పాఠశాల, సంస్థ లేదా అసోసియేషన్ అయినా అర్హులైన పిల్లలను ఈ పురస్కారానికి నామినేట్ చేయవచ్చు. పిల్లలు తమకు తాముగా స్వయంగా కూడా నామినేషన్ దరఖాస్తులను సమర్పించుకునే వెసులుబాటుంది. అంతర్జాతీయ ఉగ్రవాదంపై సమగ్ర సదస్సు ఏర్పాటు చేయాలంటూ భారతదేశం దీర్ఘకాలంగా ప్రతిపాదిస్తున్న అంశానికి ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో మరోసారి మద్దతు లభించింది. ఐక్యరాజ్యసమితి గ్లోబల్ కౌంటర్ టెర్రరిజం వ్యూహం 9వ సమీక్షకు 140 ఓట్లతో ఆమోదం లభించింది. దాదాపు 3 దశాబ్దాల క్రితం భారతదేశం ప్రతిపాదించిన ఈ సదస్సును ఖరారు చేయడానికి అన్ని విధాలా కృషి చేయాలని ఐక్యరాజ్యసమితి సభ్యదేశాలను ఈ సమీక్ష కోరింది. ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధి పి హరీష్ మాట్లాడుతూ, ఉగ్రవాదంపై అంతర్జాతీయంగా అంగీకరించిన చట్టపరమైన వ్యవస్థ లేకపోవడం వల్ల ప్రపంచ ఉగ్రవాద నిరోధక ప్రయత్నాలు బలహీనపడుతున్నాయని అన్నారు. 16వ ఆర్థిక సంఘం సిఫార్సులపై చర్చించడానికి కేంద్ర పంచాయతీరాజ్ శాఖ రేపు న్యూఢిల్లీలో రాష్ట్రాల పంచాయతీరాజ్ మంత్రుల జాతీయ సదస్సును నిర్వహించనుంది. కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ అధ్యక్షతన జరిగే ఈ సదస్సులో కేంద్ర సహాయ మంత్రి ప్రొఫెసర్ ఎస్పీ సింగ్ బఘేల్ కూడా పాల్గొంటారు. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిధిలోని వ్యయ విభాగం విడుదల చేసిన 16వ ఆర్థిక సంఘం గ్రామీణ స్థానిక సంస్థల గ్రాంట్ల అమలుకు సంబంధించిన కార్యాచరణ మార్గదర్శకాలపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు. త్రిపుర రాజధాని అగర్తలలో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు భారీగా నిషేధిత దగ్గుమందు బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఒక గూడ్స్ రైల్లో తరలిస్తున్న ఈ మందులను అధికారులు పట్టుకున్నారు. స్వాధీనం చేసుకున్న దగ్గుమందు మార్కెట్ విలువ సుమారు 6 కోట్ల 54 లక్షల రూపాయలు ఉండవచ్చని డీఆర్ఐ అధికారులు

తెలిపారు. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్, అస్సాం రైఫిల్స్, రైల్వే భద్రతా దళం సంయుక్తంగా నిర్వహించిన ఈ ఆపరేషన్లో మొత్తం 55,626 ఎస్కఫ్ ఫెయిర్ డీల్ బ్రాండ్ల దగ్గుమందు సీసాలను జప్తు చేశారు. బీహార్, మధ్యప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల్లోని 3 శాసనసభ నియోజకవర్గాల ఉప ఎన్నికల షెడ్యూల్ను ఎన్నికల సంఘం ఈరోజు విడుదల చేసింది. బీహార్లోని బంకీపూర్, మధ్యప్రదేశ్లోని దతియా, గుజరాత్లోని మంజల్పూర్ నియోజకవర్గాలకు ఈ నెల 30వ తేదీన పోలింగ్ జరగనుంది. వచ్చే నెల 3వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను ప్రకటిస్తారు.

లోని దతియా, గుజరాత్లోని మంజల్పూర్ నియోజకవర్గాలకు ఈ నెల 30వ తేదీన పోలింగ్ జరగనుంది. వచ్చే నెల 3వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను ప్రకటిస్తారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. జపాన్ నైపుణ్యం, పెట్టుబడులు, భారత్ వేగం సామర్థ్యాలతో కలిసినప్పుడు మొత్తం ప్రపంచానికి ప్రయోజనం చేకూరుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. భారత్ జపాన్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ముందుకు నడిపించడంలో పెట్టుబడులు అత్యంత కీలకమని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. దేశవ్యాప్తంగా గ్రామాల అభివృద్ధిని వేగవంతం చేయడమే లక్ష్యంగా వీబీజీ రామ్జీ పథకాన్ని తీసుకువచ్చినట్లు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. ఆకాశవాణి వార్తల ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 7:15 దాటి 28 సెకండ్లు. ఇప్పుడు విందాం కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం.

0: ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం, నమస్కారం. ఈనాటి కార్యక్రమంలో ముందుగా విందాం. ప్రస్తుత పరిస్థితుల్లో అపరాల సాగులో తీసుకోవలసిన జాగ్రత్తలు. వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఎం మధుకారితో పరిచయకర్త శ్రీ పులిమాటి పంకజ్ మోహన్.
1: నమస్కారం అండి మధు గారు. మీరు అపరాల విభాగంలో శాస్త్రవేత్తగా పనిచేస్తున్నారు కదా, మరి ఈసారి వర్షాభావం వల్ల నీరు ఉండి అపరాలు వేసుకున్న వారికి, ఇంకా ముందు వేసుకోబోయే వారికి ఇలా రైతులు సాగు చేసుకుంటే మనకి అపరాల సాగులో అధిక దిగుబడి రావచ్చు.
2: నమస్తే అండి. ఇప్పుడు ఈ ప్రస్తుతము ఈ 2026 ఇప్పుడు మనం జూన్ ఎండింగ్లో ఉన్నాం 30 అండ్ ఇప్పుడున్న పరిస్థితులను కనుక చూసుకున్నట్లయితే కేవలం 15-20% రైతులు మాత్రమే విత్తనాలు విత్తుకోవడం జరిగింది. అపరాల విషయానికి వచ్చినట్లయితే ఇప్పుడు మామూలుగా జనరల్గా పరిస్థితులు చూస్తున్నట్టయితే ఎల్నినో ప్రభావం అనేది మనం చెప్పడం జరుగుతుంది. ఎల్నినో ప్రభావం వల్ల వర్షపాతం అనేది చాలా తక్కువగా నమోదు కావడం జరుగుతుంది. అసలు ఎల్నినో అంటే జనరల్గా చెప్పాలనుకుంటే పసిఫిక్ మహాసముద్రంలో ఉపరితలం మీద ఉష్ణోగ్రతల తేడా వలన, అలాగే తూర్పు నుంచి ఏదైతే గాలులు వీస్తున్నాయో అవి బలహీన పడడం వలన భారతదేశానికి ఈ ఎల్నినో ముప్పు అనేది వస్తుంది. ఇది కూడా దాదాపు 2-7 ఒకసారి వస్తుంది. అది 8 రావచ్చు. అలాగా వచ్చినప్పుడు మనకు ఖచ్చితంగా ప్రభావం అనేది వర్షపాతం తక్కువగా చూపిస్తుంది. అయితే దీనిలో భాగంగా చూసుకున్నట్లయితే మామూలుగా సాధారణ వర్షపాతము 96-104% ఏదైతే ఉంటుందో దాన్ని మనం సాధారణ వర్షపాతంగా చెప్పడం జరుగుతుంది. అలాగే 90-95% సాధారణం కంటే తక్కువ వర్షపాతం. అసలు ఈసారి IMD సూచనల ప్రకారం, ఇండియన్ మెటరాలజికల్ డిపార్ట్మెంట్ ఏం చూస్తుందంటే 90% కన్నా తక్కువగా పడే అవకాశం ఉంది అని చెప్తుంది వర్షాలు. అది జూన్ కావచ్చు, జూలై కావచ్చు, ఇంకా ఆగస్టు సెప్టెంబర్లో ఇంకా దీని పరిస్థితి ఎక్కువగా ఉండబోతుందని కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు మనకు జూన్లో దాదాపు ఎక్కడా లేవు, పడ్డా కూడా అక్కడక్కడ

0: ఏదో 10 mm 5 mm 15 mm అట్లా పడుతుంది 20 mm కొన్ని ప్లేసులలో, కొన్ని ప్లేసులు ఇంకా పడని ప్లేసులు కూడా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితులలో అపరాల సాగు వేరే పంటలతో పోల్చినప్పుడు చాలా మేలు. ఎందుకంటే వర్షపాతం తక్కువ ఉన్నప్పుడు ఏదైతే మనం ఆపత్కాలిక పంటల ప్రణాళికలో భాగంగా మామూలుగా మొక్కజొన్న కానీ పత్తి కానీ వరి కానీ ఇవన్నీ ఎక్కువ సంఖ్యలో ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేస్తూ ఉంటారు. తెలంగాణలో కనుక చూసుకున్నట్టయితే ఎక్కువ వరి విస్తీర్ణం ఉంది, తర్వాత పత్తి విస్తీర్ణం ఉంది. వరి చూసుకుంటే దాదాపు 1 కోటి ఎకరాల పైన ఉంది ఖరీఫ్ రవి, ఒక వర్షకాలంలోనే దాదాపు 60 లక్షల ఎకరాలు. అలాగే పత్తి చూసుకున్నా కూడా 55 లక్షల ఎకరాలు. ఆ రకంగా సాగు ఉంది కాబట్టి దాన్ని కొంతమేర తగ్గించి ఈ పంటలు అపరాల పంటల మీదకి ఖచ్చితంగా మళ్ళాల్సిన పరిస్థితి ఇప్పుడు ఆసన్నమైందని చెప్పవచ్చు.
1: అంటే ఎలాంటి అపరాలు అంటే సాగు చేసుకుంటే రైతులకు లాభదాయకంగా ఉంటుంది ఈ పరిస్థితులలో?
0: ఈ పరిస్థితులలో ముఖ్యంగా అపరాలు అన్నటువంటి ముఖ్యమైన పంటలలో మనకు కంది కావచ్చు, పెసర మినుము కావచ్చు, కొబ్బరి కావచ్చు, ఈ 4 పంటలు వేసుకోవడానికి అత్యంత అనుకూలం. ఇప్పుడు వర్షపాతం తక్కువ, నీటి సౌలభ్యం చాలా తక్కువ ఉన్నా కూడా మనం ఈ పంటలు చేసుకోవచ్చు. అసలు సౌలభ్యం లేని వాళ్ళు కూడా కొంతమేర కంది పంట వేసుకోవడానికి ఛాన్స్ ఉంది, వేరే పంటలు ఏమి వేసుకోవడానికి లేదు. ఆ తర్వాత ఇవే కాకుండా ఇంకా మనకు ముఖ్యంగా చెప్పాలంటే జొన్న, తర్వాత రాగులు, సజ్జలు, ఈ పంటలు కూడా ఎన్నుకొని సాగు చేసుకోవచ్చు అపరాలతో పాటు. తర్వాత ముఖ్యంగా ఏక పంటగానే కాకుండా పత్తి లాంటి పంటలు ఖచ్చితంగా కంది లాంటి పంటను లేదా పెసర లాంటి పంటలను అంతర పంటగా ఎన్నుకొని 1:4 కానీ, అంటే ఒకసారి కంది 4 సార్లు పత్తి, లేదా 1:6 కానీ ఆ రేషియోని మెయింటైన్ చేయాలి. అలాగే మొక్కజొన్న ఏక పంటగా వేసే వాళ్ళు కూడా 1:4 లేదా 1:2, అంటే ఒకసారి కంది 2 సార్లు మొక్కజొన్న, అది స్వీట్ కార్న్ కావచ్చు, బేబీ కార్న్ కావచ్చు, నార్మల్ మొక్కజొన్న కూడా కావచ్చు. ఆ రకంగా వేసుకున్నట్లయితే ఈ పరిస్థితులలో ఒక పంట దెబ్బతిన్నా కూడా మిగతా పంట నుంచి మనం లాభం చేకూర్చుకున్న వాళ్ళం అవుతాం. ఈ రకంగా అపరాలను ఎన్నుకొని ఖచ్చితంగా సాగు చేయాలి. ఇప్పటి వరకు ఆల్రెడీ వేసుకున్న రైతులు, ఆల్రెడీ గింజలు తీసుకొని వెళ్ళి వేసుకున్న రైతులకు సూచనలు ఏంటంటే అది మంచిగానే జెర్మినేషన్ వచ్చి ఉంటే వాటిని కాపాడుకునే పరిస్థితులలో, అంటే వాటిని కాపాడుకోవాలి మనం. ఇప్పుడు వాటిని కాపాడుకోవాలంటే అసలే మనకు సపోజు ఇరిగేషన్ ఇచ్చే ఫెసిలిటీ లేదు, నీటి సౌలభ్యం లేదు అనుకున్నప్పుడు, మొక్కలు 2 నుంచి 4 ఆకుల దశలో ఉన్నప్పుడు, 15 రోజులు 20 రోజులప్పుడు వర్షాలు అసలే లేవు, మనం నీటి తడి ఇచ్చే పరిస్థితి లేదు అనుకున్నప్పుడు యూరియా 1% స్ప్రే, మామూలుగా పెద్దగా అయినాక మొక్కలకు ఆఫ్టర్ 60 డేస్ 2% చెప్తాం. ఇప్పుడు సీడ్లింగ్సే కాబట్టి 1%, అంటే 10 గ్రాములు 1 లీటర్ నీటికి కలుపుకొని పిచికారి చేసుకోవాలి. అంటే పోషకాలు అయినటువంటి నత్రజని అంతది, నీరు కూడా అందుతుంది మొక్కకు. ఆ రకంగా మొక్కలు వడిలిపోవు, ఇంకో 10 రోజులు 15 రోజుల వరకు నెట్కి వస్తుంది. అది చేసుకోవాలి. ఇక అసలే వేసుకోలేని రైతులు ఏం చేయాలంటే, వాళ్ళు ఇప్పుడు సీడు రెడీగా పెట్టేసుకొని ఇప్పుడు స్టార్ట్ అయినాయి, జస్ట్ ఈ నిన్న మొన్నటి నుంచి లైట్గా వర్షాలు పడుతున్నాయి, 5 mm రోజుకు 10 mm పడుతున్నాయి. అది చూసుకొని ఇప్పుడు జూలై 15 వరకు కూడా సాధారణమైన మనకు సాంద్రతతోని, అంటే ఎకరానికి 2 నుంచి 3 కిలోల విత్తనంతోనే వేసుకోవచ్చు. ఏదైతే మనం నల్లరేగడి నేలలలో 180 సెంటీమీటర్లు సాలుకు, అంటే 6 ఫీట్లు, లేదా 150 సెంటీమీటర్లు, అంటే 5 ఫీట్లు, 5 నుంచి 6 ఫీట్లు సాలుగు మొక్కల మధ్య దూరం 20 సెంటీమీటర్లు. అలాగే ఎర్రచిలక నేలలో వచ్చేసరికి 2 సార్ల మధ్య దూరం 120 సెంటీమీటర్లు లేదా 90, అంటే 4 ఫీట్లు లేదా 3 ఫీట్లు ఫాలో కావాలి. మొక్కల మధ్య మాత్రం సేమ్ 20 సెంటీమీటర్లు. ఇది కంది పంటలో. ఇక పెసర మినుము 30 సెంటీమీటర్లు బై 10 సెంటీమీటర్లు, 1 ఫీట్ బై 1 సార్ల మధ్య 1 ఫీట్ ఉండాలి, మొక్కల మధ్య 10 సెంటీమీటర్లు సరిపోతుంది. ఎకరానికి పెసర అయితే 6 నుంచి 7 కిలోలు, మినుము కూడా అంతే 6 నుంచి 7 కిలోలు అయితే సరిపోతుంది. అయితే కొంతమంది విదజల్లుకొని చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు, ఈ సార్లల్లా వేసుకోవడం దానికన్నా, వాళ్ళు కొంచెం విత్తనం మోతాదు పెంచుకొని ఎకరానికి 9 నుంచి 10 కిలోలు కూడా విత్తనం విదజల్లుకొని వేసుకోవాలి, పెసరైనా మినుమైనా. కందికి విదజల్లే పద్ధతి ఉండదు కాబట్టి కంది ఖచ్చితంగా సార్ల పద్ధతిలోనే సాగు చేయాలి. ముఖ్యంగా ఈ పరిస్థితులను తట్టుకోవాలంటే వేసుకునేటప్పుడు విత్తన శుద్ధి చేసుకోవాలి ఖచ్చితంగా. వేసుకునే విధానం కనుక చూసుకున్నట్టయితే ఫ్లాట్ పద్ధతిలో కాకుండా బోదె కాలువల పద్ధతిని పాటించి విత్తుకోవాలి. బోదె కాలువల పద్ధతి పాటించి బోదెల మీద మనం విత్తనాలు పెట్టుకున్నప్పుడు 1/3 వంతులో,

0: ఏదైతే కాలువ ఏదైతే ఉందో ఆ కాలువ ఎక్కువ సపోజ్ వర్షం పడ్డా కూడా ఎప్పుడన్నా ఒక రోజుకు 50 mm 100 mm పడ్డా అది డ్రైనేజ్ ఛానల్కి ఉపయోగపడుతుంది. తక్కువ వర్షపాతం ఉన్నప్పుడు ఆ రూట్ జోన్లో మనం నీరు ఎక్కువ రోజులు ఉండడానికి ఆ కాలువలో కొంత నీరు ఉండి ఉపయోగపడుతుంది. అది ఒక వారం రోజులు ఎక్స్టెండ్ అవుతుంది ఫ్లాట్ పద్ధతితో పోల్చుకున్నప్పుడు. కాబట్టి ఈ పద్ధతిని పాటించడం చాలా అంటే నీటిని సంరక్షించుకునే పద్ధతులలో ఇది ముఖ్యమైన పద్ధతి.
1: వర్షపాతం
0: తక్కువ ఉన్నా కూడా మనం దీని నుంచి బయటపడవచ్చు. అందుకే బోధె కాలువలు ఖచ్చితంగా చేసుకొని ఆ బోధల మీద మనం కంది విత్తనాలు నాటుకోవాలి. ఇక తర్వాత ఎరువుల యాజమాన్యానికి వచ్చినట్లయితే సాధారణంగా మనకు 8 కిలోల నత్రజని ఇచ్చే ఎరువులు, తర్వాత ఒక 20 కిలోల బాస్మతి ఇచ్చే ఎరువులు వేసుకోవాలి. అనగా మనకు ఒక 18 కిలోల యూరియా, ఎకరానికి 125 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ వేసుకుంటే సరిపోతుంది. 2 సంవత్సరాలకు ఒకసారి అంటే మనకు సాయిల్ టెస్ట్ బేస్డ్గా చేసుకోవాలి. పొటాషిక్ ఫెర్టిలైజర్స్ కూడా మనకు మ్యూరేట్ ఆఫ్ పొటాష్ అని దొరుకుతుంది కదా, అది ఎకరానికి 2 సంవత్సరాలకు ఒకసారి 15 కిలోలు వేసుకుంటే డిఫాల్ట్గా సరిపోతుంది. 15 కిలోలు ఒక ఎకరాకి అట్లా వేసుకోవాలి. లేదు ఇదంతా వద్దు అనుకున్నప్పుడు డిఏపి ఒకటి కూడా వేసుకున్నా ఓకే. కాకపోతే డిఏపి కన్నా ఈ స్ట్రేట్ ఫర్టిలైజర్స్ సూటి ఎరువులు ఏదైతే ఉన్నాయి ఇవి వేసుకుంటే మనకు సల్ఫర్ కానీ తర్వాత ఇవన్నీ గంధకం ఇవన్నీ వస్తాయి కాబట్టి కొంచెం మనకు బెటర్. ఇంకొకటి మనకు కలుపు యాజమాన్యం కూడా చాలా కీలకం. కలుపు ఈ సమయానుకూలంగా అంటే ఇన్ టైంలో కనుక మనం కంట్రోల్ చేయగలిగితే మంచి దిగుబడులు పొందడానికి ఆస్కారం ఉంటుంది. లేకపోతే ఈజీగా 50 నుంచి 70% వరకు దిగుబడులు అనేది తగ్గుతాయి. కలుపు యాజమాన్యంలో భాగంగా మొదటగా విత్తుకున్నాక వెంటనే మనకు పిండి మిత్తలిన మందు ఈగ 30% ఈసీ కావచ్చు, 38.7 సిఎస్ పద్ధతి కావచ్చు, సిఎస్ మోడల్ కావచ్చు, క్యాప్సులేటెడ్ సస్పెన్స్ 38.7 ఇది వచ్చేసి స్టాంప్ ఎక్స్ట్రాగా లాగా దొరుకుతుంది. నార్మల్ అయితే స్టాంప్ ఈ స్టాంప్ ఎక్స్ట్రా మామూలుగా 700 ml మనకు అందుబాటులో ఉంటుంది. అది ఎకరానికి 700 ml ఒక ఎకరానికి కొట్టుకోవాలి. 200 లీటర్ల నీటిలో కలుపుకొని నేల అనేది తేమగా ఉండేలాగా చూసుకోవాలి. ఈ కలుపు మందులు కూడా ఖచ్చితంగా చేతి పంపులు కానీ బ్యాటరీ స్ప్రేయర్లు కానీ నాక్స్పాక్ స్ప్రేయర్లు కానీ వాడి కొట్టుకోవాలి. పవర్ స్ప్రేయర్లు ఎట్టి పరిస్థితుల్లో వాడుతుంది ఎఫికసీ. ఈ పవర్ పంపులు తైవాన్ పంపులు కూడా వాడుతున్నారు తొందరగా అయిపోవాలనే ఉద్దేశం, కానీ దాంతో మనకు 50-60% దాని ఎఫిషియన్సీ ఎఫికసీ అనేది ఉంటుంది. మనకు 100% ఆ కుడిన మందు పర్ఫెక్ట్గా పనిచేయాలంటే ఖచ్చితంగా చేతి పంపులను వాడాలి. నాజిల్స్ కూడా ఫ్లడ్ జెట్ నాజిల్స్ కానీ సాలిడ్ కోన్ నాజిల్స్ లాంటివి వాడాలి. నీరును కూడా కొంచెం మురికి నీరు కాకుండా శుభ్రమైన నీరును వాడాలి. ఈ కలుపు మందులు వాడేటప్పుడు ఇవి జాగ్రత్తలు అన్నట్టు. మురికి నీరు వాడితే దాన్ని తగ్గిపోతుంది. కలుపు అనేది అంత ఈజీగా కంట్రోల్ కాదు. మురికి నీరు వాడిన వాళ్లకు పొలంలో మంచి నీరును వాడిన వాళ్లకు ఖచ్చితంగా తేడా ఉంటుంది కలుపు కంట్రోల్ విషయంలో. అలాగే పవర్ స్ప్రేయర్ వాడిన వాళ్ళకి తర్వాత ఈ మామూలు చేతి పంపు బ్యాటరీ పంప్ వాడిన వాళ్ళు ఖచ్చితంగా ఈ కలుపు కంట్రోల్ విషయంలో ఖచ్చితంగా తేడా ఉంటుంది. అది రైతులు గమనించాలి. వీటితో పాటు నీటి యాజమాన్యంలో భాగంగా ఇప్పుడున్న పరిస్థితులలో ఏ రైతు అయినా కూడా వర్షాభావ పరిస్థితులలో బిట్ట పరిస్థితులలో ఇంకో కొంత సమయానికి అంటే 30-60 రోజుల తర్వాత కనుక చూసుకున్నట్లయితే అప్పుడు వచ్చినప్పుడు 2% యూరియా పిచికారి చేసుకోవాలి. ఇంకో 10 రోజుల తర్వాత మనకు 3x19 కానీ తర్వాత ఇది మనకు దొరుకుతాయి కదా పాలిఫీడ్ మల్టీకే ఏదో ఒకటి మార్చి 2% కొట్టుకున్నట్లయితే పోషకాలు అందుతాయి, నీరు కూడా అందుతుంది. కాబట్టి మనం ఈ బిట్ట పరిస్థితుల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. తర్వాత మనకు ఈ నిప్పింగ్ పరిస్థితులు వచ్చినప్పుడు మనకు వర్షాకాలంలో మంచి వర్షాలు ఉండి మంచిగా పెరుగుతుంది అనుకున్నప్పుడే అంటే 30-40 రోజులకే ఒక 2 ఫీట్లు ఎత్తు ఉన్నప్పుడు మాత్రమే నిప్పింగ్ చేసుకోవాలి. ఈ ఇప్పుడున్న పరిస్థితుల్లో వర్షాలు తక్కువ ఉన్నాయి కాబట్టి ఈసారి నిప్పింగ్ చేసుకునేది ఒకసారి ఆలోచన చేసుకోవాలి. వాళ్ళకి పెరుగుదల బాగుంది అనుకున్నప్పుడే నిప్పింగ్ వెళ్ళాలి. 30 నుంచి 35 రోజులు కానీ 40 రోజులకు మనకు మోకాలెత్తు దాటాలి, దాటితేనే నిప్పింగ్. మోకాలెత్తు కూడా దాటలేదు అనుకున్నప్పుడు నిప్పింగ్ చేయడం అవసరం లేదు, ఎందుకంటే వర్షాలు మరీ తక్కువ ఉన్నప్పుడు గ్రోత్ చాలా తక్కువ ఉంటుంది కాబట్టి అవసరం ఉండదు. అది ఒకటి ఆలోచించుకోవాలి. తర్వాత ఇక పూత సమయం అక్టోబర్ నుంచి మనకు ఎప్పుడైతే పూత స్టార్ట్ అవుతుందో మొగ్గ అప్పటి నుంచి కొంచెం జాగ్రత్త పాటించి ఈ దీంట్లో ముఖ్యంగా చెప్పాలనుకుంటే ఈ స్టార్టింగ్ నుంచి మన పూత సమయం వరకు ఎలాంటి చీడపీడలు పెద్దగా ఏం రావు. కందికి విషయానికి వస్తుంది పెసర మినుముకు సకింగ్ పెస్ట్ కాంప్లెక్స్ అనేది వస్తుంది మనకు రసం పీల్చే పురుగులు. కందిలో ముఖ్యంగా ఓన్లీ మనకు శనగపచ్చ

0: కావచ్చు, మరుగ మచ్చల పురుగు కావచ్చు, తర్వాత కాయ ఈగ ఇవే ఎక్కువగా వస్తూ ఉంటాయి. పూత సమయం నుంచి స్టార్ట్ అవుతుంది మొగ్గు సమయం. అప్పుడు మన పూత వస్తుంది మొగ్గు వస్తుంది అనుకున్నప్పుడు నీమాయిలు పిచికారి ప్రొఫిలాక్టిక్ మెథడ్స్లో భాగంగా నీమాయిలు 1500 ppm 5 ml లీటర్ నీటి కలుపుకొని పిచికారి చేసుకోవాలి. తర్వాత మళ్ళీ ఒకసారి నీమాయిలు ప్లస్ టోఫినోఫాస్ 2 ml కలుపుకొని చేసుకోవాలి. పురుగు ఉధృతిని బట్టి క్లోరాంటెనిల్ క్లోర్ కానీ 60 ml ఒక ఎకరానికి పడుతుంది, అంటే 0.03 ml సరిపోతుంది. అలాగే మనకు ఇంకా వేరే కెమికల్స్ కనుక చూసుకున్నట్టయితే ఫ్లూబెండమైడ్ తర్వాత ప్రొక్లేము ఇలాంటి కెమికల్స్ కూడా మనం వాడుకొని ఆ పురుగులను కంట్రోల్ చేసుకోవచ్చు. ఈ రకంగా మనం పురుగులను కంట్రోల్ చేసుకోవాలి. తర్వాత యాంత్రీకరణలో భాగంగా మనకు ఇది స్ప్రేయింగ్ డ్రోన్తో కూడా చేసుకోవడానికి ఆస్కారం ఉంది. తర్వాత కోత కూడా మనకు యాంత్రికంలో భాగంగా కంబైండ్ హార్వెస్టర్తో కూడా చేసుకొని మంచి ఆదాయం పొందవచ్చు రైతులు.
1: ఇంతవరకు రైతులకు ఇప్పుడున్న వాతావరణ పరిస్థితులలో మీరు చక్కని సూచనలు ఇచ్చారు, ధన్యవాదాలండి.
0: థ్యాంక్ యూ అండి.
2: మీరు ఇంతవరకు ప్రస్తుత పరిస్థితుల్లో అపరాల సాగులో తీసుకోవలసిన జాగ్రత్తలు వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఎం మధుకారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ పులిమాటి పంకజ్ మోహన్. ఇప్పుడు విందాం, ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో పత్తి సాగులో రైతులకు సూచనలు వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ వి వెంకన్న గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ పులిమాటి పంకజ్ మోహన్.
3: ప్రస్తుతం వాతావరణ పరిస్థితులలో పత్తి సాగు రైతులు ఏ విధంగా సాగు చేసుకుంటే వారికి లాభదాయకంగా ఉంటుందో వివరిస్తారా?
4: నా పేరు డాక్టర్ వి వెంకన్న, ప్రధాన శాస్త్రవేత్త పత్తి విభాగం. పత్తి రైతులు ఏంటంటే ఇంతకుముందే విత్తనం విత్తుకున్న రైతులు కొద్దిగా వాటికి వాటి మొక్కల యొక్క రక్షకతలు నీళ్లు ఉంటే నీళ్లు కట్టుకోవాలి, ఇక్కడ బావుల కింద బోర్ల కింద వీలైతే కొద్దిగా తడినిచ్చుకుంటే మొక్కలు కొద్దిగా బతికే అవకాశం ఉంటుంది. ఎక్కడైతే రైతులు ఇంకా విత్తనం విత్తుదాము అనే ఆలోచన చేస్తూ ఉన్నారో వాళ్ళు మనకు ఇంకా వర్షం అంటే వచ్చే అవకాశం ఉన్నట్లయితే కనుక వర్షం పడితే కనుక 70 నుంచి 80 mm వర్షపాతం కురిసిన తర్వాత మనం విత్తనాలు విత్తుకోవచ్చు. ఎందుకంటే 20 తారీఖు వరకు మనకు పత్తిని విత్తుకునే అవకాశం ఉంటుంది. అందుకని రైతులు 20 వరకు కూడా విత్తుకునే అవకాశం ఉంది కాబట్టి రైతులు ఆలోచన చేసుకొని విత్తుకోవాలి. ఎక్కడైతే చిలక నీళ్ళు వర్షాధారంగా పండే పంటలు మధ్యస్థ నీళ్ళు తక్కువ బలం ఉన్న నీళ్ళలో మనం అధిక సాంద్ర పద్ధతిలో సాగు చేస్తే రైతులకు అధిక లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఏంటంటే రైతులు వాళ్ళ యొక్క సాధారణ పద్ధతిలో 2 ప్యాకెట్లు వాడుతూ ఉంటే ఎకరానికి ఇక్కడ 6 ప్యాకెట్ల వరకు వాడాల్సి ఉంటుంది. అదేవిధంగా సాధారణ పద్ధతిలో 7500 మొక్కలు వస్తే వాళ్ళకి ఒక ఎకరానికి ఇక్కడ సుమారుగా 30-35 వేల మొక్కలు వచ్చే విధంగా చేసుకొని దగ్గర దగ్గర అంటే మా వరుసకు మధ్యన 90 సెంటీమీటర్లు అంటే 3 అడుగులు అదేవిధంగా మొక్కకు మధ్యన 20 సెంటీమీటర్లు ఈ విధంగా వేసుకుంటే కనుక వాళ్ళకు మొక్కల సాంద్రత పెరిగి మనకు ఒక ప్రతి ఒక్క మొక్కకి 8 నుంచి 10 కాయలు వచ్చినా కానీ ఎకరానికి రైతుకి 10 నుంచి 12 క్వింటాలు దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మొక్కను మనం గుబురుగా బాగా నిటారుగా పెరగనీయకుండా చూసుకునేదానికి మనకు కంపల్సరీగా ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్స్ వాడుకోవాలి. అదేంటంటే మనకు మెప్పిక్ వాడుకోవడం చెప్తా ఉంది, అది 45 రోజులకు ఒకసారి 60 నుంచి 65 రోజులకు ఒకసారి 1 ml 1 లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకుంటే మొక్క యొక్క ఎదుగుదలను నిరోధిస్తుంది. అదేవిధంగా కాయలు పూత కాత కాయ ఒకేసారి వచ్చేసి కాయలు కూడా ఒకేసారి పగిలి పత్తి ఏరడానికి 1-2 సార్లు పత్తి ఏరితో పంట కంప్లీట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులకి తప్పకుండా మెపీ క్వాటక్లోరైడ్ అంటే చమత్కారం దొరుకుతుంది మనకు 1 ml 40-45 రోజులకు ఒకసారి 60 నుంచి 60 రోజులకు ఒకసారి పిచికారి చేసుకుంటే మొక్క ఎదుగుదలను నిరోధిస్తుంది. దానివల్ల ఏంటంటే కాయ ఒకేసారి పక్వతకు వచ్చి మనకు పత్తి కూడా ఒకేసారి తీతకు తీసే విధంగా అవకాశం ఉంది. కాబట్టి రైతులు అధిక సాంద్ర పద్ధతిలో ఏదైతే తక్కువ పంట కాలం కలిగి మంచి దిగుబడి చేరకాలైతే ఉంటాయో వాటిని ఎంచుకొని రైతులు వేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా పత్తి ఎట్టి పరిస్థితిలో డిసెంబర్ 15 తర్వాత పత్తిని మనం పంటను ఎట్టి పరిస్థితిలో పొడిగించకూడదు, అంటే నీటి తరలు ఇచ్చేసుకొని మళ్ళీ పత్తి తీస్తాము అనుకుంటే మాత్రం పొరపాటే అవుతుంది. ఎందుకంటే గులాబీ రంగు పురుగు ఉధృతి పెరిగిపోయి పత్తి క్వాలిటీ పత్తి రాకపోవడం వల్ల రైతులు నష్టపోయే అవకాశం ఉంటుంది. అదేవిధంగా గులాబీ రంగు పురుగు యొక్క సన్నతిని కూడా మనం వృద్ధి చేసుకోవడం అవుతాం. కాబట్టి ఎట్టి పరిస్థితిలో డిసెంబర్ 15 తర్వాత పత్తిని కొనసాగించకూడదు. అదేవిధంగా నీటి వసతి ఉంటే కనుక డిసెంబర్ 15 తర్వాత ఎక్కడైతే అవకాశం ఉందో అక్కడ మనం ఆ పత్తి మూళ్లను భూమిలో కలియదున్నేసి

0: మొక్కజొన్నలు కానీ, నువ్వులు కానీ, వేరుశనగ కానీ, అదేవిధంగా పొద్దుతిరుగుడు కానీ, పెసర్లు కానీ, మినుములు కానీ, ఇలాంటి పంటలు వేసుకుంటే రైతుకు ఇంకో విధంగా మనం ఇంకో పంట వేసుకునే అవకాశం ఉంటుంది. రైతులకు మంచి ఆదాయం వచ్చేసి రైతులకి మేలు చేకూరే అవకాశం ఉంటుందని చెప్పి
1: ఎరువుల యాజమాన్యంగా చెప్పటం ప్రస్తుత పరిస్థితుల్లో
0: రైతులు ఏంటంటే తప్పకుండా ఒక ఎకరానికి 4 టన్నుల పశువుల పెంట వేసుకోవాలి, అదేవిధంగా పచ్చి రొట్టె ఎరువులను వేసుకోవాలి. అంటే ఇప్పుడైతే సమయం దాటిపోయింది కాబట్టి మనకు ఏంటంటే పశువుల ఎరువులను వేసుకోవడం 4 టన్నుల వరకు, అదేవిధంగా ఎకరానికి మనకు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ఆఖరి దుక్కులో 3 బస్తాల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ వేసుకోవాలి. అదేవిధంగా విత్తిన తర్వాత మనకు 20 రోజులకు ఒకసారి, 40 రోజులకు ఒకసారి, 60 రోజులకు ఒకసారి, అదేవిధంగా 80 రోజులకు ఒకసారి 25 కిలోల యూరియా, 10 కిలోల పొటాష్ కలిపి రైతులు వేసుకోవాలి. ఎక్కడైతే నీటి ఎద్దడి ఎక్కువైపోయి లేదా నీటి వర్షాలు ఎక్కువ వచ్చినప్పుడు నీటి నిల్వ ఉండి ఎక్కడైతే స్ట్రెస్కి గురవుతుందో అక్కడ డిఏపి 2% కానీ, అదేవిధంగా పొటాషియం నైట్రేట్ కానీ, పాలిఫిడ్ కానీ, ఇలాంటి మందులు మనకు ఈ సప్లిమెంటరీ న్యూట్రియన్స్ లాగా వీటిని వాడుకుంటే మొక్కలు ఆరోగ్యంగా ఉండి మొక్కలకి అంటే ఏదైతే వేరు నుంచి తీసుకునే శక్తి లేనప్పుడు పైపాటుగా మనం పాలిఫీడ్ కానీ 999 కానీ ఇలాంటి పిచికారు చేసుకుంటే రైతుకు మేలు జరుగుతుంది.
1: సార్, ఇప్పుడు ప్రస్తుతము పత్తి పంట ఏ దశలో ఉంది? రైతులకు ఈసారి లేట్ అయింది కదా వర్షాభావం వల్ల, మరి ఎలాంటి విత్తనాలు వాళ్ళు ఎన్నుకుంటే దిగుబడి సాధిస్తారు?
0: ఎక్కడైతే రైతులకు ఇప్పుడు ఆల్రెడీ ఆలస్యం అవుతుంది, కానీ మనం ఏంటంటే జూలై 20 వరకు కూడా విత్తనం విత్తుకోవచ్చు. మన రైతులు ఏంటంటే మనకు రోహిణి కార్తీ అంటే సుమారు 25 మే నుంచి విత్తనం విత్తుకుంటా ఉంటారు. అంటే ఈసారి ఎల్నినో ప్రభావంతో కొద్ది వర్షాలు తక్కువ రావడం వల్ల ఇంకా రైతులు కొంతమంది ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ రైతులు ఏంటంటే నిర్మోహమాటంగా మనకు జూలై 20 వరకు విత్తనం విత్తుకోవచ్చు. వాళ్ళకి ఏంటంటే రైతులకి తక్కువ పంట కాలం కలిగి ఎక్కువ దిగుబడి వచ్చే రకము అంటే 150, 140, 150, 155 రోజుల పంటకాలమైన హైబ్రిడ్స్ని ఎంచుకోవాలి. వాళ్ళు ఏంటంటే గత సంవత్సరాల 5-6 సంవత్సరాల వాళ్ళ యొక్క అనుభవాన్ని బట్టి ఏ హైబ్రిడ్ వేసుకుంటే మంచి రకం వస్తుంది, మంచి విత్తన దిగుబడి వస్తుందని చెప్పి తెలుసుకొని అలాంటి హైబ్రిడ్ని ఎంచుకుంటే వాళ్ళకి మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా తక్కువ పంటకాలం ఉన్నది తీసుకుంటే మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. ఇది చిలకా నీళ్ళు కానీ, తక్కువ బలం ఉన్న నీళ్ళు కానీ, వర్షాధారంగా ఉండే సిచ్యువేషన్లో అధిక సాగర పద్ధతిలో సాగు చేసుకోవచ్చు. అదేవిధంగా ఎక్కడైతే పత్తి విత్తనాలు విత్తుకున్నారో రైతులు, కలుపు తీయడానికి 1-2 సార్లు గుంటకలు తోలుకోవడం, అదేవిధంగా ఏదైనా సకింగ్ పెస్ట్ కాంప్లెక్స్ అంటే ఏదైనా రసం పీల్చే పురుగులు వస్తే కనుక వాటికి నీమాయిల్ లాంటి పిచికారి మందు చేసుకోవడం, అదేవిధంగా ఏదైనా స్టిక్కీ ట్రాప్స్ అంటే జిగురు అట్టలు పెట్టుకోవడం అంటే నీలి రంగు కానీ పసుపు రంగు జిగురు అట్టలు పెట్టుకుంటే మనకు ఆ యొక్క రసం పీల్చే పురుగుల యొక్క అంటే వాటి యొక్క ఉధృతిని కూడా తగ్గించుకునే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఏమైనా పురుగు కనుక వస్తే కనుక మనం ఏమైనా ఉంటే చిన్న అంటే నీమాయిల్ కానీ, ప్రొఫినోఫాస్ కానీ, మోనోకోటోఫాస్ కానీ ఇలాంటి మందులు పిచికారి చేసుకుంటే పురుగులు కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుంది. రైతులకు ఏంటంటే ఇప్పుడు మీరు జనరల్గా చూస్తుంటే రైతులు కూడా ఇప్పుడు వరి వేసే రైతులు, వరి ఏంటంటే మనకు మధ్యకాలిక రకాలు కానీ స్వల్పకాలిక రకాలకి వెళ్ళడం మంచిది. అదేవిధంగా మధ్యకాలిక రకాలు వేద్దామనుకునే రైతులకు ఏంటంటే మనకు డైరెక్ట్ సీడింగ్ మెథడ్ అంటే డైరెక్ట్ దుక్కి దున్ని విత్తనం వేసుకునే రకము అంటే బ్రాడ్కాస్ట్ మెథడ్ కానీ డ్రమ్ సీడింగ్ మెథడ్ కానీ ఈ విధంగా వెళ్తే మనకు పంటకాలం తక్కువైపోయి స్వల్పకాలిక రకాలు కాబట్టి మనకు ముందుగా పంట కోతకు వచ్చి రైతులకు ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. ఎక్కడైతే ఈ సమయంలో దీర్ఘకాలిక రకాలకు పోకపోవడమే మంచిది, ఎందుకంటే ఎల్లిన ప్రభావం వల్ల కొద్దిగా లోటు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని చెప్పి మనకు వాతావరణ నిపుణులు తెలియజేస్తున్నారు. కాబట్టి రైతులు దృష్టిలో ఉంచుకొని వీలైతే కనుక నీటి వసతి ఉన్న దగ్గర వరికి వెళ్ళడం, లేదంటే కనుక ఆరుతడి పంటలు వేసుకోవడం, పప్పు దినుసులు పంటలు కానీ అంటే మినుములు, పసుపు మన పెసర్లు, కందులు కానీ, అదేవిధంగా వేరుశనగ, అదేవిధంగా నువ్వులు కానీ, అదేవిధంగా పొద్దుతిరుగుడు కానీ, అదేవిధంగా మొక్కజొన్నలు కానీ ఆరుతడి పంటలు ఎక్కువ నీళ్ళని తీసుకొని పంటలకు వెళ్తే రైతులకు లాభదాయకంగా ఉండే అవకాశం ఉంటుంది. అదేవిధంగా రైతులు వాతావరణ పశువులను చూసి మాత్రము ముందుకెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడ్డది, ఎందుకంటే ఎల్లిన ప్రభావంతో లోటు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. అలాంటప్పుడు కొన్ని ఏదైతే నీటిని ఎక్కువగా తీసుకునే పంటలకు వెళ్ళకపోవడం మంచిదని చెప్పి శాస్త్రీయపరంగా సూచిస్తూ ఉన్నాం.
1: ఇంతవరకు పత్తి సాగులో రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చాలా చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలు.
2: శ్రోతలు, ఇంతవరకు ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో పత్తి సాగులో రైతులకు సూచనలు వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ వి వెంకన్న గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ పులుమాటి పంకజ్ మోహన్. ఇప్పుడు జానపద గీతం విందాం.

0: ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులకు చేరవేసి రైతుల ఉత్పాదకతను పెంపొందించడం కోసం పాటుపడుతోంది కృషి విజ్ఞాన కేంద్రం. ఈ కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో పలు కేంద్ర ప్రభుత్వ పథకాలని సమర్థవంతంగా అమలు చేస్తూ రైతుల అభివృద్ధికి, రైతుల ఉత్పాదకతను పెంచేందుకు కృషి చేస్తోంది. మరి గడిచిన 12 ఏళ్ల కాలంలో చూసినట్లయితే ఏ ఏ పథకాలని కృషి విజ్ఞాన కేంద్రం ద్వారా అమలు చేస్తున్నారు, వాటిని రైతులకు ఏ రకంగా చేరవేస్తున్నారు అనే దాని గురించి వివరించడందుకు ఈరోజు మనతో పాటు ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఎం రఘువీర్ గారు ఉన్నారు. వారిని అడిగి ఆ వివరాలు తెలుసుకుందాం. నమస్కారం రఘువీర్ గారు.
1: నమస్కారం అండి.
0: ముందుగా కృషి విజ్ఞాన కేంద్రం ద్వారా అందుతున్న సేవల గురించి చెప్పండి.
1: ముఖ్యంగా ఇంతకుముందు మీరు చెప్పినట్టు ఏవైతే కొత్త టెక్నాలజీస్ ఉన్నాయో రైతుల యొక్క ఉత్పాదకతను మరియు దిగుబడిని వాటికి మంచి ఆర్థిక లాభం చేకూరేటట్టు మా కృషి ఉంటాయండి. అందులో భాగంగా వ్యవసాయ పరిశోధన స్థానాల్లో డెవలప్ అయిన టెక్నాలజీస్, అది మన తెలంగాణ రాష్ట్రం నుంచి కానివ్వండి, మన భారతదేశంలో ఎక్కడి నుంచి అయినా కానివ్వండి, ఎక్కడైతే డెవలప్ అయితే ఆ టెక్నాలజీస్ అంటే మనకు ఉన్న పంటల మీద, పత్తిలో కానివ్వండి, సోయా చిక్కుడు, శనగ, కంది, జొన్న, అంటే మనం సాగు చేసే పంటలలో ఆ డెవలప్ అయిన టెక్నాలజీస్ మేము రైతుల దగ్గరకు తీసుకెళ్తామండి. ఎందుకంటే మనం ఏదైతే టెక్నాలజీ ఇప్పుడు డెవలప్ చేస్తున్నామో, ఏదైతే సాంకేతికత, అది ఓన్లీ రైతుల కోసమే మనం చేస్తామండి. సో అల్టిమేట్గా ఏంటంటే అది రైతులకు చేరుకోవాలి. అది చేరుకోవడానికి ఈ వ్యవసాయ పరిశోధన స్థానాలకు మరియు రైతులకు మధ్యలో మేము ఒక బాటగా నిలుస్తామండి. సో ఈ టెక్నాలజీస్ని మేము మొదట ఏదైనా కొత్త టెక్నాలజీ వచ్చినప్పుడు దాన్ని ఎక్కువ విస్తీర్ణంలో కాకుండా ఫస్ట్ ఒక పావెకరంలో ఇలా ట్రై చేస్తుంటామండి. 3 నుంచి 5 రైతు పొలాల్లో చేన్లలో ట్రై చేస్తాను. అట్లా ఒక 2 సంవత్సరాలు చేసిన తర్వాత ఒకవేళ మనం డెవలప్ చేసిన టెక్నాలజీ ఏదైతే సాంకేతికత ఏదైతే సరిగ్గా ఉందో, దాంట్లో ప్రాబ్లం ఏం, అంటే రైతులకు కూడా మంచి దిగుబడులు రావడము, లేదంటే ఆ సాంకేతికతను రైతు ఎప్పుడైతే అడాప్ట్ చేసుకుంటాడో, అడాప్ట్ చేసుకునే క్రమంలో ఎలాంటి ఇబ్బందులు లేవనుకోండి, దాన్ని మనం మళ్ళా ఒక ఎకరం విస్తీర్ణంలో 5 నుంచి 10 లొకేషన్లో వేస్తాం. అక్కడ కూడా అది ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉందనుకోండి, దాని తర్వాత మనము మనం వ్యవసాయ శాఖకి ఇస్తే వాళ్ళు అధిక మొత్తంలో దాన్ని ప్రాచుర్యంలోకి తీసుకొస్తారు. అదే ఒక విధంగా ఫస్ట్ మనం 2 సంవత్సరాలు చేసినప్పుడు పావెకరాల్లో ఏదైనా సమస్యలు ఉన్నాయనుకోండి రైతులకు ఆ ట్రీట్మెంట్ కానివ్వండి, ఆ టెక్నాలజీ కానీ అడాప్ట్ చేయడంలో, మళ్ళీ మనము ఆ ఫీడ్బ్యాక్ ని రీసెర్చ్ వాళ్ళకు పంపించేసి ఈ ప్రాబ్లం వస్తుంది దీంట్లో అడాప్ట్ చేయడం, మళ్ళీ దానికి అనుగుణంగా తగిన మార్పులు చేసుకుని మళ్ళీ దాన్ని మన దగ్గరకు పంపిస్తారు. అప్పుడు మనం మళ్ళీ రైతుల దగ్గరకు తీసుకెళ్తాం. సో విధంగా ఏంటంటే రైతులకు ఉపయోగపడే టెక్నాలజీస్ మాత్రమే మనం ముందుకు తీసుకెళ్తాం. ఏవైతే రైతు చేయలేడు, కొన్ని టెక్నాలజీస్ ఎత్తుంటాయంటే బాగా ఉంటాయి, కాకపోతే అది రైతు స్థాయిలో చేయలేకపోవచ్చు, ఆ టైమింగ్ కుదరకపోవడమో, లేకపోతే ఆ మందు అనేది అందుబాటులో ఉండకపోవడమో, ఆ రకం యొక్క అందుబాటు లేకపోవడం, అలాంటి వాటిని మనం మళ్ళీ ఫిల్టర్ చేసేసి అందులో తగిన మార్పులు చేసి రైతులకు అందిస్తామండి. ఇది ఒక పద్ధతి. సో దీనివల్ల ఏంటంటే ఏవైతే టెక్నాలజీస్ డెవలప్ అయితే వాటిని మనం మళ్ళీ వ్యవసాయ శాఖకి అందించడం వల్ల వాళ్ళు బాగా ప్రాచుర్యం తీసుకెళ్తారండి.
0: అంటే వ్యవసాయ అనుబంధ వివిధ శాఖలకు, రైతులకు మధ్య వారధిగా నిలుస్తూ మీరు ఈ సాంకేతికతను మార్పిడి చేస్తున్నారు. ఈ క్రమంలో కొన్ని కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా కూడా కొన్ని సేవల్ని అందిస్తున్నారు. ఇప్పుడు వాటి గురించి మాట్లాడుకుందాం. ముందుగా ఈ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్, జాతీయ ఆహార భద్రతా పథకం ఏదైతే ఉందో దీనికి సంబంధించిన అమలు, లేదా దీనికి సంబంధించి కృషి విజ్ఞాన కేంద్రం ద్వారా ఏ రకంగా సేవలు అందిస్తున్నారు?
1: మీరు అన్నట్టు NFSM స్కీమ్ ఏదైతుందండి, నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్, దీన్ని మన కృషి విజ్ఞాన కేంద్రం ఆదిలాబాద్ తరఫున 2016 నుంచే దీన్ని అమలులోకి తీసుకురావడం జరిగిందండి. సో దీంట్లో ఏంటంటే 2 ఉంటాయండి, ఒకటి NFSM అండ్ పల్సెస్ అంటే పప్పు దినుసుల పంటలు, ఇంకోటి NFSM ఆయిల్ సీడ్స్ అని ఉండే, ఇప్పుడు దాని పేరు చేంజ్ చేశారు. సో ఈ పల్సెస్ ఎందుకంటే మన ఉత్పాదకత పప్పు దినుసులు తక్కువగా ఉంది, అదేవిధంగా మనం తినడం కూడా తక్కువ తింటున్నాం కాబట్టి దీన్ని

0: ఆక్రమించడానికి కోసం కేంద్ర ప్రభుత్వం అనేది ఈ ఎన్ఎఫ్ఎస్ఎం స్కీమ్ అని తీసుకురావడం జరిగింది. సో దీంట్లో ఏంటంటే దేశం మొత్తంలో ఈ ప్రాజెక్ట్ నడుస్తుంటది, అక్కడక్కడ పండించే ఏవైతే పప్పు దినుసు పంట ఉంటే వాటిపైన. సో మన హైదరాబాద్కి వచ్చేసరికి మనకు ముఖ్యంగా ఖరీఫ్ సీజన్కి వచ్చేసరికి కందుల మీద, అదేవిధంగా రబీ సీజన్లో శనగల మీద మనము దీన్ని మనం అమలులోకి తీసుకురావడం జరిగిందండి. దీంట్లో ఏమవుతుందంటే మనం రైతులకు ఈ ఎన్ఎఫ్ఎస్ఎం స్కీమ్ ద్వారా ఎకరాకు సరిపోయే సీడు, మంచి నాణ్యమైన అధిక దిగుబడినిచ్చే కొత్త వంగడాలు, అందులో కూడా మన వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి రిలీజ్ అయిన వెరైటీస్ మాత్రమే మనం ఇవ్వడం జరుగుతుంది. అది ఇచ్చిన తర్వాత అందులో మధ్య మధ్యలో మనం కొట్టుకోవడానికి మందులు లాంటివి లేదంటే ఎరువులు లాంటివి వాటిని కూడా మనం రైతులకు అందిస్తూ, దాంతోపాటు సీజన్కి అనుగుణంగా ఒకటి నుంచి రెండు ట్రైనింగ్స్, అంటే పంటను ఎలా సాగు చేయడం దాని మీద ఒకటి, ఇంకోటి పంట అయిపోయిన తర్వాత దాన్ని ఎలా స్టోర్ చేసుకోవడం దాని మీద నిల్వ పైన కూడా మనము ట్రైనింగ్స్ ఇవ్వడం జరిగిందండి. సో ఈ విధంగా ఏమైతే క్వాలిటీ విత్తనం రైతులకు అందుబాటులో ఉంటుంది. దీంట్లో ఏంటంటే క్లస్టర్ మోడ్లో వేస్తాం ఇది, అంటే ఒక గ్రామానికి ఒక్కరికి ఇద్దరికి ఇవ్వడం కాకుండా ఒకే గ్రామంలో 20 నుంచి 25 ఎకరాలు, ఇంకో గ్రామంలో 20 నుంచి 25 ఎకరాలు, అంటే మనకు వచ్చిన టార్గెట్ ప్రకారం మనం ఇస్తుంటాం. సో దీంట్లో ఏం చేస్తాం అంటే ఇప్పుడు ఉదాహరణకు ఒక గ్రామంలో 100 మంది రైతుల వరకు ఉండొచ్చండి, అందులో మనం 20 నుంచి 25 మంది వరకు ఇవ్వగలుగుతున్నాం. సో ఇచ్చిన రైతులు కూడా ఏం చెప్తామంటే మీరు సాగు చేసిన తర్వాత మీకు నిజంగానే ఆ వెరైటీ మంచి అనిపించింది అనుకోండి, దాన్ని మీరు వచ్చేసి అనుకో మీ పక్క రైతులకు అమ్మండి, ఏదైతే బయట రేట్ నడుస్తుందో అదే రేట్కి అమ్మేస్తే వాళ్ళకు కూడా నాణ్యమైన విత్తనం దొరుకుతుంది. అదేవిధంగా ఇప్పుడు సాగు చేసిన రైతులు కూడా మొత్తం వచ్చిన దిగుబడిని మొత్తం అమ్మేయకుండా దాన్ని కొంచెం మనం నెక్స్ట్ ఎంతనైతే టార్గెట్ అనుకుంటాం, ఎన్ని ఎకరాలు ఇద్దాం అనుకుంటామో దానికి అనుగుణంగా విత్తనాన్ని స్టోర్ చేసుకోవాలి. ఇందులో ఒకటి ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ మనం ఏదైతే రకం ఇచ్చినామో అది మిగతా రకాలతో కలవకుండా జాగ్రత్త పడాలి, ఎందుకంటే ఒక్కసారి ఒక్క విత్తనం కలిసినా కూడా ఒక్క గింజ కలిసినా కూడా అది రెట్టింపు అయిపోయి తర్వాత ఈ మన ఒరిజినల్ ఏదైతే రకం క్యారెక్టర్స్ ఉన్నాయో అవి కలుషితం అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి, మిక్సింగ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి అదొక్కటి జాగ్రత్తలు తీసుకోమని చెప్పినాం. సో ఈ విధంగా ఏంటంటే మనము 2016 నుంచి 2026 వరకు కంటిన్యూ 11-12 సంవత్సరాలు చేసినాం కాబట్టి మనం ఆదిలాబాద్లో దాదాపుగా మేము ఒక 70 నుంచి 80 గ్రామాలు ఇప్పటి వరకు కవర్ చేసి ఉంటామండి. సో రైతులందరూ ఇప్పటి వరకు మేము ఇచ్చిన అంటే ఆ టైంలో మంచిగా దిగుబడినిచ్చే రకాలని మనం ప్రోత్సహిస్తున్నాం. ఇప్పుడు వరంగల్ కంది ఒకటని ఇస్తున్నాం, స్టార్టింగ్ లో అప్పుడు PRG 176, మధ్యలో WRG 93 వెరైటీ, TDRG 4, అంటే ఎప్పుడెప్పుడైతే మనకు మంచి మంచి వెరైటీస్ వస్తాయో ప్రామిసింగ్ వెరైటీస్ వాటిని మాత్రం మనం వాళ్ళకు సప్లై చేస్తాం.
1: అయితే ఇప్పుడు ఇది జాతీయ ఆహార భద్రత పథకానికి సంబంధించి, అయితే ఇప్పుడు కొన్ని ఈ గిరిజనులు షెడ్యూల్డ్ కులాల కోసం సంబంధించి ప్రత్యేకంగా ఉప ప్రణాళికలను అమలు చేస్తున్నారు కదా, ఇందులో ఈ గిరిజన ఉప ప్రణాళిక గురించి చెప్పండి.
0: సో మన ఆదిలాబాద్ జిల్లాలో చూసుకున్నట్టయితే మనకు సుమారు 33% వరకు మన గిరిజనులు ఉన్నారండి మన జిల్లాకు వచ్చేసరికి. సో ఈ TSP ట్రైబల్ సబ్ ప్లాన్ గిరిజన ఉప ప్రణాళిక వల్ల ఫస్ట్ ఏంటంటే మేము టీఆర్ఏ సర్వే, పార్టిసిపేటరీ రూరల్ అప్రైజర్ అనే సర్వే చేసుకుని, అంటే ఇది కూడా ఏంటంటే 100% ట్రైబల్ విలేజ్ ఉన్న గ్రామాలని మేము సెలెక్ట్ చేసుకుంటాం, ఐసోలేటెడ్ విలేజెస్ మనం ఎక్కువ ట్రై చేస్తాం, అంటే ఆల్రెడీ కనెక్టెడ్ డెవలప్ అయిన దగ్గరికి వెళ్తే ఇలా అంటే అంత ఇంపాక్ట్ ఉండకపోవచ్చు కాబట్టి మనం ఎవరైతే కొంచెం తక్కువ పర్ఫార్మెన్స్ ఉంటారు రైతులు వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి మనం ఈ గిరిజన ఉప ప్రణాళికని మేము అమల్లోకి తెచ్చామండి. ఇది కూడా మనకు 2016-17 నుంచి నడుస్తుందండి, కంటిన్యూ నడుస్తుంది. సో ఈ గిరిజన ఉప ప్రణాళిక కింద మేము ఇప్పటికీ ఒక 60 గ్రామాల వరకు సక్సెస్ఫుల్ గా మేము ట్రయల్ చేసినాము. సో దీంట్లో ఏంటంటే సేమ్ ఇదే విధంగా, కాకపోతే గిరిజన ఉప ప్రణాళికలో మనం ఒక పర్టికులర్ క్రాప్ అన్నట్టు కాకుండా వాళ్ళు సాగు చేసే ముఖ్యమైన పంటలు ఏవైతే ఉంటాయో, ఉదాహరణకి ఇప్పుడు పత్తి పంట సాగు చేస్తున్నాం అనుకోండి, దాంట్లో మనం వాళ్ళకు ఏమైనా లేటెస్ట్ టెక్నాలజీస్ అధిక సాంద్రత పద్ధతిలో పత్తి సాగు కోసం వివరించడమా, లేదు అంటే ఎత్తుమడల పద్ధతి ఇవ్వడమా, అదేవిధంగా కందులు ఉంటే మంచి రకము, సోయా చిక్కుడేస్తే సోయా మంచి రకాలు ఇవ్వడము, అదే రబీలో ఏమన్నా ఉంటే వాటి ఇవ్వడం, అదేవిధంగా కొన్నిసార్లు ఏంటంటే రైతులకు నీటి వస్తుంటే గానీ ఇరిగేషన్ పైపులు ఉండకపోవచ్చు, స్ప్రింక్లర్లు ఉండకపోవచ్చు, అలాంటివి ఇవ్వడము, లేదు అంటే ఈ తాడిపత్రి లాంటివి ఇవ్వడము, అదే విధంగా వర్మి కంపోస్ట్ ప్రొడక్షన్ కోసం వర్మి బెడ్స్ ఇవ్వడం జరిగింది. కొన్ని ఇప్పుడు మనకేంటంటే ఈ ట్రైబల్ విలేజ్లలో వాళ్ళు మేకలు కానీ కోలు కానీ ఎక్కువ పెంచుకుంటారు, సో వాటిని కూడా మనం డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది, ఒక్కొక్క రైతుకు 2 మేకల చొప్పున అలా ఇవ్వడము, అదే విధంగా ఒక్కొక్క రైతుకు 5 నుంచి 10 కోడి పిల్లలు ఇవ్వడము, ఇలాంటివన్నీ మనం చేసి ఏంటంటే ఒక ఇంటిగ్రేటెడ్ సమీకృత వ్యవసాయ పద్ధతిలో మనం వాళ్ళకు డెవలప్మెంట్ అనేది చేయడం జరిగింది. సో అది అడాప్ట్ చేసి కూడా మంచి సక్సెస్ పొందిండ్రు. పాట కూడా రైతు ఒక అతను మనం 2 మేకలు ఇస్తే అతను 100 మేకలు చేసుకుని తనకు ఉన్న ఒక 1.5 లక్షల అప్పును మొత్తం తీర్చేసిండండి. అంటే ఇలాంటి సక్సెస్ స్టోరీస్ మనకు చాలా ఉన్నాయి. సో ఎప్పుడైతే మనం ఇంటీరియర్ ప్లేసెస్కి వెళ్ళి ఇలాంటి ఉప ప్రణాళికలు చేసి మనకు సక్సెస్ ఉంటే ఆ అడాప్షన్ అంటే మనము ఇచ్చే ఇన్పుట్స్ లాంటివి కానండి, వీటితో పాటు టైంకు కాలానుగుణంగా వాళ్ళకు ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇవ్వడం జరుగుతుంది అండి. సో అదేవిధంగా కొందరికి స్కిల్ ట్రైనింగ్స్ కూడా ఇస్తుంటాయి మనం. స్కిల్ ట్రైనింగ్స్ అంటే ఏంటి, ఇప్పుడు వర్మి కంపోస్ట్ ఉంది, సో వర్మి కంపోస్ట్ తయారు చేయమని చెప్తాం మనం, కాకపోతే దాంట్లో స్టెప్స్ ఉంటాయి, ఫస్ట్ ఏమేయాలి దాని తర్వాత వాటిపైన కూడా మనము వాళ్ళకు స్కిల్ ట్రైనింగ్స్ అనేది ఇవ్వడం జరిగిందండి. ఇంకో విధంగా హోమ్ సైన్స్ మనకు ఇంత ముందు ఉంటుండే గృహ విజ్ఞానం, దానిలో భాగంగా మనము వాళ్ళకు ఈ మిల్లులు ఇవ్వడం జరిగింది, ఫ్లోర్ మిల్స్, అదేవిధంగా వాటిపైన కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది వాళ్ళకు. అంటే ఈ టమాటాలు మనది ఏంటంటే
1: ఆధారిత పదార్థాలను తయారు చేయాలి,
0: కూరగాయల ఆధారిత

0: ఉత్పత్తి పదార్థాలు వాటిపైన కూడా ట్రైనింగ్ ఇవ్వడం, విలువను జోడించే విధంగా అవన్నీ ట్రైనింగ్స్ అన్ని ఇవ్వడం జరిగిందండి.
1: అయితే ఇప్పుడు ఈ గిరిజన ఉప ప్రణాళిక లాగానే ఇప్పుడు ఈ షెడ్యూల్డ్ కులాల ఉప ప్రణాళిక కూడా కొనసాగుతుంది కదా, మరి దీనికి సంబంధించి ఎట్లాంటి పురోగతి కనిపిస్తుంది?
0: ఇందులో కూడా అండి సేమ్ మనం ఎట్లనైతే ట్రైబల్స్ అప్లాన్ లో పూర్తిగా గ్రామంలో ఎట్లనైతే ట్రైబల్స్ ఉన్నాను, ఈ ఎస్ఎస్పీలో మినిమం 90% ఎస్సీలు ఉండేటట్టు మనం చూసుకుంటామండి. సో ఈ ప్రాజెక్ట్ కూడా మనకు 2019 నుంచి స్టార్ట్ అయింది. సో దీంట్లో కూడా మనం ఏంటంటే ఆ కంప్లీట్ ఎస్సీ ఫార్మర్స్ ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. చేసిన తర్వాత ఇందులో ముఖ్యంగా ఫస్ట్ మనం ఎస్సీ ఫార్మర్స్ లో అంటే ట్రైబల్స్ కూడా చేసినాం, ఎస్సీ ఫార్మర్స్ లో ఫస్ట్ మనం చేసింది ఏంటంటే భూసార పరీక్ష చేయించడం అండి. దాని ఆధారంగా వాళ్ళు వేసుకునే పంటలలో ఎంత పోషకాలు ఉన్నాయి, ఎంత ఇంకా పోషకాలు వేయాలా, అదేవిధంగా ఎప్పుడెప్పుడు వేయాలి, ఇలాంటి ట్రైనింగ్స్ ఇవ్వడం జరిగింది. మిగతా ఏ విధంగా అయితే ట్రైబల్ సప్లాన్లు ఇచ్చినామో అదేవిధంగా వర్మీ బెడ్స్ కానివ్వండి, మేకలు గొర్రెలు లాంటివి ఇవ్వలేదు. ఎందుకంటే మన ట్రైబల్ ఏరియాలో చేసినంతగా ఇప్పుడు మన మిగతా గ్రామాల్లో ఈ పశువుల పెంపకం మీద అంతా దృష్టి సాధించారు. కాకపోతే ఇలా వర్మీ బెడ్స్ లాంటివి, తాటిపత్రిలు, అదేవిధంగా నాణ్యమైన విత్తనాలు, అదేవిధంగా వచ్చిన పంటను స్టోరేజ్ చేసుకోవడానికి స్టోరేజ్ బిన్లు ఇలాంటివి మనం ఇవ్వడం జరిగిందండి.
1: ఇక ఇంకో కార్యక్రమం పథకం నికర, ఇది వాతావరణ ఆధారితంగా చేసే ప్రణాళిక. అంటే వాతావరణ ఆధారితంగా రైతులు ఎట్లాంటి పంటలు ఎంపిక చేసుకోవాలి, ఏ సాగులో పాటించాల్సిన సాంకేతిక మేలుకోవాలని గురించి అందజేసే కార్యక్రమం కదా ఇది, మరి దీనికి సంబంధించి చెప్పండి వివరాలు.
0: నిక్రా అండి మనకు 2022 నుంచి స్టార్ట్ అయింది. ఇందులో మన ఆదిలాబాద్ జిల్లా నుంచి 3 గ్రామాలు మాత్రమే తీసుకోవడం జరిగింది. ఒకటి లక్ష్మీపూర్, ఇంకోటి సగినాపూర్, ఇంకోటి పల్సికే. ఈ 3 గ్రామాల్లో మనం ఈ నిక్రా ప్రాజెక్ట్ అనేది ఇంప్లిమెంట్ చేయడం జరిగింది.
1: నిక్రాని అంటే సమగ్రంగా కొంచెం వివరిస్తారు.
0: నేషనల్ ఇనిషియేటివ్ ఆన్ క్లైమేట్ రిజిలియంట్ టెక్నాలజీస్, అంటే మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా మనం మంచి దిగుబడులు సాధించాలంటే ఏ విధమైన టెక్నాలజీస్ని వాడాలి. అందులో మన సక్సెస్ఫుల్ టెక్నాలజీ ఏంటంటే పత్తిలో ఎత్తుమడుల పద్ధతి. సో ఇది మనం 2022 స్టార్ట్ చేసినప్పుడు ఒక 3-4 రైతులు మాత్రమే వేసారు. సో వాళ్ళ దిగుబడి చూసిన తర్వాత గ్రామం అంటే ఇప్పుడు మనం ఇంతకుముందు చెప్పిన 3 గ్రామాల్లో ఆల్మోస్ట్ 100% ఈ ఎత్తుమడుల పద్ధతిలో సాగు చేస్తున్నారు. ఎందుకంటే మనకు ఎక్కువ వర్షాలు పడ్డప్పుడు పంట నీట మునిగిపోయి చనిపోవడం ఇలాంటివి జరిగినాయి కాబట్టి ఈ ఎత్తుమడుల పద్ధతులు ఉన్నప్పుడు ఏంటంటే ఆ నీటి ఉండకుండా మొక్క పైన ఉంటుంది కాబట్టి బతికిపోయింది. అదేవిధంగా వర్షాలు తక్కువ ఉన్నప్పుడు ఆ కాలువల్లో నిల్వ ఉన్న నీరు మొక్క తీసుకునే అవకాశం ఉంది. ఇది ఒకటి సక్సెస్ఫుల్ టెక్నాలజీ మనదండి. దాంతోపాటు చెరువు మట్టి కూడా వీళ్ళు కొట్టించడం జరిగింది. చెరువు మట్టి కొట్టించినప్పుడు సరాసరిగా పత్తిలో చూసుకున్నట్టయితే 4-5 క్వింటాల్ వచ్చే వాళ్ళకు కూడా 8-9 క్వింటాల్ ఎకరానికి పత్తి అనేది దిగుబడి రావడం జరిగింది. సో ఏంటంటే వీళ్ళకు మారుతున్న వాతావరణానికి అనుగుణంగా ఎలాంటి టెక్నాలజీస్ వాడాలా, ఏ వెరైటీస్ వాడాలా, ఏ విధంగా వాడాలా, ఈ వీటిపైన మనం ట్రైనింగ్స్ కానివ్వండి, ఇన్పుట్స్ కానివ్వండి, అన్నీ ఇవ్వడం జరిగింది. వీళ్ళతో పాటు మనం ఎనిమల్ హెల్త్ క్యాంప్ కూడా వాడుతుంటాం. అంటే ఉన్న పశువులకు పశు వైద్య శిబిరాలు లాంటివి ఏర్పాటు చేసి వాటి ఆరోగ్యం పైన కూడా ఫోకస్ పెడుతుంటుంది. అదేవిధంగా ఇంతకుముందు మనము ఈ నిక్రా ప్రాజెక్ట్ రాకముందు ఈ 3 గ్రామాల్లో లక్ష్మీపూర్ వదిలేయండి, ఎందుకంటే అక్కడ నీటి వస్తుంటుండే. ఈ పల్సికి కానివ్వండి, సకినాపూర్ కానివ్వండి, అక్కడ వాళ్ళు రబీలో పంటలు వేయలేకపోతుండే ఇంకా. సో మన ఈ నిక్రా ఇంటర్వెన్షన్ తర్వాత వాళ్ళు రబీలో కూడా వాళ్ళ పంట సాగు పెరిగింది, అంటే క్రాపింగ్ ఇంట్రెస్ట్ పెరిగింది వాళ్ళకు. సో ఇది మనం ఈ సాటిలైట్ మ్యాప్ల ద్వారా కూడా మేము వాటి సర్వే చేసినాము. సేమ్ టైంలో ఫిబ్రవరి 2022 వాళ్ళ గ్రామంలో ఎలా ఉన్నది సాగు వివరాలు సాటిలైట్ సర్వే ద్వారా, అదే ఇప్పుడు 2025-26 వచ్చినప్పుడు గణనీయంగా పెరగడం మనం అబ్జర్వ్ చేసినాం అండి. ఇదంతా ఎందుకంటే వాటర్ హార్వెస్టింగ్ టెక్నాలజీస్ వాళ్ళకు అవగాహన, ఫామ్ పాండ్స్ గురించి చెప్పడం కానివ్వండి, టెత్తుమళ్ళ పద్ధతిలో సాగు చేయడము, అదేవిధంగా ఈ చెరువు మట్టి తీయడం వల్ల గ్రామాల్లో ఉన్న చెరువుల యొక్క నీటిని నిల్వంచుకునే సామర్థ్యం పెరగడం వల్ల అదే నీటిని వాళ్ళు తిరిగి ఉపయోగించుకోవడం ఇలాంటివి జరగడం వల్ల వాళ్ళ యొక్క క్రాపింగ్ ఇంటెన్సిటీ అనేది పెరగడం జరిగింది. సో ఈ విధంగా ఏంటంటే మారుతున్న వాతావరణానికి అనుగుణంగా మనం వాళ్ళకి టెక్నాలజీ ఇవ్వడం కూడా వాళ్ళకు మంచి లాభసాటి జరిగింది. ఇవన్నీ మన సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ అండి.
1: చాలా సంతోషం రఘువీర్ గారు. ముఖ్యంగా మారుతున్న కాలం వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా రైతులకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిస్తూ వారి ఉత్పాదకతను తద్వారా వారి ఆదాయాన్ని పెంపొందించే ప్రయత్నం కృషి విజ్ఞాన కేంద్రం ద్వారా జరుగుతున్నది. ఈ క్రమంలో మీరు అమలు చేస్తున్న ప్రభుత్వ పథకాలకు సంబంధించి వాటి ద్వారా రైతులకు కలిగే ప్రయోజనాలను గురించి సవివరంగా తెలియజేసారు, అందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం.
0: నమస్కారం అండి.
2: మీరు ఇంతవరకు కృషి విజ్ఞాన కేంద్రం ద్వారా రైతులకు అందుతున్న కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రయోజనాల గురించి ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఎం రఘువీర్తో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త కట్టా లెనిన్ గారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్ర సమర్పణ. ఈ కార్యక్రమం ఈనాటి వికసిత్ భారత్ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఎఫ్ఎం బ్యాండ్ 103.5 MHz పై మనోరంజని శ్రోతలు ఉత్తరాలు మరియు

వాట్సాప్ ద్వారా కోరే సినీ గీతల కార్యక్రమానికి స్వాగతం పలుకుతుంది ఆకాశవాణి వరంగల్ కేంద్రం. కొత్త శ్రోతల కోసం ఒకసారి చిరునామా చెప్తున్నానండి. మనోరంజని, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి వరంగల్, పిన్కోడ్ 506009. చిరునామా మరొకసారి మనోరంజని, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి వరంగల్, 506009. ఈ చిరునామాకి లెటర్స్ రాసి మీరు కోరుకున్న పాట, మీరు కోరుకున్న శ్రోతల పేర్లు వినవచ్చు. మనోరంజన్లో తొలిపాటగా విందాం దేవత చిత్రం కోసం ఘంటసాల పాడిన పాట. పాట రచన వేటూరి, సంగీతం ఎస్పి కోదండపాణి. ఈ పాటను కోరుతున్న శ్రోతలు పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం మడక గ్రామం నుండి ఆవాల వెంకట నర్సయ్య, ప్రసాద్, భూదేవి, సుజాత, రఘు, శ్రీనివాస్, శ్రీలత, భిక్షపతి, క్రాంతికుమార్, దివ్య, రాజేందర్ రెడ్డి, స్వరూప, మహమ్మద్ రఫీ, సత్యనారాయణ రెడ్డి, దేవేంద్ర, రాజయ్య, రాజలింగం గౌడ్, సత్యనారాయణ, సతీష్, లింగమూర్తి, వెంకటేష్, రమేష్, అనిత, మోహన్, గట్టన్న, రాములు, అరుణ, నిరంజన్ రెడ్డి, అపర్ణ, వీరందరి కోసం ఈ పాట వినండి. దేవత చిత్రం నుండి ఈ పాట.

శ్రోతలు మనోరంజన్ వింటున్నారు. మనోరంజన్లో తర్వాత పాటగా విందాం. బొబ్బిలి రాజా చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట. పాట రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సంగీతం ఇళయరాజా. ఈ పాటను కోరుతున్న శ్రోతలు సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మున్సిపాలిటీ నుండి గజ్జల ఉపేందర్, రాజేశ్వరి, మౌనిక, విద్య, జాన్విక మరియు వారి కుటుంబ సభ్యులు మరియు వారి ఫ్రెండ్స్ ఆనంద్, రజని, రాకేష్, గాయత్రి వీరందరి కోసం ఈ పాట వినండి. బొబ్బిలి రాజా చిత్రం నుండి ఈ పాట

0: తరతరాలకు చెరగని సప్తస్వరాల బాణి వరంగల్ ఆకాశవాణి.
1: శ్రోతలు మనోరంజన్ వింటున్నారు. మనోరంజన్లో ఇప్పుడు విందాం లారీ డ్రైవర్ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట. పాట రచన సిరివెన్నెల సీతారామశాస్త్రి, సంగీతం చక్రవర్తి. ఈ పాటను కోరుతున్న శ్రోతలు కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి గ్రామం నుండి బొమ్మిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్, వెంకటేశ్వర్లు, వెంకటమ్మ, శాంతమ్మ, నంగి రామకృష్ణయ్య, పెరుక కుమ్రయ్య, చిన్మయి, పత్తిపాక కుమార్, నల్లాల శంకరి, కదిరే సమ్మయ్య, బరిగే గట్టన్న వీరందరి కోసం ఈ పాట వినండి. లారీ డ్రైవర్ చిత్రం నుండి ఈ పాట.

ఇంకా ఇదే పాట కావాలంటూ కాశీబుగ్గ నుండి నల్ల సుదర్శన్, సరిత, వినయ్, పూజ, లోహిత్ వీరందరూ కోరుతున్నారు.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: శ్రోతలు మనోరంజన్ వింటున్నారు. మనోరంజన్లో తర్వాత పాటగా విందాం.

బతుకమ్మ చిత్రం కోసం గాయత్రి పాడిన పాట. పాట రచన డాక్టర్ అందేశ్రీ, సంగీతం టి ప్రభాకర్. ఈ పాటను కోరుతున్న శ్రోతలు రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం బిలాసాగర్ గ్రామం నుండి గంగాధర శ్రీనివాస్, లక్ష్మి, ప్రసన్న, మనస్విని, మహిత, చంద్రయ్య, మల్లవ్వ, నరేష్, లావణ్య, మహాస్విన్, రేవంత్, శ్రీను, సుజాత, గ్రీష్మ, దీపక్, లక్ష్మి, సాయి కుమార్, సుష్మ వీరందరి కోసం ఈ పాట.

ఆకాశవాణి కార్యక్రమాలను మీ స్మార్ట్ ఫోన్లో వినలేకపోతున్నారా? మీ స్మార్ట్ ఫోన్లో రేడియో యాప్ లేదని చింతిస్తున్నారా? ఆ చింతను దూరం చేయడానికే ఆకాశవాణి న్యూస్ ఆన్ ఎయిర్ అనే మొబైల్ యాప్ను మీకోసం తీసుకొచ్చింది. న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ ద్వారా మీకు నచ్చిన ఆకాశవాణి ప్రసారాలను ప్రపంచవ్యాప్తంగా ఎక్కడి నుంచైనా వినవచ్చు. ఇంటర్నెట్ అనుసంధానంతో పనిచేసే ఈ అప్లికేషన్ ఆండ్రాయిడ్ మరియు ఐఓఎస్ ప్లాట్ఫామ్స్లో ఉచితంగా లభ్యమవుతుంది. ఇక ఆలస్యం ఎందుకు? వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ను ఇన్స్టాల్ చేసుకోండి. కేవలం రేడియో తరంగాలపై మాత్రమే గాక న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ ద్వారా కూడా మా కార్యక్రమాలను విని ఆస్వాదించండి.

0: న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ అప్లికేషన్ నిరంతరం మీ చెంతే మీ వెంటే. న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ అప్లికేషన్ ద్వారా వరంగల్ ఆకాశవాణి ప్రసారాలను ప్రపంచంలో ఎక్కడి నుంచైనా వినవచ్చు. మీ వ్యాపార ప్రకటనలకై నేడే సంప్రదించండి 9182986142 9182986142.
1: శ్రోతలు మనోరంజన్ వింటున్నారు. మనోరంజన్లో తర్వాత పాటగా విందాం. మానవుడు దానవుడు. చిత్రం కోసం ఎల్లారీశ్వరి పిఠాపురం పాడిన పాట. పాట రచన ఉషశ్రీ, సంగీతం అశ్వత్థామ. ఈ పాటను కోరుతున్న శ్రోతలు జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం వెంకటాపూర్ నుండి అనుమల్ల నాగరాజు, రాజేశ్వరి, హంసిని, హరిణి, నయన, మోక్షిత్, రాజేష్, లలిత, మహేష్, రజని, సుధీర్, రజిత, మణిదీప్, మణిచంద్ర వీరందరి కోసం ఈ పాట.

శ్రోతలు మనోరంజన్ వింటున్నారు. మనోరంజన్లో తర్వాత పాటగా విందాం. పెళ్లి పుస్తకం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట, పాట రచన ఆరుద్ర, సంగీతం కెవి మహాదేవన్. ఈ పాటను కోరుతున్న శ్రోతలు కరీంనగర్ హుజురాబాద్ దమ్మక్కపేట నుండి బరిగే ఎర్రన్న, గట్టన్న, బుచ్చన్న, వంశీ, యువరాజ, మాధవ, రానక్క, కోమల, మాధురి, మయూరి, మానస, గంగోత్రి, ఉమాదేవి, రమేష్, భాస్కర్, శిరీష, ఓదెక్క, మధురక్క, ఋషికేష్, ప్రజ్ఞ, ఐలన్న, రాజవ్వ, రవీందర్, రజిత, రూపక్, యాదవ్, సాధన్న, స్వప్న, వరుణ్ కుమార్, సమ్మన్న, తిరుపతక్క, రాజయ్య, కవిత, కుమారస్వామి, వీరందరి కోసం ఈ పాట.

0: మీ స్నేహితులకు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలపాలనుకుంటున్నారా?
1: మీ కుటుంబ సభ్యులకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపాలనుకుంటున్నారా?
0: సందర్భం ఏదైనా,
1: శుభకార్యం మరేదైనా,
0: ఇప్పుడు మీ శుభాకాంక్షలను ఆకాశవాణి వరంగల్ కేంద్రం ద్వారా
1: అతి తక్కువ ఖర్చుతో ప్రత్యక్షంగా తెలియచేయవచ్చు.
0: అంతేగాక దేశ విదేశాల్లో ఉన్న మీ ఆత్మీయులకు కూడా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా మీ శుభాకాంక్షలు చేరే అవకాశము ఉంది.
1: పూర్తి వివరాలకై ఆకాశవాణి వరంగల్ కేంద్రం కార్యాలయాన్ని నేడే సంప్రదించండి.
2: శ్రోతలు మనోరంజన్ వింటున్నారు. మనోరంజన్లో ఇప్పుడు విందా, యముడికి మొగుడు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాట, పాట రచన వేటూరి, సంగీతం రాజకోటి. ఈ పాటను కోరుతున్న శ్రోతలు ఇల్లంతకుంట నుండి సుక్కోల రాజేందర్, సరోజ, నాని, అమ్ము, శివ, జాను, అభి, జాన్సీ, నివమ్మ, నిస్సి, అశు, అమ్ములు, శాశ్వత్, బబ్లు, దేవాన్ష్, వీరందరి కోసం ఈ పాట వినండి. యముడికి మొగుడు చిత్రం నుండి ఈ పాట.

0: మన్నికకి మరు పేరు, దర్జాకి దర్పానికి మరో పేరు. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగిలు, ధోవతులు, టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగిలు, ధోవతులు, టవల్స్ నాణ్యతలో ఉన్నతం, నడకలో హుందాతనం.
1: శ్రోతలు మనోరంజన్ వింటున్నారు. మనోరంజన్లో ఇప్పుడు విందాం బొంపాయి ప్రియుడు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రపడిన పాట. పాట రచన వేటూరి, సంగీతం ఎంఎం కీరవాణి. ఈ పాటను కోరుతున్న శ్రోతలు విల్సన్ గార్డెన్ బెంగళూరు నుండి మూర్తి, మంగమ్మ వీరి కోసం ఈ పాట.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: మీరు వింటున్నది ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఎఫ్ఎం బ్యాండ్ 103.5 MHz పై మై ప్రసారం. మనోరంజన్లో తర్వాత పాటగా విందాం, స్నేహం అంటే ఇదేరా చిత్రం కోసం శంకర్ మహాదేవన్, టిప్పు కృష్ణంరాజు పాడిన పాట. పాట రచన కులశేఖర్, సంగీతం శివశంకర్. ఈ పాటను కోరుతున్న శ్రోతలు జగిత్యాల జిల్లా మెట్పల్లి నుండి అనుమల్ల రాజేష్, లలిత, మోక్షిత్, మహేష్, నాగరాజు, రాజేశ్వరి, రజని, రజిత, సుధీర్, మణిదీప్, హంసిని, హరిణి, నయన, మణిచంద్ర. ఇంకా ఇదే పాట కావాలంటూ వరంగల్ కరీమాబాద్ బొమ్మలగుడి దగ్గర నుండి గోనె రవి, అరుణ, విజయ్ కుమార్, కీర్తన, నాగిరెడ్డి, అజయ్ కుమార్ వీరందరి కోసం ఈ పాట.

శ్రోతలు మనోరంజన్ వింటున్నారు. మనోరంజన్లో తర్వాత పాటగా విందాం. సుస్వాగతం చిత్రం కోసం మనో జయచంద్ర మణికిరణ్ బృందం పాడిన పాట. పాట రచన షణ్ముఖ శర్మ, సంగీతం ఎస్ఏ రాజ్కుమార్. ఈ పాటను కోరుతున్న శ్రోతలు నల్లగొండ జిల్లా నార్కట్పల్లి.

మండలం నెమ్మోని గ్రామం నుండి పున్న వెంకటేశం, హేమలత, అజయ్, ఉదయ్, లక్ష్మీనారాయణ, శేఖర్ వీరందరి కోసం ఈ పాట.

మనోరంజని కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 9 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో న్యూస్ 8 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు.

0: శ్రోతలు మదురై సోమసుందరం గారి గాత్రం వింటున్నారు. ఇప్పుడొక వాణిజ్య ప్రకటన విందాం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: ఇప్పుడు విందాం మదురై సోమసుందరం గారి గాత్రం.

0: శ్రోతలు శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మధురై సోమసుందరం గారి గాత్రం వింటున్నారు. ఇప్పుడొక ప్రకటన విందాం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: ఇప్పుడు విందాం మధురై సోమసుందరం గారి గాత్ర కచేరీ.

శ్రోతలు, ఇంతవరకు శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మధురై సోమసుందరం గారి గాత్ర కచేరీ విన్నారు. ఈనాటి శాస్త్రీయ సంగీత కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 10:18 ఇప్పుడు విందాం. ఎఫ్ఎంఎన్ 103.5 MHz పై మధుర గీతాలు కార్యక్రమానికి స్వాగతం పలుకుతోంది ఆకాశవాణి వరంగల్ కేంద్రం. మధుర గీతాల్లో తొలిపాటగా విందాం చిట్టి చెల్లెలు చిత్రం కోసం ఘంటసాల పి సుశీల పాడిన పాట. పాట రచన దాశరథి, సంగీతం ఎస్ రాజేశ్వరరావు.

మధురగీతాల్లో తర్వాత పాటగా విందాం. ధర్మదాత చిత్రం కోసం ఘంటసాల పి సుశీల పాడిన పాట. పాట రచన డాక్టర్ సి నారాయణ రెడ్డి. సంగీతం టి చలపతిరావు.

శ్రోతలు అలనాటి మేటి సినీ గీతాలు మధుర గీతాలు వింటున్నారు. మధుర గీతాల్లో ఇప్పుడు విందాం దానవీర సూరకర్ణ చిత్రం కోసం ఎస్ జానకి, పి సుశీల బృందం పాడిన పాట. పాట రచన డాక్టర్ సి నారాయణ రెడ్డి, సంగీతం పెండ్యాల.

శ్రోతలు అలనాటి మేటి సినీ గీతాలు మధుర గీతాలు వింటున్నారు. మధుర గీతాల్లో ఇప్పుడు విందాం అంతులేని కథ చిత్రం కోసం కేజే జేసుదాస్ పాడిన పాట. పాట రచన ఆచార్యాత్రేయ, సంగీతం ఎంఎస్ విశ్వనాథన్.

మీరు వింటున్నది ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెచ్పై మై ప్రసారం. మధురగీతాల్లో ఇప్పుడు విందాం దాగుడు మూతలు చిత్రం కోసం ఘంటసాల పీసీసీల పాడిన పాట. పాట రచన ఆచార్య యాత్రేయ, సంగీతం కెవి మహదేవన్.

మధురగీతాల్లో ఇప్పుడు విందా. పిడుగురాముడు చిత్రం కోసం ఘంటసాల పి సుశీల పాడిన పాట, పాట రచన డాక్టర్ సి నారాయణ రెడ్డి, సంగీతం టీవీ రాజు.

మధుర గీతాల్లో చివరిగా మీరు వింటున్న ఆ పాట దసరా బుల్లోడు చిత్రం కోసం ఘంటసాల పిసిసిలో పాడిన పాట. పాట రచన ఆచార్యాత్రేయ, సంగీతం కేవీ మహాదేవన్.

0: మధురగీతాలు కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 10:30 వస్తుంది. ఇప్పుడు విందాం ఐసీసీ T20 మహిళల ప్రపంచకప్ 2026 క్రికెట్ ప్రత్యక్ష వ్యాఖ్యానం. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు.
1: ఆకాశవాణి కా దిల్లీ కేంద్ర హే, కృపయా హమారే అగ్లే కార్యక్రమ కీ ప్రతీక్ష.

మధురగీతాల్లో ఇప్పుడు విందాం. మా దైవం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట, పాట రచన డాక్టర్ సి నారాయణ రెడ్డి, సంగీతం సత్యం.

శ్రోతలు అలనాటి మేటి సినీ గీతాలు మధుర గీతాలు వింటున్నారు. మధుర గీతాల్లో ఇప్పుడు విందాం కలసిన మనసులు చిత్రం కోసం ఘంటసాల పి సుశీల పాడిన పాట. పాట రచన కృష్ణ శాస్త్రి, సంగీతం మాస్టర్ వేణు.

శ్రోతలు అలనాటి మేటి సినీ గీతాలు మధురగీతాలు వింటున్నారు. మధురగీతాల్లో ఎప్పుడు విందా? డాక్టర్ బాబు చిత్రం కోసం ఘంటసాల పి సుశీల పాడిన పాట, పాట రచన డాక్టర్ సి నారాయణ రెడ్డి, సంగీతం టి చలపతిరావు.

మధురగీతాల్లో తర్వాత పాటగా విందా. అందం కోసం పందెం చిత్రం కోసం ఘంటసాల పి సుశీల పాడిన పాట. పాట రచన జీకే మూర్తి, సంగీతం ఎస్పి కోదండపాణి.

శ్రోతలు అలనాటి మేటి సినీ గీతాలు మధుర గీతాలు వింటున్నారు. మధుర గీతాలు ఎప్పుడు విందా? మంచి కుటుంబం చిత్రం కోసం ఘంటసాల పి సుశీల పాడిన పాట. పాట రచన డాక్టర్ సి నారాయణ రెడ్డి. సంగీతం ఎస్పి కోదండపాణి.

0: మధురగీతాల్లో తర్వాత పాటగా విందాం. మనసు మాంగళ్యం చిత్రం కోసం ఘంటసాల పి సుశీల పాడిన పాట, పాట రచన ఆచార్యాత్రేయ, సంగీతం పెండ్యాల.
1: సన్నని వెన్నెల జల తారువలే కన్నుల కమ్మెను కన్నీటి తెర, ఆ తెరలు ఈ రాత్రిలో

మధురగీతాల్లో చివరగా మీరు వింటున్న ఆ పాట చెంచులక్ష్మి చిత్రం కోసం ఘంటసాల జిక్కి పాడిన పాట. పాట రచన ఆరుద్ర, సంగీతం ఎస్ రాజేశ్వరరావు.